0: మీకు మిత్రులున్నారా? మీరు మిత్రులైనారా? మైత్రి వలన ఫలితమేమి? అనుభవించిన సుఖమేమి? నిన్ను అతను మార్చనా, లేక నీవతని మార్చితివా? ఒకరినొకరు మార్చకున్న సఖ్యమన్న అర్థమేమి?
1: ప్రేమ ఇస్ సంథింగ్ విచ్ షుడ్ ఆల్వేస్ బి లుక్డ్ ఫర్. ప్రేమ మస్ట్ బి ప్రమోటెడ్ అండర్ ఆల్ సర్కమ్స్టెన్సెస్ అండ్ విత్ ది ఇంటెన్స్ ఫీలింగ్ ఆఫ్ ప్రేమ లెట్ ది రివర్స్ ఆఫ్ ప్రేమ ఫ్లో. ప్లే యువర్ మురళీ ఇన్ సచ్ ఎ మేనర్ దట్ దీస్ థింగ్స్ ఆర్ అబ్టైన్డ్. ది ఎంటైర్ ఎర్త్, ది ఎంటైర్ ప్లేస్ which is full of joy and pleasure, so that this may dance, the prakriti along with prakriti, purusha may dance in great bliss and enjoyment. Play your murali, so that out of the music that emanates, these things may happen. Do you have friends, or are there friends who have made friendship with you? Have you changed your friend, or has your friend changed you? Does it, what is it that has taken place? In order to realize the truth, you have to find the connection between these two.
0: Inadu lokamuna okarinokaru anubhavincheetvanti yokka tattvamunu, okarikokaru andukuneetvanti yokka satyamunu, anubhavinchavalasinatvanti yokka nitya jeevitamunu panchukonataku, anubhavinchataku మైత్రి అత్యవసరము.
1: టుడే ఇన్ దిస్ వరల్డ్, ఇన్ ఆర్డర్ దట్ వన్ మే గివ్ హిజ్ ఎక్స్పీరియన్స్ టు అనదర్, వన్ మే షేర్ హిజ్ నోషన్ ఆఫ్ ట్రూత్ విత్ అనదర్, వన్ మే డిస్ట్రిబ్యూట్ ది ప్లెజర్స్ ఆఫ్ వన్స్ లైఫ్ టు అదర్స్, ఫ్రెండ్షిప్ అండ్ అండర్స్టాండింగ్ బిట్వీన్ పీపుల్ ఈజ్ నెసెసరీ.
0: కానీ పవిత్రమైనటువంటి మైత్రికి తగినటువంటి అర్థమునకు, నేటి మిత్రుల యొక్క లక్షణములకు పూర్తి విరుద్ధమైనటువంటి ప్రవర్తనలు మనకు కనిపిస్తూ ఉంటున్నాయి.
1: బట్ టుడే ది మీనింగ్ ఆఫ్ సేక్రెడ్ ఫ్రెండ్షిప్ ఆన్ ది వన్ హ్యాండ్ అండ్ ది వే ఫ్రెండ్స్ బిహేవ్ టు ఈచ్ అదర్ టుడే, దేర్ సీమ్స్ టు బి ఎ బిగ్ కాంట్రడిక్షన్.
0: కానీ మైత్రి అన్నటువంటిది మహాపవిత్రమైనటువంటిది. అట్టి పవిత్రమైనటువంటి మైత్రి యొక్క తత్వమును మన యొక్క జీవితమునందు ఏర్పరచుకోవట చేత జీవితమే సార్థకం ఉండటం కాకుండా లోకమును కూడాను తీర్చిదిద్దేటువంటి యొక్క స్థితికి కూడాను పూనుకుంటుంది.
1: ఫ్రెండ్షిప్ ఈజ్ సంథింగ్ విచ్ ఇస్ వెరీ సేక్రెడ్. ఇఫ్ యూఆర్ ఏబుల్ టు గెట్ ది ట్రూ నేచర్ ఆఫ్ సచ్ ఫ్రెండ్షిప్ ఇన్ టు అవర్ లైఫ్ అండ్ ఇన్కార్పొరేట్ ఇట్ ఇన్ అవర్ లైఫ్, నాట్ ఓన్లీ విల్ ఇట్ బి పాసిబుల్ టు మేక్ అవర్ లైఫ్ ఎంజాయబుల్, బట్ వీ విల్ ఆల్సో బి ఏబుల్ టు సెట్ రైట్ ది వరల్డ్ టు సమ్ ఎక్స్టెంట్.
0: ఈనాడు యొక్క మిత్రత్వము ధనమున్నటువంటి వారిని అప్పడిగితే ఆ యొక్క మిత్రత్వము త్యజించిపోతుంది. ధనము లేనటువంటి వానికి అప్పును ఇస్తే అతని యొక్క మిత్రము అనగా స్నేహము పూర్తి విడిగిపోతుంది. కనుక ఇలాంటి క్షణభంగురమైనటువంటి యొక్క ధనముతోన, లేక కొన్ని పదార్థములతోన, కొన్ని రకములైనటువంటి పలుకులతోన ఏర్పడేటువంటి యొక్క మిత్రత్వము అది సరియైనటువంటిది కానేరదు.
1: Today the friendship is such that if you borrow money from a rich friend, then the friendship between you two will disappear. If you lend money to a poor friend, then the friendship between you two will disappear. That kind of friendship which is so loose, which is so momentary, this is not the right kind of friendship. Friendship which depends upon money, friendship which depends upon some kind of words which have no meaning between two people, is not correct friendship.
0: ఇది స్నేహం అన్నటువంటిది హృదయమునకు హృదయముగా చేర్చుకున్నటువంటిదే ఈ మైత్రి యొక్క సంబంధం.
1: This friendship which is being called maitri is a relationship only between one heart and another heart.
0: కష్టముల యందు, నష్టముల యందు, సుఖమునందు, దుఃఖమునందు కూడాను, సర్వకాల సర్వావస్థల యందు కూడాను ఒకరినొకరు ఆదుకొని, ఒకరికొకరు సహాయపరచుకొని, ఒకరినొకరు మంచిగా తీర్చిదిద్దుకునేటువంటి యొక్క పరిస్థితికి అందించేటువంటిదే పవిత్రమైనటువంటి యొక్క మైత్రి.
1: Sacred friendship is that which enables one to help the other, no matter whether we are in losses or we are in gains, whether we are in sorrow or whether we are in happiness, at all times and under all circumstances, irrespective of the situation, the one that gives help from one to another is true friendship. There's a small example for this.
0: నీకొక మిత్రుడు ఉన్నాడనుకో, ఆ మిత్రుడు చేయరాని పని చేయటం చేత అనేక మంది అతనిని పట్టుకుని కొంత నిందించడానికి పూనుకుంటారు. నీ మైత్రి యొక్క తత్వము ఆ మిత్రుని రక్షించే నిమిత్తమై అక్కడికి వెళ్లి ఆ మిత్రుని యొక్క దోషమును కూడాను నీవు కొంత మరుగుపరిచి అతని పైన పడినటువంటి వారిని నీవు కొంత ధిక్కరించడానికి కూడాను పూనుకుంటావు. ఇది మైత్రికు యొక్క లక్షణమేనా?
1: సే యు హావ్ ఎ ఫ్రెండ్ అండ్ దట్ ఫ్రెండ్ డస్ సంథింగ్ విచ్ ఇస్ నాట్ టు బి డన్ విచ్ ఇస్ నాట్ రైట్ Then several people see that and they go to him and they abuse him and they say that he has not done the right thing. You go near him, you think he is your friend, you try to hide his faults, you also try to save him and go against those who are opposing him. Is this friendship?
0: Kanuka atti అన్యాయమునకు పూనుకున్నటువంటి యొక్క మిత్రుణ్ణి నీవు ఖండించి సత్యమార్గములో ప్రవేశింప చేయడానికి తగినటువంటి యొక్క మార్గమును అందుకున్నటువంటి సమయం నందే ఇది మైత్రికి సరి అయినటువంటి అర్థమిస్తుంది. కాని నా మిత్రుడు కదా అని అతని యొక్క దోషములు కూడాను నీవు మరుగుపెట్టడానికి పూనుకుంటే నీ మిత్రుణ్ణి నీవు పాడు చేసినటువంటి వాడవుతావు. కనుక మిత్రుణ్ణి మంచి మార్గమునందు ప్రవేశింపచేసి ఆ మిత్రుని యొక్క సత్కీర్తిని ఆర్జించడానికి పూనుకోవటమే నీ యొక్క మైత్రి యొక్క సహజమైనటువంటి అర్థమును పురస్కరించుకొని చూడాలి.
1: When you find that your friend has taken a wrong path and when you go to him and try to hide his faults, that cannot be true friendship. On the other hand, when you find that he is taking a wrong path, you should go near him and not hide his faults, but see that he takes to the right path. That can only be called true friendship and will help your friend.
0: ఇది కేవలం మిత్రద్రోహం అనేటువంటి దాని కింద చేరుతుంది. మిత్ర యొక్క పవిత్రతను కోరేటువంటి యొక్క వ్యక్తి ఆ మిత్రుని యొక్క దోషములకు చక్కనటువంటి యొక్క శిక్షను కూడా విధించి అతని యొక్క మంచిని మనం అనుసరించుకోవటానికి కూడా సంసిద్ధులుగా ఉంటుండి ఇట్టి ఒకరినొకరు ఉద్ధారము నచ్చుకునేటువంటి యొక్క మార్గమునందు ప్రవేశించటము మైత్రి యొక్క సహజ ధర్మం.
1: ఇఫ్ యు రియల్లీ డిజైర్ ది గుడ్ అండ్ ది సేక్రెడ్నెస్ ఆఫ్ యువర్ ఫ్రెండ్ దెన్ యూ షుడ్ నాట్ హైడ్ హిస్ ఫాల్ట్స్ ఇఫ్ యూ హైడ్ హిస్ ఫాల్ట్స్ ఇట్ విల్ బి లైక్ బీయింగ్ ట్రైటరస్ టు యువర్ ఓన్ ఫ్రెండ్ ఆన్ ది అదర్ హ్యాండ్ యూ షుడ్ ఎక్స్పోజ్ హిస్ ఫాల్ట్స్ మేక్ హిమ్ టేక్ టు యర్ గుడ్ పాత్ అండ్ దాట్ ఈస్ హెల్పింగ్ వన్ అనదర్ దిస్ విల్ బి ది ట్రూ నేచర్ ఆఫ్ మైత్రి ఆర్ ఫ్రెండ్షిప్
0: ఈనాడు మైత్రి ఏ రీతిగా ఉందంటే ఒక టెర్లిన్ బుష్కోట్ లోపల 10 రూపాయలు గిన బయట కనిపిస్తుంటే హలో హలో హలో అని వెళుతుంటాము. ఇక్కడ ఏమాత్రము కనిపించుకోకుండా పోయిందా గుడ్ బై అని వెళ్లిపోతుంటాము.
1: Today's maitri or friendship is like this. When you see your friend wearing an expensive terlin bush coat, you go to him exclaiming him as a friend and calling him hello. On the other hand, if you do not see these expensive bush shirts on him, you will just say goodbye and leave him.
0: కనుకనే మనము ధనమును గురించి మనము మైత్రిగా మిత్రునిగా మనం భావించుకోవటం ఇది ప్రధానమైనటువంటిది కాదు. హృదయ ధనమును మనం ఆధారం చేసుకుని పవిత్రమైనటువంటి ప్రేమ తత్వమును మాత్రమే లక్ష్యం అందించుకుని ఈ యొక్క మైత్రికి పూనుకోవటం చాలా అవసరం.
1: Your friendship, therefore, if it depends upon money, that is not going to be true friendship. On the other hand, it is necessary that you should develop your friendship on the basis of the treasure of the feeling in your heart, of the sacred prema that you have between one heart and another.
0: దీనిని పురస్కరించుకుని ఏ గోపికలు పరమాత్మనే ఒక మిత్రునిగా భావించుకుని పరమాత్మనే ఒక తల్లిగా భావించుకుని నీవే తల్లియు తండ్రియు నీవే గురుడవు దైవము నీవే నా సఖుడవు నీవేనా పతియు గతియు నిజము కృష్ణ అని ప్రార్థించారు.
1: ఇట్ ఈస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ దట్ గోపికాస్ రిగార్డెడ్ ది లార్డ్ గాడ్ యాజ్ దర్ ఫ్రెండ్ అండ్ దే అడ్రెస్డ్ ది లార్డ్ యాజ్ బై సేయింగ్ యు ఆర్ అవర్ మదర్ యు ఆర్ అవర్ గురు యు ఆర్ అవర్ గాడ్ యు ఆర్ అవర్ లార్డ్ యు ఆర్ ఎవ్రీథింగ్ టు అస్.
0: కనుక దైవత్వాన్ని మనసునందు ఉంచుకుని ప్రతి ఒక్కరు హృదయమునందు కూడాను అట్టి దైవత్వం అనేటువంటి ఆత్మ ఉన్నదనేటువంటి యొక్క విశ్వాసము చేత వారిని మనము మిత్రులుగా భావించుకోవటం సక్రమమైనటువంటి మార్గం.
1: It is therefore the right thing to do to have divine in your own mind. And remember that in every other person also divinity is present, and regard him as a friend, as one who is regarded as your own friend.
0: లోకము యొక్క స్థితిగతులను గురించి కానీ లేక వారి యొక్క ఉత్తమమైనటువంటి యొక్క స్థానమును గురించి కానీ ధనకనక వస్తువాహనాదుల గురించి కానీ మనము ఈ మైత్రికి పూనుకోవటం చాలా చెడుపు. కనుక అట్టి వాటిని ఎట్టినీ మనం చూడక వారి హృదయమునందున్నటువంటి యొక్క ఆత్మతత్వమునే మాత్రం గుర్తించి మనము స్నేహంగా చేరుకోవటం చాలా ఉత్తమమైనటువంటి మార్గం.
1: It is wrong, therefore, to base our friendship on worldly matters or on the status which the other person is occupying in this world or his wealth or his possession. None of these things should really matter when you want to decide on being friendly with another person. What you have to see is to look into the Atma in his heart and prema, and that is how you should base your friendship on.
0: Dini lo kucherunu yokka స్నేహమును పురస్కరించుకుని మీకు అనేక రకములుగా తెలిసే ఉండవచ్చును.
1: యు నో ఇన్ మెనీ వేస్ వాట్ హస్ హ్యాపెన్డ్ టు కుచేల వెన్ హీ వాస్ రిగార్డెడ్ యాజ్ ఎ ఫ్రెండ్.
0: బాల్యమునందు కృష్ణుడితో చేరి సందీపుని ఇంటి యందు అనేక రకములుగా ఆటలు పాటలు అన్ని విధములైనటువంటి చర్యలు జరిపి తిరిగి తాను ఒక విధమైనటువంటి గొప్పవాడుగా కావటం చేత అతను చక్రవర్తి స్థానమునందు ఉండినప్పటికీ కుచేలుడు నిత్య కూటికి ఎరుగై అనకు కొంత బిడ్డలను కూడా పోషించుకునేటువంటి శక్తి లేక తాను చాలా అవస్థల పాలైపోతుంటాడు.
1: While in their young age in the ashram of Sandipa, Krishna and Kuchela were friends and were moving together. Later on, Krishna was very affluent. He became a king. He had a very high position. Kuchela had not even food to eat on each day, and he could not support his children. He was such a poor boy, poor man.
0: ఒకనాడు కుచేలుని భార్య, అయ్యో ఇంతమంది బిడ్డలను పోషించుకోవటం చాలా కష్టం కదా, నీకు బాల్యమిత్రుడైనటువంటి కృష్ణుణ్ణి ఒకతూరు దర్శించి అతని అనుగ్రహాన్ని పొందుకోవటం చాలా అవసరము, మీరు తప్పక వెళ్ళండి అని ఆ భార్య యొక్క ప్రబోధ చేత కుచేలుణ్ణి కృష్ణుడి దగ్గరికి పంపింది.
1: One day, Kuchela's wife addressed him and said, "How difficult it is to look after our children. You have a friend who was your friend when you were young. Why don't you go to him and ask for some help?" This is how she prompted Kuchela to go to Krishna.
0: Sari, ఆ యొక్క ద్వారం దగ్గరికి వెళ్లేటప్పటికీ ద్వారపాలకులు ఈ యొక్క వేషమును చూచి మహాబీదవాడగుట చేత ఇతని ఎవరో ఒక బిచ్చగాడు అనేటువంటి భావం చేత తిరిగి కృష్ణునికి వార్త చెప్పడానికి కొంత వెనుకంది వేశారు.
1: As soon as Kuchela went to the entrance gate, those who were guarding the gate looked at Kuchela, and by looking at him they thought he was a very poor man. He had come to beg and ask for alms. They were hesitating to take the message inside to Krishna.
0: Aithe Kuchelaudu tanu cheppite em anukuntaro aneetvanti okka sandeham tanu endu baadha pettutu undinappudiki చెప్పక తప్పదనేటువంటి ఉద్దేశంతో నేను బాల్యమిత్రుణ్ణి కృష్ణునికు, కనుక నీ బాల్యమిత్రుడైనటువంటి కుచేలుడు వచ్చాడని చెప్పిన ఒక్క వార్త కృష్ణునికి అందించండి అని ప్రార్థించాడు.
1: Kuchela hesitated to reveal his identity, but there was no other alternative. He could not do anything else. Then Kuchela asked these men at the gate to convey the message to Krishna that a friend of Krishna, who was his friend when he was very young, had come to see him.
0: ఈ వార్త వెళ్లి కృష్ణునికి చెప్పిన తక్షణమే కృష్ణుడు అన్ని రకములుగా కూడాను ఏర్పాట్లు సలిపి తక్షణమే అతన్ని పిలుచుకుని రామని చెప్పని కౌరంపాడు.
1: As soon as this message reached Krishna, Krishna made all the arrangements by which to receive Kuchela and sent word that he should be brought inside at once.
0: సరే, కృష్ణుణ్ణి చూచాడు. ఇద్దరు కూడాను బాల్యం అనుభవించినటువంటి యొక్క మాటలు ఆటలు పాటల యొక్క సంభాషణలు జరుపుకున్నారు. కృష్ణుడు కుచేలుడు చాలా ఆనందించారు. తదుపరి ఇతను ఇంటికి వెళ్తానని కృష్ణుని దగ్గర సెలవు తీసుకున్నాడు.
1: Kuchela met Krishna, saw him, they spoke for a long time, they remembered their pleasures when they were young and when they were together, and it was all over. Kuchela was preparing to ask leave of Krishna and say that he would go back home.
0: ఇంటికి వెళ్లిన తక్షణమే కుచేలుని భార్య, ఏమండి ఏమిచ్చారు మనకు ధనము, ఎంతవరకు ఇచ్చారు సిరి సంపదలు అని ఆమె ఏమాత్రము ప్రశ్నించలేదు. కారణమేమిటి, ఆ యొక్క మిత్రుని పైన కలిగినటువంటి యొక్క ప్రేమనే ఇక్కడ సర్వ సిరి సంపదలుగా కూడా మారిపోయినాయి.
1: As soon as Kuchela returned home, his wife did not have to ask Kuchela, what is it that your friend has given you? In what way has he helped you? Because the very affection and friendship that was between Krishna and Kuchela had resulted in all the desires being fulfilled and all the riches having been given to Kuchela.
0: అతనికి ఇంటికి వెళ్లిన తక్షణమే నారాక ఎరిగినంతని వేగరమ్మని ద్వారపాలుని చేత ఆ వార్త నంపి.
1: As soon as Kuchela went home, he told his wife, as soon as Krishna learnt that I had come, immediately he sent word to those at the gate to let me in at once.
0: నన్ను చూచినంతనే దిగ్గున గద్దె దిగి నగుమోముతోడు నన్ను అండ చేర్చి.
1: As soon as he saw me, he immediately came down his throne and he had a smiling face and he came and embraced me.
0: మొనరించి మోము వాచినట్లు ఎగా దిగా చూచి కౌగిటను బిగుచుకుని.
1: As if he had not seen me for a very long time and as if he was very desirous of looking over me all over, he looked at me head to toe and he embraced me.
0: దేవి ఏమందు అతని దీనపరత.
1: Addressing his wife, he said, how can I describe his attachment and affection to poor people?
0: Premaye atadu, atade prema. Peda kucheluni atukudu pitikedu tini bahula bhagyammu nosanguvaru kalara ani varninchadu.
1: Prema is he and he is prema. With all that prema, he ate a small quantity of rice from me and he gave me in return all these riches.
0: ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క ప్రేమ తత్వము ఈ మైత్రి అనేటువంటిది హృదయములో చేరి నర నరముల యందు కూడాను రక్తముతో ప్రవహించి తన జీవిత పర్యంతరము కూడాను ఆ మిత్రుని మరువరానటువంటి యొక్క స్థితికి తెప్పించుకునేటువంటి యొక్క సత్యమైనటువంటి యొక్క మైత్రిత్వాన్ని ఈనాడు కేవలము ఏదో ఒక సిరి సంపదలు కలిగిన తక్షణమే పాత మిత్రులు ఎవరైనా వచ్చి ప్రశ్నించినప్పుడు మీరెవరండి అనేటువంటి అడిగేటువంటి పరిస్థితి కూడాను ఈనాడు దిగజారింది.
1: This true prema, true friendship or maitri based upon prema, which is really the truth and sacred type of friendship which one should promote, that has today come down to a very poor status, a status which is shown by any individual when he becomes a little rich and when any of his old friends and come and see him, he will say, who are you? Where are you coming from? This is the kind of friendship which we have today.
0: అవసరం వచ్చినప్పుడు ఆ యొక్క మిత్రుణ్ణి అన్ని రకములుగా ఉపయోగించుకోవటము తన అవసరము తీరిన తక్షణమే నీరు దాటి తెప్ప నిప్పులోబడవేయు నేటి మైత్రి ఎంత బూటకములు అన్నారు.
1: Today it is like this. When there is need, we use our friend for all purposes. On the other hand, when there is no need, we don't care for him. This is like crossing the river, and after crossing the river, you simply burn the boat with the help of which you have crossed the river.
0: ఇలాంటి యొక్క మైత్రిని మనం మైత్రి అని చెప్పడం కూడాను చాలా తప్పే.
1: ఇట్ ఈస్ వెరీ రాంగ్ టు డిస్క్రైబ్ దిస్ కైండ్ ఆఫ్ ఫ్రెండ్షిప్ యాజ్ ఫ్రెండ్షిప్.
0: నిజమైనటువంటి యొక్క మిత్రుడు మీకు భగవంతుడే.
1: ఏ ట్రూ ఫ్రెండ్ టు యూ ఇస్ ఓన్లీ గాడ్.
0: అట్టి మిత్రునిని మీరు అన్ని రకములుగా కూడాను అనుభవించుకుని తద్వారా మీ యొక్క జీవిత తత్వమును ఆ మిత్రత్వములో ఐక్యమరణించుకోవటానికి పూనుకోవటం ఇది సార్థకత్వం.
1: To find such a true friend in God and experience Him in so many different possible ways, make your life sacred and make it one with Him. This is making your life fruitful.
0: Itti pavitramainatundi yokka matrubhavam kani leka mitrabhavam kani manalo abhirudhi kavataniki Bhagavad Gita entaina manaku kontha aadarshanni andistundi.
1: Either this motherly feeling or this friendly feeling to develop in us and to promote such a feeling in us, Bhagavad Gita will help us to a large extent.
0: మిత్రుడైనటువంటి అర్జునునికి అనేక రకములుగా సహాయం చేసి తనను అనేక రకములుగా కష్టముల నుంచి నష్టముల నుంచి దుఃఖముల నుంచి రప్పించి తెప్పించి తనను ఒప్పించేటువంటి యొక్క ప్రయత్నానికి కూడా పూనుకున్నాడు కృష్ణుడు.
1: కృష్ణ అండర్టూక్ to treat his friend Arjuna in many difficult circumstances. When he was facing lot of trouble, when he was seeing sorrow, he brought him, he talked to him, he made him agree and consent to do the right thing.
0: అలాంటి యొక్క మిత్రత్వం లోపల కొన్ని సమయములు యందు కొన్ని కష్టములో నష్టములో దుఃఖములో కలిగినప్పుడు వాని యొక్క ఉద్రేకములను భరించుకోవటానికి కానీ అణుచుకోవటానికి కానీ బలహీనులు కావటం చేత కొన్ని మాటలు కూడా సూటైన మాటలు అనవచ్చును, కానీ ఆ మాటలను నిజమైనటువంటి మిత్రులైతే వాటిని ఏమాత్రం కూడా పాటించకవలుతుంటారు.
1: ఇట్ ఈస్ పాసిబుల్ దట్ ఇన్ ది కోర్స్ ఆఫ్ సచ్ ఫ్రెండ్షిప్ వెన్ సమ్ లాసెస్ కమ్ ఆర్ వెన్ వి ఫేస్ సమ్ డిఫికల్టీస్ ఓయింగ్ టు టెంపరీ ఎక్సైట్మెంట్ ఇట్ ఈస్ నేచురల్ దట్ వి యూజ్ షార్ప్ ఆర్ హార్ష్ వర్డ్స్ బట్ ట్రూ ఫ్రెండ్స్ విల్ నాట్ బి డిస్టర్బ్డ్ బై ది యూజ్ ఆఫ్ సచ్ షార్ప్ ఆర్ హార్ష్ వర్డ్స్.
0: ఈ యొక్క మిత్రుడైనటువంటి అర్జున భీమాదులు కూడాను చాలా ఎన్ని కష్టములు వచ్చినప్పటికీ అవమానములు జరిగినప్పటికీ ఆ మిత్రుడైనటువంటి యొక్క కృష్ణుని పైన ఎట్టి ఆపోహలు కాని చోటునివ్వక విశ్వాసమును కోల్పోక నిరంతరము కూడాను అతని ఆజ్ఞల్ని తాను శిరసావహించి అడుగుజాడల్లో నడిచినటువంటి వారు.
1: దీస్ ఫ్రెండ్స్ ట్రూ ఫ్రెండ్స్ లైక్ అర్జున అండ్ భీమా దే హ్యాడ్ మెనీ డిఫికల్టీస్. On occasions they were even humiliated, even though they showed great faith in Krishna, their friend. They always were ready to obey the orders of their friend.
0: Prapradhamulo yuddhamulaku puramu neeku naa sainyamulu kavala leka nenu kavali ani prashninchinappudu Duryodhanudu nee sainyamulu naaku kavalannadu. కానీ అర్జునుడు, స్వామి మీరొక్కరుంటే నాకు చాలు, సర్వశక్తి కూడాను మీ ఎందే ఇమిటి ఉంటున్నది కనుక నాకు మీరొక్కరే కావాలని అర్జునుడు ప్రార్థించాడు.
1: బిఫోర్ ది కమెన్స్మెంట్ ఆఫ్ ది వార్ ఎన్ ఆప్షన్ వాజ్ గివెన్ టు దుర్యోధన అండ్ అర్జున ఐదర్ టు చూస్ ది ఆర్మీ ఆఫ్ కృష్ణ ఆర్ కృష్ణ హింసెల్ఫ్. దుర్యోధన చోజ్ ది ఆర్మీ ఆఫ్ కృష్ణ. Arjuna chose Krishna himself by saying, Swami, if you are alone and if you are with me, since you are the embodiment of all powers and all strength, that is enough for me.
0: Kani akkada mitratvanni ematramu patinchaka bujabalamu dhanabalamu janabalamunu matrame aashinchadam cheta Duryodhana dushyasanadulaku parabhavame sambhavinchindi.
1: On the other side, because no attention was given to the sacredness of friendship, Duryodhana was only after physical strength, was after the strength of wealth, and was after the strength of the numbers of people. So, he lost the battle.
0: Kanukane, manamu, maitri aneetvanti padamulo unnatvanti yokka visishtatanu, manamu, gurtinchadam chetane, itti pavitrata manaku arthamavutundi kani, kevalam padamulo matrame manamu viniyoginchukuntu, maitri ante ippati kala paristhitini puraskarinchukoni, edo kontha kalam kalagatamu, kontha kalam veedipovatamu, ee samyoga viyogamula cheta, sambhavincheetvanti yokka maitri, sariyainatvanti maitri kaneradu.
1: Therefore, if only we can understand the true significance that is contained in this word, maitri, or friendship, that we will be able to derive the full benefit out of it. If we just use the word without understanding the significance of it, we can get nothing out of it. Today, on the other hand, this word is being misinterpreted. The friendship which lasts for some time and then which breaks off for some time, this friendship which arises out of coming together for some time and separating for some other time, that is not true friendship.
0: ఇది విషయములతో చేరి వచ్చేటువంటిది ఈనాటి యొక్క స్నేహము, కానీ విశ్వేశ్వరత్వాన్ని పురస్కరించుకుని చేరేటువంటిది ఆనాటి మైత్రి.
1: This friendship, as we understand today, is something which arises from fulfilling worldly desires. The friendship as was understood in those days was something which was related to the aspect of Vishveshwara.
0: దానికి ఒక చిన్న కథ.
1: There's a small story for this.
0: ఒకనికి ముగ్గురు మిత్రులు ఉంటుండేనారట.
1: One person had three friends.
0: ఆ మిత్రుడు అనేక రకములైనటువంటి పెడమార్గములు పట్టడం చేత అతనికి ఒక కోర్టులో కేసు ఏర్పడింది.
1: This person, because he took to several bad ways, he had to face a court case.
0: అప్పుడు మొదటి మిత్రుని దగ్గరికి వెళ్లి, ఓ మిత్రుడా, నాకు నీవు సాక్ష్యం చెప్పాలి, నా కష్టం నుంచి నీవు తప్పించాలి అని అడుక్కున్నాడు.
1: He went to the first of his three friends and asked him, you should come and help me, you should come as a witness and you should rescue me from the troubles in which I am now located.
0: Aa modati mitrudu cheppadu, neevu emi tappu chesavo, elanti karyamlo neevu palgonnavo vishayame naaku teliyadu, alanti samayamlo nenu vachi sakshyatvam ivvatam cheta nenu kudanu andulo palgonnatvanti vaadiga bhavinchukoni nannu kudanu siccha veyochunu karuka నేను ఇంటి దగ్గర ఉంటుండి నీకు ఏ రకమైనటువంటి యొక్క సాక్షిత్వాన్ని ఇవ్వాలన్నా నేను ఇస్తాను, కానీ నేను కోర్టుకు రాను అని మొదటి మిత్రుడు చెప్పాడు.
1: దిస్ ఫ్రెండ్ టోల్డ్ హిమ్, I do not know what fault you have committed, what crime you have committed. I was not present when you did anything wrong. How can I come to the court and give any witness? If I do so, they might even trouble me as they are troubling you. So I will stay at home and give you such help and such witness as is possible by staying at home.
0: సరే రెండవ మిత్రుని దగ్గరికి వెళ్లి నీవైనా నాకు సహాయం చెయ్యాలని అడుక్కున్నాడు.
1: He went to the second friend and asked him, at least you should help me.
0: అతను చెప్పాడు, మిత్రుడా నీవు ఏమి చెప్పమన్నా చెప్తాను, అయితే కోర్టు వరకు వస్తాను కాని నేను బోను దగ్గరికి వచ్చి మాత్రం చెప్పలేను అన్నాడు.
1: He said, my dear friend, I will say what you want me to say, but I can only come up to the court. I will never get into the witness box and I cannot give witness from the box.
0: సరే మూడవ మిత్రుని దగ్గరికి వెళ్లేటప్పటికి, నాయన నీకు కలిగినటువంటి ఆపదలే నాకు, నాకు కలిగిన ఆపదలే నీకు, ఏదో ఆపద సమయంలో మనం రక్షించుకునేటువంటి సమయంలో మంచి చెడ్డలు విచారించటము అది చాలా తప్పు, కనుక నీ యొక్క రక్షణ కోసమై నేను ఏమి చెప్పమన్నా చెప్తాను, ఎక్కడికి రావన్నా వస్తాను అని తాను సిద్ధంగా తన వెంట వచ్చాడు.
1: He went to the third friend and asked him the same question. He said, yes, your troubles are mine. My troubles are yours. I should really help you if I am your true friend. I will come wherever you want me to come. I will help you in such manner as you wish me to help.
0: ఇప్పుడు ఈ ముగ్గురు యొక్క స్నేహితులు యందు మూడవ వాడు ఉత్తముడు అనేటువంటిది మనకు స్పష్టమైపోతుంటుండాలి.
1: It is quite clear to us that amongst these three friends, the third one is the best friend.
0: మన యొక్క జీవితములకు కూడా ఇట్టి ముగ్గురు మిత్రులు ఉంటున్నారు.
1: ఫర్ అవర్ లైఫ్ ఆల్సో వీ హ్యావ్ త్రీ సచ్ ఫ్రెండ్స్.
0: మనము గతించిన తరువాత శ్మశానము లోపల మన యొక్క మంచి చెడ్డలను విచారించేటువంటి కోర్టు అక్కడ తయారవుతుంది.
1: ఆఫ్టర్ వీ డై ఇన్ ది బెరియల్ గ్రౌండ్ దేర్ విల్ బి అ కోర్ట్ విచ్ ఇస్ గోయింగ్ టు ఎంక్వైర్ ఇన్ టు ది గుడ్ అండ్ బ్యాడ్ డీల్స్ దట్ వీ హ్యావ్ డన్.
0: కానీ అట్టి సమయం లోపల మనకు ధనకనక వస్తు వాహనాదులు అనేటువంటిది మనకు ఏమాత్రం కూడా నువ్వు విట్నెస్ చెప్పవు, అవి ఇంటి ఎందే ఉంటుండి, నీవు మాత్రం వెళ్లవేయా సుశానం వరకు అని చెప్పని అవి మాత్రం పంపిస్తుంటాయి.
1: ఇన్ దట్ కాంటెక్స్ట్ అండ్ ఎట్ దట్ టైమ్ ఆల్ అవర్ వెల్త్, ఆల్ అవర్ ట్రెజర్స్ అండ్ ఆల్ అవర్ పొజెషన్స్ దే విల్ నాట్ హెల్ప్ అస్ ఎట్ ఆల్. దే విల్ రిమైన్ ఇన్ అవర్ హౌస్ అండ్ దే విల్ సే యూ గో టు ది బెరియల్ గ్రౌండ్, వీ కెనాట్ కమ్ విత్ యూ.
0: ఇంకా మిత్రులు అనేటువంటి వారు బంధువులు అనేటువంటి వారంతా కూడాను మేము కోర్టు వరకు వస్తామని శ్మశానం వరకు అందరూ వెళ్తారు, అక్కడ అతన్ని కప్పిపుచ్చుతారో భస్మం చేస్తారో అందరూ తిరిగి వాపసు వచ్చేసేస్తారు.
1: Others, other friends, like relations, like those who have been your acquaintance and so on, they will all come up to the burial ground. Either they will bury you or they will cremate you, do whatever is appropriate, and they will all return home.
0: కాని తాను చేసినటువంటి పుణ్యము తాను చేసినటువంటి మంచి యొక్క కార్యములు కూడాను తన వెంటనే పోయి తన ఎక్కడికి వెళితే అతన్ని వెంటాడుతూ తనకు సహాయం చేస్తూ ఉంటాయి ఈ యొక్క మూడవ మిత్రుడు.
1: However, the third group, the third friend, they consist of the good deeds you have done, of the good acts and the help that you have given during your life. They go with you, they go wherever you go, and they will be as witnesses and will help you out.
0: ధనమే మనకు మొదటి మిత్రుడు, ఇంకా బంధువులే రెండవ మిత్రులు, పుణ్యమే మనకు మూడవ మిత్రుడు. కనుక ఈ ధనము కాని బంధువులు కాని మనకు ఏనాడు కూడాను మనకు తగినటువంటి సహాయం చేసేటువంటి వారు కాదు. ఈ ప్రపంచంలో ఈ దేహమునకు సంబంధించినంత వరకు కూడాను వారు ఒకరికొకరు కలిసిమెలిసి ఉండవచ్చునే తప్ప దేహ తదనంతరము మనకు ఈ పుణ్యమనేటువంటి మిత్రుడే మన వెంట ఉంటుండి మన పునర్జన్మమును కూడాను తగినటువంటి యొక్క తోడ్పాటుగా తాను నిలిచి ఉంటుంటాడు.
1: వెల్త్, అవర్ రిలేషన్స్ అండ్ ది గుడ్ డీడ్స్ దట్ వి హావ్ డన్, దీస్ ఆర్ అవర్ త్రీ ఫ్రెండ్స్. So far as the first two friends are concerned, our wealth and our relations, they will only remain so long as there is life in this body. They will not do anything more than coming up to the burial ground when you die. On the other hand, your punya, the good deeds that you have done, that is the third friend, will stay with you, not only stay with you, will help you in regard even to your rebirth, not only in this life, but in your next life.
0: Andukane bandhuvulandaru vaakiti daakane vallakaatike otturu. బంధమడిచి నింబాయని ఆపద్ బంధువు భగవిన్ నామమిరా అన్నారు.
1: దట్ ఈస్ వై ఇట్ హాస్ బిన్ సెడ్ దట్ ఆల్ యువర్ రిలేషన్స్ విల్ క్రాస్ ది డోర్ అండ్ విల్ కమ్ ఓన్లీ అప్ టు ది ఎంట్రన్స్ టు ది శ్మశాన ఆర్ ది బెరియల్ గ్రౌండ్. బట్ యువర్ ఆప్త రిలేషన్, ఆప్త బంధు, యువర్ రిలేషన్ హూ హెల్ప్స్ యూ ఇన్ టైమ్స్ ఆఫ్ డిఫికల్టీ, దట్ ఈస్ గాడ్ హింసెల్ఫ్, విల్ కమ్ విత్ యూ వేర్ ఎవర్ యూ గో.
0: నీ యొక్క శక్తి సామర్థ్యములు కానీ నీ యొక్క యవ్వనత్వం కాని, నీ సౌందర్యము కాని, నీ ధనకనక వస్తువాహనాదులు కాని నీవు ఆధారం చేసుకుని నీవు మిడిచిపోవటానికి పూనుకోకు. అందము ప్రాయము ఉందని నిక్కకు రోరన్నా, అందము ప్రాయము ఇంద్రియ శక్తి ఉందని నిక్కకు రోరన్నా, ముందున్నదిరా తొందరలోని ముసలితనంబను ముసుళ్ల పండగ అన్నారు.
1: డూ నాట్ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ యువర్ ఫిజికల్ స్ట్రెంగ్త్. డూ నాట్ లూజ్ యువర్ సెల్ఫ్ బై లుకింగ్ ఎట్ యువర్ యూత్ అండ్ యువర్ బ్యూటీ. డూ నాట్ థింక్ దట్ యువర్ వెల్త్, వాట్ ఎవర్ దట్ మే బి, ఈజ్ ఆఫ్ ఎనీ వాల్యూ ఎట్ ఆల్. యువర్ బ్యూటీ, యువర్ ఏజ్ అండ్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ యువర్ ఆర్గన్స్, దీస్ థింగ్స్ విల్ నాట్ లాస్ట్ ఎట్ ఆల్. దే విల్ డిసపియర్ వెరీ సూన్ యాజ్ యువర్ యూత్ గోస్ అహెడ్ ఆఫ్ యూ వెన్ యూ బికమ్ ఓల్డ్ ఈజ్ రియల్లీ ది డిఫికల్ట్ టైమ్.
0: కనుక మనము వీటన్నింటినీ ఆధారం చేసుకుని మనం ఈ జగత్తు లోపల ఒక విధమైనటువంటి అహంకారంగా మన జీవితాన్ని వ్యర్థం చేసుకోవటానికి మనం పూనుకోకూడదు. ముందు యొక్క తత్వాన్ని మనం గుర్తించుకుని సత్యమార్గమునందు ప్రవేశించి సరి అయినటువంటి యొక్క మైత్రిని మనం సంపాదించుకోవటం ఉత్తమమైనటువంటిదిగా భావించుకోవాలి.
1: ఆన్ ది బేసిస్ ఆఫ్ ఆల్ దీస్ పొజిషన్స్, యువర్ స్ట్రెంగ్త్, యువర్ యూత్, యువర్ బ్యూటీ అండ్ సో ఆన్, యూ షుడ్ నాట్ డెవలప్ ఎన్ ఈగోయిస్టిక్ లైఫ్ అండ్ వేస్ట్ యువర్ లైఫ్ ఇట్ సెల్ఫ్. You should have in your mind what really is permanent and truthful, and that is the aspect of divinity, and you must be able to develop yourself into one who has respect for truth.
0: Atti satya nityamainatvanti oka mitrunni manam sampadinchukone nimittamai ee yokka vayasunandu manam taginatvanti prayatnalu salapali. Aneka mandi chinna chinna pillalu ఈ వయసు నుంచే ప్రార్థనలు కాని, భజనలు కాని, సాధనలు కాని సలుపుతుంటే చాలా మంది పెద్దలైనటువంటి వారు, ఒరే పిచ్చివాడా, ఇంత చిన్న వయసు లోపలే అప్పుడే నీకెందుకు ఈ భక్తి వైరాగ్యం, ఏదో అంతా ఉద్యోగాలు చేసి సంసార బాధ్యతలంతా అనుభవించి తదుపరి వయసు వచ్చిన తర్వాత ఎక్కడో రిటైర్డ్ అయిన తర్వాత నీవు కూర్చొని భగవద్గీతలు చదువుకోవటమో లేక పెద్దల దగ్గరికి వెళ్లటమో వారి ప్రబోధన వినటమో ఇలాంటివి చెయ్యొచ్చు అని చాలా ప్రబోధిస్తూ ఉంటుంటారు.
1: In this youth and young age of yours, you must earn and desire to get the grace of Lord by various practices. When you do such a thing, it's possible that elders will come to you and say, why are you doing this when you are so young? Why are you doing all kinds of pujas and showing devotion and showing detachment? This is not right for you at this age. You have to earn money, you have to do your service and so on. After you retire, you can talk of Bhagavad Gita and detachment. Why are you doing it right now when you are too young?
0: Aite, aa vayasu lopala ఈనాడు చేయక ఆనాడు మనం స్మరించడానికి వీలవుతుందా? లేక అట్టి పవిత్రమైనటువంటి భావములు ఆనాడు మనకు లభిస్తుందా? లభించటం కల్లా. కనుక ఈనాటి నుంచి మనం చేసినప్పుడే ఆనాటికి అట్టి సద్భావములు మనలో కొంతవరకును అభివృద్ధి కావచ్చు.
1: Without doing these sadhanas now in this young age, how is it possible for you to do it when you become older? If you do not develop sacred notions and sacred ideas while you are young, how are you going to have them or acquire them when you become older? It's not possible to do them at that time without doing these things right now.
0: Yenadaina desamunaku konni rakamlainatunte yokka bhayankaramainatunte yuddhamulu raavachunnatunte uddeshamutone చిన్న చిన్న యువకులందరినీ కూడాను ఒక మిలిటరీలో చేర్చి వాళ్ళకి ఏదో కొన్ని కొన్ని ట్రైనింగ్లంతా ఇవ్వటము అది సర్వసామాన్యం.
1: It's quite common knowledge that in anticipation of the country having to face a probable war at some future time, we recruit young people, we train them in warfare even while they are young.
0: అట్లు కాకుండా యుద్ధం వచ్చిన తక్షణమే చిన్న చిన్న పిల్లలకంతా కూడాను కత్తులు, టుపాకులు, పిస్తోళ్లంతా ఇచ్చి పంపిస్తే వాళ్ళు ఏం చేయగలరు? దానికి పూర్వమే ఈ విధమైనటువంటి యొక్క ట్రైనింగ్ ఇచ్చి ఉంటే అది ఏమైనా కలిగినప్పుడు, సంప్రాప్తమైనప్పుడు మనం అందులో చేరి దానిని ఎదుర్కోవటానికి కూడా అవకాశం ఉంటుంటుంది.
1: ఆన్ ది అదర్ హ్యాండ్, ఆఫ్టర్ వార్ బ్రేక్స్ అవుట్, ఇఫ్ యూ గెట్ హోల్డ్ ఆఫ్ ఆల్ ది యంగ్ పీపుల్ అండ్ హ్యాండ్ దెమ్ విత్ వెపన్స్, విత్ గన్స్, విత్ స్వోర్డ్స్ అండ్ సో ఆన్, కెన్ దేర్ బి ఎనీ యూజ్ ఆఫ్ సచ్ అన్ యాక్షన్? We must train people when they are young, make them ready for all contingencies, then purpose can be served when war breaks out.
0: Kanukane jeevita kalamulo chesinatvanti okka satkarmalu anchakalamulo aadarshanga untuntayi manaku.
1: In this same manner, the good deeds that we do during our life, they will remain as our ideals and as our treasure towards the end of our life.
0: Bhagavatamlo chepparu padapadamanchu kinkarulu paasemulagedu vela బంధువులు దబదబ బయట పెట్టుడికి లాభము లేదని చెప్పు వేళ, ఆలు బిడ్డలు లబలబ ఏడ్చువేళ, తరమా హరినామము నోటను బల్క.
1: దిస్ హాస్ బీన్ సెడ్ ఇన్ భాగవత. When the messengers of Yama come to you and say, move on, your time is over. And when your relations look at you at the last moments and say, put this body outside, it has reached its end, let it not remain in the house. When your wife and children say, there is an end of the matter, he is not going to live anymore. Under those conditions and at those moments, can you think of God? Is it possible at all for you to do so?
0: Kanuka. మనం ముందుగానే అట్టి పవిత్రమైనటువంటి చింతలు చేసి ఉండినా మనం అంత్యము లోపల అట్టి భావముతోనే మన జీవితముకు పునర్జన్మమునకు పునాదిగా ఏర్పడేటువంటి పవిత్ర భావములు మనలో చెలరేగవచ్చు.
1: సో ఈవెన్ నౌ అండ్ ఎర్లీ ఎనఫ్ ఇఫ్ యూ కెన్ డెవలప్ సచ్ ఐడియాస్ అండ్ గుడ్ ఐడియాస్ యాజ్ యూ రీచ్ యువర్ ఎండ్ యూ విల్ ఆల్సో డై విత్ సచ్ గుడ్ ఫీలింగ్స్ అండ్ యూ విల్ లే ది ఫౌండేషన్ ఫర్ యువర్ నెక్స్ట్ బర్త్ ఫర్ గెటింగ్ ఎ గుడ్ బర్త్.
0: కనుక మనము ఎట్టి పవిత్రమైనటువంటి కార్యములు చేయవలసినప్పటికీ, ఎట్టి లోక కళ్యాణములకు సంబంధించినటువంటి యొక్క కార్యములు చేపట్టవలసినప్పటికీ, ఇది చక్కని వయసు, ఇది పవిత్రమైనటువంటి వయసు. ఇట్టి పవిత్రమైన వయసునందు మనము చేయవలసినటువంటివి, పట్టవలసినటువంటివి పవిత్రమైనటువంటి కర్మలను మనము ఈనాడు హస్తగతము నుంచుకొని, తద్వారా మన భవిష్యత్తుకు, భారతదేశమునకు, ఈ సంస్కృతికి కూడాను తగినటువంటి యొక్క సుక్షేమాలను మీరు అందిస్తారని కూడాను నేను ఆశిస్తున్నాను.
1: Therefore, whatever sacred work you wish to do, whatever great things you wish to do in the interest of the prosperity of your own country, this is the right age, this is the good age. Youth is the time when you can do such things. Have it in your hands, the ability to do such things. If you can do that, in future, you will be able to help your country, you will be able to help yourselves. This is what I hope you can do.
0: తాత్కాలికమైనటువంటి సుఖ సంతోషములకు స్వార్థానికి మనము లొంగి మనము పవిత్రమైనటువంటి భావములను మన హృదయం నుంచి దూరం చేసుకోవటానికి పూనుకోకూడదు.
1: In order that you may have some temporary pleasure, in order that you may have some selfish interest served, you should not become far from sacred ideas.
0: ఒక్కొక్క సమయంలో మన మైత్రి ఎంతవరకు ఉంటుంటాదంటే దేహములు దేహములు కూడాను దూరం వదలడానికి కూడాను వీలు కానటువంటి యొక్క స్థితిలో వేరులు పాతుకొని ఉంటుంటాయి.
1: Sometimes our friendship will be so deep and so deep rooted that it will not be possible to separate friends, to remove the bodies of two friends further away from one another.
0: Akrurudu vachi Krishna Balaramulnu tana yokka Madurapuriki teesukuni velle samayalo gopikalu padinatvanti yokka badhalu gopalunu padinatvanti yokka avachatlu varnanaatheetamainatvanti vi.
1: One cannot describe the troubles and the suffering which the Gopikas and the Gopalas had when Akrura took away Krishna and Balarama from the Gopikas and Gopalas.
0: వీరి ఇరువురికి ఉన్నటువంటి యొక్క ప్రేమాను సంబంధమైనటువంటి యొక్క స్నేహములే ఇట్టి బాధలకు కూడాను కారణమైపోయింది.
1: It is the sacred friendship based upon prema and love that has been responsible for all that suffering.
0: అనేక మంది గోపికలు భయంకరమైనటువంటి గుర్రములను కూడాను గట్టిగా పట్టుకుని, వాటి కాళ్లను కూడాను గట్టిగా పట్టుకుని ముందుకు నడిచినివ్వకుండా కూడాను చేయడానికి పూనుకున్నారు.
1: Many of the Gopikas, they were holding the legs of the horses, of strong horses on which these people were travelling, and they were intending to prevent these strong horses from moving forward.
0: ఆ చక్రము యొక్క చక్రములను కూడాను, ఆ రథము యొక్క చక్రములను కూడాను అనేక మంది గోపికలు పట్టి చేతగానేటువంటి యొక్క స్థితి లోపల వదిలించుకున్నారు.
1: The wheels of the chariot in which they were moving, they were held by these Gopikas. Only they could not succeed in keeping the chariot back.
0: కట్టగడపడికి ఇంకా భరించుకోలేక, ఎవరయ్యా నీవు అక్రూరుడని పేరు పెట్టుకుని వచ్చావు కాని నీవు మహాక్రూరుడు, నీకు ఈ పేరు తగినటువంటిదని కూడా నువ్వు గోపికలు నిందించారు.
1: Finally, not having been able to do anything, they were so disgusted and they addressed Akrura and said, you have the name Akrura, it's only a name, but you are a most disgusting person, you are very harsh in your nature.
0: Inka vidhileka Krishnudu vellina tarvata aa yokka marga madhyamlone padi okarokaru vaari vaari paritapamunanta kudanu aneka reetulaku kudanu taamu vellabosukuntu vacharu.
1: After Krishna had gone, all the Gopikas were on the road and in many ways they were expressing their sorrow and grief.
0: Oka Gopika cheppindata,
1: Krishna. and said, you have the name Akrura. It's only a name, but you are a most disgusting person. You are very harsh in your nature.
0: Inka vidhileka

0: ఇవన్నీ కూడా ప్రేమ తత్వానికి సంబంధించినటువంటివి.
1: ది మదర్ సాంగ్ ఇన్ ది ఫాలోయింగ్ మేనర్, షీ సెడ్, యు హ్యావ్ ఆల్వేస్ బ్లెస్డ్ అస్ బై యువర్ సాంగ్ ఆన్ మురళీ, యు గోపాల, why don't you show your face to me? What has happened? Have you forgotten the prema of a mother? Why don't you come and show me your face? Have you left off all affection and gone away to Madura? I have been waiting all this time that you will come this moment or the next moment. I cannot wait any longer. Please come.
0: Inka Madura lo vellinatvanti Krishnuniki kamsudu aneka rakamulainatvanti kashtamulu petti chaala himsinchadaniki punukunnadu. ఈ వార్త జైల్లో ఉన్నటువంటి యొక్క దేవకీ వసుదేవుడు కూడాను తెలిసింది. అక్కడ దేవకీ దేవి కూడాను ఒక తట్టు బాధపడుతుంటుండాలి.
1: ఆన్ ది అదర్ హ్యాండ్ కృష్ణ హాస్ గాన్ టు మధుర అండ్ ఇన్ మధుర కంస గేవ్ హిమ్ లాట్ ఆఫ్ ట్రబుల్. హీ గేవ్ హిమ్ సచ్ డిఫికల్టీస్ దట్ ది న్యూస్ వాస్ నోన్ టు దేవకి అండ్ వసుదేవ హూ వర్ ఇన్ ది ప్రిజన్.
0: ఆమె కూడాను ఎట్టి వార్త వస్తుందో ఏమో అనేటువంటి ఉద్దేశంతో తన యొక్క కిటికీల నుంచి చూసుకుంటూ దారులు చూసుకుంటూ ఆమె చాలా బాధపడుతుంటుంటది.
2: నరరాక్షసులు చేరి

0: Devaki was very much perturbed on hearing the news that Kamsa was troubling Krishna in Mathura. She was looking through the windows, afraid that some sad news may reach her. And this is how she was saying, the Rakshasas who are in the form of Naras, they have taken you. And through the streets of Mathura, how many difficulties they must have given you, Balarama and Krishna. You are young, tender children. And the king Kamsa must have sent very big elephants, wild elephants to you to fight with you. What a sad thing. Has he not got a mind? Can he not think of the fact that you are young people? For us, it is an unfortunate thing. We parents have to see with our own eyes the troubles to which Kamsa is submitting you, tender little children.
1: Ivi anni kudanu premakto cherinatvanti yokka mitratvanni balaparustu untuntai.
0: All these things strengthen the friendship which is associated with prema.
1: ఇట్టి పవిత్రమైనటువంటి హృదయ స్థానము నుంచి వెలువడేటువంటి యొక్క ప్రేమతో కూడినటువంటిదే మైత్రి. కానీ సామాన్యంగా మనం ఈనాడు ఉపయోగపెట్టేటువంటి యొక్క మైత్రికి ఇట్టి అర్థములు ఏమాత్రం కూడా ఉండవు.
0: దాట్ ఈస్ ట్రూ ఫ్రెండ్షిప్ ఆర్ మైత్రి విచ్ ఇస్ క్లోజ్లీ అసోసియేటెడ్ విత్ సచ్ ప్రేమ విచ్ కమ్స్ ఫ్రమ్ ది బాటమ్ ఆఫ్ యువర్ హార్ట్. But the meaning that we give today to friendship or maitri cannot be the true meaning of the word maitri.
1: Pavitratma swarupulaina vidyarthulara ee naadu mana yokka premanu teliso teliyaka puramu etlu undinappatikini ippati nunchi aina mana yokka maitri tattvani mana hrudaya sthanamu nunchi abhirudhi parchukuneetundi prayatnaniki poonukoni ఈనాటి యొక్క మైత్రి తత్వానికి ఏమాత్రం కూడా మనము తగినటువంటి యొక్క ఆస్పదములు అందించక హృదయపూర్వకమైనటువంటి దీంతో శాశ్వతమైనటువంటి యొక్క మైత్రిత్వాన్ని మనం పొంది భారతదేశం యొక్క మైత్రి తత్వాన్ని కూడాను యావత్ ప్రపంచమును కూడాను చాటడానికి తగినటువంటి ప్రయత్నం సల్పాలని నేను ఆశిస్తున్నాను.
0: పవిత్రాత్మ స్వరూప స్టూడెంట్స్ టుడే వీ డు నాట్ నో ఆర్ వీ మే నో ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ ప్రేమ. But from today onwards, you must make a determination to see that whatever friendship you develop, that should be based upon this sacred prema which should come from your heart. That should be the maitri of your nature. Do not allow the meaning that is accepted today for maitri to corrupt your minds. Do not accept that meaning at all. By this way, by promoting your friendships, from the bottom of your heart and associating it with sacred prema, you will be able to set an example not only to our country but also to the entire world.

మన్యం సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం.

ಹಿತಂ ದೇವಂ ಭಜತ್ಯೇ ಕತ್ವಮಾಸಿತಂ.

0: ప్రేమ స్వరూపులారు,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: సర్వజీవుని యందు ఉండినటువంటి ఆత్మ, తన యందున్నటువంటి ఆత్మ ఒక్కటే అని గుర్తించినటువంటి వ్యక్తి నిరంతరము దైవ సన్నిధిని జీవిస్తుంటాడు.
1: ద వన్ హూ రియలైజెస్ ద సెల్ఫ్ ఆర్ ద స్పిరిట్ ఆత్మ ఇన్ హిమ్ ఈజ్ వెరీ మచ్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ బీయింగ్ అరౌండ్ విల్ ఎంజాయ్ ద ప్రాక్సిమిటీ విత్ ద లార్డ్.
0: అట్టివాడు రాగి అయినా, విరాగి అయినా, బైరాగి అయినా, సన్యాసి అయినా, సర్వకాల సర్వావస్థలు ఎందు కూడాను దైవ సన్నిధి తన పెన్నిదిగా భావించుకుని జీవిస్తుంటాడు.
1: బి దట్ పర్సన్ బి హౌస్ హోల్డర్ అటాచ్డ్ పర్సన్ ఆర్ ఎ రెనన్షియంట్ ఆర్ ఎ సెలిబేట్ హూస్ ఎవర్ మైట్ బి హీ విల్ ఎంజాయ్ ద నియర్నెస్ of God and considers it as the wealth.
0: Kanuka manamu cheyavalsinadi emiti anaga sarvata paani padam sarva jeevuni yendu undinatvanti okka aatma tattvamu okkate ane satyanni gurtinchali.
1: So what we should do now, we have to recognize the fact the same spirit is present in everyone.
0: మానవత్వము తన జీవిత తత్వాన్ని సక్రమంగా అర్థం చేసుకునలేక పెడత్తములతో పడి అనర్థములను పెంచుకొని యథార్థాన్ని మర్చిపోతున్నారు.
1: In human life, we are not able to understand our true nature. Adding to that, we go by the distorted, perverted version and face all kinds of problems in life.
0: Kani nenu dehamunu aneetvanti pichchi pranti cheta tana ninja swaroopanni marchi satya swaroopanni vismarinchi anityamu ashashtamu asatyamaina deha tattvanni vishwasinchi kaalanni vyartham chestunnadu.
1: Man is wasting his time because of his identification with the body. It is a mistaken idea. He has forgotten his eternal fundamental principle of his true nature and goes by the ephemeral transient nature.
0: మొట్టమొదట వ్యక్తిగతమైనటువంటి సత్యాన్ని గుర్తించడానికి ప్రయత్నించకూడదు.
1: We have to understand the individual nature to begin with.
0: కానీ ఈనాటి ప్రజలు తన యొక్క దేహతత్వాన్ని అభివృద్ధి పరచుకోవడానికి తాను ప్రయత్నం చేస్తాడు.
1: బట్ మ్యాన్ టుడే ఈజ్ మేకింగ్ ఎవ్రీ అటెంప్ట్ టు ఫాస్టర్ హిస్ ఫిజికల్ బాడీ.
0: ఇది చాలా పొరపాటు.
1: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్.
0: తదుపరి సమాజ స్థితికి ప్రయాణం చేస్తాడు.
1: లేటర్ from his position of the individual he travels towards community.
0: Atadupari spiritual line lo praveshistadu.
1: Finally he steps into spiritual field.
0: Kanukane taanu telusukovalsinatundi satyanni gurtinchavalsinatundi satyanni gurtinchukonaleka telusukonaleka aneka vidhamainatundi avasthala guri avutunnadu.
1: It's for that reason he is not able to recognize that which he is supposed to. He is not able to understand which he should know. Therefore, he is in problems.
0: Sai yokka sandeshamu idiye ani satyanni gurtinchali.
1: We should know that this is the message of Sai.
0: Yes, A.I. Sai.
1: Yes, A.I. Sai.
0: Yes, anaga spiritual mottamotta understand chesukovali.
1: Yes stands for the understanding of the spiritual nature.
0: ఏ అసోసియేషన్ చక్కగా తెలుసుకోవాలి.
1: ఏ సిగ్నిఫైస్ అసోసియేషన్ విచ్ హ్యాస్ టు బి అండర్స్టూడ్ క్లియర్లీ.
0: తర్వాత ఇండివిజువల్ పైన ప్రవేశించాలి.
1: అండ్ లేటర్ వన్ షుడ్ గెట్ ఇన్ టు దిస్ ఇండివిజువల్ నేచర్.
0: స్పిరిచువల్ అసోసియేషన్ ఇండివిజువల్ ఈ రీతిగా మీరు తెలుసుకోవాల్సినటువంటి దాన్ని ఈనాడు ఇండివిజువల్ అసోసియేషన్ స్పిరిచువల్ డివైస్ గా చేసుకుంటున్నారు.
1: Instead of knowing spiritual and then followed by association and the individual, we are proceeding in the reverse direction.
0: ఆ రివర్స్ పోవటం వల్ల ఏమైపోతుంది? దైవం సన్నిధికి దూరం అయిపోతున్నారు, వెనుకకు ప్రయాణం అవుతున్నారు.
1: What is happening when we travel in the reverse direction? We are distancing ourselves from the spiritual pursuits.
0: ఈనాటి మానవత్వం అంతా కూడాను ఈ విధమైనటువంటి ఒక ప్రయాణం చేతనే వ్యర్థం చేసుకుంటున్నారు కాలాన్ని.
1: In fact, in this life journey, we are wasting our time.
0: కాలం చాలా ప్రధానమైనటువంటిది.
1: టైమ్ ఇస్ వెరీ ప్రెషస్.
0: కాలమే మానవునికు ప్రమాణం కూడా.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ స్పెసిఫైస్
0: కాలమే నిజమైనటువంటి దైవత్వము.
1: టైమ్ ఇస్ గాడ్.
0: కనుకనే ఇట్టి దైవత్వమైనటువంటి కాలమును సరైనటువంటి రీతిగా అర్థం చేసుకునేలేక చాలా పొరపాట్ల చేత కాలమును వ్యర్థం గావిస్తున్నాడు.
1: వి ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద టైమ్ ఇస్ గాడ్. We don't know its meaning and waste our time.
0: Motta motta manamu praveshinchavalsinatundi spiritual.
1: So the first step we should begin with
0: this spiritual
1: aspect.
0: Association lo manam praveshinchali.
1: So we should get into the association with the spiritual
0: backing. Ee yokka samaja vrutti lopala manam praveshinchali.
1: And later we get into this association.
0: Ee association nunchi kudanu individual ఐకమత్యంకు ఒక ఏకత్వాన్ని మనం ప్రకటించుకోవాలి.
1: దేర్ ఆఫ్టర్ వీ షుడ్ నో ది ఇండివిజువల్ నేచర్ అండ్ అండర్స్టాండ్ ద ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ బిహైండ్.
0: అప్పుడు ఇండివిజువల్ అనేటువంటిది సులభంగా మనకు అర్థమవుతుంది.
1: దెన్ ది ఇండివిజువల్ నేచర్ కుడ్ బి అండర్స్టూడ్ ఈజీలీ.
0: నీవు ప్రప్రథమంలో నీవు ఇండివిజువల్ లో ప్రవేశిస్తే నీకు ఏమాత్రం కూడా నువ్వు స్పిరిచువల్ అర్థం కాదు.
1: ఆన్ ద అదర్ హ్యాండ్ if you start with the individual, you can never understand the spiritual aspect.
0: దీనికంతా మూల కారణము
1: the main reason for this
0: Hiranyakashipudu, Hiranyakshudu, Kamsudu, Durvasudu ilanti veerandaru kudanu ee yokka spiritual nu dooram petti individual paina pravesh pettaru.
1: We have many illustrations such as Hiranyakashipu, Hiranyaksha, Kamsa, who have distanced themselves from the spiritual aspect because they centered around the individual nature. They have got all abilities.
0: వీరి యొక్క శక్తి సామర్థ్యములు అర్థం చేసుకోలేక అనేక మంది అల్లకల్లోలం అయిపోతున్నారు.
1: Their capacities and abilities have not been understood by many people.
0: హిరణ్యాక్షుడు గొప్ప శక్తివంతుడు.
1: హిరణ్యాక్ష ఇస్ హైలీ పవర్ఫుల్.
0: సైంటిస్ట్ లోపల మొట్టమొదటి వాడు హిరణ్యకశిపుడు.
1: హిరణ్యకశిప ఇస్ ది అవుట్ స్టాండింగ్ సైంటిస్ట్.
0: సైన్స్ ఎంత తెలుసుకుని ప్రయోజనం ఏమిటి?
1: What for is the knowledge of science?
0: ఈ పదార్థం ఎట్లా, ఈ పదార్థం ఎట్లా పుట్టింది, ఇది ఎక్కడ వచ్చింది, ఈ విధంగా తెలుసుకోవటం వల్ల మనకు లభించేటువంటి ఆనందం ఏమాత్రమూ లేదు.
1: By acquiring the material knowledge, its origin, how it functions, well, you don't derive anything out of that knowledge.
0: కనుకనే ఈ యొక్క హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుని యొక్క హృదయం నుండి కూడాను సర్వస్వము నెగిటివ్ నింపుకున్నాడు.
1: Hiranyakashipu, Hiranyaksha, they have filled their heart with all negativity.
0: Tama hrudayam nundi kudanu prakrutamainatundi vastuvulne pravesha pettukunnadu.
1: They have given place for all the worldly material and objects in their hearts.
0: Anityamu, ashastamu, asatyamu, prakruti yokka bhavamulu ivanni kudanu kevalamu anityamainatundivi.
1: All that is related to the world is momentary, is fleeting, temporary.
0: ఇలాంటి అనిత్యమైనటువంటి యొక్క నెగటివ్స్ అంతా హృదయం నిండుకు నింపుకున్నారు.
1: They have filled their hearts with this fleeting momentary joys of the world that constitute absolute negative.
0: వారి యందు ఎంత శక్తి ఉండి ప్రయోజనం ఏమిటి?
1: What for all their power and capacity?
0: ఈనాటి సైంటిస్ట్ అంతా కూడాను చంద్రమండలం వరకు పోయినారన్న.
1: The modern scientist has reached moon even.
0: కాని ఆనాడు హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుడు సూర్యమండలం కూడా వెళ్తున్నారు.
1: హిరణ్యకశిపు అండ్ హిరణ్యాక్ష కుడ్ ఆల్సో రీచ్ సన్.
0: ఇంతటి గొప్ప శక్తి సామర్థ్యములు కలిగినటువంటి ఒక సైంటిస్టు ఎందుకు ఇంత పొరపాటు పడ్డారు?
1: సచ్ సైంటిస్ట్ ఆఫ్ ఎమినెన్స్, హౌ ఇస్ దట్ దే ఆర్ మిస్టేకెన్?
0: ఈ భౌతికమైన, లౌకికమైన, అనిత్యమైన, ప్రాకృతమైనటువంటి ఒక వస్తువులపై తాము ప్రయాణం చేస్తూ వచ్చారు.
1: బికాస్ దే హ్యావ్ relied upon the worldly, the physical objects.
0: కనుకనే వారు ఎంత శక్తి కలిగినప్పటికీ దైవత్వాన్ని పొందలేకపోతున్నారు.
1: And hence, in spite of all their latent power, they could not experience divinity.
0: కనుక శక్తి సామర్థ్యములు మనం దుర్వినియోగం చేసుకుంటున్నాము.
1: In fact, we are misusing our capacities.
0: మనం దేన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలో దానిపైన మనం ప్రవేశపెట్టడం లేదు.
1: We are not understanding what we are supposed to know and understand.
0: మానవుడనగా చాలా గొప్ప శక్తి కలిగినటువంటి వాడు.
1: మానవ, man, is highly powerful.
0: అందుకోసమనే ఉపనిషత్తులు హెచ్చరిక చేస్తూ వచ్చాయి.
1: So Upanishads have cautioned.
0: ఉత్తిష్టత, జాగ్రత్త, ప్రాప్యవరాన్ని బోధత.
1: Arise, awake, stop not till the goal is reached.
0: ఓ పిచ్చివాడా, అజ్ఞానమనే నిద్ర నుండి లేము.
1: ఓ మ్యాడ్క్యాప్, గెట్ అప్ ఫ్రమ్ దిస్ స్లంబర్.
0: ప్రజ్ఞానమనేటువంటి సూర్యోదయం కాబోతున్నది.
1: There is going to be the sunrise of prajnana, the spiritual.
0: దాని వైపు నీ యొక్క దృష్టిని మరచు.
1: Concentrate towards that dawn.
0: ఈ తమో గుణమును దూరం చేసుకో.
1: Give up all bestial temperament.
0: ప్రాకృతమైనటువంటి వాంఛను వదలుకో.
1: Give up all worldly desire.
0: అనిత్యము, అశాశ్వతమైనటువంటి జగత్తును కొంతవరకు అర్థం చేసుకో.
1: Understand this world, which is temporary and ever changing.
0: కనుకని ఆనాటి హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు, కంసుడు వీరందరూ కూడా గొప్ప శక్తి సామర్థ్యములు కలిగినటువంటి వారైనప్పటికీ.
1: సో హిరణ్యకశిపు, హిరణ్యాక్ష, కంస, దో దే వర్ హైలీ పవర్ఫుల్,
0: వీరు దైవ సన్నిధిని కించిత్తైనా పొందలేకపోయారు.
1: They could not enjoy the proximity with the divine even a fraction.
0: నక్షత్రాలను కూడాను మార్పు చేశారు.
1: They could even change the planetary system, stars.
0: దీని యొక్క సృష్టి యొక్క రహస్యమును గుర్తించి ఈ సృష్టి యొక్క రహస్యం ఏమిటి అనేటువంటి విషయాన్ని కూడాను తాము పరిశీలన చేస్తూ వచ్చారు.
1: They have investigated and have gone to the depth of the mysteries of nature.
0: ఇంత చేసి కూడాను కట్టగడపకు ఒక కించిత్తైనా కూడాను దైవత్వాన్ని అర్థం చేసుకోలేకపోయారు.
1: In spite of all this experimentation and investigation, they could not comprehend the divine principle.
0: హిరణ్యకశిపుని యొక్క కుమారుడైనటువంటి ప్రహ్లాదుడైన చిన్న పిల్లవాడైన అర్థం చేసుకోగలిగాడు.
1: హిరణ్యకశిపు సన్ ప్రహ్లాద, దో వెరీ యంగ్, కుడ్ అండర్స్టాండ్ గాడ్.
0: తండ్రి ప్రశ్నించాడు.
1: ఫాదర్ ఆస్క్డ్ హిమ్,
0: నాయన నీవేం చదివావు?
1: Son, what have you learned?
0: చదివించిన నన్ను గురువులు.
1: Teachers taught me.
0: చదివితే ధర్మ, అర్థ, కామ, మోక్షములని.
1: I have learned the objectives of this world, the righteousness, the wealth, the liberation.
0: చదివినవి కలవు పెక్కు.
1: I have gone through many books.
0: తండ్రి.
1: Father.
0: చదువులలో మర్మం ఎల్ల చదివితే తండ్రి.
1: I have understood the underlying principle, the inner significance of all knowledge.
0: అప్పుడు చెప్పాడు హిరణ్యకశిపుడు, ఏది ఒక్క చెప్పు నాయన అని.
1: దెన్ హిరణ్యకశిపు వాంటెడ్ హిమ్ టు సే వన్ ఆర్ టూ ఇన్ ప్రూఫ్ ఆఫ్ హిస్ నాలెడ్జ్.
0: ఎక్కడ చూచినా,
1: వేర్ ఎవర్ యు సీ,
0: దైవత్వం తప్ప అన్య పదార్థములు నాకు కనిపించడం లేదు.
1: వేర్ ఎవర్ యు సీ యు ఫైండ్ గాడ్, నన్ ఎల్స్.
0: సర్వత్రా దైవత్వమే నిలిచి ఉన్నది.
1: ఎవ్రీవేర్ దేర్ ఇస్ డివైన్.
0: చెప్పేటప్పటికీ అతనికి చాలా క్రోధం వచ్చింది.
1: Listening to this answer, the father was quite furious. He has thrown his son out of his
0: presence.
1: Is this education you acquire?
0: చదివినది మిగలవు పెక్కులు అన్నావు, ఇది నా చదవటం.
1: You said that you have learnt a lot. Is this knowledge you have?
0: ఈ ప్రపంచక సంబంధమైనటువంటి విషయాల్లో ఎన్నో కామమోక్షాలంతా ఉన్నాయి.
1: In fact, the worldly knowledge has got the two principles, kama, the desire, and artha, the
0: wealth. నేర్చుకొనక ఈ అనిత్యము, అశాశ్వతమైనటువంటి యొక్క దైవత్వాన్ని ఎందుకు నేర్చుకున్నావు?
1: Ignoring the knowledge of the wealth and the desire, how is it that you are want liberation and acquire the knowledge towards that goal?
0: అప్పుడు తండ్రికి చాలా కోపం వచ్చి, ఎక్కడ ఉన్నాడు దేవుడు?
1: Then father was very angry and asked, where is God?
0: ప్రహ్లాదు చిన్న పిల్లవాడు చెప్తున్నాడు.
1: ప్రహ్లాద, యంగ్ బాయ్, స్టార్టెడ్ రిప్లైయింగ్.
0: ఎందుకు అలా అందు లేదని సందేహం వలదు తండ్రి.
1: Father, never doubt that God is not here and God is not there.
0: Endendu vedaki chuchina andande kaladu.
1: Wherever you may search, you will find him there.
0: Chala baadha kaligindi tandriki.
1: The mother also felt so sad.
0: Ee chinna pilla vaadu nenu inta goppa scientist lainappudiki naaku buddhi cheppadaniki vastunnada veedu.
1: The father started feeling, such young boy, my son wanted to teach me a lesson.
0: Ekkada unnadu choopunnadu.
1: సో వేర్ గాడ్ ఈజ్
0: ఎన్నెందు వెతికి చూసిన అందందే కలడు అన్నాడు.
1: వేర్ ఎవర్ యు మే సర్చ్ యు విల్ ఫైండ్ హిమ్ దేర్ సెడ్ ద బాయ్.
0: అయితే ఈ స్తంభంలో ఉన్నాడా?
1: డు యు ఫైండ్ హిమ్ దేర్ ఇన్ ద పిల్లర్?
0: ఉన్నాడు.
1: Yes, there is.
0: అచంచలమైనటువంటి భక్తి,
1: ద స్టడీ డివోషన్,
0: అచంచలమైనటువంటి విశ్వాసము,
1: స్టడీ ఫెయిత్.
0: అలాంటి ప్రహ్లాదుని ఎవరు మార్చలేకపోయారు.
1: ప్రహ్లాద్ హ్యాడ్ దీస్ టూ, నన్ కుడ్ చేంజ్ హిమ్.
0: అప్పుడు ఆ స్తంభాన్ని కొట్టివేశాడు.
1: దెన్ హిస్ హిట్ హార్డ్ అట్ ద పిల్లర్.
0: ఆ స్తంభం నుంచి దైవం ప్రత్యక్షమయ్యాడు.
1: రైట్ ఫ్రమ్ ద పిల్లర్ గాడ్ మేనిఫెస్టెడ్.
0: అనగా
1: మీనింగ్,
0: ఈ దేహమే కేవలము దైవత్వంగా భావించుకుని దేహాన్ని ఆరాధన చేస్తున్నారు.
1: పీపుల్ గో బై దిస్ బాడీ అటాచ్మెంట్, ఐడెంటిఫికేషన్ ద బాడీ అండ్ ట్రై టు మెయింటైన్.
0: ఏనాడు బాడీ అటాచ్మెంట్ కొట్టివేశాడో ఆనాడే ప్రత్యక్షమయ్యాడు భగవంతుడు.
1: ద మూమెంట్ దిస్ బాడీ అటాచ్మెంట్ ఇస్ గివెన్ అప్, యూ విల్ ఫైండ్ ద డివైన్ మేనిఫెస్టేషన్.
0: ఈనాడు ఎంతటి విద్యావంతుడైనా, ఎంతటి శక్తి సామర్థ్యం కలవాడైనా ఈ అజ్ఞానం అనేటువంటి నిద్ర ఎందే నిద్రిస్తున్నాడు.
1: Today, however highly educated person might be, however powerful he might be, he still spends his time in sleep and slumber.
0: దీనికి మరి ఒక దృష్టాంతరం కూడా ఉంటుండాలి.
1: We have another illustration in support of this.
0: భగవంతుని ఏ రీతిగా మనం ప్రత్యక్షం చేసుకోవాలి?
1: How can we have the vision of God?
0: అచంచలమైనటువంటి భక్తి,
1: unwavering devotion,
0: మార్పు కలిగినటువంటి ఒక చిత్తము,
1: that heart which will never change,
0: దృఢమైనటువంటి విశ్వాసము,
1: a strong faith,
0: ఈ మూడు ఉండినప్పుడు దైవాన్ని తక్షణమే మనం ప్రత్యక్షం చేసుకోవచ్చు.
1: విత్ దీస్ త్రీ యూ కెన్ ఎక్స్పీరియన్స్ ది వెరీ మేనిఫెస్టేషన్ ఆఫ్ ద డివైన్.
0: దీనికి చెప్పాడు ప్రహ్లాదుడే.
1: దట్ వాజ్ ఆన్సర్ ఆఫ్ ప్రహ్లాద.
0: అన్నింటికంటే ముందు పాలు, పాలు మిల్క్.
1: ఆఫ్ ఆల్ ద మిల్క్ ఈజ్ ద ఫస్ట్.
0: ఆ మిల్క్ నుండి మనము పెరుగు చేశాం.
1: అండ్ యూ కెన్ curdle it.
0: ఆ పెరుగు నుండి వెన్న తీశాము.
1: And then you can extract butter out of it.
0: వెన్న నుండి నెయ్యి తీశాము.
1: Thereafter you can have ghee.
0: ఇది ఏ ప్రత్యక్ష నిదర్శనము.
1: This is the direct evidence.
0: దైవమే బ్రహ్మ అనేటువంటి ఒక పాలు.
1: God, the divine, is milk.
0: ఆ మిల్క్ అనేటువంటి ఒక బ్రహ్మం నుండి పరిశీలన చేసి అక్కడ వెన్న తీశాడు.
1: And out of this, the butter is extracted.
0: కానీ మీకు తెలుసునో లేదు, ఈ వెన్నను నెయ్యిగా చేయడానికి కాల్చడానికి పోయినప్పుడు దుర్వాసన వచ్చేస్తుంది.
1: యాజ్ యూ హీట్ దిస్ బటర్ యూ ఫైండ్ ఫౌల్ స్మెల్.
0: కానీ ఏమిటిది, పాల నుండి వెన్న తీసి వెన్న ఇంత దుర్గంధంతో ఉంటుండదా అని విచారించాడు.
1: వన్ విల్ బి సర్ప్రైజ్ వెన్ వన్ కమ్స్ టు నో ద బటర్ ఆర్ ద మిల్క్ స్మెల్స్ బ్యాడ్.
0: నాయనా, ఇది బటర్ అనేటువంటిది నీవు జీవతత్వము.
1: బటర్ రిప్రజెంట్స్ యువర్ ఇండివిజువల్ నేచర్.
0: నీలో ఉండేటువంటి యొక్క ఈ దుర్గంధం అంతా కూడా దుర్గుణముల యొక్క వాసనలో.
1: ఆల్ ద ఫౌల్ స్మెల్ రిప్రజెంట్స్ ద ఈవిల్ ప్రొపెన్సిటీస్ టెండెన్సీస్ ఇన్ యూ.
0: వీటిని పూర్తి కూడా కరిగించడానికి ప్రయత్నం చేసినప్పుడు ఈ దుర్వాసన పోతుంది.
1: వెన్ వన్స్ యూ హీట్ అండ్ మెల్ట్ ఇట్ ఆల్ ద బ్యాడ్ స్మెల్ విల్ గో.
0: కనుక మానవుడు సాధన చేసే సమయం లోపల కొన్ని స్థాయిలకు పోయేటప్పటికీ దుర్గంధం అనేటువంటి దుర్గుణములంతా పెరుగుతుంటాయి.
1: యాజ్ వీ ప్రొసీడ్ అలాంగ్ ద పాత్ ఆఫ్ స్పిరిచువాలిటీ వీ డూ కమ్ అక్రాస్ దిస్ స్టేట్ ఆఫ్ ఫౌల్ స్మెల్, ద బ్యాక్
0: దుర్గంధములే వస్తుంటాయి.
1: వీ ఫైండ్ దిస్ అట్ దట్ మోమెంట్.
0: కానీ దానిని నిగ్రహించుకొని దాన్ని పూర్తి, ఎందుకోసం ఆ వెన్న లోపల అంతో ఇంతో నీరు చేరినాయి.
1: One should be able to bear with it because there in the butter we have water there still.
0: Aa water vennalo undinanta varaku ee durgandham tappindi kaadu.
1: So long there is water there in the butter, you cannot escape from this bad smell.
0: Aa neerantha kudunu aaviripovali.
1: All this water should be converted into vapor.
0: Adi aa durgandham anetvanti anta kudunu marinta kaanchinappudu ఆవిరైపోతుంది.
1: ద మూమెంట్ ఇట్ ఇస్ హీటెడ్ బాయిల్ మోర్ అండ్ మోర్ దిస్ హోల్ థింగ్ వేపర్ విల్ లీక్.
0: ఇప్పుడు ఈ నీరంతా ఆవిరైన తర్వాత ఎట్టి గంధము లేకుండా పవిత్రమైనటువంటి ఒక వెన్న చిక్కుతుంది మనకు.
1: ద మూమెంట్ వెన్ వాటర్ ఎస్కేప్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వేపర్ దేర్ విల్ బి నో మోర్ ఆఫ్ బ్యాడ్ స్మెల్.
0: కనుకనే
1: therefore
0: భగవత్ యొక్క అనుగ్రహం అనేటువంటి బ్రహ్మం నుండి వచ్చినటువంటిదే ఈ మానవ దేహత్వం, మనస్సు, బుద్ధి, చిత్తం.
1: Therefore, because of God's grace, We have got the body, the mind, the intellect.
0: Adiye Hiranyakashipu adigadu, who are you?
1: That is the question put by Hiranyakashipu. Who
0: are you? Body?
1: Are you the body?
0: Kadu.
1: No.
0: Are you mind?
1: Are you the mind?
0: Kadu.
1: No.
0: Are you buddhi?
1: Are you intellect?
0: Kadu.
1: No.
0: Are you chittam? Kadu.
1: Are you the heart? No.
0: Inka neevu emiti?
1: Then who are you?
0: Pichi tandri, ee yokka manasu, buddhi, chittamu, ahankaram, ivanni kudunu ekkada nunchi puttayi?
1: What is the origin, birthplace of all these? The body, the mind, intellect, ego.
0: Ivanni kevalamu paalu nunchi vachinatuntivi.
1: They are all the products of the milk only.
0: కనుకనే నాకు మిల్క్ గానే ఉండినప్పుడు నాకు ఈ పదార్థములతో అవసరం ఏమిటి?
1: When I remain at the state of milk, I am not bothered of the milk.
0: ఈ దేహాభిమానం నాకు అక్కర్లేదు.
1: I don't want any of the milk products.
0: ఈ మనస్సు యొక్క భ్రాంతులు నాకు అక్కర్లేదు.
1: I am not going to be carried away with
0: the imagination. నాకు అక్కర్లేదు.
1: I don't want any feeling or emotion.
0: ఇవన్నింటిని కూడా నేను త్యజించాను.
1: I have sacrificed them all.
0: మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం, ఈ అన్నింటిని కూడా నేను త్యజించిన చేతనే నేను పవిత్రమైనటువంటి యొక్క నిర్మలమైన నిశ్చలమైనటువంటి యొక్క చిత్తం గల వెన్ననగా తయారయ్యాను.
1: యాజ్ ఐ హావ్ సాక్రిఫైస్ ద మైండ్, ద ఇంటెలెక్ట్, ద ఫీలింగ్, సెంటిమెంట్స్ అండ్ ఎమోషన్స్, దేర్ఫోర్ ఐఎమ్ క్వైట్ ప్యూర్, స్టడీ అండ్ సీక్రెట్, రిప్లైడ్ ప్రహ్లాద.
0: ఈ ప్రాకృతి సంబంధమైనటువంటి జలం అంతో ఇంతో చేరి ఉంటే ఇది కూడా నువ్వు దుర్గంధంతో చేరుతుంది.
1: So long there is this water or the worldly attachment, it will fall bare.
0: కనుకనే వెన్నను కాంచే సమయం లోపల కించిత్తైన కూడా వాటర్ అందులో ఉండకూడదు.
1: As you heat it, you will not find water anymore there.
0: ఆ జలం అందులో నిలిచి ఉన్నదా దుర్గంధం ప్రవేశిస్తుంది.
1: The water, if it's still there, it smells bad.
0: మీరు చాలా మంది చూచి ఉంటారు వెన్నను కాంచే సమయంలో అక్కడ పోవడానికి వీలు కాదు.
1: Most of you must have noticed, when the butter is boiled, when made into ghee, you will find bad smell in the vicinity.
0: Aa neeru poorthi kudunu aavireyye antaru kudunu manam kaanchali.
1: It has to be heated until the water is totally lost.
0: Aa neerantha aavire aipoyin tarvata etti durvasanam raadu.
1: The moment water leaves in the form of water vapor, you don't find any bad smell.
0: ప్రకృతి యొక్క వాంఛనమైనటువంటి యొక్క ఈ జలము మనసు యందు నిలుచుకున్నంత వరకు ఇది దుర్గంధం పోదు.
1: Therefore, so long there is this water of worldly desire, you cannot escape from this bad odor.
0: హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుడు కూడాను అంత గొప్పవారైనప్పుడు ఈ కించిత్తు జలము చేర్చుకోవటం చేతనే వాళ్ళటువంటి దుర్గంధంతో చిక్కుడిపోయారు.
1: హిరణ్యకశిపు, హిరణ్యాక్ష, దే హ్యాడ్ దిస్ వరల్డ్లీ డిజైర్ విచ్ ఇస్ కంపేరబుల్ టు దట్ ఆఫ్ వాటర్.
0: మనసులో చేర్చుకున్నంత వరకు ఈ దుర్వాసనలు మనకు తప్పినవి కాదు.
1: సో లాంగ్ దేర్ ఇస్ దిస్ వరల్డ్లీ డిజైర్ అండ్ వరల్డ్లీ అటాచ్మెంట్ ద వాటర్ ఇన్ దిస్ బటర్ఫ్లై, దేర్ విల్ బి బ్యాడ్ స్మెల్.
0: భజనలు చేస్తుంటారు, ఉపన్యాసాలు చెప్తుంటారు, రోడ్డు రోడ్డు తిరుగుతుంటారు, తిరిగి ప్రయోజనం ఏమిటి? కుక్కలు తిరిగినట్టుగా తిరుగుతుంటారు.
1: పీపుల్ గో అరౌండ్ ది స్ట్రీట్స్ గివింగ్ టాక్స్ అండ్ డూయింగ్ భజన్స్,
0: కానీ వారి ఉన్నటువంటి యొక్క ఈ ప్రాకృతమైనటువంటి వాంఛనమైనటువంటి దుర్గంధము పోలేదు.
1: In fact, they have not distanced themselves from this foul smell of worldly desire.
0: ఆ దుర్గంధం అనేటువంటి జలము ఈ యొక్క మనసునందు ఉండినంత వరకు కూడా వారు ఎట్టి పవిత్రమైన పొందలేరు.
1: దిస్ వాటర్ of worldly desire, which is responsible for bad odor,
0: ఈనాటి మానవులందరూ కూడాను
1: today the humanity
0: కేవలము ఈ దుర్గంధమునికే లోటైపోయినారు.
1: Has submitted itself to this bad odor.
0: దీనికి అలవాటైపోయినారు.
1: Therefore they are not able to be free from that.
0: ఏదో భజన చేయటము, ధ్యానం చేయటము, జపం చేయటము, తపం చేయటము, ఇలాంటి ప్రాకృతమైనటువంటి వాంఛల్లోనే పడిపోతున్నారు.
1: They proceed along the spiritual path, such as doing bhajans, repeating God's name, the penance, the meditation, and so on.
0: ఇవన్నీ కూడా నీటితో చేరినటువంటి ఒక వెన్న వంటివే.
1: They are all comparable to that of that butter with water.
0: మన వాంఛననేటువంటి దీని లోపల ఈ యొక్క దుర్గంధం అనేటువంటి కోరికలంతా చేరిపోయినాయి.
1: In fact, the water of the worldly desire is still there.
0: ఈ కోరికలైనటువంటి దుర్గంధము ఇందులో ప్రవేశించకూడదు.
1: దిస్ ఫౌల్ డిజైర్ షుడ్ నాట్ ఫైండ్ ఎ ప్లేస్.
0: ఇంతే కాదు,
1: నాట్ ఓన్లీ దిస్,
0: ఇంకా కూడా అనేక రకములైనటువంటి వాంఛనంతా పెంచుకుంటున్నారు ఈ దుర్మార్గులైనటువంటి భక్తులు.
1: ఇన్ ఫ్యాక్ట్ ద డివోటీస్ హు ఆర్ వికెడ్, దే హావ్ మోర్ అండ్ మోర్ ఆఫ్ డిజైర్స్ ఆఫ్ వేరియస్ టైప్స్.
0: వీళ్ళు భక్తులా?
1: ఆర్ ద డివోటీస్?
0: కాదు కాదు.
1: నో నో.
0: ఈ భక్తులు అయిపోతే ఈ దుర్వాసన ఎందుకు వస్తుంది?
1: ఇఫ్ దే రియల్లీ డివోటీస్, హౌ ఇస్ ఇట్ దట్ దే హావ్ దిస్ బ్యాడ్ ఓడర్?
0: ఈ దుర్గంధం రావడానికి వీలు కాదు.
1: దేర్ ఇస్ నో పాసిబిలిటీ దట్ టు డివోట్.
0: శరీరమునందు దుర్గంధమే.
1: The whole body is
0: మనసునందు దుర్గంధమే.
1: The mind is full of
0: బుద్ధినందు దుర్గంధమే.
1: The intellect
0: తాము చేసే పనులు అన్ని కూడా దుర్గంధంతో కూడి ఉన్నాయి.
1: All their actions emit foul smell.
0: తన దుర్గంధాన్ని కూడా తాను గుర్తించుకోలేకపోతున్నాడు.
1: అండ్ హీఈస్ నాట్ ఏబుల్ టు నో ది ఇన్నర్ హిజ్ ఓన్ డిఫెక్ట్.
0: భక్తులారా,
1: డివోటీస్,
0: ముఖ్యంగా మనం మన యందు ఆవిర్భవించేటువంటి యొక్క ఈ దుర్గంధమునకు మూల కారణం ఏమిటని గుర్తించాలి.
1: We have to recognize the basic truth behind, investigate, explore the reason for all that bad within us.
0: ఎంతటి గొప్పవాడైనప్పటికీ, కష్టములు, నష్టములు, దుఃఖములు, బాధలు ఎన్ని సంభవించినప్పటికీ, కానీ తన అచంచలమైనటువంటి మనసును మార్చకుండా చూసుకోవాలి.
1: One may be very great, but he should have unwavering faith. He should be able to resist and face the problems of life. He should be steady.
0: దృఢమైనటువంటి యొక్క నమ్మకం పెట్టుకోవాలి.
1: He should have strong faith.
0: అప్పుడే తాను తగినటువంటి యొక్క శాంతిని పొందగలడు.
1: Then he will live in peace.
0: అందుకోసం ప్రహ్లాదుడు చెప్పాడు.
1: Then Prahlada replied,
0: Nanna,
1: Father,
0: మీరు ఎంత బాధ పెట్టినప్పటికీ,
1: in spite of all the suffering,
0: ఎన్ని కష్టములు సంభవించినప్పటికీ,
1: I may have many difficulties,
0: దేహమునకు అనేక రకమైనటువంటి బాధలు కొట్టినప్పటికీ,
1: the body may be put to suffering and pain,
0: నేను దీనిని లక్ష్యం చేయను,
1: I am not bothered of them.
0: భగవంతుని పైన ఉన్నటువంటి యొక్క అచంచలమైనటువంటి యొక్క ప్రేమను నేను ఏనాటికి కోల్పోను.
1: I have intense love for God, I will never give it up.
0: దానిని కోల్పోయిన తర్వాత నేను ఉండి ప్రయోజనం ఏమిటి?
1: ఇఫ్ ది లవ్ ఫర్ గాడ్ ఇస్ లాస్ట్, వై షుడ్ ఐ బి అలైవ్?
0: ఈనాటి యొక్క భక్తులు,
1: డివోటీస్ టుడే,
0: కించిత్ కష్టం కలిగినా మార్పు వచ్చేస్తుంది.
1: ఎ స్మాల్ డిఫికల్టీ, ఎ ప్రాబ్లం విల్ బ్రింగ్ అబౌట్ చేంజ్.
0: ఇంకేమైనా కొన్ని సందేహాలు కలిగినా,
1: ఇఫ్ దేర్ ఇస్ ఎనీ డౌట్,
0: దాన్ని పూర్తి మార్పు చెందుకుంటారు.
1: అండ్ దట్ బ్రింగ్స్ ఎ టోటల్ చేంజ్ ఇన్ హిమ్.
0: విశ్వాసమే కోల్పోతారు.
1: దే లూజ్ ది వెరీ బేసిక్ ఫెయిత్.
0: కానీ విశ్వాసమును కోల్పోతున్నామని వాడు గుర్తించుకోవటం లేదు.
1: దే ఆర్ నాట్ ఏబుల్ టు నో దిస్ వాట్స్ హ్యాపెనింగ్.
0: వాళ్ళు శ్వాసనే కోల్పోతున్నారు.
1: దే లూజ్ ద వెరీ బ్రెత్, శ్వాస.
0: కనుకనే మానవుడు ఎట్టి పరిస్థితులు ఎందుకు దృఢమైనటువంటి విశ్వాసంతో సాధన చేయాలి.
1: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ మ్యాన్ షుడ్ ప్రొసీడ్ అలాంగ్ ది స్పిరిచువల్ పాత్ విత్ స్ట్రాంగ్.
0: ఇదే నిజమైనటువంటి భక్తి.
1: This is true devotion.
0: Bhakti, bhakti, bhakti, bhakti ani poojalu chesukuntu kevalam naamam cheppukuntu daarlanta tirugutunte adi bhakti kaadu.
1: Devotion does not mean mere acts of worship or chanting God's name and going along the streets.
0: Nee hrudayam nundu pavitramaina yokka divyatvanni pratishtha chesukovali.
1: You should install that sacred divinity in your heart.
0: ఈ దుర్వాసనలు ఈ యొక్క దేహంలో ప్రవేశించకుండా చూసుకోవాలి.
1: వీ షుడ్ సీ దట్ దేర్ విల్ బి నో స్కోప్ ఫర్ ది డిజైర్స్ ఇన్ అవర్ హార్ట్.
0: ఈ కోరికలు అనేటువంటివి ప్రక్కకు నెట్టి కాల్చివేయాలి.
1: వీ హావ్ టు బ్రష్ దెమ్ అవుట్ ఆల్ ద డిజైర్ అండ్ బర్న్ దెమ్.
0: ఈ కాల్చివేసినప్పుడే ఈ కాల్చడం కూడా ఎట్లా కాల్చాలి? పరిపూర్ణమైనటువంటి యొక్క అగ్నిలో ప్రవేశపెట్టాలి.
1: You should burn all your desire, burn to ashes totally.
0: Anto into konju shesham emaina manendu migilte,
1: it is still remnants of desire.
0: Ayye ee durgandhaniketta moola karanam.
1: That remnants, that residue is responsible.
0: Ee durvasanam cheradaniki moola karanam.
1: That is responsible for all the fouls.
0: Ee dushpravrattalakanta moola karanam.
1: That is the main cause for all bad.
0: Ee duravyasamulakanta moola karanam.
1: That is the cause for bad habits.
0: Ee dushchestalakanta moola karanam.
1: For all bad deeds.
0: కనుకని ఈ యొక్క దురభ్యాసములు మనలో చేరకుండా ఉండడానికి ఈ రకమైనటువంటి కోరికలు లేకుండా చూసుకోవాలి.
1: ఇన్ ఆర్డర్ టు సీ దట్ విల్ నాట్ హ్యావ్ ఎనీ బ్యాడ్ హ్యాబిట్స్, ఇన్ ఆర్డర్ టు సీ దట్ విల్ నాట్ గెట్ ఇన్ టు బ్యాడ్ డీడ్స్,
0: కానీ
1: ఈ నాడు వి డోంట్ హ్యావ్ ఎనీ డిజైర్.
0: కలి యొక్క ప్రభావం చేత,
1: ఎఫెక్ట్స్ ఆఫ్ కలి,
0: ప్రతి భక్తులు కూడాను కోరికలు, కోరికలు, కోరికలు, కోరికలు.
1: ఎవ్రీ డివోటీ ఇస్ ఫుల్ ఆఫ్ డిజైర్స్ అండ్ డిజైర్స్.
0: ఈ కోరికలు ఎలాంటివి అంటే పందితో సమానమైనటువంటివి.
1: వాట్ సార్ట్ ఆఫ్ డిజైర్స్? దట్ సో మీన్ అండ్ చీప్.
0: Pig.
1: Like a pig, of that, of the state of a pig.
0: Pig duranga vastunnadante entha vasana vastundi.
1: One will be away from the pig because of the bad smell.
0: Aa pig nu hrudayam nunde pettukoni veedu etta bharinchukoni untunnadu.
1: How are you able to tolerate and bear the pig in you?
0: Kanukone ee durgandham povalante,
1: in order to be free from the bad
0: smell, anto into shesham unnatundi ee jalam anetundi okka durbhavamnu povali.
1: We should give up the desire, the bad feeling, which is the water.
0: Avi poyinappude,
1: the moment it is gone,
0: indulo ye maatramo durgandham manaku pravesh pettadu.
1: There will be no more of bad smell any longer.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: Manavudu chaala adrushtavantude.
1: Man is really lucky.
0: Adrushtavantude kaakunda,
1: not only lucky,
0: ee duradrushtam dan kuda nu cheechukuntunnadu.
1: Not only lucky, this misfortune is also following him.
0: Ee duradrushtani cheechukovatam chetane తాను పూర్తి కూడా దుర్మార్గుడైపోతున్నాడు.
1: బికాస్ ఆఫ్ దిస్ మిస్ఫార్చ్యూన్ ఆఫ్ ది డిజైర్ ఫాలోయింగ్ హిమ్, ఇన్ ఫ్యాక్ట్ హి
0: దైవ సన్నిధిలో కూడా చేరడానికి అర్హత లేకుండా పోతున్నాడు.
1: హి లూజెస్ ఆల్ ద డిజర్వ్నెస్ టు బి,
0: నేను ఎన్నో చదువుకున్నాను, ఎన్నో గ్రంథములు పుట్టించాను,
1: ఇన్ ఫ్యాక్ట్ హి హస్ గాన్ త్రూ బుక్స్,
0: గొప్ప గొప్ప ఉపన్యాసాలు ఇస్తుంటానా,
1: నంబర్ ఆఫ్ డిస్కోర్సెస్ ఆర్ గివెన్,
0: ఇచ్చి ప్రయోజనం ఏమిటి,
1: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ఆల్ యువర్ టాక్స్,
0: ఈ ఉపన్యాసాలు దేనికోసం ఇస్తున్నారు,
1: వై ద టాక్స్ ఆర్ గివెన్,
0: పనులను మోసపుంచే కోసం,
1: యువర్ ఓన్లీ చీటింగ్ పీపుల్,
0: నిన్ను నీవే చీట్ చేసుకుంటున్నావు,
1: యువర్ బిట్రేయింగ్, చీటింగ్ యువర్ సెల్ఫ్,
0: నీలో లేనటువంటి భావమునంతా చెప్పి నిన్ను నీవు దుర్మార్గుడిగా చేసుకుంటున్నావు.
1: ఇన్ ఫ్యాక్ట్ యువర్ ఎక్స్ప్లెయినింగ్ దాట్ విచ్ ఇస్ నాట్ ఇన్ యూ అండ్ యువర్
0: బిట్రేయింగ్ ఒక్కటైనా కూడా నువ్వు చెప్తే చాలు.
1: అట్లీస్ట్ ఇఫ్ యూ టెల్ వన్ థింగ్ దట్ యూ
0: అసత్యం అనేటువంటి కుప్పలు కుప్పలు పెట్టుకున్నావు.
1: ఇన్ ఫ్యాక్ట్ ద హార్ట్ ఈస్ ఫుల్ ఆఫ్ ఫైల్స్ ఆఫ్ అటర్ బ్లేటెంట్ లైన్స్,
0: అసత్యం,
1: లైన్స్, అంట్రూత్,
0: అంట్రూత్. కనుక నీ హృదయం అంతా కూడా అంట్రూత్ తో నింపుకున్నాం.
1: దేర్ఫోర్ ద హార్ట్ ఈస్ ఫుల్ ఆఫ్ అంట్రూత్,
0: అధర్మంతో మనం పెంచుకున్నాం,
1: అన్ రైచియస్నెస్,
0: అశాంతితో మునిగిపోతున్నాం,
1: రెస్ట్లెస్నెస్.
0: కనుకనే మొట్టమొదట ఈ అసత్యాన్ని దూరం చేయి.
1: దేర్ఫోర్ బి అవే ఫ్రమ్ దిస్ అంట్రూత్,
0: అధర్మాన్ని కాల్చివేయి,
1: అండ్ బర్న్ దిస్ అన్ రైచియస్నెస్.
0: దీనిని వేదం చెప్పింది, సత్యం వద ధర్మం చర.
1: దిస్ ఈస్ ది డిక్లరేషన్ ఆఫ్ వేద, స్పీక్ ట్రూత్ ఫాలో రైచియస్నెస్.
0: ఈ సత్యం అనేటువంటిదే దైవ స్వరూపం,
1: ట్రూత్ ఈస్ గాడ్.
0: ఈ దైవస్వరూపమైన సత్యాన్ని మనం దూరం చేసుకుంటే మనకి ఇంకేది కాపాడేది?
1: ఇఫ్ యూఆర్ అవే ఫ్రమ్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్ దట్ ఈస్ గాడ్, వాట్ ఈస్ దట్ విల్ ప్రొటెక్ట్ యూ అల్టిమేట్లీ?
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఏదో గొప్ప మేము సాధన చేసుకుంటున్నామని మీరు గర్వపోతున్నారేమో, కానీ
1: యూ మే ప్రైడ్ యువర్ సెల్ఫ్ బికాస్ ఆఫ్ యువర్ స్పిరిచువల్ పార్ట్స్.
0: మొట్టమొదట మీ హృదయంలో ఉన్నటువంటి ఈ దుర్గంధాన్ని దూరం చేసుకోండి.
1: ఫస్ట్ సీ దట్ ఆల్ దట్ దట్ ఈస్ ఫౌల్ ఇన్ యూ ఈస్ అవే.
0: మనం పెంచుకోవాల్సింది ఇది కాదు.
1: It's not that you are supposed to grow.
0: Manam penchukovasinaatundi pavitramainatundi oka sugandham.
1: What we have to develop is
0: adi ye sugunamulu,
1: the fragrance of virtues,
0: avi ye sushanti nandincheetundi,
1: the aroma will give you the peace.
0: Alanti nirgunam niranjanam sanatanam,
1: that which is unsullied, the pure and crystal clear eternal.
0: నిర్గుణం నిరంజనం,
1: అట్రిబ్యూట్లెస్,
0: సనాతనం నికేతనం,
1: దట్స్ ఎటర్నల్,
0: నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపినం,
1: ఇట్స్ ప్యూర్ polluted, unsullied, and it's eternal and immortal.
0: కనుకనే మొట్టమొదటి నీవు పరిశుద్ధుడు కావాలి.
1: సో మేక్ యువర్ సెల్ఫ్ సీక్రెట్.
0: దుర్మార్గమైనటువంటి భావాలంతా కూడా హృదయంతో నింపుకొని,
1: ఫిల్లింగ్ యువర్ హార్ట్ విత్ వికెట్ థాట్స్,
0: ఈ దుర్భావములంతా కూడా ప్రజలకంతా పంచటము,
1: అండ్ యూ షేర్ దెమ్ ఇన్ ద నైబర్హుడ్,
0: వాళ్లను చెడగొట్టటము, నీవు చెడిపోవటం,
1: యూ స్పాయిల్ ఎవ్రీబడి అండ్ స్పాయిల్ యువర్ సెల్ఫ్.
0: గ్రంథాల వల్ల వచ్చేటువంటిది మనకు ఏమాత్రము కాదు.
1: యూ డోంట్ గెట్ ఎనీథింగ్ అవుట్ ఆఫ్ బుక్స్,
0: కేవలము ఒక ఉపన్యాసమతో అందుకునేటువంటి అంతకంటే కాదు.
1: యూ డోంట్ గెట్ ఎనీ జాయ్ బై లిసనింగ్ టు టాక్స్.
0: శ్రద్ధ భక్తి కలగాలి.
1: ద సిన్సిరిటీ అండ్ డివోషన్ ఆర్ రిక్వైర్డ్.
0: అది ఏ శ్రద్ధ,
1: దట్ ఈస్ శ్రద్ధ.
0: శ్రద్ధావాన్ లభతే జ్ఞానం.
1: ద సిన్సిరిటీ అండ్ స్టెడ్ ఫాస్ట్నెస్ విల్ గివ్ యూ విజ్డమ్.
0: ఆ శ్రద్ధ కలిగినటువంటి వాడికే నిజమైన జ్ఞానం లభ్యమవుతుంది.
1: ద మ్యాన్ ఆఫ్ సిన్సిరిటీ విల్ హ్యావ్ దిస్ విజ్డమ్, జ్ఞాన.
0: కనుక శ్రద్ధను మనం పెంచుకోవాలి.
1: సో వీ హ్యావ్ టు డెవలప్ దిస్ స్టెడ్ ఫాస్ట్నెస్.
0: ప్రేమను మనం అభివృద్ధి కావించుకోవాలి.
1: వీ హ్యావ్ టు ఇంక్రీజ్ ద డెవలప్ లవ్.
0: ఈ ప్రేమ పైన శ్రద్ధ ఉండినప్పుడే,
1: వెన్ వన్స్ వీ రిలై ఆన్ లవ్,
0: పవిత్రమైనటువంటి హృదయం మనకు ప్రారంభమవుతుంది.
1: యూ డెవలప్ సేక్రెడ్ హార్ట్ దేర్ ఆఫ్టర్.
0: ఆనాడే నీ హృదయం పరిశుద్ధంగా మారుతుంది.
1: దెన్ ద హార్ట్ విల్ బి ప్యూరిఫైడ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ముఖ్యంగా మనం చేయవలసింది ఏమిటి సాధనలు?
1: Most importantly, what is that we should do?
0: Chitta shuddhi gavinchukotame.
1: We should have the pure heart.
0: Tiruttunda alvarutundeetunte vaadu Tamil Nadu lopada.
1: In Tamil Nadu there is one person by name Tiruttunda
0: Alvar.
1: He used to say,
0: chitta shuddhi odu unnai pooja seidani.
1: Without the purity in heart,
0: chikkilame vandame rama rama rama rama rama rama annaru. ఈ చిత్తశుద్ధితో నేను రామా రామా రామా అని పిలుస్తున్నాను.
1: విత్ దిస్ ప్యూరిటీ ఐ చాంట్ రామాస్ నేమ్.
0: కేవలం నా చిత్తశుద్ధి లేకపోతే రామా అని పిలిచేటువంటి అధికారం కూడా నాకు లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఐ హావ్ నో రైట్ టు అటర్ గాడ్స్ నేమ్ రామా ఇఫ్ ఐ డోంట్ హ్యావ్ ప్యూర్ మైండ్.
0: ఈ మాలిన్యమైనటువంటి మనసుతో నేను ఏ నామం తలుస్తుంది?
1: విత్ పొల్యూటెడ్ మైండ్ వాట్ ఈస్ దట్ యూ గెట్ బై అటరింగ్ గాడ్స్ నేమ్.
0: ఈనాడు ప్రపంచం అంతా పొల్యూషన్ గానే మారిపోయింది.
1: ద హోల్ వరల్డ్ ఇస్ పొల్యూటెడ్ టుడే.
0: నడక పొల్యూషన్,
1: అవర్ మెథడ్ ఆఫ్
0: మాట పొల్యూషన్,
1: అవర్ వర్డ్స్,
0: వినటం పొల్యూషన్,
1: ప్రతి
0: కర్మలు కూడా పొల్యూషన్ గానే ఉంటుంది.
1: ఎవ్రీ యాక్ట్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ ఇస్ పొల్యూటెడ్.
0: వీళ్ళకి భక్తి ఎక్కడ వస్తుంది?
1: దెన్ హౌ డు యు ఎక్స్పెక్ట్ డివోషన్ దేర్?
0: చాలా పొరపాటు.
1: యువర్ మిస్టేక్.
0: మేము భక్తి భక్తి భక్తి అని భక్తిని తలపైన వేసుకుని వీడు ఈ విధంగా బుర్కా వేసుకుని మోసాలు చేస్తున్నారు.
1: వీ జస్ట్ హైడ్ అవర్ సెల్స్ వేరింగ్ దిస్ మాస్క్ ఆఫ్ డివోషన్ అండ్ చీట్ అదర్స్.
0: ఎవరిని కూడా నువ్వు మోసం చేయకూడదు.
1: వీ షుడ్ నాట్ బిట్రే ఎనీబడి.
0: హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్ అని.
1: హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
0: కనుకనే మీరు మోసం చేయకండి.
1: డోంట్ చీట్ ఎనీబడి.
0: నీకు నీవు చీట్ చేసుకునే వాడవుతావు.
1: యూఆర్ డిసీవింగ్ యువర్ సెల్ఫ్.
0: లోకము లోపల అనేక రకమైనటువంటి భక్తి ప్రపత్తులు అభివృద్ధి అయిపోయినాయి.
1: ఇన్ దిస్ వరల్డ్ వీ ఫైండ్ ద డివోషన్ అండ్ ఆల్సో సిన్సరిటీ.
0: కానీ ఈనాడు దీనికి తగినటువంటి ఒక సమయం ఏర్పడింది. కనుకనే దీన్ని పరిశుద్ధం గావించేటువంటి ఒక ఇది మనం చెయ్యాలి.
1: దిస్ ఈస్ ది టైమ్ ఫర్ రెక్టిఫికేషన్, ఫర్ కరెక్షన్ ఇన్ ఎ ప్రాపర్ డైరెక్షన్.
0: గంగను ఏ విధంగా పరిశుద్ధం చేయడానికి ప్రయత్నం చేశారో,
1: ద డే వెన్ యూ ట్రై టు ప్యూరిఫై అండ్ కరెక్ట్,
0: ఆ విధంగానే మానవుని యొక్క హృదయంలో పొంగేటువంటి యొక్క ఈ భక్తి భావాలంతా పరిశుద్ధం చేయాలి.
1: Then that purifies all the feelings of devotion in your heart.
0: Maatalato idi paniki raadu.
1: The words will not help you.
0: Chetalato pani cheyali.
1: Your actions will help you.
0: Manasu maata kriyayu manushiki okkati aina.
1: The thought, word and deed should be one.
0: Manasu maata kriya okkati kavali.
1: In fact, thought, word and deed should be one.
0: Manasu oka chotu maata maroka chetu thought inkoka chotu. ఉంటుంటే ప్రయోజనం ఏమిటి?
1: ఇఫ్ థాట్ వర్డ్ అండ్ డీడ్ ఆర్ అట్ వేరియన్స్, వాట్ ఈస్ ది ఫన్ ఆఫ్ ఇట్? వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ఇట్?
0: మూడింటి యొక్క ఏకత్వం కావాలి.
1: ద హార్మనీ, ద యూనిటీ ఆఫ్ ది త్రీ.
0: దీని ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఇస్ మ్యాన్.
1: దట్స్ వాట్ ఇస్ సెడ్. ద ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఇస్ మ్యాన్.
0: మనసు,
1: మైండ్,
0: మాట,
1: వర్డ్,
0: క్రియ
1: అండ్ యాక్షన్,
0: మూడింటి యొక్క ఏకత్వం కావాలి.
1: షుడ్ బి యూనిఫైడ్, షుడ్ బి యునైటెడ్.
0: ఇప్పుడు ఏ మాత్రం ఎక్కడ ఏకం కావటం లేదు.
1: టుడే వీ డోంట్ ఫైండ్ దట్ యూనిటీ.
0: దొంగతనాలకు, అసత్యాలకు, అన్యాయాలకు, అక్రమాలకు, అనాచారాలకు ఏకమైపోతున్నాయి.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ ఫైండ్ దిస్ యూనిటీ ఇన్ యాక్ట్స్ ఆఫ్ అన్ట్రూత్, ఇన్జస్టిస్, అన్రైచువస్ యాక్షన్స్ అండ్ మిస్ డీడ్స్.
0: పవిత్రమైన భావాన్ని పెంచుకోవలసినటువంటి వ్యక్తులు,
1: ఇండివిజువల్స్ షుడ్ హ్యావ్ సీక్రెట్ ఐడియాస్,
0: ఈనాడు అపవిత్రమైనటువంటి వ్యక్తులు తయారవుతున్నారు.
1: దే హ్యావ్ బికమ్ అన్సీక్రెట్ ఇండివిజువల్స్.
0: ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఈస్ ది యూజ్?
0: ఈ సాయి నామం తీసుకుని
1: bearing the name of Sai name.
0: Sarvatra vyaparam jarugutunnaru.
1: They do business in the name of Sai.
0: Sai namam cheta sarva vidhamulu kuda nu mosam chestunnaru.
1: In the name of Sai you are deceiving many people.
0: Idi naaku ishtam ledu.
1: Bhagavan does not approve.
0: Ilanti vaaru bhaktule kaadu.
1: They are not devotees at all.
0: ఏ దేశాలకు వెళ్లి ఏ ప్రాంతాలకు వెళ్లి సాయినామాన్ని అమ్ముకుని వారు పొట్టను నింపుకుంటున్నారు.
1: దే గో అబ్రాడ్, విజిట్ సెవెరల్ కంట్రీస్ అండ్ దే ఎర్న్ మనీ ఇన్ ద నేమ్ ఆఫ్ సాయి, డూ బిజినెస్.
0: చాలా తప్పు.
1: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్.
0: సాయి ఎప్పుడు కూడాను కించిత్ కాసులు కూడాను నేను లొంగను.
1: భగవాన్ విల్ నెవర్ సబ్మిట్ హింసెల్ఫ్ టు ఎనీ పై, ఈవెన్ సింగిల్ పై.
0: అలాంటి నేను ఈ రకమైన ఒక వ్యాపారంలో ప్రవేశపెడతానా?
1: భగవాన్ విల్ నెవర్ అప్రూవ్ సచ్ బిజినెస్.
0: ఈ వ్యాపారం చేసేటువంటి వారిని ఎవరినైనా సరే ఇంటి దగ్గర కూడా రానికుండా గెట్ అవుట్ అన్నల.
1: డోంట్ అలౌ సచ్ ఎ బిజినెస్ మ్యాన్ టు ఎంటర్ ఇన్ యువర్ డోర్ స్టెప్. సెండ్ హిమ్ అవుట్, నెక్ హిమ్ అవుట్.
0: కనుక మొట్టమొదట భక్తిలో వ్యాపారం ప్రవేశించకూడదు.
1: దేర్ఫోర్ డివోషన్ హస్ బికమ్ ఎ మ్యాటర్ ఆఫ్ బిజినెస్ టుడే.
0: ఈ వ్యాపారం నువ్వు చేసుకో.
1: యూ డూ యువర్ ఓన్ బిజినెస్.
0: కానీ సాయి నామాన్ని ఉపయోగపెట్టి వ్యాపారం చేయకూడదు.
1: బట్ డోంట్ డూ బిజినెస్ మేకింగ్ యూజ్ ఆఫ్ సాయి నేమ్.
0: నీ వ్యాపారాన్ని సంసార వృద్ధి కోసం మీరు చేసుకోవచ్చు.
1: యూ కెన్ డూ యువర్ ఓన్ బిజినెస్ ఫర్ ది మెయింటెనెన్స్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ.
0: కానీ ఈనాటి దినదినానికి అభివృద్ధి అయిపోతుంటున్నది ఈ వ్యాపారం.
1: బట్ ఎవ్రీ డే వీ ఫైండ్ ద బిజినెస్ ఇన్ ది ఫీల్డ్ ఆఫ్ డివోషన్.
0: గ్రామంలో కూడాను తప్పుడు పేర్లంతా చెప్పుకుని సాయినామం ఉపయోగపెట్టుకుని అనేక రకమైనటువంటి వ్యాపారం జరుగుతున్నాయి.
1: టుడే వీ ఫైండ్ ఇన్ మెనీ ఆఫ్ ది విలేజెస్ పీపుల్ మిస్ యూజింగ్ ద హోలీ నేమ్ ఆఫ్ సాయి.
0: అన్ని దేశాలు ఎందుకు ఇవి ప్రవేశించాయి?
1: దిస్ ఈస్ నోటీస్డ్ ఎవ్రీవేర్ ఇన్ సెవెరల్ కంట్రీస్.
0: లండన్, అమెరికా, జపాన్, జర్మనీ, సింగపూర్, మలేషియా అన్ని వైపులు కూడా ఈ వ్యాపారం బయలుదేరింది.
1: దిస్ సార్ట్ ఆఫ్ బిజినెస్ ఈజ్ నోటీస్డ్ ఇన్ సెవెరల్ కంట్రీస్. లండన్, జపాన్, అమెరికా, మలేషియా, సింగపూర్ అండ్ సో ఆన్.
0: కనుకనే ఇలాంటి ప్రదేశాల లోపల మనం ఏమాత్రం ప్రవేశించకూడదు.
1: వీ షుడ్ నాట్ గెట్ ఇన్ టు దట్ బిజినెస్.
0: మన హృదయాది పరిశుద్ధమైన రీతిగా పెట్టుకోండి.
1: We should maintain our pure and sacred heart.
0: అప్పుడే నీవు జీవించిన వాడు అవుతావు.
1: Then only you can call yourself
0: alive. ప్రాణం పోయినటువంటి ఒక నిర్జీవి అవుతావు.
1: Without that, you are almost dead.
0: ఇలాంటి వానికి తజ్జనాలు పెట్టుకోవాలి కానీ పూజలు పెట్టకూడదు.
1: Better we perform the obituary rites.
0: కనుక మనం చేయవలసినంత కూడాను దైవ ప్రార్థన లోపల పవిత్రమైన భావాలు రావాలి.
1: As we pray, we should have sacred feelings and thoughts.
0: ఈ పవిత్రమైన భావాలు ఏ రీతిగా రావాలి?
1: How to develop sacred ideas?
0: ఈ ప్రాకృతమైనటువంటి వాంఛలు చేరినప్పుడే,
1: when once there is this mixture of worldly desire,
0: దివ్యత్వమైనటువంటి యొక్క దైవత్వము దూరం అయిపోతుంది.
1: The divinity, the divine principle will be away, far off from us.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: మీరందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో వస్తున్నారు.
1: యు ఆర్ ఆల్ హియర్ విత్ ఆల్ యువర్
0: అంతర్మర్మాన్ని మీరు గుర్తించవలేక అమాకులు అయిపోయిపోతున్నారు.
1: బట్ యు ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ దిస్ అండ్ యూ బికమ్ సింప్లీ ఇన్నోసెంట్ అండ్ ఇగ్నోరెంట్.
0: అనేక ప్రాంతం లోపల కూడాను చాలా ఇలాంటి దురభ్యాసములతో తమ యొక్క జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు.
1: ఇన్ మెనీ ప్లేసెస్ పీపుల్ they become bad and they're spoiling themselves because of bad practices.
0: వాళ్ళు దగ్గర వస్తుండగానే మీరు దూరం పోవాలి.
1: You just run away from him with the approach of tejya
0: tujjana samsargam.
1: Run away from the bad company.
0: Bacha sadhu samagamam.
1: Be in good company.
0: Kuru punya mahoratram.
1: Do good deeds day and night.
0: Adiye manam cheyali.
1: That's what we are supposed to do.
0: Tejya tujjana samsargam.
1: Run away from bad company.
0: Paamunaina dagara pettukochu gaani ee durmargulanu paam dagara pettukokoddu.
1: You can even be in the company of a snake but not in the company of a bad man.
0: Yoga cheppu.
1: That's all.
0: కనుక ఈ యొక్క పాములు వంటి ఈ యొక్క మానవును ఏమాత్రం చింత చేర్చకూడదు.
1: వీ షుడ్ నాట్ అలౌ సచ్ బ్యాడ్ పీపుల్ స్నేక్స్.
0: నేను ఎప్పుడు ఎవరిని కూడా ఏ కాసు కూడా నేను అడగలేదు.
1: భగవాన్ విల్ నెవర్ ఆస్క్ ఎనీబడీ టు డొనేట్ ఈవెన్ సింగిల్ పైసా.
0: ఇన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి.
1: సో మెనీ ప్రోగ్రామ్స్ ఆర్ గోయింగ్.
0: నేను ఎక్కడ కూడా ఒక నయా పైసా కూడా అడగలేదు.
1: నాట్ ఈవెన్ నయా పైసా ఇస్ సాట్ ఎక్స్పెక్టెడ్.
0: మీకు తెలుసును,
1: యు నో దిస్,
0: ఇంతవరకు ఏనాడు కూడాను ఈ డబ్బు విషయంలో నేను ప్రవేశించలేదు.
1: భగవాన్ హాస్ నాట్ టచ్డ్ ఎనీథింగ్ అబౌట్ దిస్ మనీ మ్యాటర్.
0: ఈనాడు భక్తులకందరికీ కూడాను డబ్బే దైవము.
1: టుడే డివోటీస్ కన్సిడర్ మనీ యాజ్ గాడ్.
0: మనీ వారికి దైవంగా ఉంటుండాలి.
1: దే కన్సిడర్ మనీ యాజ్ గాడ్.
0: ఇంత దుర్మార్గానికి ప్రవేశిస్తే వీళ్ళు ఎట్ట భక్తులు అవుతారు?
1: విత్ ఆల్ దట్ వికెడ్నెస్ అండ్ క్రూయల్టీ హౌ కెన్ దే కాల్ దెమ్సెల్స్ డివోటీస్?
0: ఏమాత్రం కూడా భక్తికి సంబంధించింది కాదు.
1: ఇట్ హాస్ గాట్ నథింగ్ టు డూ విత్ డివోషన్.
0: ఇప్పుడు పూర్వం చెప్పాను,
1: భగవాన్
0: తల్లి తండ్రులు లేని పిల్లలను నేను చాకి వాళ్ళని అభివృద్ధి పరిచి వాళ్ళకి ఒక్కొక్క పేరుతో లక్ష రూపాయలు కట్టి వాళ్ళు పెద్ద అయిన తర్వాత వాళ్ళకి పెండింగ్లో పేరెంటల్ చేసి వాళ్ళని పంపడానికి ప్రయత్నం చేశాను.
1: భగవాన్ స్టేటెడ్ ఎర్లియర్ దట్ యూ టేక్ కేర్ ఆఫ్ ది ఆర్ఫన్స్ హూ హావ్ లాస్ట్ దేర్ పేరెంట్స్ అండ్ దట్ 1 lakh మనీ వుడ్ బి డిపాజిటెడ్ ఇన్ దేర్ నేమ్ అండ్ దట్ యూ విల్ టేక్ కేర్ ఆఫ్ దెమ్.
0: అది కూడా ఎవరికి ఈనాటి వరకు చెప్పలేదు.
1: But yet it has not been said to everybody.
0: కాని ఈనాడు స్వామి పేరు పెట్టుకుని,
1: టుడే ఇన్ ది నేమ్ ఆఫ్ స్వామి,
0: ఈ పిల్లలంతా కూడా మేము చాకుతున్నామని చెప్పి,
1: థింకింగ్ దట్ దే ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ చిల్డ్రన్,
0: స్వామి కోసం చందాలు వేస్తున్నామని,
1: అండ్ దట్ దే ఆర్ డొనేటింగ్ ఫర్ స్వామి,
0: కనుక ఈ విధంగా చందాలు వసూలు చేస్తున్నారు.
1: దే ఆర్ కలెక్టింగ్ మనీ లైక్ దాట్.
0: ఇంతకంటే స్వామికి చేసేటువంటి మోసం మరొకటి ఉందా?
1: దేర్ కెనాట్ బి మచ్ వర్స్ దాన్ దిస్ టైప్ ఆఫ్.
0: వీళ్ళంతా దైవ ద్రోహులు.
1: దే ఆర్ ఆల్ ది బిట్రేయర్స్ ఆఫ్ గాడ్.
0: స్వామి పేరు పెట్టుకుని ధనం వసూలు చేసుకోవటం ఇది నేను అంగీకరించను.
1: భగవాన్ విల్ నెవర్ ఎక్నాలెడ్జ్, విల్ నెవర్ యాక్సెప్ట్ అప్రూవ్ కలెక్టింగ్ మనీ ఇన్ ద నేమ్ ఆఫ్ భగవాన్.
0: ఇచ్చమైన ఎత్తిని వస్తుంది కానీ నా పేరు పెట్టుకుని దీన్ని ఉపయోగించుకోకూడదు.
1: నెవర్ మేక్ యూజ్ ఆఫ్ స్వామి టు రేజ్ ఫండ్స్ కలెక్ట్ మనీ.
0: ఈనాడు
1: టుడే
0: తెల్లవారి ఓల్డ్ స్టూడెంట్స్ వచ్చారు నా దగ్గర.
1: దిస్ మార్నింగ్ ఓల్డ్ స్టూడెంట్స్ కేమ్ టు భగవాన్. టుడే హీ కేమ్ టు
0: స్వామి.
1: స్వామి,
0: ఎవరు ఈ కాలం లోపల ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తారు?
1: హూ విల్ గివ్ యూ ఫ్రీ ఎడ్యుకేషన్ టుడే?
0: ఎవరు మాకు జీవితాన్ని అందిస్తారు?
1: హూ విల్ గివ్ యూ టు ఎర్న్ యువర్ లైవ్లీ?
0: హాస్పిటల్లో చూస్తే ఫ్రీ మెడిసిన్, ఫ్రీ మెడిసిన్.
1: అండ్ దేర్ ఇన్ హాస్పిటల్ మెడిసిన్స్ ఆర్ గివెన్ ఫ్రీ.
0: అక్కడ కూడా ఏమాత్రం డబ్బు తీసుకోవటం లేదు.
1: దే డోంట్ చార్జ్ యూ దేర్ ఇన్ హాస్పిటల్స్.
0: చిన్న పిల్లలు కూడా ఏమాత్రం కూడా తీసుకోవటం లేదు.
1: ఈవెన్ ఫ్రమ్ చిల్డ్రన్ దే డోంట్ చార్జ్.
0: కనుక
1: సో
0: మాకింత చేసి ఇంత పోషించి మమ్మల్ని అభివృద్ధికి తెప్పించినటువంటి స్వామి యొక్క సేవ మేము ఏ రీతిగా చేయాలి?
1: హౌ టు సర్వ్ స్వామి, హౌ షుడ్ వీ సర్వ్ యూ వెన్ యూఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ అస్ ఇన్ ఎవ్రీ పాసిబుల్ వే?
0: ఒక ప్లాన్ వేసుకుని వచ్చాడు.
1: అండ్ హీ కేమ్ విత్ ఎ ప్లాన్.
0: ఎక్కడెక్క ఏ పల్లె లోపల ఎడ్యుకేషన్ లేకుండా ఉంటుందో అక్కడంతా మేము ఒక స్కూల్ కట్టించాలి.
1: The places, the villages where there are no schools, we start schools there, construct them.
0: కనుక ఈనాడే స్వామి యొక్క ప్రారంభం చేయాలి.
1: భగవాన్ షుడ్ కమెన్స్ దట్ ప్రాజెక్ట్ టుడే.
0: నాయన తొందరపడద్దండి, తొందరపడద్దండి.
1: స్వామి సెడ్ డోంట్ బీ ఇన్ ఎ హరీ.
0: ఈనాటి యువకులంతా కూడా స్పీడ్ గా వెళ్ళిపోతుంటారు.
1: యంగ్స్టర్స్ టుడే దే ఆర్ వెరీ ఫాస్ట్.
0: స్టార్ట్ అర్లీ, డ్రైవ్ స్లోలీ, రీచ్ సేఫ్లీ.
1: భగవాన్ టోల్ హిమ్ స్టార్ట్ అర్లీ, డ్రైవ్ స్లోలీ, రీచ్ సేఫ్లీ.
0: ఇంత తొందరపడవద్దు.
1: డోంట్ బీ ఇన్ ఎ హరీ.
0: అంటే స్వామి, మేమందరం ఎంతో మంది ఓల్డ్ స్టూడెంట్స్ అంతా ఉన్నాం ఇక్కడ.
1: స్వామి, నంబర్ ఆఫ్ ఓల్డ్ స్టూడెంట్స్ ఆర్ హియర్.
0: మమ్మల్ని ఇంత సర్వించి, ఇంత పొంచినందుకు, పెంచి పెద్ద చేసినందుకు మేమేమైనా కించిత్ అయినా సేవ చేయనక్కర్లేదా?
1: భగవాన్, యూ హ్యావ్ ఎడ్యుకేటెడ్ ఆల్ ఆఫ్ అస్, యూ హ్యావ్ టేకెన్ కేర్ ఆఫ్ అస్, షుడ్ వీ నాట్ సర్వ్ యూ?
0: కనుక స్వామి యొక్క కృతజ్ఞతను మేము ఈ రీతిగా చూపించుకోవాలి.
1: వీ హ్యావ్ ఎక్స్ప్రెస్ అవర్ గ్రాట్యూట్యూడ్ దిస్ వే.
0: ఈనాడు సాయంకాలము అనౌన్స్ చేయాలి అన్నారు.
1: హీ వాంటెడ్ భగవాన్ టు అనౌన్స్ దిస్ ఈవినింగ్.
0: మంచిది అన్నాను.
1: భగవాన్ సెడ్ yes.
0: అంగీకరించాను.
1: భగవాన్ అగ్రీ.
0: మంచి పనులు చేస్తుంటే నేను వద్దని చెప్పను.
1: భగవాన్ విల్ నెవర్ సే నో టు గుడ్ డీడ్స్.
0: కనుకనే ఈ విధంగా చేయాలనుకున్నటువంటి వాళ్ళు బాధ్యత తీసుకుని,
1: దోస్ హూ వాంట్ టు డూ టేక్స్ రెస్పాన్సిబిలిటీ,
0: దానికి ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకుని,
1: యూ షుడ్ టేక్ రెస్పాన్సిబిలిటీ,
0: కార్యక్రమంలో మనం ప్రవేశించాలి.
1: అండ్ స్టార్ట్ డూయింగ్ ఇట్ యాక్షన్.
0: ఈ విధంగా చేస్తున్నప్పుడే చాలా ఓల్డ్ స్టూడెంట్స్ కూడా ఎంతో అభివృద్ది వస్తారు.
1: ఇఫ్ యూ డూ దాట్ ద ఓల్డ్ స్టూడెంట్స్ విల్ ప్రోగ్రెస్ ఇన్ దేర్ లైఫ్.
0: మెడ్రాసు, హైదరాబాద్ ఇక్కడంతా కూడా చాలా మంది ఓల్డ్ స్టూడెంట్స్ అంతా ఉన్నారు.
1: ఓల్డ్ స్టూడెంట్స్ దేర్ మెడ్రాస్, హైదరాబాద్ అండ్ దట్ డిఫరెంట్ ప్లేసెస్.
0: అందరూ మెడ్రాస్ నుంచి కూడా వస్తుంటారు.
1: మెనీ కమ్ ఫ్రమ్ మెడ్రాస్.
0: కనుక నేను కావాల్సినటువంటి, నాకు మందిరాలు అక్కర్లేదు.
1: భగవాన్ డస్ నాట్ వాంట్ మందిర్స్, టెంపుల్స్. భగవాన్ విల్ నెవర్ సే నో టు గుడ్ డీడ్స్.
0: కనుకనే ఈ విధంగా చేయాలనుకున్నటువంటి వాళ్ళు బాధ్యత తీసుకుని,
1: those who want to do takes responsibility,
0: దానికి ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకుని,

0: అక్కర్లేదు.
1: భగవాన్ డస్ నాట్ వాంట్ మందిర్స్ టెంపుల్స్.
0: నాకు ఏ విధమైనటువంటి భూములు అక్కర్లేదు.
1: భగవాన్ డస్ నాట్ వాంట్ ఎనీ
0: సైట్. ఆనందంగా సేవలు చేస్తుండండి.
1: భగవాన్ వాంట్స్ యూ టు సర్వ్ హ్యాపీ.
0: వాళ్ళు మీ యొక్క ప్రార్థన అంగీకరించకపోయినప్పటికీ వదిలిపెట్టండి.
1: యు జస్ట్ గివ్ అప్ దో యు ఆర్ నాట్ యు ఆర్
0: వాళ్ళ కర్మ వాళ్ళది.
1: ఇట్ ఇస్ దేర్ డెస్టినీ.
0: యూకులైనటువంటి మీరు ప్రవేశించి దీనికి తగినటువంటి శ్రద్ధ తీసుకోండి.
1: యూత్ యూ ప్రొసీడ్ విత్ ఆల్ సిన్సెరిటీ.
0: ఈ దిక్కులేనటువంటి వారికి అంతా తగినటువంటి సహాయం చేయండి.
1: హెల్ప్ దోస్ పూర్ లార్న్ హు ఆర్ హెల్ప్లెస్.
0: అన్నాహారం లేకుండా అల్లాడేటువంటి వాళ్లకు కొంత ఆహారం అందించండి.
1: సర్వ్ ఫుడ్ టు దోస్ హు ఆర్ హంగ్రీ అండ్ హు ఆర్ నీడీ.
0: ప్రపంచమంతా కూడా ఫుడ్ తోనే ఉంటుంది హెడ్.
1: ఇన్ ఫ్యాక్ట్ ద హెడ్ డిపెండ్స్ ఆన్ ద ఫుడ్.
0: కానీ ఫుడ్ హెడ్ గాడ్ మూడింటిని ఒకటిగా చేయాలి.
1: యాజ్ ఇస్ ది ఫుడ్ సో ఇస్ ది హెడ్, యాజ్ ఇస్ ది హెడ్ సో ఇస్ ద గాడ్.
0: కనుక మీరు మీ సేవ చేయాలనుకుంటే ఏ సేవనైనా మీకు పరోపకార సంబంధమైన సేవలు చేయండి.
1: సర్వ్ అదర్స్ వాట్ ఎవర్ సర్వీస్ దట్ వుడ్ హెల్ప్ అదర్స్ బీ ప్రిపేర్డ్ టు డూ దాట్.
0: కనుక మీరు వారి కోసం వీరి కోసం కాచుకోనక్కర్లేదు.
1: యూ డోంట్ హ్యావ్ టు వెయిట్ ఫర్ అదర్స్.
0: మీకు ఏదైనా అవసరమైతే నన్ను అడగండి.
1: ఇఫ్ యూ వాంట్ ఎనీథింగ్ ఆస్క్ భగవాన్ డైరెక్ట్లీ.
0: నేనిస్తాను కాని మీరు ఎక్కడే కాని నయా పైసా చందాలు కూడా వేయకూడదు.
1: వాట్ ఎవర్ యూ వాంట్ భగవాన్ విల్ గివ్ యూ. డోంట్ కలెక్ట్ మనీ.
0: ఈ చందాలకు పోయేదిని ఒక 100 రూపాయలు తీసుకునేదిని 1000 రూపాయలు అడ్వర్టైజ్ చేసేది.
1: యూ జస్ట్ కలెక్ట్ దే గివ్ యూ 100 రూపీస్ అండ్ గివ్ అడ్వర్టైజ్మెంట్ 1000 రూపీస్ వర్త్.
0: కనుక మనకి ఈ యొక్క అడ్వర్టైజ్ మనకు అక్కర్లేదు.
1: సచ్ డొనేషన్స్ వీ డోంట్ వాంట్.
0: మీకు ఏదైనా కావాల్సింటే వ్యక్తిగతమైనటువంటి ఇది నన్ను అడగండి, నేను ఇస్తాను.
1: ఇఫ్ యూ వాంట్ ఎనీథింగ్ ఆస్క్ భగవాన్ డైరెక్ట్లీ.
0: కొండ వంటి స్వామిని దగ్గర పెట్టుకొని ఎందుకు మీకు ఈ అవస్థలు?
1: భగవాన్ మౌంటైన్ ఇస్ బై అవర్ సైడ్, వై షుడ్ వి సఫర్?
0: ఎవరిని మీరు ఆశ్రయించకండి.
1: డోంట్ రన్ ఆఫ్టర్ పీపుల్, డోంట్ గో టు ఎనీబడి.
0: వాళ్ళని ఆశ్రయించడానికి ఎక్కడ పోతే పెద్ద పెద్ద వేదాంతాలంతా చెప్తారు.
1: ఇఫ్ యూ గో టు ఎల్డర్లీ పీపుల్ దే టీచ్ యూ ఫిలాసఫీ.
0: ఈ వేదాంతం అంతా దమ్మిడికి పనికిరానట్టు.
1: ఇట్ ఈస్ ఆఫ్టర్ ఆల్ యూస్లెస్.
0: Useless, useless, useless.
1: It is useless, useless, double useless, multiple useless.
0: ఇక్కడే కాదు, అన్ని ప్రాంతాల్లో కూడా అదే రకంగానే ఉంటున్నాయి.
1: Not only here, everywhere similar.
0: ఇంగ్లాండ్ పోయి చూడండి, జపాన్ పోయి చూడండి, జర్మనీ పోయి చూడండి, ఎక్కడ పోయినప్పటికీ ఇదే వ్యాపారాలే.
1: You go to any country, Germany, Japan, any country, same business.
0: ఎక్కడ పోయినా కూడా ఇదే వార్తలే universe వచ్చింది.
1: The same news is received here.
0: నాకు వస్తుంటాయి న్యూస్ చాలా వస్తుంటాయి.
1: భగవాన్ రిసీవ్స్ న్యూస్ ఆఫ్ దిస్ నేచర్ ఏ లాట్.
0: ఈ న్యూసెస్ అంతా నేను పక్కన పెట్టేసేస్తాను.
1: భగవాన్ విల్ త్రో ఆల్ దిస్ న్యూసెన్స్ విచ్ ఇస్ ద న్యూస్.
0: ఇవి నేను వినవలసింది.
1: ఇస్ ద థింగ్ దట్ యూ షుడ్.
0: అందరూ క్షేమంగా ఉన్నారు, అందరూ ఆనందంగా ఉంటున్నారు, అందరూ సౌఖ్యంగా ఉన్నారు, అలాంటివి నేను వినాలి.
1: భగవాన్ వాంట్స్ టు హియర్ ఫ్రమ్ అస్ దట్ వీఆర్ హ్యాపీ, దట్ వీఆర్ ప్రోగ్రెసింగ్, దట్ వీఆర్ ప్రాస్పరింగ్, దట్ వీఆర్ అడ్వాన్సింగ్.
0: స్వామి పేరు ఈ విధంగా కూడా ప్రయాణం లోపల కొంచెం అమ్ముకుంటున్నారంటే నాకు చాలా కష్టం వేస్తుంది.
1: భగవాన్ ఫీల్ సో బ్యాడ్ ఇఫ్ యూ డూ బిజినెస్ ఇన్ ద నేమ్ ఆఫ్ డివోషన్, ఇన్ ద నేమ్ ఆఫ్ సాయి.
0: డివోషన్ అమ్మనే కూడదు.
1: వీ షుడ్ నాట్ సెల్ అవుట్ డివోషన్.
0: ఓషన్ అయినా కూడా మంచి నీళ్లు ఇస్తుందేమో కానీ ఈ డివోషన్ ఏమాత్రం ఇవ్వదు.
1: ఈవెన్ ఓషన్ మే సప్లై యూ డ్రింకింగ్ వాటర్, నాట్ దిస్ కైండ్ ఆఫ్ బిజినెస్ ఓరియంటెడ్ డివోషన్.
0: ఎవరైనా కూడా ఆ డబ్బు అడిగేటువంటి వాడిని దగ్గర కూడా చేర్చకండి.
1: డోంట్ అలౌ ఎనీబడి నియర్ యూ ఫీ ఆస్క్స్ మనీ.
0: ఇప్పటికే నాకు ఎంతో ఆలస్యం అయిపోయింది.
1: భగవాన్ ఇస్ వెరీ మచ్ సర్ప్రైజ్, వెరీ మచ్ డిలేడ్ ఆల్రెడీ.
0: నేనే ఎవరిని కూడా అడగటం లేదు.
1: భగవాన్ విల్ నెవర్ ఆస్క్ ఎనీబడి.
0: అలాంటిది ఇలాంటి ఏజెంట్స్ అంతా నేను ఎందుకు పెట్టుతాను?
1: హౌ ఇస్ ఇట్ దట్ యూ వుడ్ అప్రూవ్ ఎనీ సచ్ పీపుల్ ఏజెంట్స్?
0: ఈ దొంగ ఏజెంట్స్ ని ఏమాత్రం కూడా మీరు దగ్గర చేర్చకండి.
1: డోంట్ గో బై దట్ ఫేక్ పీపుల్, ద థీవ్స్ దట్ హూ వాంట్ కలెక్ట్ డొనేషన్.
0: నాకు డబ్బుతో అవసరం లేదు.
1: భగవాన్ హాస్ గాట్ నథింగ్ టు డు విత్ మనీ.
0: నాకు ప్రేమతోనే అవసరం.
1: ఇట్ ఈస్ ఓన్లీ కనెక్షన్, లవ్ టు
0: గివ్ అండ్ టేక్, గివ్ అండ్ టేక్, గివ్ అండ్ టేక్.
1: ఇట్ ఈస్ ఓన్లీ లవ్, గివ్ అండ్ టేక్, లవ్, గివ్ అండ్ టేక్.
0: ఆ ప్రేమ ఒక్కటి నాకుంటే చాలు.
1: దట్ లవ్ ఈస్ ఎనఫ్ ఫర్ భగవాన్.
0: ఆ ప్రేమ చేతనే మీ జీవితాన్ని సార్థకం చేసుకోండి.
1: Redeem, liberate your lives through this love.
0: ప్రేమకు మించినటువంటి భక్తి మరొకటి లేదు.
1: There is no other greater devotion beyond love.
0: కనుక ఈ ప్రేమ చేతనే మీరు ఏ చిన్న కార్యమైనా చేయండి.
1: ఎనీ టాస్క్ యూ కెన్ డూ విత్ దిస్ లవ్.
0: ఒక టంబ్లర్ నీడు తాగేటువంటి వానికి ఇస్తే అదే గొప్ప సార్థకం అవుతుంది.
1: ఇఫ్ యూ జస్ట్ సప్లై ద టంబ్లర్ ఫుల్ ఆఫ్ వాటర్ టు వన్ హూ ఇస్ థర్స్టీ, దట్ ఈస్ ఎనఫ్.
0: అంతకంటే ఏం కావాలి?
1: వాట్ ఎల్స్ ఇస్ నీడెడ్?
0: దాహం తీర్చాలి.
1: యూ షుడ్ క్వెంచ్ ద థర్స్ట్.
0: ఆనందాన్ని అనుభవించాలి.
1: అండ్ వన్ షుడ్ ఎక్స్పీరియన్స్ ద హ్యాపీనెస్.
0: ఈనాడు చాలా మంది భక్తులు భక్తులు భక్తులు అనేటువంటి వాళ్ళు ఉన్నాయి. చాలా మంది 90% దొంగలంతా ఉన్నారు.
1: దెర్ ఆర్ పీపుల్ హూ క్లెయిమ్ దట్ దే ఆర్ డివోటీస్, 90% ఆఫ్ దెమ్ ఆర్ థీవ్స్ ఆఫ్ ది

0: ఆర్డర్.
1: పూర్వమంతా ఎంతో ఆనందంగా ఉండేటువంటిది.
0: ఇన్ ఫ్యాక్ట్ ఎర్లియర్ డేస్ ఇట్ వాస్
1: భక్తులందరూ కూడా చేరి ఎంతో సంతోషంగా కాలాన్ని గడిపేటువంటి వాడు.
0: ఇన్ ది ఎర్లియర్ డేస్ ఆల్ డివోటీస్ యూజ్డ్ టు అసెంబ్లీ.
1: దినదినానికి దొంగలు ఎక్కువైపోతున్నారు.
0: డే బై డే థీవ్స్ నంబర్ ఇస్ ఇంక్రీజింగ్.
1: తెల్లవారు లేస్తానే బొట్లు పెట్టేస్తారు.
0: మార్నింగ్ దే స్మియర్ విభూతి ద వెర్మిలియన్ ఆన్ ది ఫోర్హెడ్
1: పెట్టేస్తారు.
0: అండ్ దే విల్ హావ్ ద స్కార్ఫ్.
1: కానీ తిరుగుతూ ఉంటారు ఇంకా.
0: బట్ దే మూవ్ అబౌట్ వాండర్.
1: ఏమి తిరగటం వీళ్ళు?
0: వాట్ ఇస్ దిస్ వాండర్?
1: వీళ్ళకంటే బజార్లో తిరిగేది కుక్కల మేలు.
0: ఇన్స్టెడ్ ఆఫ్ జస్ట్ లాయిటరింగ్ ద స్ట్రీట్ డాగ్స్ ఆర్ మచ్ బెటర్.
1: కనుకనే మనము ఈ యొక్క డాగ్స్ మనం ఏమాత్రం దగ్గర చేర్చకూడదు.
0: సో వీ షుడ్ నాట్ అలౌ సచ్ డాగ్స్ టు బి నియర్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
1: మీరు ప్రేమను పెంచుకోండి.
0: డెవలప్ లవ్ మోర్.
1: కానీ ప్రేమ కలిగినటువంటి వ్యక్తులు ఎంతో మంది ఉన్నారు.
0: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఆర్ మెనీ పీపుల్ విత్ లవ్.
1: ఆ ప్రేమను చెంచుకోకుండా,
0: see that you don't lose it.
1: ఆ ప్రేమను ఏ మాత్రం కూడా తుంచుకోకుండా,
0: you should not cut it short.
1: ఆ ప్రేమను మీరు అనుభవిస్తూ రండి.
0: Experience love in full and in
1: నాకు ఎక్కడ ఏ మందిరాలు కట్టనక్కర్లేదు.
0: You don't need any temple.
1: ఏ ఛత్రాలు కట్టనక్కర్లేదు.
0: Nothing, no construction.
1: ఏ చావెళ్ళు కట్టనక్కర్లేదు.
0: Nothing, no
1: ఏ మందిరంలు కట్టనక్కర్లేదు.
0: No temples.
1: ఏది నాకు అక్కర్లేదు.
0: భగవాన్ does not want.
1: ఏ మందిరం ఒక్కటి ఇవ్వండి చాలు.
0: The temple of your heart is enough for భగవాన్.
1: అక్కడ నేను ఎంతో హాయిగా ఉంటాను.
0: భగవాన్ విల్ బి వెరీ హ్యాపీ ఇన్ ది టెంపుల్ ఆఫ్ అవర్ హార్ట్.
1: ఈ విధంగా మందిరాలు కట్టి అక్కడ నుంచి వచ్చేటువంటి వార్తల్లో నా యొక్క మనసు చాలా పాడైపోతుంది.
0: దేర్ ది టెంపుల్స్ ఆర్ కన్స్ట్రక్టెడ్ దేర్ అండ్ సచ్ న్యూస్ ఈస్ బ్రాట్ హియర్ దట్ విల్ మేక్ స్వామి ఫీల్ బ్యాడ్.
1: నా యొక్క మనసు ఎంత కష్టపడుతుందో మీకు తెలియదు.
0: యూ కెనాట్ ఎస్టిమేట్ ద పెయిన్ దట్ యూ విల్ హ్యావ్.
1: అయితే వీళ్ళు ఇట్లా చేస్తున్నారే అనేటువంటి బాధ తప్ప నాకు కష్టం ఏమి లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ హీ ఫీల్ సో సారీ.
1: సాయి పేరు పెట్టుకుని ఈ విధంగా కుటుంబ సంచారం చేస్తున్నారే.
0: హౌ ఇస్ దట్ యూ దే డూ లైక్ దట్ ఇన్ ద నేమ్ ఆఫ్ సాయి.
1: ఇది చాలా చెడ్డది.
0: ఇట్స్ వెరీ బ్యాడ్.
1: దైవ పేరు తోపల చెడ్డ పనులు ఎక్కడ కూడా చేయకూడదు.
0: ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ వీ షుడ్ నాట్ డూ ఎనీ మిస్డీడ్.
1: చేయడానికి శక్తి లేకపోతే నోరు మూసుకుని కూర్చో.
0: ఇఫ్ యూ కాంట్ డూ ఎనీథింగ్ షట్ యువర్ మౌత్ అండ్ సిట్ పీస్ఫుల్.
1: అంతేకాని చేస్తానని చెప్పిన ప్రామిసులు అంతా చేసుకుంటూ పోకూడదు.
0: బట్ యూ షుడ్ నెవర్ మేక్ ప్రామిసెస్.
1: ఈ ప్రామిసుల చేతనే అంతా కూడా పాడైపోతుంది.
0: బికాస్ ఆఫ్ సచ్ వెయిన్ ప్రామిసెస్ ఎవ్రీథింగ్ ఇస్ స్పాయిల్డ్.
1: దైవత్వాన్ని ప్రేమ చేతను, సైలెంట్ చేతను అనుభవించాలి.
0: యూ కెన్ ఎక్స్పీరియన్స్ గాడ్ ఇన్ ది స్టేట్ ఆఫ్ అటర్ సైలెన్స్ అండ్ ఇన్ ద డెత్ ఆఫ్ లవ్.
1: ఈనాడు
0: టుడే
1: అన్ని దేశముల వారు కూడాను ఇక్కడ చేరినారు కనుకనే ఈనాడు దీన్ని చెప్పవలసి వచ్చింది.
0: భగవాన్ హ్యాడ్ టు సే ఆల్ దీస్ థింగ్స్ బికాస్ ద డెలిగేట్స్ ఫ్రమ్ డిఫరెంట్ నేషన్స్ ఆర్ హియర్.
1: ఎవరు కూడాను దగ్గర వచ్చినప్పటికన్నా నమస్కారం చేయండి చాలు.
0: ఇఫ్ ఎనీవన్ ఇస్ నియర్ యూ జస్ట్ పే యువర్ రెస్పెక్ట్స్.
1: మెత్తగా వస్తారు.
0: They come to you softly.
1: Sir, నేను ఈ బిజినెస్ చేయాలనుకుంటున్నాను. బిజినెస్ కు ఒక నమస్కారం వెళ్ళిపోండి అని.
0: Somebody will come to you closely. Sir, I want to do business. You will say, okay, please go.
1: బిజినెస్ కోసం ఫ్రెండ్షిప్ చేసేటువంటి మూర్ఖులు మూర్ఖులుగా.
0: In fact, there are fools who will have friendship on
1: fools,
0: grounds of
1: fools,
0: business.
1: Fools,
0: fools, fools, fools, double fools. If they have friendship on grounds of
1: business. Don't
0: have friendship on grounds, reasons of
1: business. Say goodbye to such friendships.
0: Say goodbye to such friendships.
1: మీకు ఏదైనా కావాల్సిందా నన్ను అడగండి.
0: ఇఫ్ యూ వాంట్ ఎనీథింగ్ ఆస్క్ భగవాన్ స్ట్రైట్ అవే.
1: నేను ఎప్పుడు ఎవరికి ఏ విధమైనటువంటి మోసం చేయలేదు.
0: భగవాన్ హ్యాస్ నెవర్
1: చేయను.
0: హీ విల్ నెవర్ డూ ఇట్.
1: అసత్యం చెప్పను.
0: అండ్ హీ విల్ నెవర్ స్పీక్ అంట్రూత్.
1: కానీ ఈనాడు భక్తులపై జరిగేటువంటి యొక్క పాపకార్యముల గురించి చెప్పవలసి వచ్చింది.
0: బికాస్ ఆఫ్ ది సిన్ఫుల్ డీడ్స్ గోయింగ్ ఆన్ ఇన్ ద నేమ్ ఆఫ్ డివోటీస్ భగవాన్ హ్యాడ్ టు సే దస్ టుడే.
1: కనుక ఎవ్వరు కానీ ఈనాటి నుండి అలాంటి పరిస్థితులు పూనుకోకూడదని నేను ఆశిస్తున్నాను.
0: భగవాన్ వాంట్స్ us నాట్ టు డూ సచ్ థింగ్స్ రైట్ ఫ్రమ్ దిస్ డే.
1: అనేక మంది
0: మెనీ
1: అనేక రకములైనటువంటి యొక్క మార్గంలో ప్రవేశించి ఆధ్యాత్మికానికే అడ్డు పెట్టేస్తున్నారు.
0: మెనీ పీపుల్ ఫాలో మెనీ పాస్ అండ్ దే అబ్స్ట్రక్ట్ ది స్పిరిచువల్.
1: పూర్వం నేను బొంబాయి పోయినప్పుడు ఎక్కడ చూసినా గానీ భక్తులే.
0: When Bhagwan visited Bombay long back,
1: Nagar Sankirtan chestundetunte vaaru.
0: There was Nagar Sankirtan in those
1: bhajan chestundetunte vaaru.
0: There were bhajans in those
1: days. Eritlomlo kuda bhajan chestundetunte vaaru.
0: They have
1: road lo anta bhajan chestundetunte vaaru.
0: Namasmaran there aerodrome.
1: Ee naadu
0: aerodrome everywhere.
1: Ekkade gaani namasmarane ledu.
0: Today there is no namasmarana anywhere.
1: Unnaru chaala mandi bhaktulu kodanu.
0: In fact there are many devotees.
1: Kaani vaallu ilante pidinto praveshinchalaniki ishtam ledu.
0: But they are not prepared to follow this path.
1: అప్పుడప్పుడు చాలా బాధ వేస్తుంది.
0: సమ్టైమ్స్ భగవాన్ ఫీల్ సాడ్.
1: ఎంతో ప్రారంభం నుంచి కూడా నేను బొంబాయి, మెడ్రాసు, హైదరాబాద్ ఎప్పుడూ నేను వెళ్లేటువంటి వాడిని.
0: భగవాన్ యూజ్ టు మేక్ ఫ్రీక్వెంట్ విజిట్స్. బాంబే, మద్రాస్, హైదరాబాద్
1: ఎంతనో పేరు ప్రఖ్యాతిని పొందినటువంటివి.
0: ఇన్ ఫ్యాక్ట్ దే ఆర్ హైలీ వెరీ వెల్ నోన్.
1: ఈనాడు పోవాలంటేనే మనకి ఇష్టం రాదు.
0: టుడే భగవాన్ డస్ నాట్ వాంట్ టు విజిట్.
1: దైవ చింతన చేసేటువంటి ప్రజలను ఆదరించాలి.
0: అండ్ లెట్ us సపోర్ట్ దోస్ హూ థింక్ ఆఫ్ గాడ్.
1: దైవం ఏనాటి కూడా ఎవరిని వదలదు.
0: God will never give up anybody.
1: అందరినీ ఆదరిస్తాడు.
0: In fact, he will support everybody.
1: దైవం ఏమాత్రం కూడా నువ్వు భేదం పెట్టుకోడు.
0: God will not have any differences.
1: బయట ఉన్నటువంటి వారి దేశం పెట్టుకోవచ్చు.
0: The other people may have hatred.
1: కానీ దైవంకి ఏమాత్రము ద్వేషం లేదు.
0: God has no dislikes or hatred.
1: ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ.
0: God is full of love, love, love only.
1: ఈ ప్రేమని మిత్ర పెంచుకోండి.
0: And develop this love more.
1: రేపటి దినము
0: tomorrow.
1: కాన్వికేషన్ కాన్వికేషన్ కాదు
0: వ్యాలిడిక్టరీ ఫంక్షన్. టుమారో ఇస్ వ్యాలిడిక్టరీ ఫంక్షన్.
1: రేపటి దినము చాలా మీరు చేయవలసినటువంటివి చేయించవలసినటువంటివి రేపు మీకు చెప్తాను.
0: భగవాన్ విల్ టెల్ us what we are supposed to do, what we should make others do in the organization.
1: నాకు భక్తులు ఎవరికను ఈ హాల్ అంతా నిండిపోవాలని నాకు రావాలని ఇష్టం లేదు.
0: భగవాన్ డస్ నాట్ వాంట్ ది హాల్, దిస్ బిగ్ ఆడిటోరియం టు బి ఫుల్ ఆఫ్ పీపుల్.
1: ఇదంతా కూడా కేవలం క్వాంటిటీ.
0: This is only quantity.
1: I want only quality.
0: Bhagavan wants only quality. Quality.
1: Why barrels of donkey milk?
0: Why barrels of donkey milk?
1: One teaspoon of cow milk better.
0: One teaspoon of cow milk is much better.
1: కరుగ్రే ఆ మంచి భావం ఉండేటువంటి వాడు ఒకరిద్దరు చిక్కినా చాలు.
0: If enough of you who have one or two with good ideas.
1: కనుక
0: so
1: state presidentlu
0: the state presidents
1: Trust conveners. తగినటువంటి జాగ్రత్తలు వహించి
0: దే షుడ్ టేక్ కేర్.
1: తగినటువంటి ఒక దీన్ని మీరు బందోబస్తు చేస్తారు.
0: అండ్ టేక్ ఎవ్రీ కాషన్ ఎవ్రీ మెజర్.
1: లేకపోతే వదిలిపెట్టండి.
0: ఆర్ ఎస్ బెటర్ దే రిజైన్.
1: మేము చూసుకుంటాం.
0: అండ్ వీల్ టేక్ కేర్ ఆఫ్ ది రెస్పాన్సిబిలిటీ.
1: మాకు చేతగాక మీకు అందించలేదు.
0: నాట్ దట్ వీ కాన్ డూ యూర్ దట్ యూఆర్ ఇంట్రెస్టెడ్ విత్ దిస్ జాబ్.
1: ఏం కావాల్సిందో మేము చేయవచ్చును.
0: Yes, we can do for ourselves.
1: All India President kuda unnadu.
0: All India President is here.
1: Ee All India President kuda ikkada gamaninchali.
0: All India President also should note.
1: Ilanti vaadu akkada emaina untunte samasthi lopala vaadu teesi paravi.
0: All such people of this sort should be removed immediately.
1: Immediately.
0: Immediately, forthwith.
1: Ikka dinalu kuda vaadiki ikkalekaledu.
0: We should not wait.
1: ఏం వాడు లేకపోతే మనకు జరిగేది లేదా?
0: వాట్ ఈస్ దట్ వీ లూజ్ బై రిమూవింగ్ దెమ్.
1: ఎంతైనా జరుగుతుంది.
0: Yes, we can do a lot.
1: అలాంటి మూర్ఖులను ఈ నుంచి తీసివేయాలి.
0: ఆల్ సచ్ ఫూల్స్ షుడ్ బి డిస్మిస్డ్.
1: ఈనాడు నాకు అంత మనసు కష్టమైపోయింది.
0: భగవాన్ ఈస్ ఫీలింగ్ సో సాడ్ అబౌట్ దేర్
1: అనేక దినముల నుంచి ఇది చాలా పొంగి పొంగి పొంగి పొంగి పోతుండాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ సచ్ ఫీలింగ్స్ ఆర్ ఎవర్ అండర్ ఆర్ విత్ ఇన్ హిమ్.
1: కానీ అవకాశం చిక్కనటువంటి సమయంలో
0: బట్ సిన్స్ హి డిడ్ నేను ఎవరికైనా
1: చెప్పాలి.
0: And he should find a place.
1: ఈనాడు అనేక మంది చేరినారు కనుకని ఇది సరైన అవసరం.
0: Today, since all of you have assembled, this is the right time for Bhagavan to explain.
1: ఈ రైట్ టైం చూసుకుని మీకు చెప్పాలి.
0: This is the right time that he has chosen to tell us.
1: కనుకనే ప్రేమ స్వరూపులారా,
0: so embodiments of love.
1: మీరందరికూడును ప్రేమను పెంచుకోండి, ద్వేషాన్ని తెంచుకోండి.
0: All of you develop love and cut that, kill that hatred.
1: Help ever, hurt never.
0: Help ever, hurt never.
1: కనుకనే ఈ చెడ్డ భావాలంతా కూడా నువ్వు దూరం చేసుకోండి.
0: సో గివ్ అప్ ఆల్ బ్యాడ్ ఐడియాస్.
1: సత్యసాయి సమస్తం లోపల చాలా శాశ్వతమైనటువంటి సత్యమైనటువంటి నిత్యమైనటువంటి యొక్క మార్గాన్ని మీరు అవలంబించాలి.
0: ఆల్ మెంబర్స్ ఆఫ్ సత్యసాయి ఆర్గనైజేషన్ షుడ్ ట్రేడ్ అలాంగ్ ద పాత్ ఆఫ్ ట్రూత్, దట్ విచ్ ఇస్ ఎటర్నల్ అండ్ ఇమ్మోర్టల్.
1: కేవలం పుట్టబత్తి వచ్చినప్పుడు మాత్రమే మంచిగా నటించటము.
0: వి ప్రిటెండ్ యాజ్ ఇఫ్ వీఆర్ వెరీ గుడ్, సో లాంగ్ వీఆర్ హియర్ ఇన్ ప్రశాంతి నిలయం.
1: ఈ రోడ్డు దాటిపోతానే వాళ్ళ పాత ఆటలు పాటలాడాలి.
0: By the time we cross the road, we dance along to the same tune.
1: Kanuka ilanti durbuddhulu anetundi manam ee naade ikkada basam cheyali.
0: We should burn all such evil traits.
1: Aa vidhanga untundi meeru aastika tattvanni abhiruddhi parichadaniki prayatninchali.
0: We should develop that principles of theism in the
1: daivam eppudu kodunu samsiddhanga untunnadu.
0: God is ever ready.
1: Adigindi ichchadaniki siddhanga unnadu.
0: The moment you solicit, is ready to confer.
1: కనుకనే దైవ విషయంలో మీరు ఏమాత్రం కూడా డౌట్ పెట్టుకోకండి.
0: నెవర్ డౌట్ గాడ్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం.
1: దైవం ఎప్పుడు కూడా మీ వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటాడు.
0: గాడ్ ఈజ్ విత్ యూ, ఇన్ యూ, అబౌవ్ యూ, బిలో యూ, అరౌండ్ యూ.
1: కనుక దైవం ఏనాటికి మీరు దూరం కాదు.
0: గాడ్ విల్ నెవర్ బి అవే ఫ్రమ్ యూ.
1: ఆ దైవత్వాన్ని మీరు పెంచడానికి తగిన కృషి చేయండి.
0: యూ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు డెవలప్ ఫెయిత్ ఇన్ గాడ్.
1: దీన్ని ఒక బిజినెస్ గా మీరు రూపొందింపకండి.
0: నెవర్ మేక్ ఇట్ ఎ బిజినెస్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఇది ఎంతో నేను ప్రేమతో చెప్పినటువంటిదే కానీ నాకు ద్వేషం కానీ కష్టం కానీ లేదు.
0: భగవాన్ ఇస్ టెలింగ్ ఆల్ దిస్ బికాస్ అవుట్ ఆఫ్ హిస్ ఇంటెన్స్ ఇమెన్స్ లవ్ ఫర్ అస్.
1: కనుక మీరు ఈ సత్యాన్ని చక్కగా గుర్తించి,
0: నో దిస్ ట్రూత్ వెల్,
1: తెలియనటువంటి వారికి తెలియజెప్పి,
0: ఎక్స్ప్లెయిన్ టు దోస్ పీపుల్ హూ డు నాట్ నో.
1: దైవభక్తి అంటే ఈ విధంగా సైలెంట్ గా పోవలసినటువంటిది.
0: Demonstrate the devotion in the proper sense, which is in state of silence.
1: Asatyamto jeevitanni paadu cheyakandi.
0: Don't spoil your lives, proceed along the untruthful path.
1: Kalukane emaru satyam bhujat, satyame daivamu.
0: Speak truth, speak truth.
1: Kaluka ee satyamto mee jeevitanni gadipi,
0: when you lead a truthful life,
1: ee satyam chetane mee jeevitanni antyam cheskondi.
0: And we have to end our lives in truth.
1: రేపటి దినము,
0: టుమారో,
1: మీ యొక్క డౌట్స్ అంతా కూడాను తీసుకుని రండి, తప్పక నేను దానికి డౌట్స్ అంతా కూడా నివారణ చేస్తాను.
0: బ్రింగ్ హియర్ ఆల్ యువర్ డౌట్స్, భగవాన్ విల్ గివ్ ఎక్స్ప్లెనేషన్ క్లారిఫికేషన్ టు ఆల్.
1: కానీ దుస్సంగాన్ని మాత్రం దూరం చేయండి.
0: బట్ రన్ అవే ఫ్రమ్ ద బ్యాడ్ కంపెనీ.
1: ఈ బ్యాడ్ కంపెనీ తక్షణమే మీరు దూరం చేయాలి.
0: గివ్ అప్ దిస్ బ్యాడ్ కంపెనీ ఇమ్మీడియట్లీ.
1: అది మీరు చేస్తే అది నాకు ఎంతో ఉపకారమైనట్టు.
0: వెన్ యు డూ ఇట్ భగవాన్ విల్ బి ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ.
1: నా కోసం నేను ఏమాత్రం పని చేయమని చెప్పలేదు.
0: ఇట్స్ నాట్ ఫర్ భగవాన్ టు సే.
1: నా పని నాకేమీ అక్కర్లేదు.
0: భగవాన్ డస్ నాట్ వాంట్ ఎనీథింగ్ ఫర్ హింసెల్ఫ్.
1: నా పనులన్నీ ఎవరు చేస్తున్నారు?
0: హూ ఇస్ అటెండింగ్ హిస్?
1: నేనే చేస్తున్నాను.
0: భగవాన్ డస్ ఆల్ హిస్ జాబ్ హింసెల్ఫ్.
1: చిన్న చిన్న పని కూడాను నాకు నేనే చేసుకుంటాను.
0: ఎవ్రీథింగ్ దట్ హి అటెండ్స్ హిమ్సెల్ఫ్.
1: ఎవరిని ఈ పని చేసి పెట్టమని చెప్పిన కాడగను.
0: హి డజంట్ వాంట్ హెల్ప్ ఆఫ్ ఎనీబడీ.
1: కాబట్టి నాకు ప్రపంచమే నాకు ఎంత హెల్ప్ గా ఉంటుంది.
0: ద హోల్ వరల్డ్ విల్ హెల్ప్ హిమ్.
1: కనుక మీరేమి నాకు హెల్ప్ చేయనక్కర్లేదు. మీరు చక్కగా చేసి సమాజ సేవ లోపల పాల్గొని దీన్ని తరిగినటువంటి రీతిగా తీర్చిదిద్దండి.
0: యూ డోంట్ నీడ్ టు హెల్ప్ భగవాన్, యూ హెల్ప్ యువర్ సెల్ఫ్. ఫాలో ది ఐడియల్ పాత్ అండ్ హెల్ప్ ద వరల్డ్ టు ప్రోగ్రెస్ అండ్ అడ్వాన్స్.
2: భజన బినా సుఖ శాంతి నహి. హరి భజన బినా.

0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: చాలా మంది
1: మెనీ
0: బాధపడుతున్నారు నాలుగు దినముల నుంచి.
1: మెనీ ఆర్ ఫీలింగ్ సాడ్ ఫర్ ద లాస్ట్ 4 డేస్.
0: ఎందుకంటే నేను ఎవరితో తీసుకుని నేను బాధపడుతున్నానేమో అని వారు కూడా చాలా బాధపడుతున్నారు.
1: మెనీ ఆర్ ఫీలింగ్ సాడ్ బికాస్ భగవాన్ హ్యాస్ రిసీవ్డ్
0: నేను ప్రేమతో తీసుకున్నటువంటి దానికి నాకు బాధ ఏమాత్రం లేదు.
1: భగవాన్ యాక్సెప్టెడ్ దిస్ విత్ లవ్. దేర్ ఇస్ నో పెయిన్ వాట్స్ ఎవర్.
0: నాకు పెయిన్ ఎక్కడి నుంచి వస్తుంది?
1: వేర్ ఇస్ ద పెయిన్?
0: వాళ్ళ పెయిన్ నేను తీసుకోవటం లేదా, నాకు పెయిన్ ఎక్కడ రాదు.
1: వెన్ హీ హ్యాస్ రిసీవ్డ్ ద పెయిన్, వెల్ హీ విల్ నాట్ హ్యావ్ పెయిన్ హిమ్సెల్ఫ్.
0: కానీ
1: బట్
0: దీనికి ఒక సిస్టమ్ ఉంటుండాలి.
1: బట్ దేర్ ఇస్ ఎ సిస్టమ్ ఫర్ దిస్.
0: రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రతిదానికి ఉంటాయి.
1: రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆర్ దేర్ ఫర్ ఎవ్రీథింగ్.
0: నేను ఎవరిదో తీసుకున్నాను.
1: భగవాన్ రిసీవ్స్ ఎక్సెప్ట్ సంబడీ.
0: అయితే
1: హౌఎవర్
0: వాళ్ళు ఎంతవరకు దీన్ని అనుభవించాలో అంతవరకు అనుభవించక తప్పదు.
1: వన్ హ్యాస్ టు బేర్ ద సఫరింగ్ టు ది ఎక్స్టెంట్ దే షుడ్.
0: అలాంటి సమయం లోపల వాళ్ళని నేను తీసుకున్నాను.
1: At that time, Bhagavan accepted this, received this
0: suffering.
1: He could escape, but Bhagavan has to experience this suffering. So he has to experience this suffering. The time schedule that the other person has to suffer has to be experienced by Bhagavan. He has no suffering whatsoever. No difficulty.
0: మీకు తెలుసును.
1: You know this.
0: ఇప్పుడు నిజంగా ఇక్కడ ఇంత ఉంటుంటే ఇంత మాట్లాడడానికి వీలవుతుందా?
1: When there is so much of swelling on the side, is it possible to speak?
0: No.
1: Impossible.
0: కాబట్టి నాకు ఆ బాధనే లేదు.
1: No suffering, pain.
0: ఈ బాధ అంతా కూడాను నాకు దీనికి చేరిపోయింది.
1: Because Bhagavan is accepted with love.
0: అందరూ క్షేమంగా ఉండాలి.
1: All should be happy.
0: అందరూ ఆనందంగా ఉండాలి.
1: All should be blissful.
0: అందరూ సౌఖ్యంగా ఉండాలి.
1: All should be comfortable.
0: నాకు ఎట్టి బాధలు లేవు.
1: Bhagavan has no suffering.
0: మీరు ఏమాత్రం కూడా నాకు బాధ కలిగిందేమని మీరు బాధపడకనక్కర్లేదు.
1: Don't feel sad that Bhagavan is suffering.
0: ఇంకా మీ బాధలు ఏమైనా ఉంటే ఇవ్వండి, తీసుకుంటాను.
1: Bhagavan is ready to receive our suffering furthermore.
0: కనుక నాకేమాత్రం బాధ లేదని మీరందరూ ఆనందంగా ఉంటుండండి.
1: బీ హ్యాపీ దట్ భగవాన్ హ్యాస్ నో సఫరింగ్ వాట్ సో ఎవర్.
2: యు ఆర్ లిస్నింగ్ టు ఎక్సర్ప్ట్స్ ఫ్రమ్ ది డివైన్ డిస్కోర్స్ డెలివర్డ్ బై భగవాన్ బాబా ఆన్ 22nd of July 2002 ఇన్ ప్రశాంతి నిలయం డ్యూరింగ్ ది ఇంటర్నేషనల్ సేవా కాన్ఫరెన్స్. భగవాన్ బాబా అడ్వైజెస్ అస్ టు నాట్ టు ఇండల్జ్ ఇన్ ఎనీ బ్యాడ్ ట్రేడ్స్. He cited the example of Hiranyakasipu and Prahlada. Though Hiranyakasipu was a very knowledgeable person, because of his evil qualities and worldly desires, he did not understand the principle of divinity. On the contrary, Prahlada, an ideal example for true devotion, considered love for God as his very life breath, and his faith did not waver in any situation. Baba also added that every human should practice unity of thought, word and deed. Thank you. Sai Ram.
3: You are listening to Radio Sai Global Harmony. Radio Sai brings to you every day the teachings and the universal message of love of Bhagavan Shri Satya Sai Baba.

0: దివ్యాత్మ స్వరూపులైన బాల బాలికలారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ ద డివైన్ యంగ్ మెన్ అండ్ విమెన్,
0: సత్యమే భగవత్ స్వరూపము,
1: ట్రూత్ ఈజ్ గాడ్.
0: సిరి సంపదలు భోగభాగ్యములు సత్యమునే ఆశ్రయిస్తూ ఉంటాయి.
1: మెటీరియల్ ప్రాస్పెరిటీ, ద కంఫర్ట్స్ అండ్ కన్వీనియన్సెస్, దే ఆల్ డిపెండ్ ఆన్ ట్రూత్.
0: యావత్ ప్రపంచమును కూడాను సత్యమే మోయుచున్నది, భరించుచున్నది.
1: ఇట్ ఈస్ ద ట్రూత్ దట్ బేర్స్ ద వెయిట్ ఆఫ్ ది ఎంటైర్ వరల్డ్.
0: సత్యం నాస్తి పరో ధర్మ, సత్యమనే పునాదులపైనే ధర్మం అనేటువంటి భవనము ఆధారపడి ఉంటున్నది.
1: ద మ్యాన్షన్ ఆఫ్ ధర్మ హ్యాస్ గాట్ ఇట్స్ ఫౌండేషన్ ఆఫ్ ట్రూత్.
0: కనుక ప్రతి మానవుడు అనేక విధములైన ఆరాధనలు సల్పుతున్నప్పటికీ సత్యమే ప్రత్యక్ష దైవము.
1: ఇన్ స్పైట్ ఆఫ్ ది ఫ్యాక్ట్ దట్ వీ ఫాలో సో మెనీ స్పిరిచువల్ ప్రిసూట్స్, ఇట్ ఇస్ ద ట్రూత్ విచ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్.
0: ట్రూత్ ఈజ్ గాడ్.
1: ట్రూత్ ఈజ్ గాడ్.
0: ఏ దేశమందైనా, ఏ కాలమందైనా, ఏ వ్యక్తులయందైనా సత్యము అత్యవసరం.
1: At any point of time, anywhere, in any part of the world, in any individual, it is the truth which is most essential.
0: సత్యమే లేకుండా జీవితమే లేదు.
1: Bereft of truth, there is no life.
0: ఇట్టి సత్యాన్ని మానవుడు ఈనాడు విస్మరించటం చేతనే ప్రపంచములో అనేక విధములైనటువంటి అల్లకల్లోలములు, అశాంతులు విజృంభించిపోతున్నవి.
1: Because of the absence of truth, because the truth is forgotten, the whole world is full of anxieties, agitations and restlessness.
0: Satyame sarvulaku matramurti.
1: Truth is the mother.
0: Atti satyamu nundi ye prati manavudu kodanu aavirbhavichadu.
1: Man is born to this truth.
0: Satya

0: It's only from this point of truth the whole creation has originated. The entire universe merges back into this truth. There's no place where there is no truth. This is the pure, unsullied truth of truths.
1: Satya dharmamulane vijayamu varistu unnadi.
0: The one who follows the truth and dharma, they're bound to be victorious.
1: Bujabalamulu kani, leka buddhibalamulu kani, ayudhibalamulu kani, leka shastrabalamulu kani, ఏమాత్రం కూడాను ఆ విజయం లెక్క చేయదు.
0: యు విల్ నాట్ బి సక్సెస్ఫుల్ బై మ్యూర్లీ హ్యావింగ్ ద ఫిజికల్ స్ట్రెంగ్త్ ఇంటెలిజెన్స్ వెపనరీ అండ్ సో ఆన్.
1: ఇవన్నీను భౌతికమైనటువంటివి.
0: దే ఆర్ ఆల్ వరల్డ్లీ అండ్ ఫిజికల్.
1: ఇవన్నీను ప్రాకృతమైనటువంటివి.
0: దే ఆర్ వరల్డ్లీ ఎక్విప్మెంట్.
1: ఇవన్నీ కూడాను అనిత్యమైనటువంటివి.
0: దే ఆర్ టెంపరరీ.
1: నిత్య సత్యమైనటువంటి సత్య ధర్మములను మానవుడు ఈ జగత్తునందు అభివృద్ధి గావించడమే మానవుని యొక్క ప్రధానమైన యొక్క సూత్రము.
0: The main principle in this life should be to foster truth and dharma.
1: Kanukane, the proper study of mankind is man.
0: So it is said, the proper study of mankind is man.
1: Hrudayamulo avirbhavinchinatuvanti talampulanu vaakkulo uchcharinchi vaakkulo cheppinatuvanti okka vishayamunu chetulato aacharinchadame idi nijamaina manavattam.
0: The true human quality lies in maintaining harmony, what is thought of and what is said, and what is practiced later.
1: Thoughts, words and actions.
0: Thoughts, words and actions must be united in harmony.
1: Ityadi, ekatvamainatundi oka tattvanni manavudu gurtinchukolekapothunnadu.
0: Man is not able to recognize the value of this harmony.
1: Satyam ante, chuchinadi chuchinattu cheptamu, talachinadi talachinattu cheptamu, anubhavinchinadi anubhavinchinattu cheptamu, idi ye satyam ani bhavistunnaru.
0: We consider truth means declaring what we have seen, telling what we have experienced, declaring what we think.
1: Idi vyavaharikamainatuvanti satyame kaani nijamaina satyamu kaadu.
0: This is just the worldly truth, but not the truth in true sense.
1: Chuchinadi maroka nimisham idi maravachunu.
0: What you have seen might change later.
1: Ippudu cheppinatuvantidi maroka nimishamlo marokati maravachunu.
0: What you say now, you may not hold on later.
1: ఒక వ్యక్తి డ్రామాలో రాజు వేషం వేశాడు.
0: The person played the role of a king in a drama.
1: ఆ స్టేజ్ పైన చూచినప్పుడు తాను కిరీటధారి అయి ఉంటున్నాడు.
0: On the stage he wears the crown.
1: కానీ తెల్లవారేటప్పటికీ తాను సామాన్య మనవుడి వలె గోచరిస్తున్నాడు.
0: Next morning he is an ordinary person.
1: ఇది సత్యమా అది సత్యమా?
0: Is this the truth or that?
1: అప్పుడు స్టేజ్ పైన చూచినటువంటిది అది సత్యము.
0: That what you have seen on the stage
1: రాత్రి చూచినది అది సత్యము.
0: What you experienced that night is true.
1: పగలు చూచినది ఇది సత్యము.
0: What you have experienced in the daytime is true.
1: ఈ సత్యము ఆ సత్యమునకు అనువయించదు. ఆ సత్యము ఈ సత్యమునకు అనువయించదు.
0: This truth is not applied to that and vice versa.
1: కనుకనే ఇవి తాత్కాలికమైనటువంటి సత్యములు, దీనిని నిజము అని చెప్పారు.
0: These are temporary truths, you can call them facts.
1: సత్యమనగా త్రికాల భాగ్యం సత్యం.
0: Truth
1: మూడు కాలములు ఎందుకూడను మారనటువంటిదే సత్యము.
0: Truth is changeless in all three periods of time.
1: ఇట్టి సత్యతత్వము ప్రతి వ్యక్తి కూడాను గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: Every individual should make every attempt to know the nature of truth.
1: సత్యమనగా దీని అంతరార్థం ఏమిటి?
0: What is the inner significance of truth?
1: దీందులో సత్యము అనేటువంటి పదములో మూడు అక్షరములు ఉంటుంది.
0: In this word, సత్యం, there are three letters.
1: సత్, ఈ, ఎం. ఇది సత్యం.
0: సత్, ఈ, ఎం, సత్యం.
1: సత్ అనగా ఇందులో ప్రాణము అని అర్థము.
0: సత్ హియర్ మీన్స్ లైఫ్.
1: ఈ అనగా అన్నము అని.
0: ఈ స్టాండ్స్ ఫర్ ఫుడ్.
1: ఎం అనగా సూర్యుడు అని.
0: ఎం ఇస్ సన్.
1: ప్రతి మానవునికి ఆహారం అత్యవసరం.
0: ఎవ్రీ ఇండివిజువల్ నీడ్స్ ఫుడ్.
1: ప్రాణము కలిగినటువంటి ప్రతి వ్యక్తికి అత్యవసరము అన్నము.
0: Every living creature needs food.
1: కనుకని అన్నమును ప్రసాదించేటువంటి వాడు సూర్యుడు.
0: Is the sun who gives us our food.
1: సూర్యుని వల్ల అన్నమును దించుకొని అన్నం ద్వారా జీవుణ్ణి బ్రతికించుకోవటమే ఇది మానవత్వం యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం.
0: With the help of the sun, we have our food and sustain our life. This is our responsibility.
1: ప్రాణము సూర్యుడు మారనటువంటి వారు.
0: Sun and the life, they don't change.
1: ఇవి సత్యస్వరూపంలో ధరించినటువంటివి.
0: దట్ వెరీ ఎంబాడిమెంట్స్ ఆఫ్ ట్రూత్.
1: దీనిని ఇంకొక పర్యాయం మరొక పదముతో విచారించి చూచినప్పుడు సత్య.
0: యు కెన్ ఆల్సో ఇంటర్ప్రిట్ ఇన్ అనదర్ వే సత్య.
1: సత్య అనేటువంటి రెండక్షరములు ఎందుకూడను మూడు అక్షరము ఏమిటి ఉంటున్నాయి?
0: దో ఇట్ ఈస్ టూ లెటర్డ్ వన్ యూ హ్యావ్ త్రీ లెటర్స్
1: స త య ఇది సత్య
0: స త య త్రీ లెటర్డ్ సత్య
1: ఈ స త య అనే మూడు అక్షరములను త్రిప్పి మనం పలికినప్పుడు య త స అని పలుకుతుంది.
0: ఇఫ్ యూ జస్ట్ పుట్ ఇట్ ఇన్ ద రివర్స్ ఆర్డర్ ఇట్ ఈస్ యా త స
1: యా తా సా అవుతుంది.
0: ఇట్ ఈస్ యా తా సా ఇన్ ద రివర్స్.
1: యా అనగా యమనియమాదులతో,
0: యా స్టాండ్స్ ఫర్ ద డిసిప్లిన్ ఔటర్ అండ్ ఇన్నర్,
1: తపస్సును ఆచరించినప్పుడు,
0: కండక్టింగ్ పెనెన్స్,
1: సా అనేటువంటి సత్యస్వరూపుడైన దైవత్వాన్ని పొందవచ్చును అని దీని అర్థం.
0: వన్ వుడ్ ఎక్వైర్ అండ్ ఎక్స్పీరియన్స్ ద డివినిటీ.
1: కనుకనే యమనియమాదులు అంటే ఏమిటి?
0: వాట్ ఆర్ దీస్ డిసిప్లిన్స్ ఇన్నర్ అండ్ ఔటర్?
1: అనగా ఇంద్రియ నిగ్రహం గావించుకోవాలి.
0: It only means one should have sense control.
1: తపస్సు అంటే ఏమిటి?
0: What is penance?
1: తల క్రింద పెట్టి పైన కాళ్ళు పెట్టి యోచించడం కాదు తపస్సు.
0: It is not putting our head down with the legs up.
1: తపస్సు అనగా త్రికరణ శుద్ధియే తపస్సు.
0: Penance means the purity of action, thought and word and deed.
1: ఇదియే తపస్సు.
0: This is penance.
1: కనుక మానవత్వంలో ఉండినటువంటి ఎన్ని విధమైనటువంటి శక్తులను మనం గుర్తించుకోలేకపోతున్నాం.
0: We are not able to know the capacities, the potentialities that we have.
1: ప్రతి అణువు నుండి ఘనం వరకు కూడాను దివ్యత్వం అనేటువంటిది వ్యాపించి ఉంటుండాలి.
0: The divinity spreads right from a microcosm atom to a macrocosm.
1: ప్రతి పదార్థమునందు ఘనమునందు కూడాను అణువుల యొక్క చేరికనే ఉంటుండాలి.
0: Every material, for that matter, is a combination of atoms.
1: ఇటువంటి దివ్యత్వాన్ని మనము ఇంత తెలివితేటలు కలిగి, ఇన్ని విద్యాబుద్ధులు కలిగి, మనం జ్ఞానత్వంతో ఉండి కూడాను గుర్తించుకోలేకపోతున్నాం.
0: విత్ ఆల్ అవర్ ఇంటెలిజెన్స్, ఎడ్యుకేషన్ అండ్ నాలెడ్జ్, వీఆర్ నాట్ ఏబుల్ టు నో ద డివినిటీ.
1: ఈనాడు లోకములో విద్యలన్నీ కూడాను బాహ్యమైనటువంటి ప్రాకృతమైనటువంటి వాటినే మనం విచారిస్తున్నాం.
0: ద మోడర్న్ ఎడ్యుకేషన్ టుడే సెంటర్స్ రౌండ్ ద వరల్డ్లీ ఫిజికల్ మ్యాటర్.
1: మానవత్వం యొక్క గమ్యం ఏమిటి?
0: వాట్ ఇస్ ది పర్పస్, ద గోల్ ఆఫ్ లైఫ్?
1: వీడు ఈ ఆనందమును ఎక్కడి నుంచి అనుభవిస్తున్నాడు?
0: Where does he get this bliss?
1: ఇది దైవం నుంచినే ఆవిర్భవిస్తుందాలి.
0: You can be blissful only from God.
1: కనుకనే మనం హ్యాపీ హ్యాపీ అంటుంటున్నాం. Where is that happy? Happiness is union with God.
0: We say happiness, happiness, where does it lie? Happiness lies in the union with God.
1: ఈ యూనియన్ అనేటువంటిది ఎక్కడ? God అనేటువంటిది ఎక్కడ?
0: Where do you find this union? Where is God?
1: సర్వత్రా ఉండినటువంటి దివ్యత్వాన్ని మనం అన్వేషణ చేయటం ఎక్కడ?
0: When God is all pervasive, where do you search for him?
1: నీవే దైవం.
0: You are God.
1: నీవు కేవలం దేహాభిమానం కలగటం చేతనే నీవు మానవుడిగా భావిస్తున్నావు.
0: Because of the identification of the body, you consider yourself a human being.
1: దేహం ఒకటి వాటర్ బబుల్.
0: Body is a water bubble.
1: Mind అనేటువంటిది మ్యాడ్ మంకీ.
0: Mind is a mad monkey.
1: ఇవి రెండు కూడాను నెగటివ్స్.
0: Both of these are negatives.
1: కానీ మనము దేనిని అనుసరించాలి?
0: What is that we should follow?
1: Conscience ని అనుసరించాలి.
0: We should follow our conscience.
1: ఇదియే నిజమైనటువంటి ఒక తత్వం.
0: This is the true reality.
1: ఈ కాన్షియన్స్ అనేటువంటిది సత్యమునే మనకు బోధిస్తుంది.
0: This conscience advocates the principle of truth.
1: ఇట్టి సత్యాన్ని మనము తెలుసుకోవటానికి తగినటువంటి కృషి చేయాలి.
0: We should make an attempt to know this truth.
1: రాగ ద్వేషాలతో దూషితం కానటువంటి హృదయాన్ని,
0: we should have the heart which is not polluted by attachment and hatred.
1: అసత్యాదులతో దూషితం కానటువంటి వాక్కును,
0: our talk should not be polluted by falsehood.
1: హింసాదులతో దూషితం కానటువంటి కాయమును,
0: the body should not be polluted by violence.
1: మనము అనుభవించినప్పుడే దివ్యత్వం మనకు సాక్షాత్కరిస్తుంది.
0: And once we experience this, you will have the direct manifestation of the divinity.
1: కానీ ఈనాడు శాంతి లేదు, శాంతి లేదు. ఎందుకు లేదు శాంతి?
0: Today we say there is no peace. What's the reason?
1: దుష్ట సంకల్పముల చేత దుష్టుడగును, సత్య సంకల్పముల చేత సాధువగును, సకల సంకల్పరహితుడే శాంతి పొందు. సకల సంకల్పరహితుడే శాంతి నుందు.
0: బికాస్ ఆఫ్ వికెడ్ థాట్స్ వన్ బికమ్స్ బ్యాడ్ అండ్ వికెడ్. బికాస్ ఆఫ్ గుడ్ థాట్స్ వన్ బికమ్స్ పాయస్ అండ్ నోబుల్. ద వన్ హూ ట్రాన్సెండ్స్ ద మైండ్ అండ్ థాట్ విల్ లివ్ ఇన్ పీస్.
1: సకల సంకల్పములు కూడా లేకుండా పోవాలి.
0: వన్ షుడ్ గో బియాండ్ ద రెల్మ్ ఆఫ్ థాట్.
1: అప్పటి సంకల్పములు అప్పటికి మాత్రమే అనుభవించాలి.
0: యూ షుడ్ హ్యావ్ ఎంటర్టైన్ ద థాట్ ఫర్ దట్ మోమెంట్.
1: ఈ సంకల్పముల యొక్క చేరికనే మనసు యొక్క స్వరూపం.
0: మైండ్ ఈజ్ జస్ట్ ద కాంబినేషన్ ఆఫ్ థాట్స్.
1: కనుకనే మనం సంకల్పం అనేటువంటి దాన్ని అరికట్టుకున్నప్పుడు మనసు సులభంగా అరికట్టుకోవచ్చు.
0: When once we have control on our thought, we can control our mind.
1: దీనిని less luggage, more comfort, make travel a pleasure.
0: This what is said, less luggage, more comfort, make travel a pleasure.
1: ఈనాటి మానవులకు మితిమీరినటువంటి కోరికలు అభివృద్ధి అవుతున్నాయి.
0: Man today has ever rising desire.
1: కనుక ఈ డిజైర్స్ ను మనం క్రమక్రమేణా తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి.
0: సో వీ హావ్ టు కంట్రోల్ అండ్ రిడ్యూస్ అవర్ డిజైర్స్ గ్రాడ్యువలీ.
1: ఈ డిజైర్స్ వల్లనే మానవుడు అనేక విధమైన అశాంతికి గురి అవుతున్నాడు.
0: మ్యాన్ ఈజ్ రెస్ట్లెస్ బికాస్ ఆఫ్ దీస్ డిజైర్స్.
1: కనుకనే అవసరమైనటువంటి డిజైర్స్ మాత్రమే మనం పరిమితం చేసుకోవాలి.
0: హౌఎవర్ వీ కెన్ హ్యావ్ ద డిజైర్స్ అండర్ సర్టన్ లిమిట్స్ నీడెడ్.
1: ఈ సమాజంలో మనం జీవించే సమయంలో నైతికంగా, ధార్మికంగా, ఆధ్యాత్మికంగా జీవించాలి.
0: ఇన్ దిస్ వరల్డ్ ఇన్ సొసైటీ వీ షుడ్ లీడ్ ఎ లైఫ్ ఆఫ్ మొరాలిటీ, రైచియస్నెస్ అండ్ స్పిరిచువాలిటీ.
1: దీనిని పవిత్రమైన వేదములు అనేక రూపంలో ప్రబోధిస్తూ వచ్చింది.
0: దిస్ ఇస్ టాట్ బై ది సీక్రెట్ వేద ఇన్ సెవరల్ వేస్.
1: సత్యం రుజాత్, ఇది నైతికమైన గర్వాన్ని అందిస్తుంది.
0: వెన్ యూ స్పీక్ ట్రూత్ న్యాచురలీ యూ విల్ ఎర్న్ ఆల్ రెస్పెక్ట్ మోరలే.
1: నైతిక గౌరవము మానవుడు ఈనాడు కోల్పోయినాడు.
0: మ్యాన్ హాస్ లాస్ట్ దిస్ మోరల్ రెస్పెక్ట్.
1: కారణం ఏమిటి?
0: వాట్స్ ద రీజన్?
1: సత్యం రూయాత్, సత్యాన్ని మరవద్దు, మర్చిపోవటం చేతనే ఈ విధమైనటువంటి యొక్క నైతిక విలువలు తరిగిపోతున్నాయి.
0: నెవర్ ఫర్గెట్ ట్రూత్. దిస్ ఇస్ ద కాజ్ ఫర్ ద డిక్లైన్ ఇన్ అవర్ మోరల్ స్టాండర్డ్స్.
1: రెండవది ధార్మికమైనటువంటి యొక్క సత్యము.
0: సెకండ్ ద రైచియస్ ట్రూత్.
1: ప్రియం రూయాత్, ఈ సత్యమును కూడాను ప్రియమైనటువంటి మాటలతో చెప్పాలి.
0: యు షుడ్ స్పీక్ ట్రూత్ ఇన్ ఎ ప్యాలెటబుల్ వే, ఇన్ ఎన్ అగ్రియబుల్ వే.
1: కఠినమైనటువంటి పదములతో సత్యం చెప్పకూడదు.
0: యు షుడ్ నెవర్ స్పీక్ ట్రూత్ ఇన్ ఎ హార్ష్ వే.
1: కనుకనే సత్యం రూయాత్ అనేటువంటిది నైతిక విలువ.
0: స్పీకింగ్ ట్రూత్ ఇస్ ఎ మోరల్ వాల్యూ.
1: ప్రియం రూయాత్ అనేటువంటిది ధార్మిక విలువ.
0: టు స్పీక్ ట్రూత్ ఇన్ ఎన్ అక్సెప్టబుల్ వే.
1: రూయాత్ సత్యం అప్రియం, ఇది ఆధ్యాత్మిక విలువ.
0: ద థర్డ్ వన్ ఇస్ నాట్ టు స్పీక్ truth which is not acceptable, not agreeable, is that spiritual truth.
1: ప్రీతి కలిగినది కదా అని అసత్యమును చెప్పకూడదు.
0: ఫర్ ద సింపుల్ రీజన్ దట్ టు సాటిస్ఫై యూ షుడ్ నెవర్ అటర్ ఎ లై.
1: కనుక ఈ మూడు యొక్క గుణములను ఈనాడు మానవుడు మర్చిపోయాడు.
0: దీస్ త్రీ క్వాలిటీస్ ఆర్ ఫర్గాటన్ బై మ్యాన్ టుడే.
1: సమాజంలో ఎక్కడ చూచినను సత్యం అనేటువంటిది కరువు అయిపోయినది.
0: దేర్ ఇస్ నో ట్రూత్ ఇన్ సొసైటీ, నాట్ ఈవెన్
1: ప్రియమైనటువంటిది సత్యం అనేటువంటిది అని గుర్తించుకోలేకపోతున్నారు.
0: They are not able to understand that which is to be accepted is truth.
1: Edru board lo kanipistundadi, truth is God, love is God, ee rendu levi naadu.
0: Right in front of you find two boards there, truth is God, love is God, which are missing.
1: Kaani baita board lo maatrame kanipistunnayi, kaani hrudaya board lo kanipinchalavi.
0: We find the letter scribbled over there on the board, not on the board of the human heart.
1: మంచి కానీ చెడ్డ కానీ రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
0: గుడ్ ఆర్ బ్యాడ్ ఈజ్ నథింగ్ బట్ ది రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
1: కనుక మనం హృదయం లోపల దీనిని ప్రతిష్ట చేసుకోవాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ ఇన్స్టాల్ ఇట్ ఇన్ అవర్ హార్ట్.
1: అప్పుడే బాహ్యమైన జగత్తునందు మనం సగౌరవాన్ని పొందగలము.
0: దెన్ ఓన్లీ యూ విల్ ఎర్న్ రెస్పెక్ట్ ఇన్ ది ఔటర్ సొసైటీ.
1: సామాజిక జీవితాన్ని అభివృద్ధి పరచడానికి ఒక విధమైనటువంటి ఒక ప్రియం ఉండాలి.
0: యూ కెన్ ఆల్సో వర్క్ ఫర్ ద ప్రోగ్రెస్ of the standards of the society, social value.
1: మానసిక శక్తిని అభివృద్ధి పరచుకోవడానికి ట్రూత్ ఉండాలి.
0: టు డెవలప్ మెంటలీ యూ నీడ్ ట్రూత్.
1: కనుకనే ట్రూత్ అండ్ సత్యం అనేటువంటిది మహాశాశ్వతమైనటువంటిది.
0: ట్రూత్ ఇస్ పర్మనెంట్.
1: ఇది దాచితే దాగేటువంటిది కాదు.
0: యూ కెనాట్ హైడ్ ఇట్.
1: మార్చితే మారేటువంటిది కాదు.
0: యూ కెనాట్ చేంజ్ ఇట్.
1: ఎప్పటికీ మారక, కూరక, కాలక, శాశ్వతంగా ఉండేటువంటిదే సత్యం.
0: ద ట్రూత్ ఇస్ చేంజ్లెస్. ఇట్ కాన్ బి బర్న్డ్. It cannot be changed whatsoever. That is the truth.
1: ee naati manavuni yandu ee satyamu ekkada kanipinchatam ledu.
0: This sort of a truth is not found not in a trace in modern man.
1: Inga daivathvanni ee reetiga thaanu anubhavinchagaladu.
0: How do you expect him to experience the divinity?
1: Kanuka satsangamulo manam praveshinchali.
0: Therefore we should join good company.
1: Ee satsangamulo manam praveshinchinappudu appudappudu ee pavitramaina bhavalu manaku gnaptiki vachi aacharanamlo pettukodaniki veelavutundi.
0: In a good company you will enter in sacred thoughts that could be translated into action subsequently.
1: ఈ అన్నింటికి నీ కాలము చాలా ప్రమాణము ప్రధానము.
0: For everything is the time, that's the basis and important.
1: యువతి యువకులారా,
0: young men and women,
1: ఈనాడు కాలస్వరూపుడైన భగవంతుణ్ణి మనం వ్యర్థం చేస్తున్నాం.
0: We are wasting time because the time is God.
1: కాలాయ నమః కాలకాలాయ నమః కాలదర్పణమనాయ నమః కాలాతీతాయ నమః కాలస్వరూపాయ నమః కాలనియమితాయ నమః సర్వము కాలములో ఇమిడి ఉంటున్నది.
0: ఎవ్రీథింగ్ ఇస్ కంటైన్డ్ విత్ ఇన్ ద ఫ్రేమ్ వర్క్ ఆఫ్ టైమ్.
1: మీరు ఇక్కడికి వచ్చి అప్పుడే 4 దినములు అయిపోయింది.
0: యు హావ్ స్పెండ్ 4 డేస్ హియర్.
1: ఇదంతా కాలంతో ఏర్పడినటువంటిదే కదా.
0: దిస్ ఇస్ ఆల్ నథింగ్ బట్ ద ఫ్యాక్టర్ ఆఫ్ టైమ్.
1: కానీ వ్యక్తిత్వం ఒకటిగానే ఉంటుంటుంది.
0: బట్ ది ఇండివిజువల్ ఇస్ వన్ హియర్.
1: కాల మార్పు చేత అనేక విధమైనటువంటి రూపంలో మారుతుంటుంది.
0: ఇట్ ఇస్ ఓన్లీ ద చేంజ్ దట్ ఇస్ ది మెయిన్ కాజ్ ఫర్ వేరియస్ చేంజెస్ ఇన్ ఫార్మ్.
1: పుట్టిన తక్షణమే చైల్డ్ అని పిలుస్తారు.
0: At the time of birth, one is a child.
1: కానీ 10 years boy అంటారు.
0: At the age of 10, he is a boy.
1: 30 years man అంటారు.
0: At the age of 30, he is a man.
1: కానీ 75 years grandfather అంటారు.
0: At the age of 75, he is grandfather.
1: Child, boy, man, and grandfather అంత ఒక్కడే.
0: It is one and the same individual who was the child at one time, boy then, man later, finally grandfather.
1: ఈ అన్నింటికి నీ కాలమే చాలా ప్రధానము.
0: It is the time that is the cause for varied forms.
1: కనుక కాలంను వ్యర్థం చేయరాదు.
0: We should never waste time.
1: Time waste is life waste.
0: Time waste is
1: time
0: life waste.
1: Time is God. Don't waste time.
0: Time is God. Don't waste time.
1: ఈ విధమైనటువంటి ఒక తత్వాన్ని ఈనాటి విద్యార్థుల్లో చాలా అపురూపంగా కనిపిస్తుంది.
0: These trends are extremely rare among modern youth.
1: ఈనాడు కాలమును పవిత్రం చేసేదానికంటే అపవిత్రం చేయటమే అధికంగా కనిపిస్తుంది.
0: We are not making the time sacred, but we make it unsacred.
1: అధిక భాషల చేత కూడాను మనం కాలమును వ్యర్థం చేస్తున్నాం.
0: By talking too much, we are wasting time.
1: అధిక భాషల చేత మన ఎనర్జీ అనేకంగా నిర్మూలమవుతుంది.
0: By talking too much, energy is dissipated.
1: ఒక చిన్న ఉదాహరణ.
0: A small example.
1: ఒక రేడియో పెట్టుకున్నాం.
0: Here you have a radio.
1: రేడియో పెట్టుకుని దాన్ని స్టేషన్ లో మనం ఆన్ చేశాం.
0: యూ హ్యావ్ ట్యూన్డ్ ఇట్ అండ్ యూ హ్యావ్ పుట్ ఇట్ ఆన్ ఇన్ ఎ పర్టికులర్ స్టేషన్.
1: ఇది అర్ధ గంట సేపు దీని యొక్క న్యూస్ పాటలో వింటలో ఏదో విన్నాం.
0: యూ హ్యావ్ లిసన్ టు ది మ్యూజిక్ ఆర్ న్యూస్ ఫర్ హాఫ్ అన్ అవర్.
1: అయితే ఈ హాఫ్ అన్ అవర్ ఈ యొక్క రేడియోను యూజ్ చేయడం చేత ఎన్ని యూనిట్లు కరెంట్ ఖర్చు అయిపోయింది.
0: బై లిసనింగ్ టు ది రేడియో ఫర్ హాఫ్ అన్ అవర్ మెనీ యూనిట్స్ ఆఫ్ కరెంట్ మస్ట్ హావ్ బీన్ కన్స్యూమ్డ్.
1: అదే విధంగానే మన దేహమే ఒక రేడియో.
0: అవర్ బాడీ ఇస్ ఎ రేడియో.
1: మన మాటలు ఒక ట్యూన్స్.
0: అవర్ వర్డ్స్ టాక్.
1: మన పాటలు ట్యూన్స్.
0: ద సాంగ్.
1: దీనివల్ల మన ఎనర్జీ ఎంతనో ఖర్చు అయిపోతుంది.
0: బికాస్ ఆఫ్ దిస్ ది ఎనర్జీ ఇస్ యూస్డ్.
1: కనుకనే ఈ ఎనర్జీ లోపల కూడా మంచి విధికి ఎనర్జీని యూజ్ చేస్తే పర్వాలేదు.
0: ఇట్స్ గుడ్ ఇఫ్ యూ మేక్ యూజ్ ఆఫ్ ది ఎనర్జీ ఫర్ గుడ్ థింగ్స్.
1: కానీ దుష్టభావం చేత దుష్ట పలుకుల చేత దుష్ట చేష్టల చేత మన యొక్క ఎనర్జీని వేస్ట్ చేస్తున్నాం.
0: బట్ వీఆర్ వేస్టింగ్ అవర్ ఎనర్జీ బై ఇండల్జింగ్ ఇన్ వికెడ్ యాక్టివిటీస్ ఎంటర్టైనింగ్ ఆల్ వికెడ్ థాట్స్.
1: తద్వారా మన యొక్క జీవితంలో అనేక విధముల ప్రమాణములు తగ్గిపోతున్నాయి.
0: దేర్ఫోర్ వీ ఫేస్ సో మెనీ డేంజర్స్ ఇన్ అవర్ లైఫ్.
1: మనలో ఉండినన్ని మంచి బుద్ధులు ఎక్కడ కూడా లేవు.
0: There are no good thoughts at all any longer.
1: ఇలాంటి మంచి బుద్ధులు మంచి గుణములు ఉండినప్పటికీ మనం దాన్ని సద్వినియోగపరచుకోలేకపోతున్నాం.
0: Though there are good thoughts and good mind latent and immanent, we are not making use of them.
1: కానీ దీనికి మూల కారణము సత్య ప్రేమలు మనలో కొంతవరకు సన్నగిల్లిపోయినాయి.
0: The main reason for the absence of these things are the loss of truth and love.
1: కనుకనే సత్యాన్ని ధర్మాన్ని మనము ఆచరణలో పెట్టాలి.
0: Therefore, we should speak truth and follow dharma.
1: అనేకమంది సత్య ధర్మములో ప్రచార నిమిత్తమై కొన్ని రకములైన ప్రయత్నములు చేస్తున్నారు.
0: Many make efforts to spread these two principles.
1: లేని వస్తువులనైతే ప్రచారం చేయాలి. సర్వత్రా ఉండినటువంటి సత్య ధర్మమును ప్రచారం ఎందుకు?
0: You need to propagate that which is absent, that which is already existing. You don't need to publicize.
1: ప్రచారం కంటే ఆచరణము చాలా అత్యవసరం.
0: More than propagation, practice is essential.
1: కనుక మనము ప్రాక్టీస్ లో దీన్ని ఉంచాలి.
0: సో వీ షుడ్ ప్రాక్టీస్ దెమ్.
1: ప్రచారం చేసి కాలంను వ్యర్థం చేయడం కూడా నాకు ఇష్టం లేదు.
0: భగవాన్ డజంట్ వాంట్ us to propagate and publicize.
1: మనం ఒక్క రకమైనటువంటి ఒక్క దానిని మనం ఆచరిస్తే చాలు.
0: ఇట్స్ ఎనఫ్ ఇఫ్ యూ ప్రాక్టీస్ వన్.
1: ఈ ప్రచారం అనేటువంటిది కేవలము క్వాంటిటీలు.
0: దిస్ కైండ్ ఆఫ్ ప్రాపగేషన్ అమౌంట్స్ టు క్వాంటిటీ.
1: కానీ ఆచరణ క్వాలిటీ.
0: బట్ ప్రాక్టీస్ ఇస్ క్వాలిటీ.
1: క్వాలిటీ చాలా ఇంపార్టెంట్ కానీ క్వాంటిటీ ముఖ్యం కాదు.
0: ఇట్స్ క్వాలిటీ దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ నాట్ ద క్వాంటిటీ.
1: ఎందుకు బ్యారల్స్ ఆఫ్ డాంకీ మిల్క్?
0: వాట్ ఫార్ బ్యారల్స్ ఆఫ్ డాంకీ మిల్క్?
1: 1 teaspoon ఆఫ్ కౌ మిల్క్ దస్.
0: 1 teaspoon ఆఫ్ కౌ మిల్క్ ఇస్ ఎనఫ్.
1: కనుక ఆచరణలో కొద్ది భాగమునైనా మనం పెట్టినప్పుడు అది మనకు ఆదర్శంగా నిలుస్తుంది.
0: వీ షుడ్ అట్లీస్ట్ పుట్ టు ప్రాక్టీస్ ఎ ఫ్రాక్షన్.
1: కనుక ఈనాటి మానవుని యొక్క మనస్సు మహావికార స్వరూపాన్ని ధరిస్తూ ఉండాలి.
0: ద మోడర్న్ మైండ్ ఇస్ కంప్లీట్ డైవర్టెడ్ పర్వర్టెడ్.
1: ఈ వికారమైనటువంటి మనస్సు విచారములనే అందిస్తుండాలి.
0: This perverted mind gives you all anxieties, worries.
1: మానవత్వాన్ని వినాశం చేస్తుండాలి.
0: The human value is lost.
1: దివ్యమైన యొక్క ఆత్మతత్వాన్ని విచారణ చేయాలి.
0: You should investigate, explore.
1: విచారణ చేసినటువంటి దాన్ని ఆచరణలో పెట్టాలి.
0: That which is investigated must be practiced.
1: యువకులారా,
0: యంగ్ మెన్ అండ్ విమెన్,
1: మీరు చదివి అనేక విధమైన ఉద్యోగంలో ప్రవేశించి ధనం సంపాదిస్తున్నారు.
0: యు స్టడీ, టేక్ ఏ జాబ్ అండ్ ఎర్న్ మనీ.
1: అయితే ఈ సంపాదించినటువంటి ధనమును ఏ విధంగా మీరు వినియోగిస్తున్నారు?
0: హౌ ఆర్ యు మేకింగ్ యూజ్ ఆఫ్ దిస్ మనీ దట్ యు ఎర్న్?
1: ఎవరికి వారు ప్రశ్నించుకోవాలి.
0: ఎవ్రీవన్ షుడ్ పుట్ దిస్ క్వశ్చన్ టు వన్స్ ఓన్ సెల్ఫ్.
1: సద్వినియోగం చేస్తున్నానా, దుర్వినియోగం చేస్తున్నానా?
0: ఆమ్ ఐ యూజింగ్ ఇట్ ఆర్ మిస్ యూజింగ్ ఇట్?
1: దీంట్లో సీలింగ్ ఆన్ డిజైర్స్ లో నాలుగు భాగములు ఉంటున్నాయి.
0: ఇన్ దిస్ రెస్పెక్ట్ ఆఫ్ సీలింగ్ ఆన్ డిజైర్స్ దర్ ఆర్ ఫోర్.
1: డోంట్ వేస్ట్ ఫుడ్.
0: డోంట్ వేస్ట్ ఫుడ్.
1: డోంట్ వేస్ట్ టైం.
0: డోంట్ వేస్ట్ టైం.
1: డోంట్ వేస్ట్ ఎనర్జీ.
0: డోంట్ వేస్ట్ ఎనర్జీ.
1: డోంట్ వేస్ట్ జీవితము.
0: డోంట్ వేస్ట్ యువర్ లైఫ్.
1: కనుకనే మన జీవితం లోపల ఫుడ్ ను, మనీని మనం వేస్ట్ చేయకూడదు.
0: దేర్ ఫోర్ ఇన్ అవర్ లైఫ్ వీ షుడ్ నెవర్ వేస్ట్ ఫుడ్ అండ్ మనీ.
1: Misuse of money is evil.
0: Misuse of money is evil.
1: Food is God.
0: Food is God.
1: Don't waste food.
0: Food is God. Don't waste food.
1: ఇంకా టైము చెప్పాను. ఈ టైము ఎనర్జీ అనేటువంటి చాలా విలువైనటువంటివి.
0: టైమ్ అండ్ ఎనర్జీ ఆర్ హైలీ వాల్యుబుల్.
1: సీ నో ఈవిల్, సీ వాట్ ఈస్ గుడ్.
0: సీ నో ఈవిల్, సీ వాట్ ఈస్ గుడ్.
1: Talk no evil, talk what is good.
0: Talk no evil, talk what is good.
1: Hear no evil, hear what is good.
0: Hear no evil, hear what is good.
1: Think no evil, think what is good.
0: Think no evil, think what is good.
1: Do no evil, do what is good.
0: Do no evil, do what is good.
1: ఇది నిజముగా ఈ వయసు లోపల యువకులు చేయవలసినటువంటి యొక్క పవిత్రమైన కర్మలు.
0: These are the sacred activities that should be taken up by youngsters.
1: Pedda manavu shrama padanakkarledu.
0: You don't need to exert too much.
1: Mee report lo kuda chepparu, dhyanam cheyandi, bhajana cheyandi, pallalaku vellandi, sevalu cheyandi ani.
0: In your reports you mentioned that one should do some penance.
1: Ivanni konni shramalato kudinatvantive.
0: You need to strain a lot.
1: Ee shramalu lekunda,
0: without any strain,
1: ee pani chesina,
0: whatever you may do,
1: ee maata cheppina,
0: you may say,
1: ఏ స్థానంలోకి వెళ్ళినా,
0: యు మే గో ఎనీవేర్,
1: సర్వం భగవత్ ప్రీత్యార్థం అనేటువంటి ఒక భావాన్ని మీరు హృదయంలో ప్రతిష్ఠ చేసుకోవాలి.
0: యు షుడ్ హ్యావ్ ఎ ఫీలింగ్ దట్ ఆల్ యాక్షన్ షుడ్ బి ఆఫర్డ్ యాజ్ టు బి ప్లీజింగ్ అన్ టు గాడ్.
1: ఆ విధమైనటువంటి యొక్క భావంతో మీరు చేసినప్పుడు ఏ సాధనలు కూడా అవసరం లేదు.
0: వెన్ యు హ్యావ్ సచ్ ఎ సీక్రెట్ ఫీలింగ్, నో అదర్ స్పిరిచువల్ ప్రాక్టీస్ ఇస్ నీడెడ్.
1: అట్టి పవిత్ర భావం అనేటువంటిది అంత సులభంగా మనకు చెందదు.
0: ఇట్స్ నాట్ సో ఈజీ టు హ్యావ్ దట్ సీక్రెట్ ఫీలింగ్.
1: కనుకనే కొన్ని రకములైనటువంటి ధ్యానము, జపము, భజన ఇత్యాది సత్కర్మలు ఆచరించాలి.
0: Therefore, special practices are prescribed to entertain sacred thoughts like the penance, the meditation and bhajans.
1: ఇది మెడిటేషన్ అంటే ఏమిటి?
0: What is meditation?
1: ఈనాడు మెడిటేషన్, మెడిటేషన్ అనేటువంటి పదం లోపల అనేక రకములైనటువంటి మార్పులు కలుగుతున్నాయి.
0: People speak of meditation in several ways today.
1: మన జీవితమే ఒక మెడిటేషన్.
0: Our life is a meditation.
1: నడిచే సమయంలో దూరం చూసుకోకుండా నడిస్తే మనం యాక్సిడెంట్ గురి అయిపోతాం.
0: యాజ్ యూ వాక్, ఇఫ్ యూఆర్ నాట్ కేర్ఫుల్, యూ విల్ నేచురల్లీ పుట్ టు యాన్ యాక్సిడెంట్.
1: అదే కాన్సన్ట్రేషన్.
0: దట్ ఈస్ కాన్సన్ట్రేషన్.
1: ఈ కాన్సన్ట్రేషన్ అంటే వాకింగ్ టాకింగ్ రీడింగ్ రైటింగ్ ఈటింగ్ వెయిటింగ్ అంతా కూడా కాన్సన్ట్రేషన్.
0: ఎవ్రీథింగ్ ఈస్ కాన్సన్ట్రేషన్ లైక్ వాకింగ్ టాకింగ్ రీడింగ్.
1: మెడిటేషన్ అనేటువంటిది వే ఆఫ్ లైఫ్.
0: మెడిటేషన్ ఇస్ ద వే ఆఫ్ లైఫ్.
1: ఇది ఏదో మనం కొత్తగా మనం ఆచరించేటువంటిది కాదు.
0: Is not the one that you are going to
1: be sampadinchetundi kaadu.
0: Is not to be newly acquired.
1: Mana jeevithamlo adi pedda pradhanamainatundi okka viluvuga untundali.
0: It is the main life principle for that matter.
1: Kanuka neevu vastulu paina meditate chestunnavu.
0: You meditate on worldly objects.
1: Road paina meditation chestunnavu.
0: You meditate on road.
1: Vishayala paina meditation chestunnavu.
0: On worldly issues.
1: Deenine God vaipu turn chesthe ఇది మార్పు కలుగుతుంది.
0: యూ కెన్ జస్ట్ డైవర్ట్ డైరెక్ట్ టువర్డ్స్ గాడ్, దట్ ఈస్ ఇనఫ్.
1: వర్క్ విల్ బి ట్రాన్స్ఫార్మ్ ఇన్ టు వర్షిప్.
0: దెన్ వర్క్ విల్ బి ట్రాన్స్ఫార్మ్ ఇన్ టు వర్షిప్.
1: అది ఏ మెడిటేషన్?
0: దట్ ఈస్ మెడిటేషన్.
1: నీ యొక్క దృష్టిని, నీ యొక్క భావమును ప్రకృతి నుంచి పరమాత్మే మరచు.
0: టర్న్ యువర్ విజన్ ఇన్ లుక్స్ టువర్డ్స్ గాడ్. టర్న్ యువర్ ఫీలింగ్స్ టువర్డ్స్ గాడ్.
1: వర్క్ వేరు, వర్షిప్ వేరు కాదు.
0: Work and worship are not separate.
1: Prakriti veru, paramatma veru kaadu.
0: World and nature are not different.
1: Jeevudu veru, devudu veru kaadu.
0: Individual and God are not different.
1: Rendu okkate.
0: Both are one.
1: Reaction, resound and reflection.
0: That all amounts to reaction, reflection and resound.
1: కనుకని మానవత్వం లోపల దైవత్వం అనేటువంటిది ఇమిడి ఉంటున్నది.
0: ఇన్ హ్యూమన్ లైఫ్ దేర్ ఇస్ డివినిటీ దట్స్ లేటెంట్.
1: కనుక డివినిటీ కోసమని మనం ఎక్కడో వెతకనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు సర్చ్ ఫర్ ద డివైన్ ఎనీవేర్.
1: అలాగే అట్టి దివ్యమైనటువంటి భావ్య దైవత్వం ఉన్నదనేటువంటి విశ్వాసాన్ని అభివృద్ధి పరచుకున్నప్పుడు నీవు తప్పులు చేయడానికి ఏమాత్రం పూనుకోవు.
0: వెన్ వన్స్ యూ హావ్ స్ట్రాంగ్ ఫెయిత్ దట్ దేర్ ఇస్ డివినిటీ విత్ ఇన్ యూ, యూ విల్ నెవర్ కమిట్ ఎ మిస్టేక్.
1: కనుక ఆ విశ్వాసాన్ని ఈనాడు పెంచుకోవాలి.
0: వీ షుడ్ డెవలప్ సచ్ ఎ సార్ట్ ఆఫ్ ఫెయిత్.
1: ఆ విశ్వాసమే మన శ్వాసగా ఉండాలి.
0: విశ్వాస ద ఫెయిత్ ఇస్ అవర్ శ్వాస ద బ్రెత్.
1: కనుక శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్నారు. ఈ శ్రద్ధ మనం అభివృద్ధి పరచుకున్నప్పుడే జ్ఞానం మనలో ఆవిర్భవిస్తుంది.
0: ఇట్ ఈస్ ది స్టెడ్ఫాస్ట్నెస్ సిన్సిరిటీ దట్ హెల్ప్స్ యూ టు అక్వైర్ విజ్డమ్.
1: కనుక దైవత్వము మన ఎందే ఉన్నదనేటువంటి సత్యాన్ని మొట్టమొదట విశ్వసించండి.
0: సో వీ షుడ్ హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ దిస్ ట్రూత్ ద డివినిటీ ఇస్ విత్ ఇన్ యూ.
1: ఈ యొక్క కాన్ఫిడెన్స్ లేకపోతే మనం ఏ పని ఎందుకు సక్సెస్ చేయలేము.
0: వితౌట్ దిస్ కాన్ఫిడెన్స్ యూ కెన్ నాట్ బి సక్సెస్ఫుల్ ఇన్ ఎనీ రెస్పెక్ట్.
1: ఇప్పుడు ఈ భవనం కనిపిస్తుండాలి.
0: హియర్ యూ ఫైండ్ దిస్ బిల్డింగ్.
1: ఈ భవనానికి ఏది ఆధారం?
0: వాట్ ఈస్ ద బేసిస్ ఫర్ దిస్?
1: పునాది ఆధారం.
0: ఇట్ హ్యాస్ ఇట్స్ ఫౌండేషన్.
1: అయితే ఈ భవనానికి అనేక అలంకారం చేస్తున్నామే కానీ పునాదికి మనం చేయటం లేదు.
0: యూ డెకరేట్ ది ఎంటైర్ బిల్డింగ్ బట్ నాట్ ద ఫౌండేషన్.
1: కనుక నీ అవుట్లుక్ మనం ఎక్కువగా అట్రాక్షన్ చేస్తున్నాం.
0: ఇట్స్ ఓన్లీ ది ఎక్స్టర్నల్ దట్ డ్రాస్ యూ దట్ అట్రాక్షన్.
1: దానిని అనేక రకమైనటువంటి యొక్క మార్పులుగా కుల్పులుగా చేస్తున్నాము.
0: ఇట్స్ ఓన్లీ ది ఎక్స్టర్నల్ ఔటర్ ఎక్స్టీరియర్.
1: కనిపించినటువంటి పునాదులకు మనకి ఏమాత్రం కూడా అలంకారం చేయటం లేదు.
0: ద హిడెన్ ఫౌండేషన్ ఇస్ నాట్ డెకొరేటెడ్.
1: ఈ పునాది యొక్క బలం పైనే ఈ భవనం నిలిచి ఉంటుండాలి.
0: ఇట్స్ ఓన్లీ ది స్ట్రెంగ్త్ ఆఫ్ ది ఫౌండేషన్ ద బిల్డింగ్ రెస్ట్.
1: ఈ భవనం అంటే ఎట్లా గోడలు కట్టుకుంటూ వచ్చాము.
0: దిస్ బిల్డింగ్ హ్యాస్ గాట్ సో మెనీ వాల్స్.
1: గోడలే లేకపోతే రూపులే వేయలేము మనం.
0: వితౌట్ రైజింగ్ వాల్స్ యూ కెనాట్ హ్యావ్
1: రూపులే లేకపోతే మనం ఇక్కడ జీవించలేము.
0: వితౌట్ రూఫ్ యూ కెనాట్ లివ్ హియర్.
1: కనుక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఫస్ట్ ఫౌండేషన్.
0: సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ ది ఫౌండేషన్.
1: సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వాల్స్.
0: సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఆర్ ద వాల్స్.
1: సెల్ఫ్ సాక్రిఫైస్ రూఫ్.
0: సెల్ఫ్ సాక్రిఫైస్ ఇస్ ద రూఫ్.
1: సెల్ఫ్ రియలైజేషన్ లైఫ్.
0: సెల్ఫ్ రియలైజేషన్ ఇస్ ద లైఫ్.
1: కనుక ఒకదానికి ఒకటి సత్యం అనేటువంటి దీని లోపల సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లోపలే ఇమిడి ఉంటుంది.
0: దేర్ఫోర్ దిస్ ఆల్ కంటైన్ విత్ ఇన్ దట్ సింగిల్ ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్ ద సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: దాని కూడా ఐ అంటున్నాం.
0: ఫర్ ఎవ్రీథింగ్ వి సే ఐ
1: అంటే ఎవరు?
0: హూ ఇస్ దిస్ ఐ?
1: ఎవరు నీ ఐ అంటున్నావు?
0: వాట్ డూ యూ మీన్ వెన్ యూ
1: సే దిస్ ఇస్ మై బాడీ?
0: దిస్ మై బాడీ.
1: దిస్ ఇస్ మై హెడ్.
0: ఇస్ మై హెడ్.
1: దిస్ ఇస్ మై హ్యాండ్.
0: మై హ్యాండ్.
1: దిస్ ఇస్ మై లెగ్.
0: మై లెగ్.
1: బట్ హూ ఎమ్ ఐ?
0: దెన్ హూ ఎమ్ ఐ?
1: అంత మై హెడ్, మై హ్యాండ్, మై టాక్, మై హార్ట్. హూ ఎమ్ ఐ?
0: You always say the my hand, my leg, my heart, then who am I?
1: నీవెవరో దీనన్నింటికి ప్రత్యేకంగా ఉన్నావు.
0: You are separate from all.
1: This is my body. అంటే I'm not the body.
0: When you say this is my body, then it means imperative.
1: Body is separate from me.
0: Body is separate from me.
1: This is my kerchief.
0: This is my kerchief.
1: Kerchief is separate from me.
0: Kerchief is separate from me.
1: Like this, my body means body is separate from me.
0: When you say my body, it means body is separate
1: from
0: me.
1: You are not the body.
0: And you are not the body.
1: కనుక నీ ఇక్కడ క్వశ్చన్ వేసుకోవాలి. నేను దేహం ఎట్టవుతాను? ఇది నా దేహమే. నా దేహం అనుకున్నప్పుడు నా దేహము రెండుగా ఉంటుంది.
0: When you say this is my body, it means you are separate from your
1: body. A man with dual mind is half blind.
0: Therefore, a man with dual mind is half blind.
1: మనము నా దేహం అంటున్నావు, నేనే దేహం అనుకుంటున్నావు తిరిగి.
0: And you say this is my body, yet identify with it.
1: ఇక్కడ వేదాంతంలో రెండు రకమైనటువంటి ఐని మనం విచారం చేయాలి.
0: In Vedantic parlance, there are two aspects of this
1: I. I, I.
0: I, I.
1: ఏమిటి ఈ ఐ?
0: What is this?
1: ఒకటి ఏకాక్షర ఐ ఒకటి ఉండాలి.
0: One is one lettered I.
1: E-Y-E-I. Three letters I ఒకటి ఉండాలి.
0: There is another I, three lettered E-Y-E.
1: Three letters I, a body. One letter I is Atma.
0: Three letter I is the body. One letter I is divine Atma.
1: కనుకనే నీవు ఐ అనేటువంటి పలికేటువంటిది దేహానికి ఉపయోగపెట్టద్దు. ఐ అనేటువంటి ఆత్మతత్వమే.
0: సో దిస్ ఐ డస్ నాట్ సిగ్నిఫై ద బాడీ.
1: యూఆర్ ది మాస్టర్.
0: యు ఆర్ ద మాస్టర్.
1: బాడీ, మైండ్, సెన్సెస్ ఇన్స్ట్రుమెంట్స్.
0: బాడీ, మైండ్, సెన్సెస్ ఆర్ ది ఇన్స్ట్రుమెంట్.
1: కాబట్టి ఈ ఇన్స్ట్రుమెంట్ ను నీవు ఉపయోగించుకోవడం కోసమని నీవు ఇచ్చుకున్నావు.
0: You should make use of these instruments, that's all.
1: ఈ ఇన్స్ట్రుమెంట్స్ ను సద్వినియోగం చేసుకో.
0: You should make proper use of
1: దేహం. ఒక ఇన్స్ట్రుమెంట్.
0: What is an instrument?
1: దీనికి తగినటువంటి గౌరవాన్ని పంపించేటువంటి యొక్క క్రియలు ఆచరించు.
0: You should try to maintain and sustain it properly.
1: మైండ్ ఒక ఇన్స్ట్రుమెంట్.
0: మైండ్ ఇస్ అన్ ఇన్స్ట్రుమెంట్.
1: కాబట్టి ఆ మైండ్ ను కూడాను సరైనటువంటి యొక్క సద్బుద్ధిని అందించేటువంటి యొక్క దీనిలో ప్రవేశపెట్టు.
0: యూ షుడ్ మేక్ యూజ్ ఆఫ్ దిస్ మైండ్ ప్రాపర్లీ సచ్ దట్ ఇట్ విల్ బి గుడ్.
1: కనుకనే మైండ్ నుంచినే అన్ని ప్రవేశిస్తూ ఉంటున్నాయి.
0: ఇట్స్ బికాస్ ఆఫ్ ద మైండ్ మెనీ థింగ్స్ కమ్.
1: ఈ మైండ్ కు థాట్స్ నుంచినే ఈ మైండ్ రూపం పొందుతుంది.
0: మైండ్ ఈస్ దస్ ద ఫార్మ్ ఆఫ్ ద కాంబినేషన్ ఆఫ్ థాట్స్.
1: ఇప్పుడు ఇది చూడండి, ఇది ఒక వస్త్రం.
0: వాట్ ఈస్ దిస్? దిస్ క్లాత్.
1: ఇది క్లాత్.
0: దిస్ ఇస్ క్లాత్.
1: కానీ వేదాంతిక పరిభాష లోపల దిస్ ఇస్ నాట్ క్లాత్, దిస్ ఇస్ బండిల్ ఆఫ్ థ్రెడ్స్.
0: బట్ ఇన్ స్పిరిచువల్ పార్లెన్స్ ఇస్ నాట్ క్లాత్, ఇట్స్ జస్ట్ బండిల్ ఆఫ్ థ్రెడ్స్.
1: నాట్ థ్రెడ్స్, దిస్ ఇస్ కాటన్.
0: నాట్ ఈవెన్ థ్రెడ్స్ బట్ కాటన్.
1: ఫస్ట్ three cotton, second thread, third cloth.
0: So first form is cotton, next form threads, interwoven make a cloth.
1: Adhe vidhamare you are not one person but three.
0: Likewise, you are not one person but three.
1: The one you think you are, physical body.
0: The one you think you are stands for the physical body.
1: The one others think you are is the mental body.
0: The one others think you are is the mental body.
1: The one you really are, that is all.
0: The one you really are, that is the Atma.
1: Our real identity dani marchipothunnam manam.
0: That reality is forgotten today.
1: In our artificial attraction chestunnam.
0: We are drawn by artificial things.
1: Anduvalle mana hrudayamlo anta negative thoughts e vastunnayi.
0: Therefore our heart is full of negative thoughts.
1: Ee negative thoughts nu dooram cheyali.
0: We should give up these negative thoughts.
1: Positive ni penchukovali.
0: We should develop positive thoughts.
1: Appude this is manavattam anetu dani sarthakam avutundi.
0: Then only human quality, human value are
1: there. Manam etta teeskoneli.
0: How to get them?
1: English lo pra man anipindaniki man man antaru.
0: In English there is a word man, man.
1: M anaga mind.
0: M signifies mind.
1: Mind ni control chesko.
0: Control your mind.
1: A anaga atma tattvanni.
0: A the atma.
1: N danini ఒక విధమైనటువంటి మర్జ్ చేసుకోవాలి.
0: N stands for merger.
1: అనగా ఏమిటి?
0: What does it mean?
1: మానవత్వం అనేటువంటిది కొంచెం విచారణ చేసి మాయను వశపరుచుకున్నప్పుడు,
0: when you understand the human quality and then know the delusion and illusion,
1: ఆత్మతత్వాన్ని అర్థం చేసుకున్నప్పుడు,
0: when you understand the divinity,
1: నిర్వాణం అనేటువంటి ఒక N లో మనం సార్థకమైపోతుంది.
0: Then you will attain that nirvana or liberation which is N here.
1: కనుక M అనేటువంటిది మాయను వశం చేసుకోవాలి.
0: సో ఎం స్టాండ్స్ ఫర్ ది కంట్రోల్ ఓవర్ ద మైండ్.
1: ఏ ఆత్మతత్వాన్ని గుర్తించాలి.
0: ఏ స్టాండ్స్ ఫర్ రికగ్నిషన్ ఆఫ్ ఆత్మ.
1: ఎన్ అనేటువంటిది నిర్వాణము, అదే మోక్షము.
0: ఎన్ ఇస్ నిర్వాణ, మోక్ష, లిబరేషన్.
1: ఈ నిర్వాణం కోసమని బుద్ధుడు అనేక రకమైన సాధనలు చేస్తూ వచ్చాడు.
0: బుద్ధా హెస్ అండర్టేకెన్ సో మెనీ స్పిరిచువల్ పర్సూట్స్ ఫర్ నిర్వాణ.
1: ఏమనుకున్నాడు, అంతా తనలోనే ఉంటూ ఉండి కూడాను నేను ఇంతకాలం వ్యర్థం చేసుకున్నానని విచారం చేశాడు.
0: Finally he understood that everything is within himself and therefore he wasted all the time.
1: Sarvam kudanu manavuni ende untunnadi.
0: Everything is within you.
1: దైవత్వం కూడాను మానవత్వం నందే ఉంటుండాలి.
0: డివినిటీ ఇస్ విత్ ఇన్ ది హ్యూమానిటీ.
1: దానవత్వము మానవత్వం నందే ఉంటుండాలి.
0: డెమోనిక్ నేచర్ ఇస్ ఇన్
1: మ్యాన్. పశుత్వం కూడాను మానవత్వం నందే ఉంటుండాలి.
0: యానిమాలిటీ ఇస్ ఇన్ మ్యాన్.
1: కానీ ఈనాటి మానవుడు తన తత్వాన్ని తాను మర్చిపోయాడు.
0: బట్ టుడే మ్యాన్ హాస్ ఫర్గాటన్ హిస్ ఇన్నేట్ నేచర్.
1: లోకములో ఏ దేశంలో పోయినప్పటికీ ప్రతి పదార్థమును కూడాను వెల పెరిగిపోతున్నది.
0: ఇన్ దిస్ వరల్డ్ ఎనీ కంట్రీ ఫర్ దట్ మ్యాటర్ దర్ సోరింగ్ ప్రైజెస్.
1: ఒక్కొక్క చిన్న చిన్న ఒక పదార్థం కూడా ఎంతో విలువగా మారిపోయింది.
0: ద ప్రైజెస్ ఆఫ్ ఆల్ థింగ్స్ హావ్ గాన్ అప్.
1: ఈనాడు విలువ పోయినది ఏ పదార్థంలో?
0: వాట్ ఈస్ దట్ హెస్ లాస్ట్ ఇట్స్ వాల్యూ?
1: మ్యాన్ లో విలువ పోయింది.
0: మ్యాన్ హెస్ లాస్ట్ హిస్ వాల్యూ.
1: కనుకనే మానవుడు తన విలువను పోగొట్టుకోవటం చేతనే తన విలువ ఏమాత్రమూ జగత్తులో కనిపించడం లేదు.
0: మ్యాన్ హెస్ లాస్ట్ హిస్ వాల్యూ, దేర్ ఫార్ హీస్ వాల్యూలెస్ ఇన్ దిస్ వరల్డ్.
1: మానవునికి పంచప్రాణములు ఉంటున్నాయి.
0: మ్యాన్ హెస్ ఫైవ్ ప్రిన్సిపల్స్.
1: ఈ పంచప్రాణములు అంటే ఏమిటి?
0: వాట్ ఆర్ దే?
1: ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన. ఈ పంచప్రాణములు అనుకుంటున్నారు.
0: హెస్ గాట్ ఆల్ ది ఫైవ్ లైఫ్ బ్రెత్, ద ఫైవ్ లైఫ్ ప్రిన్సిపల్.
1: కానీ అవి కాదు మన ప్రాణములు.
0: దే ఆర్ నాట్ ది లైఫ్ బ్రెత్.
1: సత్యము, ధర్మము, శాంతి, ప్రేమ, అహింస, ఇవే మన పంచ ప్రాణములు.
0: దీస్ ఆర్ నాట్ ది ఫైవ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ లైఫ్. ద ట్రూత్ అండ్ నాన్ వయలెన్స్, ధర్మ అండ్ లవ్ అండ్ పీస్. దీస్ ఆర్ ది ఫైవ్ లైఫ్ ప్రిన్సిపల్.
1: కనుకనే ఐదు ప్రాణములు ఇవి కాని మనకు ఈ విధమైన భౌతికమైనటువంటి యొక్క అపాన వ్యాన ఉదాన సమానములు కావు.
0: దీస్ ఆర్ ది లైఫ్ బ్రెత్స్ ఆర్ లైఫ్ ప్రిన్సిపల్స్, నాట్ దోస్ ఫైవ్.
1: కనుక ప్రతి వ్యక్తి కూడాను సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, అహింస ఇవి ఐదు కూడాను మన పంచ ప్రాణములుగా భావించాలి.
0: దేర్ ఫోర్ వీ షుడ్ కన్సిడర్ దీస్ ఫైవ్ కార్డినల్ ప్రిన్సిపల్స్ యాజ్ అవర్ లైఫ్.
1: సత్యం మనలో లేకపోయినప్పుడు ఒక ప్రాణం పోయిందనే మనం భావించాలి.
0: వెన్ దేర్ ఇస్ నో ట్రూత్ understand that you have lost one life breath.
1: Right action ne mallo lekapothe adu rendo pranam poyind anukovali.
0: When there is no right action, you have lost one life.
1: Ee vidhanga okadani koti pranalu pothunte ivu meeledi emiti.
0: When you go on losing one after one, what is that is lost finally? You
1: dead body ga tayaravutavu.
0: Just become a dead body.
1: Kanuka prapanchamlo prati okkati kodunu okadani kante okati chaala veltiga mari povali.
0: Therefore, in this world, we should know the value of one and everything else.
1: Appude sarva vyapakatvam anetundi dani pondavaraniki veel avutundi.
0: Then it is possible to understand the all pervasive divinity.
1: Deenike oka chinna udaharanam.
0: But this is a small example.
1: Ippudu prapanchamlo bhoomi untundadi.
0: Here you have got earth.
1: Ee bhoomilo shabda sparsha roopa rasa gandhamulu ee five elements anta unnai.
0: The earth has got all the five principles of the form, of the sound and the touch, all the five.
1: Smell
0: and the smell, the five.
1: ఈ పంచప్రాణములు ఉండటం చేత భూమి చాలా బరువు అయిపోయి ఒక దగ్గర పడిపోయింది.
0: బికాస్ ఆఫ్ దీస్ ఫైవ్ ప్రిన్సిపల్స్ ది ఎర్త్ ఇస్ వెరీ హెవీ అండ్ ఇస్ నౌ ప్రెజెంట్ ఎట్ వన్ ప్లేస్.
1: ఇందులో ఒక ప్రాణం కొంచెం ప్రక్కకు పోయింది.
0: నౌ ఇట్ లూజెస్ వన్ ఆస్పెక్ట్.
1: ఏమిటది?
0: వాట్ ఇస్ దాట్?
1: అది జలము.
0: దట్ ఈస్ వాటర్.
1: భూమి నుండి జలం ఆవిర్భవించింది.
0: అండ్ ద వాటర్ ఒరిజినేట్ అవుట్ ఆఫ్ ఎర్త్.
1: ఎప్పుడు జలం అనేటువంటిది లిక్విడ్ గా మారిపోయిందో కదలిక ఏర్పడిపోయింది.
0: బికాస్ హియర్ యు ఫైండ్ ద వాటర్ ద లిక్విడ్ మీడియం ఇట్ ఇస్ బ్రష్డ్ అసైడ్.
1: అందులో ఈ యొక్క బరువు అనేటువంటిది తగ్గిపోయింది.
0: అండ్ దేర్ ఫోర్ ఇట్స్ బర్డన్ ఇట్స్ వెయిట్ హెస్
1: ఈ గంధం అనేటువంటి తగ్గిపోయింది.
0: దెన్ దర్ ఇస్ నో స్మెల్ హియర్.
1: తరుపై ఈ వాటర్ నుంచి కూడాను ఎయిర్ గా బయలుదేరింది.
0: అవుట్ ఆఫ్ దిస్ వాటర్ యుట్ ది ఫైర్.
1: ఈ అగ్ని దగ్గరకు వచ్చేకే ఈ రెండు గుణములు తగ్గిపోయినాయి.
0: ఫైర్ హ్యాస్ టూ అట్రిబ్యూట్స్.
1: ఇందులో శబ్దస్పర్శ రూప రసగంధములుగా ఉంటున్నప్పుడు గంధము రసము రెండు పోయినాయి.
0: ఇట్ హాస్ లాస్ట్ టూ. వన్ ఇస్ ద స్మెల్ అండ్ ద టేస్ట్.
1: తదుపరి మూడవది జలంగా మారిపోయింది.
0: అండ్ థర్డ్ వన్ హాస్ బికమ్ ద వాటర్.
1: అది అనగా గాలిగా మారిపోయింది.
0: దట్ ఈస్ ది ఎయిర్.
1: ఈ గాలిగా మారిపోయేటప్పటికే భూమి నుంచి పైకి వచ్చేసింది.
0: బికాస్ ఎయిర్ బీయింగ్ లైట్ ఇట్ జస్ట్ స్ప్రెడ్స్ ఎవ్రీవేర్.
1: ఇక్కడ మూడు గుణములు పోయినాయి.
0: ఇట్ హాస్ లాస్ట్ త్రీ వాల్యూస్.
1: తదుపరి ఆకాశము.
0: అండ్ దెన్ యూ ఫైండ్ ద స్పేస్.
1: ఈ ఆకాశం ఒక శబ్దంతోనే మాత్రమే నిలిచి ఉంది.
0: స్పేస్ హాస్ గాట్ ఓన్లీ ద సౌండ్.
1: ఆ తర్వాత ఆ శబ్దం కూడా మారిపోయింది.
0: ఫైనలీ ఈవెన్ దట్ సౌండ్ ఇస్ గాన్.
1: ఈ గుణములు ఉండినంత వరకును ఈ భూమి చాలా విశాలమైనట్టుగా బరువుగా కనిపించింది.
0: సో లాంగ్ దీస్ అట్రిబ్యూట్స్ ఆర్ దేర్ ద ఎర్త్ ఇస్ వెరీ హెవీ.
1: ఈ గుణములు శూన్యమయ్యేటప్పటికీ సర్వత్రా వ్యాపించిపోయింది దైవత్వం.
0: వెన్ వన్స్ ది అట్రిబ్యూట్స్ ఆర్ గాన్ ది డివినిటీ ఇస్ ఎవరీవేర్.
1: కనుకనే దైవత్వం అంటే ఏమిటంటే గుణాతీతమైనటువంటి దైవత్వము.
0: దేర్ఫోర్ గాడ్ ఇస్ అట్రిబ్యూట్లెస్ బియాండ్ అట్రిబ్యూట్స్.
1: కనుక ఇట్టి గుణాతీతమైన దైవత్వాన్ని మనం గుర్తించాలంటే సర్వత్రా వ్యాపించి ఉన్నాడు.
0: God is beyond attributes, who is all pervasive.
1: ఒక చిన్న ఉదాహరణ,
0: a small example.
1: ఈనాటి మోడర్న్ బాయ్స్ అంతా కూడా క్వశ్చన్ వేస్తుంటారు, ఎక్కడ ఉన్నాడు దేవుడు? కంటికి కనిపించాలి, చేతికి చిక్కాలి.
0: Modern boys put a question, where is God? I should be able to see him, I should catch him.
1: ఒక చిన్న ఎగ్జాంపుల్,
0: a small example.
1: మీ చుట్టూ గాలి ఉంటుండాలి.
0: There is air around you.
1: కానీ ఉన్నదని నీ విశ్వసిస్తావా?
0: Do you believe in it?
1: విశ్వసించక తప్పదు.
0: Yes, you are bound to believe.
1: గాలే లేకపోతే నీ వెట్ట ఉన్నావు.
0: Without air, how do you live?
1: కానీ ఆ గాలిని నీవు చూడగలుగుతున్నావా?
0: Are you able to see that?
1: చూడటం లేదు.
0: No.
1: కానీ ఆ గాలిని నువ్వు పట్టగలుగుతున్నావా?
0: Are you able to catch it?
1: వీలు కావటం లేదు.
0: It's not possible.
1: కానీ గాలి ఉన్నదని విశ్వసిస్తున్నావు.
0: But you have full faith that
1: అదే రీతిగాని నీ సర్వత్రా ఉంటున్నాడు దైవము.
0: So God is present all over.
1: కంటికి కనిపించడు, చేతికి చిక్కడు.
0: You don't see him and you can't catch him.
1: అయితే అది లేని నీవు లేవు.
0: Without that you can't exist.
1: దైవమే లేకపోతే నీవే లేవు.
0: Without God you cannot live.
1: ఆ దైవత్వం అనేటువంటి ఒక శక్తిత్వంతో కూడినటువంటి.
0: The divinity is power, strength.
1: అదే కాన్షియస్నెస్ అంటారు.
0: That is consciousness.
1: ఇది సర్వత్రా ఉంటుండాలి.
0: ఇట్ ఈస్ ఆల్ పర్వేజ్.
1: ఒక చిన్న ఉదాహరణ మీరు చూడండి,
0: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: ఏ విధమైనటువంటి యొక్క సంఘం చేత, ఏ విధమైనటువంటి పరికరముల చేత, ఏ విధమైన ప్రభుత్వం చేత పవిత్రమైనటువంటి జీవితత్వాన్ని అర్థం చేసుకుంటామో దానిని మొట్టమొదటి తెలుసుకోవాలి.
0: వీ షుడ్ నో దాట్ విత్ ది హెల్ప్ ఆఫ్ ది ఎక్విప్మెంట్, విత్ ది హెల్ప్ ఆఫ్ ఆల్ దట్ ఈస్ గిఫ్టెడ్ టు యూ ఇన్ దిస్ హ్యూమన్ లైఫ్.
1: ఒక చిన్న ఉపమానం.
0: Here a small example.
1: Oxygen untundadi, hydrogen untundadi.
0: You have oxygen and hydrogen.
1: Idi hydrogen oxygen rendu kodanu nippulato samanamainatundi.
0: Hydrogen oxygen are equal to fire.
1: Geesi oka vidhamainatundi agni geesi dani muttisthe rendu kodanu mandipothayi.
0: You can lighten it or you can burn both.
1: Kaani aa mandipoyetundi shakti aa rendu yendu untundayi.
0: And there is this fire, this fire.
1: Enta varaku ivi rendu veru veruga untunnanta varaku mandipoyete shakti untundadi.
0: So long they are separate, they have got this capacity to burn.
1: అదే ఆక్సిజన్ అండ్ హైడ్రోజన్ రెండు మిక్స్ చేస్తే వాటర్ గా తయారవుతుంది.
0: దెన్ వన్స్ యూ మిక్స్ హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ ఇట్ బికమ్స్ వాటర్.
1: ఆ వాటర్ చేత నిప్పుడు కూడా ఆర్పివేయచ్చు.
0: విత్ దిస్ వాటర్ యూ కెన్ ఎక్స్టింగ్విష్ ఫైర్.
1: నిప్పుడు పుట్టించేది అదే, నిప్పును ఆపేసేది అదే, రెండు కూడా ఒకే దాంట్లో నిమిడి ఉంటున్నాయి.
0: ఇట్స్ ద వన్ కాజ్ ఫర్ ద ఫైర్ అండ్ ఇట్ కెన్ ఎక్స్టింగ్విష్ టూ.
1: అదే విధంగానే కాన్షియస్నెస్ అనేటువంటిది సర్వత్రా ఉంటుండాలి.
0: లైక్ వైజ్ కాన్షియస్నెస్ ఇస్ ఎవ్రీవేర్.
1: క్రిమికీటి గాదుల్లో ఉంటుండాలి.
0: ఇట్ ఇస్ ప్రెసెంట్ ఆల్ ఇన్
1: పశుపక్షి మృగాదుల్లో ఉంటుండాలి.
0: బర్డ్స్ అండ్ బీస్
1: యందు ఉంటుండాలి.
0: అండ్ ఇన్ ఎ హ్యూమన్
1: బీయింగ్ సర్వ జీవుల రాశుల యందు కూడాను ఈ కాన్షియస్నెస్ ఉంటుండాలి, చైతన్యం.
0: ఇన్ ఆల్ బీయింగ్స్ దేర్ ఇస్ దిస్ కాన్షియస్నెస్.
1: అయితే
0: హౌఎవర్
1: ఈ క్రిమికీటి గాదులకు పశుపక్షి మృగాదులకు తన యందు ఈ కాన్షియస్ ఉన్నది అనేటువంటిది తెలియదు.
0: హౌఎవర్ ది ఇన్సెక్ట్స్ అండ్ ది వర్మ్స్ బర్డ్స్ అండ్ బీస్ ఆర్ నాట్ అవేర్ ఆఫ్ దిస్ కాన్షియస్.
1: ఒక్క మానవునికి మాత్రమే నేను గ్రహాలో కాన్షియస్ ఉంటుంది, కాన్షియస్నెస్ ఉంటుంది అనేటువంటి సత్యాన్ని గుర్తించగలుగుతున్నాడు.
0: ఇట్స్ ఓన్లీ హ్యూమన్ బీయింగ్ హూ కెన్ రికగ్నైజ్ ద ట్రూత్ ఆఫ్ కాన్షియస్నెస్ విద్ ఇన్ హిమ్.
1: అనగా ఇట్టి గుర్తించేటువంటి శక్తి కలిగినటువంటి వాడే దివ్యత్వాన్ని పొందినటువంటి వాడు.
0: ఓన్లీ హూ రికగ్నైజ్ దిస్ కెన్ ఓన్లీ అటైన్ డివినిటీ.
1: కనుక ఈ కాన్షియస్నెస్ అనేటువంటిది దైవత్వము.
0: దిస్ కాన్షియస్నెస్ ఇస్ డివినిటీ.
1: ఈ కాన్షియస్నెస్ అనేటువంటిది సర్వత్రా ఉంటుండాలి. కాన్షియన్స్ అనేటువంటిది ఒక దేహంలో మాత్రమే ఉంటుండాలి.
0: కాన్షియన్స్ ఇస్ లిమిటెడ్ టు ద బాడీ.
1: ఈ కాన్షియస్ నుంచి కూడాను కాన్షియస్ వచ్చింది.
0: అవుట్ ఆఫ్ దిస్ కాన్షియన్స్ కేమ్ ది కాన్షియస్.
1: ఈ కాన్షియస్ ఇంద్రియముల ద్వారా ఉంటుండాలి.
0: కాన్షియస్ ఇస్ రిలేటెడ్ టు సెన్సెస్.
1: కాన్షియన్స్ అనేటువంటిది నఖశిఖ పర్యంతము దేహంలో ఉంటుండాలి.
0: కాన్షియన్స్ స్ప్రెడ్స్ ఫ్రమ్ టాప్ టు టో.
1: కాన్షియస్నెస్ అనేటువంటిది సర్వత్రా ఉంటుండాలి.
0: కాన్షియస్నెస్ స్ప్రెడ్స్ ఎవ్రీవేర్.
1: కనుకని ఈ కాన్షియస్నెస్, కాన్షియన్స్, కాన్షియస్ ఈ మూడు కూడా ఏకాత్మతత్వం లే మూడు.
0: దేర్ఫోర్ కాన్షియస్నెస్, కాన్షియన్స్ అండ్ కాన్షియస్ వన్ అండ్ ది సేమ్ ప్రిన్సిపల్.
1: ఈ విధమైనటువంటి మూడు అవతారములతో కూడినటువంటిది మానవత్వము.
0: హ్యూమన్ లైఫ్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ ఆల్ దీస్ త్రీ ఫార్మ్స్.
1: దేహాత్మ భావాన్ని మొట్టమొదట అర్థం చేసుకోవాలి.
0: యు హావ్ టు నో ద నేచర్ ఆఫ్ ద బాడీ ఫస్ట్.
1: క్రమక్రమేణ కూడా నువ్వు దేహాత్మ భావాన్ని విసర్జించాలి.
0: Later on, you should give up this body feeling.
1: మానసిక తత్వాన్ని చక్కగా పరిశీలన చేయాలి.
0: You should investigate the nature of the mind.
1: మానసిక తత్వాన్ని పరిశీలన గావించిన తర్వాత ఆత్మతత్వంలో ప్రవేశించాలి.
0: After investigating the mind, you should merge in ఆత్మ.
1: మనసు అనేటువంటి అంత సులభమైన చిక్కదేటువంటి కాదు.
0: ఇట్స్ నాట్ సో ఈజీ టు కాంప్రిహెండ్ మైండ్.
1: చెప్పాను ఈ వస్త్రములకు దారముల యొక్క చేరిక ఉందాదని.
0: భగవాన్ సెడ్ దిస్ క్లాత్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ థ్రెడ్స్.
1: ఇదే మైండ్ యొక్క స్వరూపము.
0: దిస్ ద ఫార్మ్ ఆఫ్ ద మైండ్.
1: మొట్టమొదట థాట్స్ గా రూపొందుతుంది.
0: ఫస్ట్ ఇట్స్ ద ఫార్మ్ ఆఫ్ థాట్స్.
1: ఈ థాట్స్ నుంచి డిజైర్స్ గా వస్తుంది.
0: అవుట్ ఆఫ్ థాట్స్ ఇట్ కమ్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డిజైర్స్.
1: యొక్క చేరికనే మైండ్ గా మారిపోతుంది.
0: ఓన్లీ కాంబినేషన్ ఆఫ్ డిజైర్స్ ట్రాన్స్ఫార్మ్ ఇన్ ద మైండ్.
1: కాబట్టి మనసును నిర్మూలం గావించాలంటే మనం ఏం చేయాలి?
0: టు ఎన్హిలేట్ ద మైండ్ వాట్ షుడ్ వి డూ?
1: డిజైర్స్ ను మనం తగ్గించుకోవాలి.
0: షుడ్ రిడ్యూస్ అవర్ డిజైర్స్.
1: ఈ క్లాత్ లేకుండా మనం చేయాలంటే థ్రెడ్స్ అంతా తీసివేయాలి.
0: In order to see that the cloth does not exist, what you should do is remove threads.
1: Thread tisaste clothe ledu.
0: When you remove the threads, there is no cloth.
1: Desires tisaste mind ledu.
0: When there are no desires, there is no mind.
1: Kabatti ee desires ku konni recommendment yokka talampulu raavali.
0: So for these desires, certain thoughts are necessary.
1: Kanu thoughts ku bad thoughts ku manam choti ivvakunda chudali.
0: You should never give scope for bad thoughts.
1: Ha, bad thoughts ee yokka dinni pondutundo ade swaroopanni manam pondipothamu.
0: If there are bad thoughts, naturally you will assume bad form.
1: Red threads aithe red cloth ga untadi.
0: Red threads constitute a red
1: cloth. Black threads aithe black cloth ga untadi.
0: Black threads make a black cloth.
1: Kanukane manlo malinyamainatunte yokka mind kaligindattante mana thoughts malinyanga untundayi.
0: Bad mind speaks of bad thoughts behind.
1: Kanukane bad thoughts manam em matram avakasam ivvakoddu.
0: So we should never give scope for bad thoughts.
1: Alanti samayamlo neevu kontha varaku nu self realization cheyi.
0: At that time you have to realize the self.
1: Anaga is it good or bad?
0: You have to discriminate whether
1: right
0: it's good
1: or wrong.
0: Right or wrong.
1: కనుకనే ఈ డిస్క్రిమినేషన్ అనేటువంటిది మనం ప్రయత్నపూర్వకంగా సాధించాలి.
0: యూ షుడ్ ఎక్సర్సైజ్ దిస్ డిస్క్రిమినేషన్ విత్ ఆల్ ది
1: ఎఫర్ట్. నీ కాన్షియస్ నీకు సత్యాన్ని చెప్తుండాలి.
0: యువర్ కాన్షియన్స్ స్పీక్స్ ఆఫ్ ట్రూత్.
1: నీవు చేసేది తప్పు అని నీకు మనసుకే తోస్తుండాలి.
0: నేచురలీ విల్ నో వాట్ యువర్ డూయింగ్ ఇస్ రాంగ్.
1: ఇది తప్పు అని తెలిసినప్పుడు ఎందుకు నీవు దానిలో ప్రవేశించాలి?
0: వెన్ వన్స్ యూ నో దట్ ఇస్ రాంగ్, వై షుడ్ యూ డూ ఇట్?
1: కనుకనే నీకు మనసుకు నచ్చనటువంటి పనిలో నీవు ఏమాత్రం ప్రవేశించద్దు.
0: దట్ విచ్ డస్ నాట్ అగ్రీ అండ్ అక్సెప్ట్ విత్ యువర్ మైండ్ డోంట్ కమిట్, డోంట్ డూ ఇట్.
1: నీవు సత్య మార్గంలో ప్రవేశించు.
0: ఫాలో ద పాత్ ఆఫ్ ట్రూత్.
1: నీవు సత్యాన్ని పొందుతావు.
0: నేచురల్ యూ లెట్ ఇన్
1: భావం తద్భవతి.
0: యాజ్ ఇస్ ద థాట్ ఇన్ యాక్షన్ సో ఇస్ ద ఫార్మ్.
1: కనుక నీ మన యాక్షన్ పట్టే మన యొక్క జీవితం ఆధారపడి ఉంటుండాలి.
0: బేసింగ్ ఆన్ అవర్ యాక్షన్స్ అవర్ లైఫ్ డిపెండ్.
1: కనుక ప్రతి ఒక్కటి సాకారము నిరాకారము రెండింటి యొక్క ఏకత్వమే మానవాకారము.
0: One is formful, other is formless. These two are present in human life.
1: ఇప్పుడు సాకారం అంటే ఏమిటి?
0: What is this formful aspect?
1: ఇప్పుడు ఒక ఐస్ గడ్డ ఉంటుండాలి.
0: Here you have got ice.
1: ఇది ఐస్ గడ్డ అని సాకారంగా కనిపిస్తుండాలి.
0: You see the ice in full form.
1: కానీ
0: but
1: ఈ సాకారమని ఐసుగడ్డ లోపల కూడాను నిరాకారమనే వాటర్ చేరి ఉంటుండాలి.
0: దో ఐస్ హాస్ ఎ ఫామ్, వాటర్ విదిన్ హాస్ నో ఫామ్.
1: ఈ నిరాకారమనే వాటర్ లేకపోతే ఈ సాకారమనే ఐసుగడ్డ కాలేదు.
0: వితౌట్ దిస్ ఫార్మ్లెస్ వాటర్ యూ కెనాట్ హ్యావ్ ది ఐస్ దట్ హాస్.
1: కాబట్టి సాకార నిరాకారం రెండింటి యొక్క ఏకత్వము ఒక్కటే.
0: Therefore, the formful and formless
1: stand for the same.
0: These two are present in the human life.
1: సగుణత్వాన్ని మనం పెంచుకోవాలి.
0: We should develop this.
1: తద్వారా మనం నిగుణత్వాన్ని పొందుతాము.
0: And then only you can attain liberation.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: యువకులారా, యువతులారా,
0: యంగ్స్టర్స్, మెన్ అండ్ విమెన్,
1: ఈనాడు దేశమును పవిత్రమైన రీతిగా మీరు తీర్చిదిద్దాలంటే మీకే దీని యొక్క సార్థకం ఉంటుంది.
0: In order to mold this country, shape this, make it sacred, everything you should do that.
1: ఈనాడు ప్రపంచంలో వ్యాపించినటువంటి యొక్క అశాంతిని అంతా కూడా నిర్మూలు గావించేటువంటి యొక్క శక్తి సామర్థ్యం మీ అందే కలిగి ఉంటుంది.
0: You got all the capacity to remove and to kill restlessness that is.
1: ఈనాడు దేశాన్ని కాదు మనం కాపాడవలసింది.
0: It's not the country that is to be protected.
1: మనం కాపాడవలసింది సత్య ధర్మాన్ని కాపాడాలి.
0: What are to be protected are here the twin principles of సత్య and ధర్మ.
1: సత్య ధర్మాన్ని మనం కాపాడితే సత్య ధర్మమే దేశాన్ని కాపాడతాయి.
0: When once you protect uphold సత్య ధర్మ, they in turn will protect this country.
1: కనుక సత్య ధర్మమును కాపాడేటువంటి శక్తిమత్తములు ఈ యువతి యువకులు ఎందే ఉంటుండాలి.
0: Youngsters, men and women have got all the capacities to uphold the twin principles of సత్య ధర్మ.
1: ఈ సత్యాన్ని మీరు చక్కరైనటువంటి ఆచరణలో పెట్టి
0: you practice all that is said.
1: ఈ ఆచరణ ద్వారా ఏర్పడినటువంటి ఆనందాన్ని అందరికీ పంచి
0: and share the bliss, the joy out of practice.
1: తద్వారా ఆధ్యాత్మిక తత్వాన్ని అభివృద్ధి జీవించాలి.
0: Through this you can grow spiritually.
1: ఈనాడు దేశంలో ఆధ్యాత్మిక తత్వం అంటే హాస్యాస్పదంగా కనిపిస్తుంది.
0: Today the spirituality has become a matter of fun.
1: కారణం ఏమిటి?
0: Why?
1: ఈనాడు సాంకేతిక విజ్ఞాన శాస్త్రం విరిచిల్లిపోయింది.
0: Because the technology has increased.
1: ఇది అంతా కూడాను టెక్నాలజీని మీరు భావిస్తున్నారు కానీ ఈ టెక్నాలజీ కానీ కాదు, ట్రిక్నాలజీ.
0: యు సే ఇట్ ఇస్ టెక్నాలజీ, నో ఇట్ ఇస్ ట్రిక్నాలజీ.
1: దీనివల్లే మన యొక్క జీవితం అనేటువంటిది అంతా పోతుండాలి.
0: బికాస్ ఆఫ్ దిస్ ది వాల్యూ ఆఫ్ ద లైఫ్ ఇస్ గాన్.
1: అప్పటికప్పటికి ఆనందాన్ని అందించేటువంటి రీతిగా మనం భావిస్తున్నామే కానీ దీని ద్వారా ఎంతో ప్రమాదాలు సంభవిస్తున్నాయి.
0: ఇట్ గివ్స్ యూ టెంపరీ గెయిన్స్ బట్ ఇట్ విల్ పుట్ యూ టు డేంజర్.
1: మన పూర్వీకులు ఏ విధంగా బ్రతికారు?
0: హౌ డిడ్ అవర్ ఏన్షియన్స్ లివ్?
1: మన పూర్వీకులు ఏ విధమైనటువంటి శాంతి సంతోషం అనుభవించారు?
0: వాట్ ఇస్ ద రీజన్ behind their happiness and peace?
1: Anadu variki ashanti ante emo teliyadu.
0: They had no idea of restlessness.
1: Bayam ante emo teliyadu.
0: They had no fear.
1: Karanam emti?
0: Why?
1: Satya dharmanni aashrayistu pothunnaru.
0: Because they have dedicated for these two.
1: Kudanu technology ni meer bhavistunnaru kani ee technology kani kadu, technology.
0: You say it is technology, no it is a technology.
1: Ee valle mana yokka jeevitham anetundanta pothundali.

0: ఆశ్రయిస్తున్నారు.
1: బికాస్ దే హావ్ డెడికేటెడ్ ఫర్ దీస్ టూ ద ట్రూత్.
0: ఈ రెండింటిని మనం ఆశ్రయించినప్పుడు భయం అనేది మనకు ప్రవేశించడానికి వీలే లేదు.
1: దెన్ వన్స్ యూ సరెండర్ టు దీస్ టూ యుల్ బి ఫియర్లెస్.
0: ఈనాడు ఎంత వేధావి అయినా, ఎంత బుద్ధి తెలివి కలవారైనా, ఎంత విద్యావంతుడైనా, క్షణ క్షణమునకు నువ్వు భయము భయము భయము.
1: యు మే బి హైలీ ఇంటెలిజెంట్, హైలీ ఎడ్యుకేటెడ్ అండ్ ఇంటెలెక్చువల్, బట్ యువర్ ఫియర్ స్ట్రిక్ట్.
0: ఈ సైన్స్ అండ్ విజ్ఞానం ఎంత వరకు వచ్చింది?
1: సైన్స్ అండ్ టెక్నాలజీ హౌ ఫార్ హ్యాస్ ఇట్ గాన్?
0: చాలా పెరిగిపోయింది.
1: ఇట్ హెస్ గ్రోన్ ఎ లాట్.
0: సైన్స్ ఎంత పెరిగి పైకి పోయిందో,
1: సైన్స్ హెస్ గాన్ అప్ సో మచ్,
0: సెన్సెస్ అంత కిందికి దిగిపారిపోయినాయి.
1: సెన్సెస్ హావ్ కమ్ డౌన్, సెన్సెస్ హావ్ కమ్ డౌన్, డిక్లైన్.
0: సైన్స్ పెరిగినటువంటిది మీరు చూస్తున్నారు, కానీ సెన్సెస్ ఎంత లో క్లాస్ కు దిగిపోయిందో మీరు యోచన చేయటం లేదు.
1: యూ హ్యావ్ సీన్ ద ప్రోగ్రెస్ ఆఫ్ ది సైన్స్, బట్ యూ హ్యావ్ నాట్ నోటీస్ ద డిగ్రేడేషన్ ఆఫ్ సెన్సెస్.
0: ఈ సైన్స్ కు ఈ యొక్క ఆధ్యాత్మికతకి ఉండినటువంటి వ్యత్యాసాన్ని మీరు గుర్తించాలి.
1: నో ద డిఫరెన్స్ బిట్వీన్ సైన్స్ అండ్ స్పిరిచువాలిటీ.
0: వేదాంతం అనేటువంటిది పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే, పూర్ణము ఫుల్ సర్కిలే ఒక ఆధ్యాత్మికము.
1: స్పిరిచువాలిటీ ఇస్ ఎ ఫుల్ సర్కిల్.
0: ఎక్కడ బయలుదేరిందో తిరిగి అక్కడికే పోయి నిలిచిపోతుండాలి.
1: ఇట్ స్టాప్స్ అట్ ద ప్లేస్ ఆఫ్ ఇట్స్ ఆరిజిన్.
0: అది పూర్ణంగా ఉంటుండాలి.
1: ఇట్ ఈస్ ఫుల్.
0: ఇందులో హాఫ్ మనం తుడిచివేసినప్పుడు సెమీ సర్కిల్ గా బయలుదేరుతుంది.
1: ఇఫ్ యూ వైప్ హాఫ్ ఆఫ్ ఇట్, ఇట్ బికమ్స్ ఎ సెమీ సర్కిల్.
0: ఆ సెమీ సర్కిల్ సి ఆకారాన్ని పొందిపోతుంది.
1: ద సెమీ సర్కిల్ ఇస్ సి షేప్.
0: ఆ సెమీ సర్కిల్ ఇస్ సైన్స్ అన్నారు.
1: దిస్ సెమీ సర్కిల్ ఇస్ సైన్స్.
0: ఒక దగ్గర బయలుదేరింది, ఒక దగ్గరకు వచ్చి నిలిచిపోతుండాలి. ఇది మరీ చేరటం లేదు.
1: ఇట్ స్టార్ట్స్ ఎట్ వన్ పాయింట్, ఎండ్స్ ఎట్ ఎ డిఫరెంట్ ప్లేస్, దే డోంట్ మీట్.
0: ఈ మధ్యలో అగాధమైనటువంటి యొక్క అశాంతి ఇమిడిపోయి ఉంటుండాలి.
1: దేర్ ఇస్ ఎ హాలో వైట్ స్పేస్ ఇన్ బిట్వీన్ ఆఫ్ రెస్ట్లెస్నెస్.
0: ఈ అశాంతికి మూల కారణం ఈ సైన్సే.
1: ఇట్ ద సైన్స్ దట్ ద మెయిన్ కాజ్ ఫర్ రెస్ట్లెస్నెస్.
0: సైన్స్ అంటే చాలా మంది వర్ణిస్తూ పొగుడుతూ, అనేక మంది మినిస్టర్స్ కూడా దీన్ని అనేక విధములుగా కూడా కొనియాడుతుంటారు.
1: మెనీ మినిస్టర్స్, మెనీ అథారిటీ ఎక్స్టోల్ ప్రైజ్ ది.
0: దేనికైనా ఒక పరిమితం ఉంటుండాలి.
1: ఎవ్రీథింగ్ షుడ్ బి అండర్ సర్టన్ లిమిట్.
0: సైన్స్ పెరగడం చాలా మంచిది.
1: ఇట్స్ గుడ్ దట్ సైన్స్ షుడ్ గ్రో.
0: ప్రజలకు అనుకూలం పరిచేటువంటి ఒక విద్యా విధానంలో పెట్టడం మంచిది.
1: ఇట్ షుడ్ ప్రొవైడ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ కన్వీనియన్స్.
0: టెక్నాలజీ అనేటువంటి కూడా చాలా అవసరమే.
1: అడ్వాన్స్మెంట్ ఇస్
0: నీడెడ్. కానీ మితిమీరిపోతుండాలి.
1: బట్ ఇట్స్ టూ మచ్.
0: ఈ సైన్స్ వల్ల ఏమి ఏర్పడిపోయింది?
1: వాట్ ఈస్ ది రిజల్ట్?
0: ఆటమ్ బాంబులు, హైడ్రోజన్ బాంబులు ఇలాంటివంతా అభివృద్ధి వస్తున్నారు.
1: సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్ లెడ్ టు ది డిస్కవరీ ఆఫ్ ఆటమ్ బాంబ్, హైడ్రోజన్ బాంబ్, నైట్రోజన్ బాంబ్.
0: ఇవంతా చంపడానికి చేసేటువంటి ప్రయత్నాలే.
1: దే ఆర్ ఆల్ మెంట్ ఫర్ ఎనిహిలేషన్.
0: భయాన్ని అభివృద్ధి పరిచేటువంటి ప్రయత్నాలే.
1: యూ విల్ బి ఫియర్ స్ట్రికెన్.
0: చంపడం కీటకమైన చంపుతుంది.
1: ఆఫ్టర్ ఆల్ ఈవెన్ ఇన్సెక్ట్ కెన్ కిల్ ఫర్ దట్ మ్యాటర్.
0: ఈ చంపడానికి ఇంత పెద్ద బాంబులు చేయాలనా?
1: వై షుడ్ యూ ఇన్వెంట్ బాంబ్స్ టు కిల్?
0: కోట్లు ఖర్చు చేయాలనా?
1: వై షుడ్ యూ స్పెండ్ క్రోర్స్?
0: దీని ఖర్చు పెట్టేటువంటి ధనాన్ని ప్రజలకు సద్వినియోగం చేస్తే ఎంత బాగుంటుంది?
1: ఆల్ దిస్ మనీ కుడ్ బి మేడ్ యూజ్ ఆఫ్ ఫర్ ది ప్రోగ్రెస్.
0: వాళ్ళు ఆ కంట్రీ వాళ్ళు చేశారని ఇంకొక కంట్రీ వాడు ఇంకొక బాంబు చేసేది, ఈ కంట్రీ వాళ్ళు చేశారని ఇంకొక కంట్రీ వాడు ఇంకోటి చేసేది. ఈ విధంగా సర్వము బాంబులతో నిలిచిపోతే ప్రపంచమే భస్మం అయిపోతుంది.
1: కంట్రీస్ కంపీట్ విత్ ఈచ్ అదర్ in inventing these bombs. When you have bombs, the whole world will be annihilated.
0: Chakkani oka upamanam,
1: but this is a very good example.
0: Mahabharatam lopala,
1: in Mahabharat,
0: pancha pandavulu,
1: there are pandavas.
0: Indulo pedda vaadu dharmajudu.
1: The eldest is dharmajudu.
0: Ee dharmajudu tarvata bhimudu.
1: Next one is bhima.
0: Bhimudu tarvata arjunudu.
1: Then arjuna.
0: Arjuna tarvata nakula sahadevulu.
1: Then nakula and sahadeva.
0: Ee aidu mandi lopala kudanu,
1: among the five,
0: ee migilina naluguru kudanu ధర్మజుని మాత్రం అనుసరించేటువంటి వారు.
1: ఫోర్ ఫాలో ధర్మజ, ది ఎల్డెస్ట్.
0: ఈనాడు ఈ ప్రపంచం యొక్క కోరికలంతా మనం తీసుకుంటే,
1: వెన్ యూ జస్ట్ టేక్ ది వరల్డ్ ఇన్ టు కన్సిడరేషన్,
0: అనేక ట్యాంకులు, ఒక బాంబుస్ ఎక్కువ ఇవన్నీ అభివృద్ధి పరిచినటువంటి వాడు రష్యా వాళ్ళు ఉన్నారు, అమెరికా వాళ్ళు ఉంటున్నారు.
1: యూ హావ్ గాట్ ది అమెరికన్స్ అండ్ రష్యన్స్ హూ ఇన్వెంటెడ్ సో మెనీ బాంబ్స్.
0: ఈ అమెరికన్స్ అనేటువంటి వాడు అర్జున్ వంటి వాళ్ళు.
1: అమెరికన్స్ దే సింబలైజ్ అర్జున.
0: ఎట్లా?
1: హౌ?
0: అర్జున, పాల్గొన, పార్థివ, కిరీటి, శతవాహన, భీమిశ్చర్య, జయకృష్ణ, సవిశాచి, ధనుంజయ అనేక అస్త్రశస్త్రములంతా కూడా ధరించి ఒక్కతూరి భస్మం గావించేటువంటి శక్తి అర్జున్లో ఉంటుండాలి.
1: అర్జున హ్యాస్ సో మెనీ టైటిల్స్ అండ్ హీ హాస్ గాట్ సో మెనీ బాంబ్స్ ఆన్ హ్యాండ్ అండ్ హీ కెన్ డిస్ట్రాయ్ ది హోల్ వరల్డ్.
0: భీముడు చూస్తామా, మంచి బలవంతుడు.
1: భీమా సో ఫిజికల్
0: భుజబలము, బుద్ధి బలము, గద బలము.
1: హీ హాస్ గాట్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ ది మైండ్, ది స్ట్రెంగ్త్ ఆఫ్ ది ఫిజికల్ బాడీ అండ్ ఆల్సో విత్ మేస్ of his tanks.
0: దీన్నంతా కూడాను రష్యన్స్ గా మనం భావించుకున్నాం.
1: అండ్ భీమా స్టాండ్స్ ఫర్ రష్యా.
0: భారతదేశం ఏమీ చేయలేదు అనుకుంటారు.
1: యు థింక్ దట్ భారత్ ఈస్ నాట్ డూయింగ్ ఎనీథింగ్?
0: కాదు.
1: నో,
0: భారతదేశము ధర్మజుడు వంటి వాడు.
1: భారత్ స్టాండ్స్ ఇన్ ది ప్లేస్ ఆఫ్ ధర్మ.
0: ఈనాడు మనం చేయవలసినటువంటి బాంబు ఏమిటి? ధర్మాభివృద్ధి చేయాలి.
1: వాట్ ద బాంబ్ దట్ వీ షుడ్ మ్యానుఫ్యాక్చర్ ఈస్ టు స్ప్రెడ్ ధర్మ.
0: ధర్మాన్ని మనం అభివృద్ధి చేస్తే ఈ యొక్క భుజబలము, బుద్ధిబలము ఉండినటువంటి వారంతా కూడా ధర్మజనుడికి శరణ

0: అయిపోతారు.
1: దెన్ వన్స్ యూ డెవలప్ అండ్ గ్రో మోర్ ఇన్ ధర్మ, ద ఫిజికల్ స్ట్రెంగ్త్ అండ్ మెంటల్ స్ట్రెంగ్త్ విల్ ఫాల్.
0: మనం ఎవరిని ఏ విధంగా హింసించకూడదు.
1: యూ డోంట్ నీడ్ టు హార్మ్ ఎనీవన్.
0: అహింస పరమో ధర్మ.
1: యూ షుడ్ ఫాలో ద ప్రిన్సిపల్, సుప్రీం ప్రిన్సిపల్.
0: ఎవరిని మనం బాధించకూడదు.
1: యూ షుడ్ నాట్ హార్మ్ ఎనీ.
0: ఆ విధమైన ధర్మాన్ని మనం అనుసరించి మనకు ఏ బాంబులు అక్కర్లేదు, ఏ విధమైన అస్త్రశస్త్రములు అక్కర్లేదు.
1: వెన్ వన్స్ యూ ఫాలో దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ నాన్ వయలెన్స్, యూ డోంట్ నీడ్ ఎనీ.
0: ధర్మమే భారతీయుల యొక్క ప్రధానమైన అస్త్రము.
1: వాట్ ఈస్ ది మెయిన్ వెపన్ ఆఫ్ భారతీయ?
0: సత్యమే ప్రధానమైన భారతీయుల యొక్క కిరీటము.
1: అండ్ దిస్ ట్రూత్ ఈస్ ద క్రౌన్ ఆఫ్.
0: ఏ దేశం వారికైనా కానీ సత్యము ధర్మము చాలా ప్రమాణము.
1: You may belong to any country. It is the truth that is your main lie.
0: అన్ని దేశములో వాళ్ళకును సత్యం ఒక్కటే.
1: For everyone, truth is one.
0: సత్యం అనేటువంటి ట్రూత్.
1: ట్రూత్
0: ఇక్కడ అమెరికన్ ట్రూత్, రష్యన్ ట్రూత్, పాకిస్తాన్ ట్రూత్, ఇండియా ట్రూత్ అని భేదం ఉందా? లేదు. ట్రూత్ ఈజ్ వన్.
1: Truth is one. There cannot be American truth, Russian truth, and Pakistan truth, so on and so forth.
0: ఏ భేదము లేదు.
1: There is no difference.
0: కాబట్టి అన్ని దేశముల వారు కూడాను సత్యాన్ని ధర్మాన్ని అనుసరించాలి.
1: All countries should follow the principles of satya and dharma.
0: ఈ రెండింటిని అనుసరించితే ఈ యొక్క ఏ విధమైనటువంటి కలతలు కల్లోలంలో ఉంటుండవు.
1: When once you follow these two principles, there will be no conflict, there will be no fight.
0: అన్ని దేశములు కూడాను శాంతిగా ఉంటుండాలి.
1: All countries should live in peace.
0: ఈ పిల్లలు మీరు అనేక పర్యాయం చెప్తున్నారు కానీ అర్థం తెలియకుండా పోవచ్చును.
1: యు మే సే రిపీటెడ్లీ బట్ యు మే నాట్
0: భజన అయిన తర్వాత శాంతి శాంతి శాంతి మూడు పర్యాయం చెప్తున్నారు.
1: ఆఫ్టర్ భజన్స్ యు సే దిస్ వర్డ్ శాంతి థ్రైస్.
0: అయితే నాలుగు పర్యాయం ఎందుకు చెప్పకూడదు?
1: వై నాట్ ఫోర్ టైమ్స్?
0: లేకపోతే రెండు పర్యాయం ఎందుకు చెప్పకూడదు?
1: వై నాట్ ఓన్లీ ట్వైస్?
0: కానీ మూడు పర్యాయం చెప్పడంలో ఉన్నటువంటి అంతరార్థాన్ని గుర్తించాలి.
1: బట్ వీ సే థ్రైస్ విత్ ద మీనింగ్ పర్పస్ బిహైండ్.
0: మొదటి శాంతి శారీరక శాంతి.
1: First, you should have peace at the body level.
0: రెండో శాంతి మానసిక శాంతి.
1: You should have peace mentally.
0: మూడో శాంతి ఆత్మ శాంతి.
1: You should have peace from the point of ఆత్మా.
0: కనుకనే మనకు శారీరక మానసికంగా శాంతి ఉండి ఆత్మ శాంతి లేకపోతే ప్రయోజనం లేదు.
1: ఇఫ్ యూ గాట్ పీస్ అట్ ద లెవెల్ ఆఫ్ ద బాడీ అండ్ ద మైండ్, ఇఫ్ దేర్ ఇస్ నో పీస్ ఇన్ ఆత్మ
0: మానసిక శాంతి ఉంటే శారీరకంగా శాంతి లేకపోతే ప్రయోజనం లేదు.
1: ఇఫ్ దేర్ ఇస్ పీస్ ఇన్ ఆత్మ అండ్ ద మైండ్, ఇఫ్ దేర్ ఇస్ నో పీస్ ఇన్ ద బాడీ, ఇట్స్ యూస్లెస్.
0: ఆత్మ దేహము మంచిగా ఉంటుంటే మానసిక శాంతి లేకపోతే ప్రయోజనం లేదు.
1: ఇఫ్ ది బాడీ అండ్ ఆత్మ ఆర్ ఫైన్, ఇఫ్ దేర్ ఇస్ నో మెంటల్
0: పీస్, మూడు శాంతిగా ఉండాలి.
1: ఆల్ ది త్రీ షుడ్ బి ఇన్ పీస్.
0: కనుకనే మనము మానసిక శాంతి, దేహ శాంతి, ఆత్మ శాంతి మూడింటి నిమిత్తమే శాంతి శాంతి శాంతి అంటున్నాం.
1: ఫర్ ఫిజికల్ పీస్, మెంటల్ పీస్ అండ్ ది పీస్ ఆఫ్ ది స్పిరిట్.
0: ప్రాచీనుడైనటువంటి వారు దేశం యొక్క ఉద్దార నిమిత్తమై, ధర్మస్థాపన నిమిత్తమై మిత భాషను వారు ఉపయోగపెడుతూ వచ్చారు.
1: ది ఏన్షియన్స్ దే టాక్డ్ లెస్ ఫార్ ద గ్రోత్ అండ్ ద ప్రోగ్రెస్ ఆఫ్ ది కమ్యూనిటీ.
0: ఎందుకోసం ఈ మిత భాషను ప్రవేశపెట్టారు?
1: వై డిడ్ దే టాక్ లెస్? వై?
0: ఈ మిత భాష వల్ల ధర్మమును పోషించిన వారం అవుతాము, సత్యాన్ని కాపాడిన వారం అవుతాము అనుకున్నారు.
1: దే థాట్ బై టాకింగ్ ఇన్ ఎ లిమిటెడ్ వే దే కెన్ ఫాలో ప్రిన్సిపల్స్ ఆఫ్ సత్య అండ్ ధర్మ.
0: అనగా అధికంగా పోతే ఈ మాటల్లో కొంత అసత్యం ప్రవేశించవచ్చు.
1: బై టాకింగ్ టూ మచ్ దేర్ ఇస్ ఎవ్రీ స్కోప్ ఫర్ లై.
0: కనుకని తక్కువ మాట్లాడినప్పుడు అసత్యానికి అవకాశం ఉండదు.
1: వెన్ యూ టాక్ లెస్ దేర్ ఇస్ నో స్కోప్ ఫర్ లై.
0: కనుకని ఆనాటి ఋషులందరూ కూడా ఈ పవిత్రమైనటువంటి మార్గాలను ఇంత సున్నితమైనటువంటి దీంతో మనకు ప్రవేశపెట్టి ఇచ్చారు.
1: ఏన్షియన్స్ సేజెస్ ఫాలోడ్ దిస్ సాఫ్ట్ సటిల్ పాత్.
0: కనుకని లెస్ టాక్ మోర్ వర్క్.
1: సో దేర్ షుడ్ బి లెస్ టాక్ మోర్ వర్క్.
0: ఈనాడు మాటల చేతనే మనకు అనేక విధమైన అసత్యాలు ప్రవేశిస్తున్నాయి.
1: బై టాకింగ్ టూ మచ్ వీ స్పీక్ లైస్.
0: ఈ అన్నింటి ఎందుకు ఏది ప్రధానమైనటువంటిది?
1: వాట్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫ్ ఆల్?
0: లవ్, లవ్, లవ్.
1: లవ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫ్ ఆల్.
0: ఈ లవ్ తో నీవు చేత్తో పని చేసినప్పుడు అది ధర్మం అయిపోతుంది.
1: వెన్ యూ వర్క్ విత్ లవ్ ఇట్ ఇస్ బౌండ్ టు బి ధార్మిక్.
0: ఈ ప్రేమతో నీ హృదయాన్ని విచారణ చేసినప్పుడు అది శాంతి ఏర్పడుతుంది.
1: ఇఫ్ యూ ఎంక్వైర్ విత్ లవ్ యూ విల్ అటైన్ పీస్.
0: ఈ ప్రేమ చేత నీవు పలుకులు పలికినప్పుడు అవే సత్యమైపోతాయి.
1: వెన్ యూ స్పీక్ విత్ లవ్ దట్ ఇస్ బౌండ్ టు బి ట్రూత్.
0: కనుకని అన్ని ప్రేమతో లీనమై ఉంటుండాలి.
1: ఎవ్రీథింగ్ ఇస్ కంటైన్డ్ విదిన్ దిస్ లవ్.
0: ఈ ప్రేమ తత్వాన్ని మనం చక్కగా గుర్తించాలి.
1: వీ షుడ్ రికగ్నైజ్ క్లియర్లీ ద నేచర్ ఆఫ్ లవ్.
0: ఆ ప్రేమనే ప్రాణము.
1: దట్ లవ్ ఇస్ లైఫ్.
0: ఆ ప్రేమనే పరమాత్మ.
1: అండ్ దిస్ లవ్ ఇస్ గాడ్.
0: లవ్ ఇస్ గాడ్. లివ్ ఇన్ లవ్.
1: లవ్ ఇస్ గాడ్.
0: ఈ విధమైనటువంటి పవిత్రమైనటువంటి గుణములను మనం అర్థం చేసుకోలేకపోతున్నాం.
1: వి ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ దిస్ సీక్రెట్.
0: మన లవ్ అంతా కూడా అనేక రకమైనటువంటి ఒక మార్గంలో ప్రవేశపెట్టి అంత ఒక విధమైనటువంటి ఒక పొల్యూషన్ చేసుకుంటున్నాం.
1: వి హావ్ పొల్యూటెడ్ దిస్ లవ్ బికాజ్ ఇట్ ఇస్ డైవర్టెడ్, మిస్ డైరెక్టెడ్.
0: ఎవరిని ఏ విధంగా ప్రేమించాలి?
1: హౌ టు లవ్? వాట్
0: ఇది? సత్యాన్వేషణ.
1: దిస్ ఇస్ ఇన్వెస్టిగేషన్ ఆఫ్ ట్రూత్.
0: సత్యం ఒకటే కదా, దీన్ని ఇన్వెస్టిగేషన్ ఎందుకు చేయాలి?
1: ద ట్రూత్ ఈస్ వన్, వై షుడ్ యూ ఎంక్వైర్?
0: అయితే కన్నులు చూచినాయి.
1: ఐస్ హావ్ సీన్.
0: ఎవరిని చూచినాయి? తల్లిని చూచినది కన్ను.
1: eyes have seen the mother.
0: Same eyes భార్యను చూచింది.
1: The same eye watches
0: wife. Same eyes డాటర్ను చూచింది.
1: Same eye watches
0: daughter.
1: Same
0: eyes డాటర్ని చూచింది.
1: Same eyes watches daughter.
0: అయితే చూచినది ఒకే కన్న అయినప్పటికీ ఇవరు తల్లి, ఈమె కోడలు, ఈమె భార్య అనేటువంటి విచక్షణ జ్ఞానం వల్ల వాడి ప్రవర్తన మారిపోతుంటుంది.
1: It is the same eye that has seen the wife, the daughter and daughter-in-law. But depending upon the feeling, well, his behavior depends.
0: చూచినప్పుడు ఆమె పరస్త్రి లేక నమస్త్రీ అనేటువంటి విచారణ అక్కడ జరుగుతుంది.
1: When one sees his, he understands whether she belongs to him or not.
0: మన సిస్టర్స్ ను పరాయి మగపిల్లలు చూచినప్పుడు, వారి విద్యను హాస్యం చేసినప్పుడు మనకి ఎంత కష్టం వేస్తుంది.
1: యూ విల్ ఫీల్ వెరీ సాడ్ ఇఫ్ అదర్ బాయ్స్ మేక్ ఫన్ ఆఫ్ యువర్ సిస్టర్స్.
0: అదే విధంగానే నీవు పరాయి పిల్లల్ని చూసినప్పుడు వారి బ్రదర్స్ కి ఎంత కష్టం వేస్తుంది.
1: సిమిలర్లీ ఇఫ్ యూ మాక్ ఎట్ ద సిస్టర్స్ ఆఫ్ అదర్స్ దే ఆల్సో ఫీల్ సో సాడ్.
0: ఈ విధమైనటువంటి గుణాన్ని మనం చక్కగా విచారణ చేస్తూ రావాలి.
1: వీ షుడ్ అండర్స్టాండ్ దీస్ క్వాలిటీస్ స్లోలీ.
0: ఏ కష్టం మనకు జరిగినప్పుడు మనం ఎంత బాధపడతామో ఆ కష్టం మరొకరికి జరగకూడదు అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
1: ఏ డిఫికల్టీ మేక్స్ యూ ఫీల్ సాడ్ ఇట్ ఇస్ ద సేమ్ విత్ ఎవ్రీబడీ. యూ షుడ్ నో దిస్ ప్రిన్సిపల్.
0: కనుకనే ఏకాత్మ భావాన్ని మనం పెంచుకోవడానికి ప్రేమను సరైన రీతిలో ఉంచుకోవాలి.
1: టు డెవలప్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ అండ్ వన్నెస్ యూ షుడ్ డెవలప్ గ్రో.
0: అయితే పిల్లలు చాలా మంచివారే.
1: Students, children are no doubt good.
0: వాతావరణం పట్టి వారు మార్పు చెందుతుంటారు.
1: బట్ దే చేంజ్ బికాస్ ద ఎన్వైరన్మెంట్.
0: ఈ విధమైనటువంటి సత్యతత్వములు గుర్తించలేకపోవడం చేతనే పెడమార్గం పడుతుంటారు.
1: బికాస్ దే డోంట్ అండర్స్టాండ్ ద ట్రూత్ దే ఆర్ పర్వర్టెడ్.
0: ఐన్స్టీన్ అనేటువంటి వాడు చాలా మందు సామగ్రిని తయారు చేస్తూ వచ్చాడు.
1: ఐన్స్టీన్ ఇన్వెంటెడ్ సో మెనీ ఆర్మ్స్.
0: చాలా చేసి చేసి చేసి కావలసినంత ధనము సంపాదించాడు.
1: హి డిస్కవర్డ్ ఎ లాట్ అండ్ ఎర్న్ మనీ.
0: కట్టకడపటికి సత్యాన్ని గుర్తించాడు.
1: ఫైనలీ అండర్స్టూడ్ ద ట్రూత్.
0: ఈ మందు సామాన్ ఎన్ని ప్రాణములు తీస్తుందో ఏమిటో.
1: వాట్ ఫర్ ఆల్ దిస్ అమ్యునిషన్ ఇస్
0: తెలుసుకున్నటువంటి విద్య.
1: ఇస్ ఇట్ వాట్ ఐ హావ్ లెర్న్డ్.
0: నేను సత్సంగంలో ప్రవేశించలేకపోయాను.
1: ఐ కుడ్ నాట్ జాయిన్ గుడ్ కంపెనీ.
0: కేవలం ఈ సైంటిస్ట్ లో నేను ప్రవేశించి అనేక విధమైనటువంటి దుర్మార్గంకు గురి అయిపోయాను.
1: ఐ హావ్ బికమ్ ఎ సైంటిస్ట్ అండ్ కాజ్ ఫర్ ఆల్ డిస్ట్రక్షన్.
0: అప్పుడు భగవద్గీత చూసి చెప్పాడు.
1: దెన్ హి హస్ గాన్ త్రూ భగవద్గీత.
0: టెల్ మీ యువర్ కంపెనీ ఐ షల్ టెల్ యూ వాట్ యు ఆర్.
1: దెన్ హి సెడ్ టెల్ మీ యువర్ కంపెనీ ఐ షల్ టెల్ యూ వాట్ యు ఆర్.
0: నీవు ఎలాంటి గుంపును చేరుతావో అలాంటి బుద్ధులు నీలో వస్తుంటాయి.
1: యాజ్ ఇస్ ద కంపెనీ సో యూ బికమ్.
0: అలాంటి వాడు నీవు అని భావించవచ్చు.
1: యూ షుడ్ మేక్ కన్సిడర్ సో.
0: దుష్టంగానే మనం ఏమాత్రము చేరకూడదు.
1: యూ షుడ్ రన్ అవే ఫ్రమ్ బ్యాడ్ కంపెనీ.
0: కనుకనే మనము చెడ్డ కంపెనీ నుంచి దూరం అయిపోయి మంచి కంపెనీతో మనం చేరాలి.
1: యూ షుడ్ రన్ అవే ఫ్రమ్ బ్యాడ్ కంపెనీ అండ్ జాయిన్ గుడ్ కంపెనీ.
0: ఆ గుడ్ కంపెనీ అంటే ఏమిటి?
1: వాట్ ఈస్ దిస్ గుడ్ కంపెనీ?
0: ఎవరు గుడ్ ఎవరు బ్యాడ్?
1: హూ ఇస్ గుడ్ అండ్ హూ ఇస్
0: బ్యాడ్? ఆ నిర్ణయించడం ఎవరి చేత కాదు.
1: ఇట్ నాట్ పాసిబుల్ ఫర్ ఎనీవన్ టు డిసైడ్.
0: సత్సంగము అన్నారు.
1: దిస్ ఇన్ వేదాంత ఇట్స్ కాల్ సత్సంగ.
0: సత్సంగం అంటే ఏమిటి?
1: వాట్ ఇస్ దిస్ సత్సంగ?
0: సత్ అది.
1: సత్ మీన్స్ దట్.
0: అదే దైవము.
1: దట్ ఈస్ గాడ్.
0: కాబట్టి దైవంతో మనం సంఘం చేసుకోవాలి.
1: సో వీ షుడ్ హావ్ కంపెనీ ఆఫ్ గాడ్.
0: అది సత్సంగం అంటే కానీ భక్తులు, భజన చేసేవారు, ఈ యొక్క సేవ చేసే వీళ్ళందరితోనూ చేరటం కాదు.
1: సత్సంగ డస్ నాట్ మీన్ ద కంపెనీ ఆఫ్ ద భజన్ సింగర్స్ ఆర్ ద వర్కర్స్.
0: కానీ సింగర్స్ లో కూడా సిన్నర్స్ ఉంటారు.
1: అమాంగ్ సింగర్స్ దేర్ ఆర్ సిన్నర్స్ ఆల్సో.
0: కనుక ఎవరు మంచో ఎవరు చెడ్డో చెప్పలేము.
1: యూ కెనాట్ డిసైడ్ హూ ఇస్ గుడ్ అండ్ బ్యాడ్.
0: నీ యొక్క హృదయంలో దైవత్వంతో నీవు సంఘం చేయించుకో.
1: యు బీ ఇన్ ద కంపెనీ ఆఫ్ గాడ్.
0: అప్పుడే నీకు సరైన భావాలు వస్తుంటాయి.
1: దెన్ యూ విల్ హావ్ ప్రాపర్ ఫీల్.
0: దైవం నాలోనే ఉంటున్నాడు, నేనే దైవము అనేటువంటి తత్వాన్ని బోధించుకుంటే నీకు అన్ని సత్సంగమే రూపొందుతుంది.
1: వెన్ వన్స్ యూ ఆర్ అవేర్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ గాడ్ ఈస్ విత్ ఇన్ యూ. యూ
0: ఒకానొక సమయం లోపల
1: ఎట్ వన్ టైమ్
0: పుత్లీ బాయ్ గాంధీ తల్లి.
1: ద మదర్ ఆఫ్ గాంధీ పుత్లీ బాయ్.
0: గాంధీ విదేశాలకు వెళ్లి చదవాలని చెప్పని సంకల్పించుకున్నాడు.
1: గాంధీ హాస్ గాన్ అబ్రాడ్ టు స్టడీ.
0: కానీ తల్లికి చాలా కష్టమేసింది.
1: మదర్ ఫెల్ సాడ్.
0: నీ విదేశాలకు వెళ్ళడానికి వీలు కాదని.
1: షి సెడ్ యు కెనాట్ గో అబ్రాడ్.
0: కానీ ఎంతనో ఫోర్స్ చేశాడు గాంధీ.
1: బట్ గాంధీ ఫోర్స్
0: నీ హైయర్ ఎడ్యుకేషన్ పోవాలా, ఎక్కువ విద్య నేర్చుకోవాలి అన్నాడు.
1: హీ వాంటెడ్ టు కంటిన్యూ హిస్ స్టడీస్ అబ్రాడ్.
0: కనుక నేను పోయే తీరాలి అన్నాడు.
1: హీ డిసైడెడ్ టు గో.
0: కానీ తల్లి పోకూడదు అని గట్టిగా ఉందనిచ్చింది.
1: మదర్ డిడ్ నాట్ గివ్ హిమ్ పర్మిషన్.
0: ఎందుకు పోకూడదు అన్నాడు.
1: హీ సెడ్ వై నాట్.
0: అయితే నాకు మొట్టమొదటి ప్రామిస్ చేసి నీ వెళ్ళమని చెప్పింది.
1: మదర్ వాంటెడ్ హిమ్ టు మేక్ ఎ ప్రామిస్ ఫస్ట్.
0: అప్పుడు ఆమె ప్రామిస్ చేసింది ఏమని చేయించింది.
1: వాట్ వాజ్ ద ప్రామిస్?
0: మూడు రకమైనటువంటి యొక్క మకారములను ప్రామిస్ చేయించుకుంది.
1: షీ వాంటెడ్ హిమ్ టు మేక్ ప్రామిసెస్ దట్ స్టార్ట్ విత్ ది లెటర్ మా.
0: మద్యపానము
1: ఫస్ట్. మద్యపాన డ్రింకింగ్.
0: ఇది ఏమాత్రము అభ్యాసం చేయకూడదు.
1: నెవర్ డ్రింక్.
0: ధూమపానము ఇది ఏమాత్రం కూడా నువ్వు తీసుకోకూడదు.
1: ధూమపాన స్మోకింగ్ యూ షుడ్ నెవర్ స్మోక్.
0: మగువ సమ్మత్తము ఇది ఏమాత్రము జరపకూడదు.
1: మగువ సమ్మత్ ఉమనైజేషన్ యూ షుడ్ నాట్ హ్యావ్.
0: ఈ మూడింటి యొక్క తత్వంలో నీవు సరైన రీతిగా ఉంటే నీవు వెళ్ళు బయట.
1: ఇఫ్ యు ఆర్ కాషియస్ ఇన్ దీస్ త్రీ ఆస్పెక్ట్స్ yes, you can go abroad.
0: ఈ మూడింటి ఎందుకు కూడా నాకు ప్రామిస్ చేయమని చెప్పింది.
1: She insisted that he should make
0: అనగా ఏమిటి, బయటికి వెళితే వీరు ఏ విధమైనటువంటి గుణములతో ఈ సంగత్వంతో చేరి ఏ విధంగా చెడిపోతారు అనేటువంటి భయము ఆనాటి తల్లులకు.
1: Mothers in those days were they fear stricken because what would happen to their children if they have these three weaknesses when once
0: they go out.
1: Today mothers are not of that sort.
0: Mare nayana nu pass ainava varin povataniki ticket book cheyi antaru.
1: Mother will say, oh, you have passed, come on, book a ticket to go abroad.
0: Inka aa passport ku visa lku tirigi tirigi potharu.
1: Then they go around to have passport and visa.
0: ఈ దేశంలో నీవు ఉండి నీ దేశాన్ని నీవు రక్షించుకో.
1: స్టే ఇన్ యువర్ ఓన్ కంట్రీ, ప్రొటెక్ట్ యువర్ ఓన్.
0: ఈ దేశాన్ని నీవు సేవ చేయి.
1: సర్వ్ యువర్ ఓన్ పీపుల్.
0: సర్వ్ అనేటువంటిది ఎక్కడ చూసినా సర్వీస్ చేయి.
1: యు కెన్ సర్వ్ ఎనీవే.
0: ఈ దేశం ఆ దేశం అనే భేదం లేదు.
1: దేర్ ఇస్ నో డిస్టింక్షన్ బిట్వీన్ దిస్
0: ప్రపంచం అంతా ఒక గృహమే.
1: ద హోల్ వరల్డ్ ఇస్ ఎ హౌస్, బిగ్ హౌస్.
0: మానవులందరూ ఒక కులమే.
1: హ్యూమన్ బీయింగ్స్ బిలాంగ్ టు వన్ కాస్ట్.
0: ఈ కాస్ట్ అంటే మరి చాలా వ్యత్యాసం వస్తుంది.
1: కాస్ట్ క్యారీస్ ఎ డిఫరెంట్ మీనింగ్.
0: కనుకనే మనం కాస్ట్ ఆఫ్ హ్యుమానిటీ,
1: ది కాస్ట్ ఆఫ్ హ్యుమానిటీ.
0: ఈ హ్యుమానిటీ అనేటువంటిది ఒక్కటే.
1: హ్యుమానిటీ ఇస్ వన్ కాస్ట్.
0: ఏ దేశీయులైనా కానీ అందరూ అన్నతమ్ములే.
1: యూ మే బిలాంగ్ టు ఎనీ కంట్రీ, యూఆర్ జస్ట్ బ్రదర్స్.
0: ఈ సత్యాన్ని మనం చక్కగా గుర్తించుకోవాలి.
1: యూ షుడ్ నో దిస్ ట్రూత్ క్లియర్.
0: దేశం యొక్క విభిన్నాన్ని ఏమాత్రమూ మనం పెట్టుకోకూడదు. కనుకనే అందరూ కూడా ఒక ఇంటి వాళ్లే.
1: సో ఆల్ బిలాంగ్ టు ద సేమ్ ఫ్యామిలీ.
0: వివిధమైనటువంటి భేదములైనటువంటి రూముల్లో ఉంటున్నారు. ప్రపంచం అనేటువంటి పెద్ద భవనం లోపల.
1: ఇన్ దిస్ బిగ్ మ్యాన్షన్.
0: అమెరికా ఒక రూము.
1: అమెరికా ఇస్ వన్.
0: జపాన్ ఒక రూము.
1: జపాన్ వన్ రూమ్.
0: జర్మనీ ఒక రూము.
1: జర్మనీ వన్ రూమ్.
0: ఇటలీ ఒక రూము.
1: ఇటలీ వన్ రూమ్.
0: ఫ్రాన్స్ ఒక రూము.
1: ఫ్రాన్స్ వన్ రూమ్.
0: ఇండియా ఒక రూము.
1: ఇండియా వన్ రూమ్.
0: పాకిస్తాన్ ఒక రూము.
1: పాకిస్తాన్ వన్ రూమ్.
0: అన్ని రూములు వ్యత్యాసంగా ఉంటున్నాయి.
1: దేర్ ఇస్ నో డిఫరెన్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ రూమ్.
0: హౌస్ ఇస్ వన్.
1: బట్ ది హౌస్ ఇస్ వన్.
0: ఆ విధమైనటువంటి ఏకత్వాన్ని మనం భావిస్తూ రావాలి.
1: దిస్ సార్ట్ ఆఫ్ యూనిటీ వీ షుడ్ హ్యావ్.
0: అందువల్లే ఆల్ ఆర్ వన్ మై డియర్ సన్, బి అలైక్ టు ఎవ్రీ వన్.
1: ఆల్ ఆర్ వన్ మై డియర్ సన్, బి అలైక్ టు ఎవ్రీ వన్.
0: ఎట్టి భేదములకు కూడా మనం అవకాశం లేకుండా చూసుకోవాలి.
1: డోంట్ గివ్ స్కోప్ ఫర్ ఎనీ హేట్రెడ్ ఆర్ డిఫరెన్సెస్.
0: ఆ విధమైన సమత్వాన్ని మీరు ప్రచారం చేసి, సమత్వాన్ని మీరు అనుసరించి ఆచరించి ఇతరులకు అందించడానికి పూనుకోవాలి.
1: యూ షుడ్ ప్రాపగేట్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ఈక్వాలిటీ. యూ షుడ్ ప్రాక్టీస్ అండ్ షేర్ దిస్ విత్ ఎవ్రీబాడీ.
0: కనుక ఆధ్యాత్మికమైనటువంటిది కేవలం ఒక విధమైనటువంటి రిలిజియన్ కాదు.
1: స్పిరిచువాలిటీ ఇస్ నాట్ రిలిజియన్.
0: చాలా మంది ఇప్పుడు రిపోర్ట్ లో కూడా రిలిజన్ అన్నారు.
1: ఇన్ రిపోర్ట్స్ దే మెన్షన్ ద నేమ్ ఆఫ్ రిలిజన్.
0: ఈ రిలిజన్ అనేది నాకు ఇష్టం కాదు.
1: భగవాన్ డజన్ థింక్ ఆఫ్ ఎనీ పర్టికులర్
0: స్పిరిచువాలిటీ.
1: స్పిరిచువాలిటీ
0: అన్ని దేశంలో కూడా ఈ యొక్క ఆధ్యాత్మిక అత్యవసరమే.
1: అండ్ ఎవ్రీ కంట్రీ షుడ్ ఫాలో స్పిరిచువల్.
0: రిలిజన్ అంటే ఒక దీనికి రెండు అర్థములు ఉంటున్నాయి.
1: రిలిజన్ హెస్ టూ మీనింగ్స్.
0: రిలిజన్ అనగా రియలైజ్ ఈజ్ రిలిజన్ అని.
1: రిలిజన్ మీన్స్ టు రియలైజ్ ఈజ్ రిలిజన్.
0: ఏమిటి రియలైజ్ చేసుకోవటం?
1: వాట్ ఈస్ టు బి రియలైజ్?
0: తనను తాను రియలైజ్ చేసుకోవటమే.
1: టు రియలైజ్ వన్
0: సెల్ఫ్. హూ ఆమ్ ఐ, హూ ఆమ్ ఐ, హూ ఆమ్ ఐ.
1: టు రియలైజ్ వన్ సోన్ సెల్ఫ్, ఎంక్వైరీ ఆఫ్ ద సెల్ఫ్.
0: కానీ ఆ అర్థాన్ని ఈనాడు ప్రపంచం తీసుకోవటం లేదు.
1: బట్ ది వరల్డ్ డజన్ టేక్ దట్.
0: రిలిజన్ అంటే ఒక కులమునకు ఒక మతమునకు సంబంధించిందిగా భావిస్తారు.
1: దే థింక్ ద రిలిజన్ మీన్స్ ఎ పర్టిక్యులర్
0: హిందూస్, వీరు ముస్లింస్, వీరు క్రిస్టియన్స్, ఈ విధంగా రిలిజన్ పెడుతున్నారు.
1: దే థింక్ రిలిజన్ మీన్స్ క్రిస్టియానిటీ.
0: నాకు ఆ భేదములు లేనే లేదు. అందరూ ఒక్కటే.
1: భగవాన్ హ్యాస్ నో డిఫరెన్సెస్, ఆల్ ఆర్ వన్.
0: ఇట్టి ఏకాత్మ భావాన్ని మనం పెంచుకోవాలా? ప్రేమతత్వాన్ని తీసుకుంటే ఏకాత్మభావం సులభంగా చేరిపోతుంది.
1: వీ షుడ్ హ్యావ్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ. ఇఫ్ యూ హ్యావ్ లవ్, ఇట్ ఈస్ ఈజీ టు ఫాలో.
0: ప్రేమ చేత ఈ భేదములే ఉండవు.
1: వెన్ వన్స్ యూ హ్యావ్ లవ్ దేర్ విల్ బి నో డిఫరెన్స్.
0: ప్రేమ చేత ద్వేషములే రావు.
1: వేర్ దేర్ ఇస్ లవ్ దేర్ ఇస్ నో హేట్.
0: ప్రేమ చేత అసూయలే ఉండవు.
1: వేర్ దేర్ ఇస్ లవ్ దేర్ ఇస్ నో జెలసీ.
0: కనుక ఈనాడు అసూయ ద్వేషముల చేతనే మానవత్వం ఇంత కుంగిపోతుండాలి.
1: ఇట్ ఈస్ జెలసీ అండ్ హేట్రెడ్ దట్ పుట్స్ యూ టు రూయిన్.
0: కనుక మానవత్వాన్ని మనం పోషించుకోవాలంటే సత్య ధర్మ శాంతి ప్రేమ అహింసలనేటువంటి పాటించాలి.
1: So in order to uphold the human value, we should follow these five cardinal principles of truth, righteousness, peace and love, non-violence.
0: ఈ విధమైనటువంటి గుణములు మానవతా గుణములుగా మనం భావించాలి.
1: These are the human values.
0: మానవులైనటువంటి వారు మానవతా గుణమే లేకపోతే మనం మానవులు ఎట్లవుతాం?
1: If a human being has no human value, how can he be a human being?
0: కనుక మొట్టమొదట మన హ్యూమన్ వాల్యూ అనుకున్నప్పుడు ఆ వాల్యూని మనం పాటించాలి.
1: So we should uphold the human values.
0: ఈ వాల్యూ ఉండినప్పుడే మనం మానవులం అయిపోతాం.
1: అండ్ వన్స్ వి హావ్ వాల్యూ, వి ఆర్ ట్రూ హ్యూమన్ బీయింగ్స్.
0: అది లేకపోతే మానవ శరీరమే కానీ మనం నిజమైన మానవులు కాదు.
1: అదర్వైజ్ యు ఆర్ జస్ట్ ఎ హ్యూమన్ ఇన్ ఫామ్.
0: ఈ విధంగా ఈ మూడు దినములు మీరు ఇక్కడ ప్రవేశించి ఎంతో ధనం వ్యయం చేసుకుని ఎంతో కాలం కూడా తీసుకుని మీరు ఎన్నో నేర్చుకుని పోవలసినటువంటి అవకాశం ఉంటుండాలి.
1: పాస్ట్ త్రీ డేస్ యు హావ్ స్పెండ్ సో మచ్ ఆఫ్ టైమ్ అండ్ మనీ అండ్ కుడ్ లెర్న్ సెవెరల్ థింగ్స్.
0: యువకులారా,
1: యంగ్స్టర్స్,
0: యూతులారా,
1: Men and
0: ఇక్కడ వచ్చినందుకు మీరు రెండు మాత్రము గట్టిగా చేయవలసింది.
1: హావింగ్ కమ్ హియర్ యూ షుడ్ నెసెసరీ డూ
0: మీ దుర్గుణములు దురాయాసములు దుష్ప్రవర్తనలు ఇక్కడ వదిలిపోండి.
1: Give up all your bad thinking, bad thoughts, bad behavior here.
0: Bad
1: action here itself.
0: మంచి గుణములు మంచి భావములు మంచి కీర్తిను మీరు తీసుకుని పోండి.
1: Take back with you good feelings, good thoughts, good action along with you.
0: నేను మిమ్మల్ని ఏమీ కోరటం లేదు. చెడ్డవి ఇక్కడ వదిలిపెట్టండి, మంచివి తీసుకుని పోండి.
1: భగవాన్ డజంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ యూ. గివ్ అప్ ద బ్యాడ్ హియర్, టేక్ గుడ్ విత్ యూ.
0: ఈ డెలిగేట్స్ అనేటువంటి దేహాలకంతా ప్రశాంతిని ఏమో ఒక పెద్ద వర్క్ షాప్.
1: ఫర్ ఆల్ ద డెలిగేట్స్ బాడీస్ హియర్ ప్రశాంతిని ఇస్ ఎ బిగ్ వర్క్ షాప్.
0: ఈ కార్లన్నీ కూడా చాలా చెడిపోయి వచ్చినాయి.
1: ఆల్ ద కార్స్ ఆర్ టోటలీ స్పాయిల్డ్.
0: బోల్ట్స్ నట్స్ స్క్రూస్ పిన్స్ అన్ని కూడా లూజ్ అయిపోయినాయి.
1: కార్స్ ఆర్ డామేజ్. Bolts, nuts and screws are loose.
0: దీనికంతా కలర్స్ కూడా పోయినాయి.
1: The color is also gone.
0: కనుక ఈ వర్క్షాప్ లో వచ్చినందుకు న్యూ బోల్ట్స్ న్యూ పిన్స్ న్యూ స్క్రూస్ న్యూ టైర్స్ న్యూ పెయింట్ వేసుకుని కొత్త కార్ గా తీసుకుని పోవాలి.
1: The damage and the spoiled cars are here now. They should go back as brand new car with a new paint, new bolts, new pins, new screws.
0: ఈ యొక్క రిపేర్ కోసమనే వర్క్ షాప్ కు వచ్చి తిరిగి ఏ రిపేరు లేకుండా నీవు ఆ కారు తీసుకుని పోతే దీనివల్ల ప్రయోజనం ఏమిటి?
1: హావింగ్ బ్రాట్ టు దిస్ వర్క్ షాప్ ఇఫ్ యూ గో బ్యాక్ అన్రిపేర్డ్ వాట్ ఇస్ ది యూజ్?
0: కాదు, ఇప్పుడు మీరు పోయే సమయంలోకి మీ యొక్క తేజస్సు మీ యొక్క ప్రవర్తన మీ యొక్క భావాలు మార్పుగా ఇతరులకు చూపించాలి.
1: యాజ్ యూ గో బ్యాక్ అదర్స్ షుడ్ ఫైండ్ అవుట్ ద న్యూ లైట్ ఏ న్యూ హోమ్ ఏ న్యూ బిహేవియర్.
0: ఇప్పుడు మా బాయ్ అంతా కూడా చాలా న్యూ గా ఉంటున్నాడు, మోడర్న్ గా లేదు, చాలా పవిత్రమైనటువంటి భావంతో కూడి ఉన్నాడు అనేటువంటి మీ తల్లిదండ్రులు కూడా చూసి ఆనందిస్తారు.
1: యువర్ పేరెంట్స్ షుడ్ ఫీల్ హ్యాపీ సీయింగ్ యూ. హీఈస్ నాట్ జస్ట్ మోడర్న్, హీఈస్ వెరీ గుడ్ విత్ ఎ గుడ్ బిహేవియర్ విత్ గుడ్ థాట్స్.
0: కనుక మీరు పోయేటప్పటికీ మీ ప్రవర్తన చాలా మార్పుగా కనిపించాలి.
1: యాజ్ యూ గో బ్యాక్ యువర్ బిహేవియర్ షుడ్
0: కేవలం అప్పటికప్పటికి మాత్రమే మార్పు కనిపించే ప్రయోజనం లేదు.
1: యూ షుడ్ నాట్ బి మియర్లీ మొమెంటరీ.
0: దాన్ని అట్టనే పోషించుకుంటూ పోవాలి.
1: యూ షుడ్ సస్టైన్ అండ్ మెయింటైన్.
0: ఈ విధంగా మీరు పోషించుకుంటూ పోతే దేశాన్ని మీరు ఉద్ధరించిన వారవుతారు.
1: బై దిస్ వే కెన్ వర్క్ అప్ ఫర్ ది ప్రోగ్రెస్ ఆఫ్ దిస్ కంట్రీ.
0: ఈ విశాలమైన ప్రపంచమునకు మీరే నాయకులు.
1: ఫర్ దిస్ వాస్ట్ వరల్డ్ యు ఆర్ ద లీడర్స్.
0: మీరే ప్లీడర్స్ లీడర్స్.
1: యు ఆర్ ది ప్లీడర్స్ అండ్ ద లీడర్స్.
0: కనుక మీరు సరైనటువంటి దీని కింద ధనమును వ్యయం చేయకుండా కాలం వ్యర్థం గావించుకోకుండా మీరు సద్వినియోగం పరచుకునేటువంటి ప్రవర్తనలో దీన్ని సాధించాలి.
1: దేర్ఫోర్ డోంట్ వేస్ట్ మనీ. Don't waste time. Make proper use of these things.
0: ఎవరిని కఠినమైన మాటలతో బాధించకూడదు.
1: Never hurt anybody by using harsh words.
0: You cannot always oblige, but you can speak always obligingly.
1: You cannot always oblige. You can speak always obligingly.
0: ఇది మొట్టమొదటి మీరు నేర్చుకోవాలి.
1: This is the first discipline you should have.
0: మదర్ వచ్చేసేసి నాయన ఎక్కడ పోయింది నో అని ఇట్టా కఠినంగా చెప్పకూడదు.
1: When mother comes and asks you where have you gone, you should not say no, you should not be so harsh.
0: అమ్మా నేను పలానా చోటికి పోయాను అని మధురంగా మాట్లాడచ్చు. తల్లికి ఎంత ఆనందం అవుతుంది.
1: యూ షుడ్ ఆల్వేస్ స్పీక్ సాఫ్ట్లీ అండ్ స్వీట్లీ. మదర్ ఐ హావ్ గాన్ టు సచ్ అండ్ సచ్ ఎ ప్లేస్.
0: ఏం చేసి వచ్చావని మదర్ ప్రశ్నించలికి నీకేం సంబంధం లేదు అని వారితో కఠినంగా చెప్పకూడదు.
1: వెన్ మదర్ ఆస్క్స్ యూ వాట్ హావ్ యూ డన్, యూ కెనాట్ సే యూ హావ్ నో బిజినెస్ టు సే దాట్.
0: ఈ విధమైన కఠిన మాటలతో తల్లిదండ్రుల మనసును కూడా బాధ పెట్టుంటాం, అది పెట్టకూడదు.
1: By using these harsh words, you will be causing pain.
0: తల్లి చాలా ప్రధానమైనటువంటిది. మాతృదేవో భవ పితృదేవో భవ చాలా ఇంపార్టెంట్.
1: పేరెంట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. మదర్ ఇస్ గాడ్, ఫాదర్ ఇస్ గాడ్.
0: మదర్ కు మొట్టమొదటి మనం గ్రాటిట్యూడ్ చెప్పాలి.
1: ఫస్ట్ వీ షుడ్ ఎక్స్ప్రెస్ గ్రాటిట్యూడ్ టు మదర్.
0: మదర్ కు మంచిగా మనం ఆనందాన్ని అందించాలి.
1: వీ షుడ్ మేక్ మదర్ హ్యాపీ.
0: దేనికోసము?
1: వై?
0: నీ బ్లడ్, నీ ఫుడ్, నీ హెడ్ నీ దుడ్డు అంతా మదర్ యొక్క గిఫ్టే.
1: బికాస్ యువర్ బ్లడ్ యువర్ హెడ్ యువర్ ఫుడ్ ఎవ్రీథింగ్ ఈస్ ద పేరెంట్స్ గిఫ్ట్.
0: కనుకనే ఆ తల్లిదండ్రుల యొక్క గిఫ్ట్ ని మనం అందుకొని వాళ్ళకి గ్రాటిట్యూడ్ చేయకపోతే ఇంకెవరికి నీవు గ్రాటిట్యూడ్ చేస్తావు?
1: హావింగ్ ఇన్ ద రెసిపియంట్స్ ఆఫ్ పేరెంట్స్ గిఫ్ట్, if you are not prepared to express gratitude,
0: మదర్ సెలెక్ట్ చేసుకున్నటువంటిది కాదు.
1: యూ కెనాట్ సెలెక్ట్ ఎ మదర్.
0: నీకంటే ముందుగానే పుట్టినటువంటి మదర్.
1: మదర్ వాజ్ బోర్న్ ప్రయర్ టు యూ.
0: కాబట్టి ఆమెకు నీవు గౌరవాన్ని అందించాలి.
1: సో యూ షుడ్ రెస్పెక్ట్ హర్.
0: నీవు సెలెక్ట్ చేసుకున్నటువంటి వైఫ్ మాత్రమే.
1: ద వన్ యూ సెలెక్ట్ ఈజ్ యువర్ వైఫ్.
0: అది నీ తర్వాత పుట్టినటువంటి ఆమె ఈ వైఫ్.
1: బికాజ్ వైఫ్ ఇస్ బోర్న్ ఆఫ్టర్ యూ.
0: నీకంటే ముందు పుట్టినటువంటి తల్లి.
1: మదర్ ఇస్ బోర్న్ ప్రయర్ టు యూ.
0: కాబట్టి నీకంటే ముందు పుట్టినటువంటి తల్లికి నీవు గ్రాటిట్యూడ్స్ ఇవ్వాలి.
1: దేర్ఫోర్ యు షుడ్ ఎక్స్ప్రెస్ గ్రాటిట్యూడ్ టు యువర్ మదర్.
0: అదే దైవత్వంగా భావించాలి.
1: టేక్ ఇట్ యాస్
0: ఆమె నుండి నీవు ఆవిర్భవించావు.
1: యు ఆర్ బోర్న్ టు హర్.
0: కనుకనే నీవు సెలెక్ట్ చేసుకున్నటువంటి వైఫ్ కు నీకంటే ముందు నిన్ను రక్షించినటువంటి తల్లికి ఈక్వల్ గా నీవు చూసుకోకూడదు.
1: దేర్ఫోర్ యూ కెనాట్ కన్సిడర్ యువర్ వైఫ్ అండ్ మదర్ ఈక్వల్.
0: అయితే నీ పర్సనల్ విషయం లోపల నీ యొక్క సంబంధం నువ్వు చూసుకోవచ్చు.
1: హౌఎవర్ ఎట్ ది పర్సనల్ లెవెల్ యూ కెన్ హ్యావ్ యువర్
0: కానీ వరల్డ్ విషయం లోపల కుటుంబ సంబంధం లోపల తల్లికి మొట్టమొదటి గౌరవము.
1: ఫ్రమ్ ది వరల్డ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఫ్యామిలీ రెస్పెక్ట్స్ మదర్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్.
0: ఆ తల్లి అనేటువంటిది నీకు అన్ని విధంగా శ్రమకు వచ్చి నిన్ను ఇంత పెద్దవాణిగా చేసింది.
1: ఓన్లీ మదర్ హూ ఎగ్జర్టెడ్ అండ్ స్ట్రెయిన్ టు బ్రింగ్ యూ అప్.
0: కనుక నీ వేదాంతం నందుకూడను మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతిథి దేవోభవ అన్నారు.
1: Therefore, in Vedanta it is said, mother is God, father is God, teacher is God, guest is God.
0: అందరికంటే మొట్టమొదటి తల్లిని పెట్టాడు.
1: Of all, mother is kept in the first place.
0: ఆ తల్లే లేకపోతే నీవే లేవు.
1: When there is no mother, you don't exist at all.
0: కనుక నీవు మదర్స్ తగినటువంటి రీతిగా మృదు మధురంగా మాట్లాడటానికి ప్రయత్నించాలి.
1: So, you talk sweetly and softly with your mother.
0: నీవు ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత తల్లికి ఇక్కడ సమాచారములంతా కూడా మంచి మధురమైన మాటల చొప్పున వినయంగా విధేయతగా నీవు పలు చెప్పితే ఆ తల్లి ఎంతో ఆనందిస్తుంది.
1: ఇన్ ఆల్ హ్యూమిలిటీ విత్ ఆల్ రెవరెన్స్ అండ్ రెస్పెక్ట్ ఇఫ్ యూ షేర్ విత్ యువర్ మదర్ వాట్ ఆల్ ద ట్రాన్సాక్టెడ్ హియర్ షీల్ బి సో హ్యాపీ.
0: కనుక మీరు తల్లిదండ్రులతోనే మాత్రమే కాకుండా మీ మిత్రుల చేతను మీ బంధువుల చేతను వీళ్ళందరి చేత కూడాను సరి అయిన మార్పులు నీవు తెప్పించాలి.
1: యూ షుడ్ బ్రింగ్ ఇట్ చేంజ్ ట్రాన్స్ఫర్మేషన్ Not only among parents, but among relations and friends. This is the service you should render.
0: Service ante emti?
1: What is service?
0: Ante manchini 10 mandiki bodhinchukune service.
1: It's just sharing good with others.
0: Manchini 10 mandiki cheyatame service.
1: To do good is service.
0: Idi swami yokka aashayam.
1: This is the ideal of swami.
0: నాకు ఇంకేమీ అక్కర్లేదు.
1: స్వామి డజన్ వాంట్ ఎనీథింగ్ ఎల్స్.
0: కానీ ఇక్కడ ఇంకొక విషయం కూడా మీకు చెప్పాలి.
1: Another thing should be said.
0: భారతదేశం నుంచి
1: from Bharat
0: అనేక స్వాములంతా కూడాను
1: మెనీ స్వామి
0: విదేశాలకు వస్తున్నారు.
1: దే గో అబ్రాడ్.
0: స్వామి మా దేశానికి రండి అని నన్ను కూడా చాలా ఇన్వైట్ చేస్తున్నారు.
1: మెనీ పీపుల్ ఇన్వైట్ భగవాన్ టు గో ఓవర్ దేర్.
0: కానీ నాకు అది ఇష్టం లేదు.
1: భగవాన్ డజన్ లైక్ ఇట్.
0: మొట్టమొదట తన ఇంటిని తాను శుభ్రం చేసుకుని తన ఇంటిని తాను చక్కగా చేసుకుని ప్రాయింటికి పోయి చెప్తే కూడా వాడు వినడానికి వీలవుతుంది.
1: ఫస్ట్ యూ షుడ్ రెక్టిఫై కరెక్ట్ సెట్ రైట్ యువర్ హోమ్ ఫస్ట్ బిఫోర్ యూ థింక్ ఆఫ్ ద రెస్ట్.
0: ఈ ఇండియాలో ఉంటుండి ఇండియాని సరి చేసుకోవడానికి తగినటువంటి శక్తి సామర్థ్యం వాళ్ళకి అందించి తదుపరి మరొక దేశానికి వెళ్ళాలి.
1: యాజ్ యు ఆర్ హియర్ ఇన్ ఇండియా ఫస్ట్ సర్వ్ దెమ్ మేక్ దెమ్ హ్యాపీ కంప్లీట్లీ దెన్ యూ గో అబ్రాడ్.
0: ఇప్పుడు చాలా మంది ఈ స్వాములకంతా ఇలాంటి భావం లేదు.
1: మెనీ స్వామీస్ డోంట్ హ్యావ్ దీస్ ఫీలింగ్స్.
0: ధనం కావాలంటే విదేశానికి పాస్పోర్ట్ తీసుకుంటారు ముందు.
1: వెన్ వన్స్ దే వాంట్ మనీ దే విల్ హ్యావ్ పాస్పోర్ట్ టు గో ఓవర్ సీ.
0: వీళ్ళంతా బిగ్గర్స్ ఓ బెగ్గర్స్ ఓ మీరు యోచన చేసుకోండి.
1: నౌ యూ కెన్ అండర్స్టాండ్ వెదర్ దే ఆర్ బెగ్గర్స్ ఆర్ బిగ్గర్స్.
0: అమ్మలు స్వాములు అందరు కూడా వెళ్ళిపోతున్నారు విదేశాలకు.
1: మెనీ మదర్స్ మాతాజీస్ అండ్ స్వామీస్ గో అబ్రాడ్.
0: స్వామి పేరు కూడా చెప్పుకుని అనేక రకములుగా భిక్షం ఎత్తుతున్నారు.
1: దే ఆల్సో బెగ్ ఇన్ ది నేమ్ ఆఫ్ భగవాన్.
0: ఇది చాలా శుద్ధమైనటువంటి తప్పు.
1: ఇట్ ఈస్ ఎ బిగ్ మిస్టేక్.
0: ఇలాంటి దాన్ని మీరు ఎవరు కూడా విశ్వసించకండి.
1: నెవర్ బిలీవ్ దోస్ థింగ్స్.
0: స్వామికి ఎప్పుడు కూడా అలాంటి ఆశ లేదు.
1: స్వామి డజన్ థింక్ ఆఫ్ మనీ.
0: కోరేది ఒక్కటే
1: భగవాన్ వాంట్స్ వన్.
0: మీరు మంచి అభివృద్ధికి రావాలి, దేశం బాగుపడాలి.
1: యూ షుడ్ బి గుడ్ అండ్ ద హోల్ కంట్రీ షుడ్ ప్రాస్పర్.
0: కనుక ఈ విషయాన్ని కూడా మీరు ఆ దేశంలో చాటాలి.
1: యూ షుడ్ ప్రాపగేట్ పబ్లిసైజ్ దిస్ థింగ్స్.
0: నిజంగా గొప్పవారైనప్పుడు నీ ఇంటిలో నువ్వు చక్క చేసుకో, నీ యొక్క దేశంలో నువ్వు అనేక మందిని బాగుపరచుకో.
1: ఇఫ్ యూఆర్ రియలీ గ్రేట్ సర్వ్ యువర్ ఓన్ కంట్రీ మేక్ పీపుల్ గుడ్.
0: ఈనాడు భారతదేశంలో ఒక చిన్న విచిత్రం ఉంటుంది.
1: దేర్ సంథింగ్ వండర్ హ్యాపెనింగ్ ఇన్ భారత్.
0: ఎవరికైనా ఆ ఇంటి యజమానికి వడలో పాయసము తినాలని ఆశ పుట్టినప్పుడు
1: ఇవన్ మాస్టర్ ఆఫ్ ద హౌస్ వాంట్స్ సమ్ వడాస్ ద హాట్ అండ్ పాయసం రైస్
0: ఆ ఇంట్లో పోయి చూస్తాడు. భార్యతో చెప్తాడు, ఈ పొద్దు మా పెదనాన్న యొక్క తద్దినము, నువ్వు వడ పాయసం చెయ్యి అంటాడు.
1: He will say that today is the death anniversary of my grandfather, therefore make rice pudding and special
0: అదే విధంగా ఈనాడు స్వాములంతా కూడా డబ్బు ఎప్పుడు కావాలంటే అప్పుడు అమెరికాకు జపానికి జర్మనీకి ఇటలీకి ఇట్లా బయలుదేరిపోతుంటారు.
1: లైక్ వైజ్ మెనీ స్వామీస్ వెన్ దే వాంట్ మనీ దే గో అబ్రాడ్.
0: ఇది చాలా తప్పు.
1: ఇట్స్ అ బిగ్ మిస్టేక్.
0: స్వాములు చేయవలసినటువంటి పని కాదు ఇవి.
1: ఇట్స్ నాట్ ప్రాపర్ ఆన్ ద పార్ట్ ఆఫ్ స్వామి.
0: స్వాములు చేయవలసినటువంటి పని.
1: ఇట్స్ నాట్ స్వామి, ఇట్ ఇస్ పాము ద స్నేక్ దట్ షుడ్ డూ దాట్.
0: ఈ పాముకు రెండు నాలుకలు ఉంటాయి.
1: స్నేక్ హ్యాస్ టూ టంగ్స్.
0: దానిని పాయిజన్ స్నేక్ అంటారు.
1: దేర్ఫోర్ ఇట్స్ పాయిజన్ స్నేక్.
0: నాకు ఒకే నాలుకే.
1: స్వామి హ్యాస్ వన్ టంగ్, ఓన్లీ వన్ టంగ్.
0: కనుక ఇలాంటి అసభ్యంగా అసహ్యంగా ప్రవర్తించేటువంటి వారిని ఏమాత్రం కూడా నాకు అవకాశం ఇవ్వకండి.
1: Therefore, don't entertain people who are so mean, who are so low, who are so cheap.
0: నిజంగా వారు పవిత్రమైనటువంటి భావాలుంటే వారు పోనక్కర్లేదు, ఇతరులను ఇక్కడికి రప్పించుకోవచ్చు.
1: ట్రూలీ స్పీకింగ్, ఇఫ్ దే హావ్ సేక్రెడ్ ఐడియాస్ దే విల్ డ్రా అట్రాక్ట్ పీపుల్ ఫ్రమ్ ఆల్ ఓవర్.
0: అందరూ కూడా ఎంతో ప్రేమతో ఇక్కడ వచ్చి చేరారు.
1: సో మెనీ ఆఫ్ యు ఆర్ హియర్ బికాజ్
0: ఆఫ్ ఎవరు ఇన్విటేషన్ ఇచ్చారు,
1: హూ ఇన్వైటెడ్ యు,
0: ఎవరు పిలిచారు,
1: హూ కాల్డ్ యు,
0: ప్రేమల కొద్దీ ఇక్కడికి వచ్చారు.
1: బికాజ్ యు ఆర్ హియర్ అవుట్ ఆఫ్ లవ్,
0: బెల్లం దగ్గర చీమలు చేరినట్టుగా మీరు వచ్చి చేరినారు.
1: జస్ట్ యాస్ యాంట్స్ కమ్ నియర్ ద షుగర్, యు ఆర్ ఆల్ హియర్.
0: అదే విధంగానే ఆ తీపి జరిగినటువంటి మీరుకు ఆ యొక్క ప్రయాణంలో ఏ విధమైన శ్రమ ఉండదు.
1: బికాజ్ యూ టేస్టెడ్ ది స్వీట్నెస్ యూ డోంట్ ఫీల్ ద స్ట్రెయిన్.
0: చీమలంతా బెల్లం దగ్గర రావాలి కానీ బెల్లం చీమల దగ్గరికి పోకూడదు.
1: యాంట్స్ గో టు ద షుగర్, షుగర్ విల్ నాట్ గో టు ద యాంట్.
0: కాబట్టి ఈ బెల్లం చీమల దగ్గరికి పోతుంది అంటే ఇది నిజమైన బెల్లం కాదు, ఇది ఆర్టిఫిషియల్ బెల్లమే.
1: As this jaggery is acting otherwise, it is artificial, it's not natural.
0: అంతా ఆర్టిఫిషియల్ అయిపోయింది.
1: Everything is artificial today.
0: ఒక గ్రేప్స్ చూస్తామంటే ప్లాస్టిక్ గ్రేప్స్.
1: We have plastic artificial grapes.
0: ఈ ప్లాస్టిక్ గ్రేప్స్ అంతా కూడా గ్రేప్స్ మాదిరినే ఉంటాయి సాక్షాత్.
1: The plastic grapes look exactly natural.
0: కానీ అందులో తీయని రసం ఎక్కడ చూసినా కనిపించదు.
1: But they have no sweet juice inside.
0: ఇంకో కమలాలు చూస్తామంటే ప్లాస్టిక్ లోటస్ అంతా ఉంటాయి.
1: You have the plastic lotus flowers.
0: కానీ దానిలో ఏమాత్రం ఒక దోమ ఒక ఈగలు వచ్చి వాళ్ళుతున్నాయా?
1: నో హనీ బీ నో ఫ్లై వుడ్ ఎవర్ గో దేర్.
0: వాళ్ళటం లేదు.
1: నో,
0: అందులో హనీ ఉండినప్పుడే ఆ యొక్క దోమలు వచ్చి
1: చేరిపోతుంది. హనీ ది హనీ బీస్ వుడ్ బి డ్రాన్.
0: కనుక మనలో తీపిగా ఉంటుంటే మనం పిలవనక్కర్లేదు, అవే వచ్చి వాళ్ళుతుంటాయి.
1: దెన్ వన్స్ దేర్ ఇస్ నెక్టర్ విత్ ఇన్ దే దెమ్ సెల్స్ విల్ కమ్.
0: పుష్పములు పురుగులను ఏమాత్రం ఆహ్వానం చేయటం లేదు.
1: ఫ్లవర్స్ విల్ నెవర్ ఇన్వైట్ హనీ బీస్.
0: ఆ హనీ బీస్ వచ్చి చేరిపోతుంది.
1: హనీ బీస్ కమ్ దెమ్సెల్వ్స్.
0: అది నిజమైనటువంటి ప్రేమతత్వము.
1: దట్ ఈస్ ట్రూ లవ్.
0: మీరు కూడా ఈ ప్రేమను కోరినటువంటి వారు, మీరు కూడా ఈ ప్రేమతత్వంగా మారిపోవాలి.
1: హావింగ్ డిసైడ్ దిస్ లవ్ యూ బికమ్ లవ్.
0: కనుకనే మీరు ప్రేమ స్వరూపులుగా మారి ప్రేమ చేత ఈ జగత్తు లోపల అశాంతిని దూరం చేయండి.
1: యూ బికమ్ ది వెరీ ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్. Through love, remove restlessness in the world.
0: ఈ భయభ్రాంతులను దూరం చేయండి.
1: Remove fear.
0: ఏ దేశంలో చూసినా కూడా లా అండ్ ఆర్డర్స్ అనేటువంటిది లేని.
1: In every country there is no law and order.
0: మీ దేశం లోపల మీరు ప్రవేశించి ఈ పవిత్రమైన భావాన్ని ప్రచార ప్రబోధన జరిపి మీరు కూడా ఆనందాన్ని పొందండి.
1: Spread and propagate, publicize these teachings in your own country.
0: నా పేరు కావాలని నాకు లేదు.
1: భగవాన్ డజంట్ వాంట్ హిస్ నేమ్.
0: మంచిని మీరు చేయండి.
1: డూ గుడ్.
0: అప్పుడే మీరు మంచిని పొందుతారు.
1: దెన్ యూ విల్ బి గుడ్.
0: కనుకనే పవిత్రమైన కర్మల్లో ప్రవేశించి పవిత్రమైన మానవత్వాన్ని సార్థకం చేసుకోండి.
1: త్రూ సేక్రెడ్ యాక్షన్స్ మేక్ యువర్ లైఫ్ సేక్రెడ్.
0: కనుక సత్య ధర్మములను మీరు అభివృద్ధి పరచుకుని సాధ్యమైనంత వరకు ఆచరణలో పెట్టండి.
1: దేర్ ఫోర్ గ్రో ఇన్ దీస్ టూ ప్రిన్సిపల్స్ ఆఫ్ సత్య అండ్ ధర్మ అండ్ ప్రాక్టీస్ దెమ్.
0: సత్

0: एवं करुण भावना से भगवान बाबा द्वारा प्रदत्त भगवद गीता की प्रवचन श्रृंखला का यह अंतिम भाग है। इससे पहले दिए गए 33 प्रवचनों के निचोड़ को भगवान बाबा ने लगभग इस प्रवचन में समेटकर गीता के समाहार स्वरूप को प्रस्तुत किया है। स्वामी का उपदेश है कि कर्म और देह पर्याय शब्द हैं, क्योंकि कर्म से देह की प्राप्ति होती है और देह कर्म करने हेतु ही प्राप्त होती है। कर्म किए बिना जीवन यापन असंभव है, अतः मानव को ऐसे कर्म क्षेत्र में प्रवेश करना चाहिए जहां वह मात्र साक्षी बनकर रहे और समस्त कर्म ईश्वर की प्रीति के लिए करता रहे। ऐसा करने पर ही कर्म क्रमशः योग और यज्ञ में परिणत होता है। भगवान बाबा ने अर्जुन के माध्यम से हम सभी को निष्काम कर्मठ बनने का उपदेश दिया है। निष्काम भावना से कर्म करने हेतु हृदय का दुर्गुणों से विमुक्त और विशुद्ध होना अनिवार्य है। स्वामी ने लगभग प्रत्येक प्रवचन के अंत में एक ही बात दोहराई कि गीता के पाठ मात्र से कोई प्रयोजन नहीं है, प्रत्युत उसके उपदेशों में से एक या दो का आचरण हमें अपने जीवन में अवश्य करना चाहिए।
1: कर्मानुबंधिनी मनुष्य लोके जगत्तु ब्रह्ममयमु, ब्रह्ममयमैन जगत्तु कर्ममयमु। सृष्टि अनुनदे कर्म, कनुक देहमे कर्म, कर्म अनगा जीवशक्तिये, जीवशक्ति उपाधुले देहमुलु, ఉపాధులను ధరించటం చేతనే దేహమునకు కర్మ అని పేరు. కర్మానుసారంగా దేహములు ఏర్పడుచున్నవి. ఈ కర్మల యొక్క ఫలితమును అనుభవించే నిమిత్తమై కాయములు ధరిస్తున్నాయి. కనుకని కర్మానుబంధీని మనుష్యలోకి,
0: కర్మానుబంధీని మనుష్యలోకి. జగత్ బ్రహ్మమయ హై, బ్రహ్మమయ యహ జగత్ కర్మమయ హై. సృష్టి హి కర్మ హై, अतः देह ही कर्म है। कर्म अर्थात जीव शक्ति है। इस जीव शक्ति की उपाधियां ही देह हैं। उपाधियों का धारण करने के कारण ही देह का नाम कर्म पड़ा। कर्म के अनुसार ही देह बनती है। इन कर्मों का फल भोगने के लिए ही शरीर धारण हो रहा है। अतः కర్మానుబంధీని మనుష్య లోకే.
1: మనుష్యత్వం అనగా కేవలము ముముక్షుత్వంతో కూడినటువంటిది మాత్రమే కాక కర్మతో అనుబంధమైనటువంటిదిగా కూడాను మనము గుర్తించాలి. మానవత్వము కర్మపూరితమైనటువంటిది. తాను పూర్వము చేసినటువంటి కర్మ యొక్క ఫలితమును అనుభవించే నిమిత్తమై తాను దేహము ధరిస్తున్నాడు. ఏకావాత కర్మ అనగా దేహమనే దీని యొక్క అర్థము. కర్మక్షేత్రం అనగా దేహమే, ధర్మక్షేత్రం అనగా బ్రహ్మమే. దేశకాలములు ప్రకృతి వికారములు సమస్తము కూడాను కర్మము యొక్క ఫలితములే. కనుకని తస్మై నమః కర్మణే అని మొదలు కర్మకు నమస్కరించాలని ఉపనిషత్తు చెప్తూ వచ్చింది.
0: హమే అవగత హోనా చాహియే కే మనుష్యత మాత్ర మోక్షసే సంబద్ధ నహీ హై, परंतु यह कर्म से आबद्ध है। मानव जीवन कर्म से परिपूर्ण है। विगत में किए गए कर्मों का फल भोगने के लिए मनुष्य देह धारण कर रहा है। अतः स्थूल रूप में कर्म का अर्थ देह ही है। कर्म क्षेत्र का अर्थ देह ही है। धर्म क्षेत्र का अर्थ ब्रह्मा है। देश और काल प्रकृति के परिवर्तित स्वरूप हैं। सब कुछ कर्म का ही परिणाम है। अतः उपनिषद का कथन है कि सबसे पहले कर्म को प्रणाम करना चाहिए। तस्मै कर्मणे नमः।
1: मंचिकानी चट्टकानी पापम कानी पुण्यम कानी इवे रेंडु कूडनु भगवत विभूतले। कनुकने योगी अयिनटुवंटि वाडु मंचि चेडलनु लक्ष्यम चेयक एदि लभिंचिनप्पटिकिनि అది భగవత్ విభూతిగానే భావించి తాను అనుభవించటకు సిద్ధముగా ఉంటాడు. కర్మను ఆచరించటమే ప్రధానమైనటువంటి కర్తవ్యంగా గుర్తిస్తాడు. ఈ కర్మాచరణ జన్మ సార్థకత కోసం. ఈ జన్మ సార్థకము భగవత్ అనుగ్రహం చేతనే లభిస్తుంది.
0: अच्छाई हो या बुराई, पाप हो या पुण्य, ये सब ईश्वर की विभूतियां ही हैं। अतः जो योगी है वह अच्छाई और बुराई को लक्ष्य में न रखते हुए जो कुछ प्राप्त है उसे ईश्वर की विभूति मानकर उसका अनुभव करने के लिए तैयार रहता है। कर्माचरण को ही प्रधान कर्तव्य के रूप में पहचानता है। जन्म की सार्थकता के लिए यह कर्माचरण, जन्म की यह सार्थकता ईश्वर के अनुग्रह से प्राप्त होती है।
1: భగవత్ వాగామృతం చేతనే ఇది లభిస్తుంది. కనుకనే మొట్టమొదట దీనికి భగవద్గీత అని ఒక పేరు వచ్చింది. గీత అనగా పాట. ఎవరి పాట? భగవంతుడు పాడే పాట. ఈ పాటను విన్న వారికి దుఃఖ నివృత్తి, ఆనంద ప్రాప్తి అని నిర్ణయించింది. ఈ పాట రుద్రభూమి యందు భద్రభూమి యందు సర్వత్రా పాడేటువంటి పాట కనుకనే ఇవి రెండు కూడా విభూతుల యొక్క లక్షణాలే అని కూడా నిరూపించింది.
0: ईश्वर की अमृत तुल्य वाणी में यह प्राप्त होती है। अतः प्रथमतः इसका नाम भगवद गीता पड़ा। गीता अर्थात गीत, किसका गीत? ईश्वर के द्वारा गाया गया गीत। यह निर्धारित किया गया कि जो इस गीत को सुनते हैं उनके लिए दुख की निवृत्ति और आनंद की प्राप्ति होगी। इस गीत के रुद्रभूमि और भद्रभूमि में सर्वत्र गाए जाने के कारण इन दोनों को विभूति का लक्षण निरूपित किया गया है।
1: सर्वकर्म भगवत प्रीत्यार्थमनि मन एमि चेसिनप्पटिकिनी भगवत प्रीत्यार्थंगा चेसिनप्पुडे अदि योगंगा मारुतुंदि। तिरुत्तुंडाळ्वार् ओक विषयान्नि हेच्चरिंचाडु, ईश्वर ना आत्मने नीवु, నా బుద్ధియే నీ అర్ధాంగి అయిన పార్వతి, నా దేహమే నీ ఇల్లు, నా నిత్య జీవితంలో ఆచరించేటువంటి సర్వకర్మలు కూడాను నీ పూజా విధానములు, నా ప్రాణములు నీ గణములు, నేనెక్కడ సంచరించినప్పటికీ నీ ప్రదక్షిణే, నా మాటలన్నీను నీ మంత్రములే, నా చర్యలన్నీను నీ పూజలే. ఈ విధముగా సర్వేంద్రియముల యొక్క చైతన్యములను భగవత్ అర్పితము గావించడం చేతనే తాను గొప్ప యోగిగా మారిపోయాడు.
0: సర్వకర్మ భగవత్ ప్రీత్యర్థం. జబ్ హమ్ కోయి కామ్ ఈశ్వర్ కి ప్రీతి కే లియే కర్తే హై తబ్ వహ యోగ్ మే రూపాయిత హోతా హై. తిరుతుండాల్వార్ నే కహా, హే ఈశ్వర్, తుమ్ హీ మేరీ ఆత్మా హో, తుమ్హారీ అర్ధాంగినీ పార్వతీ హీ మేరీ బుద్ధి హై, मेरी देह ही तुम्हारा घर है। अपने दैनंदिन जीवन में मैं जो भी सभी कर्म करता हूं वे सब तुम्हारी पूजा की विधि हैं। मेरे प्राण ही तुम्हारे गण हैं। मैं जहां भी संचार करता हूं वह तुम्हारी प्रदक्षिणा है। मेरी बातें ही तुम्हारे मंत्र हैं। मेरी समस्त चर्याएं तुम्हारी पूजा हैं। इस प्रकार सर्वेंद्रियों की चेतनता को ईश्वर के प्रति समर्पित करने के कारण ही वह एक महान योगी हुआ।
1: మానవుడు చేసేటువంటి సర్వ కర్మలు కూడాను భగవత్ అర్పితముగా చేసినప్పుడు ఇది అనాసక్తి కర్మగా రూపొందుతుంది. అనాసక్తి యోగమునందే పవిత్రమైనటువంటి ఆత్మతత్వం ఇమిడి ఉన్నదని గుర్తించారు యోగులు. ఒక చిన్న ఉదాహరణ, అర్జునుడు భగవద్ ఆజ్ఞను శిరసావహించి యుద్ధమును ఆచరించాడు. మామను స్మరయుద్ధచ అన్నాడు, నన్ను స్మరించుచునే నీవు యుద్ధము చేయమన్నాడు, ఏది చేసినా నాకు అర్పితమైనటువంటి భావంతో నీవు చేయమన్నాడు, ఆ విధమైనటువంటి అర్పితము నాకు ప్రీతికరమవుతుంది అన్నాడు. భగవత్ ప్రీతి లేకుండా భక్తుడు ఏ విధమైనటువంటి యొక్క గమ్యతను చేరుకొనలేడు. భగవంతుని ప్రసన్న చేయటమే భక్తుని యొక్క లక్షణము. భగవంతుని తృప్తిని పరచటమే భక్తుని యొక్క ప్రధాన కర్తవ్యము.
0: मानव द्वारा किए जाने वाले समस्त कर्म जब ईश्वर के प्रति समर्पित होते हैं तब वे अनासक्त कर्म में रूपायित हो जाते हैं। योगियों ने पहचाना कि अनासक्त योग में ही पवित्र आत्मतत्व निहित है। एक छोटा सा उदाहरण, अर्जुन ने ईश्वर की आज्ञा को सर आंखों पर मानते हुए युद्ध किया। श्री कृष्ण ने कहा, मामनुस्मर युद्धच्च। कहा कि मेरा स्मरण करते हुए युद्ध करो, जो कुछ भी करो मुझे समर्पित करने की भावना के साथ करो। ऐसा समर्पण मुझे अत्यंत प्रिय है। भगवत प्रीति के बिना भक्त किसी भी गंतव्य तक नहीं पहुंच सकता है। ईश्वर को प्रसन्न करना ही भक्त का लक्षण है, ईश्वर को संतुष्ट करना ही भक्त का कर्तव्य है।
1: కనుక నీ కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించమని నా ఆజ్ఞను శిరసావహించమని బోధించాడు కృష్ణుడు. ఈ విధమైనటువంటి ఆజ్ఞను శిరసావహించి యుద్ధము ఆచరించినప్పుడు ఈ యుద్ధమే ఒక యజ్ఞంగా రూపొందింది. కాని దక్షుడు యజ్ఞముతో ప్రారంభించాడు, ఈశ్వరుణ్ణి తిరస్కరించాడు, ఋషుల ఆజ్ఞను కూడాను ఉల్లంఘించాడు, మమకార అహంకారం చేత యజ్ఞము ప్రారంభించాడు. ఈ అహంకార తత్వం అనేటువంటిది ఇది ఒక యుద్ధముగా మారిపోయింది. భగవత్ ఆజ్ఞచే యుద్ధమును ఆచరించినటువంటి అర్జునునికి అది యజ్ఞముగా మారిపోయింది. భగవత్ ఆజ్ఞను ఉల్లంఘించి ఆచరించినటువంటి ఒక యజ్ఞము యుద్ధముగా మారిపోయింది.
0: ఇసీలియే శ్రీకృష్ణనే ఉపదేశ దియా, తుమ్ అప్నే కర్తవ్యం కా పాలన్ కరో ఔర్ మేరీ ఆజ్ఞా కా పాలన్ కరో. इस प्रकार ईश्वर की आज्ञा का पालन करते हुए युद्ध करने के कारण वह एक यज्ञ में रूपायित हो गया। परंतु दक्ष ने यज्ञ से आरंभ किया, ईश्वर का धिक्कार किया, ऋषियों की आज्ञाओं का भी उल्लंघन किया, ममत्व और अहंकार से यज्ञ आरंभ किया। यह अहंकार तत्व ही युद्ध में परिणत हुआ। ईश्वर की आज्ञा से युद्ध करने वाले अर्जुन के लिए वह यज्ञ में रूपायित हुआ, परंतु ईश्वर की आज्ञा का उल्लंघन करके किया गया यज्ञ युद्ध में परिणत हुआ।
1: కనుక ఏది యుద్ధము ఏది యజ్ఞం భగవత్ అర్పితముగా ఉంచినటువంటి సమస్త కర్మలు కూడాను యజ్ఞముగానే రూపొందుతాయి. భగవత్ ఆజ్ఞను ఉల్లంఘించి శాస్త్ర విరుద్ధమైనటువంటి ప్రవర్తనలో ప్రవేశించి అహంకార ఆడంబరముల చేత కర్మలు ఆచరించి రాగద్వేషములను విజృంభింపజేసినప్పుడు అది యజ్ఞమైనప్పటికీ యుద్ధంగానే మారుతుంది. తన హృదయమునందున్నటువంటి యొక్క పరితాపములే బహిర్ముఖమైనప్పుడు ఇది ఒక విధమైనటువంటి యొక్క వాదోపవాదములుగా రూపొందుతుంది.
0: అత कौन सा युद्ध है और कौन सा यज्ञ है? ईश्वर के प्रति समर्पित सभी कर्म यज्ञ में ही रूपायित होते हैं। ईश्वर की आज्ञा का उल्लंघन कर शास्त्र विरोधी कार्यों में प्रविष्ट होकर अहंकार और आडंबर पूर्ण कर्मों का आचरण कर राग और द्वेष को उकसाने पर यज्ञ भी युद्ध हो जाता है। हृदय में निहित व्यथा जब बहिर्मुख होती है तो वही वाद विवाद में परिणत होती है।
1: కనుకనే నా ఆజ్ఞను శిరసావహించి నీవు ఈ దేహాత్మ భావమును దూరం చేసుకోమన్నాడు అర్జున. మలమూత్ర దుర్గంధ మాంస రక్తముతో కూడిన ఈ క్షణికమైనటువంటి దేహము నీవు కాదు, సాక్షిభూతుడైనటువంటి ఆత్మనే నీవు. కేవలము ఆరడుగులు ఎత్తుగలిగినటువంటి యొక్క దేహము ఈ అష్టపంజరము నీవు కాదు, విశ్వాత్మక స్వరూపుడు నీవు. చావు పుట్టుకలతో కూడినటువంటి ఈ శరీరము నీవు కాదు, జనన మరణములు లేని శాశ్వత స్వరూపుడమైనటువంటి ఆత్మవే నీవు. కాలము యొక్క చెప్పు చేతులలో కర్మలాచరించేటువంటి యొక్క క్షుద్ర స్వరూపుడు నీవు కాదు, కాలమును చప్పరించేటువంటి కాయమును ధరించినటువంటి కాంతి స్వరూపుడు నీవు.
0: ఇసీలియే శ్రీకృష్ణ కహా, मेरी आज्ञा का पालन करते हुए अपनी देहात्म भावना को दूर करो। हे अर्जुन, मल मूत्र मांस रक्तादि दुर्गंध से पूर्ण यह देह तुम नहीं हो, तुम मात्र साक्षीभूत आत्मा हो। 6 फीट लंबी यह देह और अस्थि पंजर तुम नहीं हो, तुम विश्वात्म स्वरूप हो। जन्म और मृत्यु से युक्त यह शरीर तुम नहीं हो, जिसके जन्म मरण नहीं है, वह शाश्वत स्वरूप आत्मा ही तुम हो। काल के कथनानुसार कर्म करने वाले क्षुद्र स्वरूप तुम नहीं हो, तुम तो काल को चबाकर शरीर धारण करने वाले कांति स्वरूप हो।
1: अनित्य अनित्यम योग्य तत्वा बोधिंची नाना ज्ञानमल योग्य तत्व विचारिंचमनी ఈ నిత్యానిత్య సత్యమును గుర్తించమని, అప్పుడే నువ్వు శతప్రజ్ఞుడు కాగలవని, సుఖదుఖములను సమత్వంగా భావించమని, నిందాస్తుతులు దేహమునకే గాని ఆత్మకు కావని, లాభ నష్టములు కర్మలతో కూడినటువంటివే కాని కాంతికి సంబంధించినవి కావని, నీకు సమత్వమైన చిత్తమును అభివృద్ధి పరచుకోమని, అప్పుడే నీ కర్తవ్యంలో సార్థకతను సాధించగలవని, ఈ విధముగా అనేక విధములుగా కూడాను ఈ నిత్యానిత్యవశ్య పరిశీలన యందు ఆ అర్జునుని ప్రవేశపెట్టాడు.
0: ఇతనా హీ నహీ, శ్రీకృష్ణ నే అనిత్యానిత్య తత్వ కా ఉపదేశ దేతే హువే జ్ఞాన్ ఔర్ అజ్ఞాన్ సంబంధీ తత్వ పర్ విచార్ కర్కే నిత్య ఏవం అనిత్యతా కే సత్య సే అవగత హూ తభీ స్థిత ప్రజ్ఞ హోనా సంభవ హై కహతే హువే సుఖ దుఃఖ కో సమాన్ మాననే నిందా ఔర్ స్తుతి దేహ సంబంధీ హై ఆత్మా సే సంబంధిత నహీ యహ సమజనే లాభ ఔర్ హాని కే కర్మో సే యుక్త హోనే తథా కాంతి సే అసంబద్ధ హోనే సమత్వపూర్ణ చిత్త కో బఢానే ఔర్ తభీ కర్తవ్య మే సార్థక హో సకనే తథా నిత్యానిత్య తత్వ కో పరఖనే కే అనేక ప్రకార సే ఉపదేశ దేకర్ ఇన్మే అర్జున్ కో ప్రవిష్ట కరాయా.
1: కనుకనే దైవము ఒక్క దేహంతో మాత్రమే కూడినవాడు కాదని, ఇది ఉపాధులతో కూడినటువంటి యొక్క శక్తి కాదని, సర్వత్రా ఉండినటువంటి యొక్క సమతత్వం అని, ఇది కేవలం దేవకీ వసుదేవులకు పుట్టినటువంటి దేహం కాదని, దశరథ కౌసల్యకు జన్మించినటువంటి వాడు కాదని, ఈ ఉపాధి మాత్రమే నీకు ఆదర్శప్రాయంగా నిరూపించుచున్నదని, దైవత్వం సర్వత్వమైనటువంటి ఆత్మతత్వం అని పదే పదే బోధిస్తూ వచ్చాడు.
0: శ్రీకృష్ణ నే బార్ బార్ ఉపదేశ దేతే హువే ఆగే కహా కే ఈశ్వర్ మాత్ర ఏక్ దేహ సే యుక్త నహీ హై, యహ ఉపాధియో సే యుక్త శక్తి నహీ హై, అపితు సర్వత్ర వ్యాప్త సమతత్వ హై. యహ మాత్ర దేవకీ ఔర్ వసుదేవ్ కే యహాం జన్మా శరీర నహీ హై, దశరథ ఔర్ కౌశల్యా కే యహాం జన్మా మాత్ర నహీ హై, మాత్ర యహ ఉపాధి హీ తుమ్హే ఆదర్శ నిరూపిత కర్ రహీ హై, దైవత్వ సర్వత్ర వ్యాప్త ఆత్మతత్వ హై.
1: అందువల్లని అర్జున, నేను ఈ భగవద్గీతను పూర్వం సూర్యునికు బోధించాను. సూర్యుని ద్వారా మనువు వినగలిగాడు, మనువు నుంచి ఇచ్ఛకుడు విన్నాడు, అక్కడ నుంచి రాజయోగులు ప్రవేశమైంది. సమక్రమేణ ఇది అడుగున పడింది. ఈనాడు అట్టి పవిత్రమైనటువంటి యొక్క జ్ఞానమును నీకు ఉపదేశిస్తున్నానన్నాడు. ఈ విషయం లోపల అర్జునునకు అనేక విధమైనటువంటి సందేహములు మనసులో చేరాయి. సూర్యుడు ఏనాటి వాడు, కృష్ణుడు ఏనాటి వాడు, ఈనాటి కృష్ణుడు ఆనాటి సూర్యునికి ఏ విధంగా బోధించాడు అని కొంత ఆలోచనలో మునిగాడు.
0: శ్రీకృష్ణునే కహా, హే అర్జున్, ఇస్ భగవద్గీత కా మేనే బహుత్ పెహలే సూర్య కో ఉపదేశ దియా, ఇసే సూర్య ద్వారా మను సున్ పాయే, మను సే ఇక్షుక్ నే సునా, వహాం సే రాజయోగియో కా ప్రవేశ హువా, ధీరే ధీరే యహ విలుప్త సా హో గయా, ఆజ్ ఐసే పవిత్ర జ్ఞాన్ కా ఉపదేశ తుమ్హే కర్ రహా హూ. ఇస్ సందర్భ మే అర్జున్ కే మన్ మే అనేక సందేహ ఉత్పన్న హువే. అర్జున్ ఇస్ విచార్ మే డూబ్ గయే కి సూర్య కబ్ కే హై, श्री कृष्ण कब के हैं, आज के श्री कृष्ण ने उस समय के सूर्य को कैसे उपदेश दिया.
1: अर्जुन नी संदेह मनस मेरी माधवड़ कनक अतन चिरनव चेत अर्जुन ई देहमे ने नैन अजुड़ सर्वंतर्यामी सर्वज्ञुड़ దేశ కాలమునకు ఏమాత్రం కూడాను బద్ధుడు కానటువంటి వాడను, సర్వకాలములు ఎందు కూడాను నేనున్నాను, కేవలం కాయమును మాత్రమే నీవు ప్రమాణంగా తీసుకుని ఈ ద్వాపర యుగమునకు చెందినటువంటి వాడుగా నీవు భావిస్తున్నావు, యుగములన్నీ నాలోనే ఉన్నవి, కనుక ఈ దేహమునకు ఆ కాలమునకు సంబంధం ఏమాత్రం కూడాను జమకట్టకు, కాయము మారుతుండవచ్చు, ఆ కాలమునందు నేను ఆయా కాయములను ధరించి కర్మాచరణ నిమిత్తమై నేను ఇందులో ఉద్భవిస్తున్నాను. ఈ సత్యాన్ని గుర్తించినటువంటి అర్జునుడు దైవత్వం యొక్క సర్వజ్ఞత్వాన్ని కొంతవరకు అర్థం చేసుకున్నాడు.
0: మనకు భాప లేనే వాళ్ళ హోనేకే కారణ మాధవ్ నే ముస్కురాతే హువే కహా, హే అర్జున్, తుమ్హారా సందేహ ముజే పతా హై, హే అర్జున్, మే యహ దేహ మాత్ర నహీ హూ, మే అజ్ హూ, సర్వాంతర్యామి హూ, సర్వజ్ఞ హూ, देश एवं काल से आबद्ध नहीं हूं, मैं सभी कालों में विद्यमान हूं। इस शरीर मात्र को आधार मानकर तुम मुझे इस द्वापर युग से संबद्ध समझ रहे हो। समस्त युग मुझ में ही समाये हुए हैं, इसीलिए इस शरीर और उस समय को मत जोड़ो। शरीर बदलता रह सकता है, मैं समय के अनुसार शरीर धारण कर कर्माचरण हेतु उत्पन्न होता रहता हूं। इस सत्य से अवगत होकर अर्जुन ईश्वर की सर्वज्ञता को कुछ हद तक समझ पाए।
1: सर्वज्ञत्व अर्थम चेसुकोवटम अंदर की साध्यम कादु, केवलम బాహ్యమైనటువంటి చర్యను ఆధారం చేసుకుని ఈ బాహ్య కర్మలను మాత్రమే మనం లక్ష్యం ఉంచుకొని దీని యొక్క భవిష్యత్తును మనము ఆలోచిస్తున్నాం. కాదు కాదు, నీవు విశాల హృదయుడై అభివృద్ధి కావాలి అన్నాడు. మొదలు నీవు వ్యక్తితో ప్రారంభం కా, ఈ వ్యక్తిత్వం నుంచి సమాజంలో ప్రవేశించు. నిరంతరము కూడా నీ వ్యక్తిత్వంలోనే నీ జీవితం నిరర్థకంగా చేయించుకొనకు. ఈ వ్యక్తిత్వం అనేటువంటిది కేవలము ఒక రూపనామముతో మాత్రమే కూడి ఉంటుంది. రూపనామములకు అతీతమైనటువంటి ఒక విశాల తత్వాన్ని నీవు చేరాలి. అక్కడి నుంచి సర్వాత్మభావమైనటువంటి ఒక ధర్మస్వరూపాన్ని నీవు అనుభవించాలి. ఎప్పుడు నీవు ద్వైతంతోనే ఉండటం చేత నీ యొక్క జీవితము కేవలం ఒక విధమైన ద్వంద్వంతో కూడి ఉంటుంది. నీ ద్వైతం నుంచి విశిష్టాద్వైతములో ప్రవేశించు, విశిష్టాద్వైతం నుంచి అద్వైతమే నీ గమ్యంగా భావించు.
0: సర్వజ్ఞతా సే అవగత హోనా సబ్కే లియే సంభవ్ నహీ హై. ईश्वर की बाह्य चर्याओं और बाह्य कर्मों को ही दृष्टि में रखते हुए हम भविष्य के बारे में विचार कर रहे हैं. श्री कृष्ण ने अर्जुन से कहा, तुम विशाल हृदयी होकर प्रगति करो. पहले व्यक्ति के रूप में आरंभ हो, इस व्यक्तित्व से समाज में प्रवेश करो. अपने जीवन को इस व्यक्तित्व में ही व्यर्थ मत करो. यह व्यक्तित्व मात्र रूप और नाम से ही युक्त रहता है. इस रूप और नाम से परे की विशाल स्थिति में तुम्हें पहुंचना है. वहां से धर्म, जो सर्वात्म का स्वरूप है, तुम्हें उसका अनुभव प्राप्त करना है. सदा तुम्हारे द्वैत में रहने के कारण तुम्हारा जीवन द्वंद्व से युक्त रहता है. इस द्वैत से विशिष्टाद्वैत में प्रवेश करो. విశిష్టాద్వైత సే అద్వైత కోహి అప్నా గంతవ్యమానో.
1: కనుకని బుద్ధుడు కూడాను వేదము యొక్క విషయం తెలియకపోయినప్పటికీ వేదము యొక్క భావములను, వేదము యొక్క ఆశయాలను తాను ఆచరించి నిరూపించాడు. బుద్ధం శరణం గచ్చామి అన్నాడు మొట్టమొదట. ఇది కేవలము వ్యక్తిగతమైనటువంటిది. క్రమక్రమేణ సంఘం శరణం గచ్చామి అన్నాడు. కేవలము వ్యక్తిగతమైనటువంటి యొక్క భావములు ఇది సంకుచితమైనటువంటి భావములుగా ఉంటాయి. దీనినే సర్వస్వంగా నీవు భావించొద్దు. సముద్రములో ఏ నీటి బిందువు వంటిదో ఇది. కనుక సంఘం శరణం గచ్చామి, నీ సంఘం లోపల ఒక సంఘస్వరూపుడుగా నీవు విశాల హృదయాన్ని ఏర్పరచుకోమన్నాడు. సంఘమునకు రూపము లేదు, కేవలం వ్యక్తుల యొక్క సమూహమే సంఘం. కనుక వ్యక్తిత్వం అనేటువంటిది అనేకత్వంగా చేరినప్పుడే ఇక్కడ సంఘము అనేటువంటి స్వరూపాన్ని ధరిస్తుంది.
0: इसीलिए बुद्ध ने वेद संबंधी विषयों से अनभिज्ञ रहने पर भी वेद की भावनाओं और आशय का आचरण कर उन्हें निरूपित किया. सबसे पहले बुद्धम शरणम गच्छामि कहा. यह मात्र व्यक्तिगत स्तर है. धीरे धीरे संघम शरणम गच्छामि कहा. व्यक्तिगत भावनाएं मात्र संकुचित होती हैं, इन्हें ही तुम सर्वस्व मत मानो. यह मात्र समुद्र में एक बूंद के बराबर है. संघम शरणम गच्छामि, समाज में तुम एक सामाजिक स्वरूप धारण कर विशाल हृदय को विकसित करो. समाज का कोई स्वरूप नहीं है, व्यक्तियों का समूह मात्र समाज है. अतः व्यक्तित्वों का सामुदायिक स्वरूप ही समाज का स्वरूप है.
1: లైఫ్ ఇంటూ యూనిట్ విశాలమైనటువంటి ఆత్మతత్వాన్ని చేసుకున్నప్పుడు ఎంతో విశాలమైనటువంటి తత్వంగా రూపొందుతుంది. లైఫ్ ఇంటూ ఇన్ఫినిటీ, ఇది దైవత్వం. కనుకని సంఘం శరణం గచ్చామి, నీవు సంఘములో విశాలమైనటువంటి హృదయుడుగా కమ్మన్నాడు. అయితే ఈ సంఘము ఏదో కొంత గుంపుతో మాత్రమే కూడి ఉంటాడు. ఒక దేశము సంఘము మరొక దేశము సంఘమునికి ఏమాత్రము సంబంధం ఉండదు. ఒక పేరుతో ఉండినటువంటి సంఘము మరొక పేరుతో ఉండినటువంటి సంఘానికి సంబంధం ఉండదు. కనుక సంఘము కూడాను ఒక విధమైనటువంటి యొక్క హద్దులు ఉంటుంటాయి. ఈ హద్దుతో కూడినటువంటి చేరినటువంటి ఈ సంఘములు అంత గొప్పవి కాదు. కనుకని సర్వాత్మ భావమును ధరించినటువంటి యొక్క ధర్మం శరణం గచ్చామి అన్నాడు.
0: జబ్ తుమ్ అత్యంత విశాల్ ఆత్మతత్వకు అపనావోగే తబ్ వహ విశాల్ తత్వమే రూపాయిత హోగా. లైఫ్ ఇంటూ ఇన్ఫినిటీ యహీ దైవత్వ హై. సంఘం శరణం గచ్చామి, తుమ్ ఇస్ సమాజ్ మే విశాల్ హృదయ వాలే బనో. పరంతు యహ సమాజ్ కుచ్ లోగో కా హీ సముదాయ హై. ఏక్ దేశ్ కే సమాజ్ ఔర్ దూసరే దేశ్ కే సమాజ్ మే కోయి సంబంధ నహీ రహతా హై. ఏక్ నామ్ సే విద్యమాన్ సమాజ్ ఏవం దూసరే నామ్ సే విద్యమాన్ సమాజ్ మే భీ కోయి సంబంధ నహీ రహతా హై. ఇస్ ప్రకార్ సమాజ్ కీ భీ సీమాయే హోతీ హై. ఇస్ ప్రకార్ సీమాఓ సే యుక్త సమాజ్ ఉతనే ఉత్కృష్ట నహీ హై. ఇసిలియే సర్వాత్మ స్వరూప్ ధారణ కర్నే వాలే కే ప్రతి ధర్మం శరణం గచ్చామి కహా.
1: ధారయతీతి ధర్మ, జగత్తునే ధరించినటువంటిది ఈ ధర్మము. ధర్మం అంటే ఏమిటి అనేటువంటిది మనం కొంత విచారిస్తే ఆ పదార్థము యొక్క గుణమే. ఏ పదార్థము యొక్క గుణము? పరార్థము యొక్క గుణమే ఇది యొక్క యథార్థము. పరార్థమే ఈ యొక్క వస్తువు, అదే పరబ్రహ్మతత్వము. పరబ్రహ్మతత్వమును ఆధారముగా చేసుకున్నదే ధర్మము. మాయోపాధి మాయోపాధి భగవంతుడని అంటారు, కాదు ధర్మోపాధి భగవంతుడు. కనుకనే కృష్ణుడు ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగ అన్నాడు. కనుకనే ధర్మస్వరూపుడు భగవంతుడు. కనుక ధర్మమనగా విశాలమైనటువంటి యొక్క దైవత్వాన్ని నిరూపించేటువంటిది ధర్మము.
0: ధారయతి ఇతి ధర్మ, జగత్ కో హి ధారణ కర్నే వాలా హై యహ ధర్మ. ధర్మ క్యా హై? ఇస్ పర్ విచార్ కర్నే సే జ్ఞాత హోతా హై కి ఉస్ పదార్థ కా గుణ హి హై. किस पदार्थ का गुण? परार्थ का गुण ही यथार्थ है. परार्थ ही वह वस्तु है, वही परब्रह्म तत्व है. इस परब्रह्म तत्व को आधार बनाने वाला ही धर्म है. ईश्वर को मायोपाधि मायोपाधि कहते हैं, नहीं, ईश्वर धर्मोपाधि है. इसीलिए श्री कृष्ण ने ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే కహా. అతః ఈశ్వర్ ధర్మ స్వరూప హై. ఇసిలియే ధర్మ కో ఈశ్వర్ కే విశాల్ తత్వ కో నిరూపిత్ కర్నే వాలా కహా గయా హై.
1: కానా, నీవు ఈ వ్యక్తిత్వం నుండి కొంతవరకు కూడాను దివ్యమైనటువంటి భావములో ప్రవేశించమని చెప్పాడు కృష్ణుడు. ఈ దేహమును మాత్రమే నీ లక్ష్యమును ఉంచుకోకు. ఇది కేవలము నీ దృశ్యమునకు కనిపించేటువంటి ఒక ఉపాధి. నీ దృష్టిని విశాలము గావించుకోమన్నాడు. దృష్టి బ్రహ్మమయమైనప్పుడే జగత్తు సర్వమయమైపోతుంది. లేక నీ దృష్టి ధర్మమయమైనప్పుడే బ్రహ్మము సర్వమయమైపోతుంది. జగత్తును బ్రహ్మమయంగా నీవు చూడాలనుకున్నప్పుడు నీ దృష్టిని ధర్మమయం చేసుకోమన్నాడు.
0: అతః శ్రీకృష్ణనే కహా कि इस व्यक्तित्व से दिव्य भावना में तुम प्रवेश करो. तुम इस देह को ही अपने लक्ष्य में मत रखो. यह तुम्हें दिखाई पड़ने वाली एक उपाधि मात्र है. इसीलिए अपनी दृष्टि को विशाल करो. दृष्टि के ब्रह्ममय होने पर ही सृष्टि सर्वमय हो जाती है. अथवा तुम्हारी दृष्टि के धर्ममय होने पर ब्रह्म सर्वमय हो जाता है. జగత్ కో బ్రహ్మ కే రూప్ మే దేఖనా చాహతే హో తో అప్నీ దృష్టి కో ధర్మమయ కరో.
1: నీ ధర్మం ఏమిటి? వ్యక్తిగతంగా నీవు క్షత్రియుడవు. ఈ క్షత్రియత్వమునకు తగినటువంటి కర్తవ్యము యుద్ధమే. నీవు కాలం త్రొక్కి కయ్యాన్ని తీసుకోనక్కరలేదు. కౌరవులే నీ కాలం దొక్కి కయ్యానికి సిద్ధమయ్యారు. కనుక నేను నీకు ఆజ్ఞాపించేటువంటిది నీ కర్తవ్యాన్ని నిర్వర్తించమన్నాడు. ఈ కర్తవ్యాన్ని నా యొక్క ఆజ్ఞను శిరసా వహించి నీవు చెయ్యాలి అన్నాడు.
0: तुम्हारा धर्म क्या है? व्यक्तिगत रूप में तुम क्षत्रिय हो. इस क्षत्रियत्व के लिए सही कर्तव्य युद्ध ही है। तुम्हें पैर को कुचलकर वैर मोल लेने की आवश्यकता नहीं है, क्योंकि कौरव ही तुम्हारे पैर को कुचलकर वैर के लिए तैयार हुए हैं। अतः मैं तुम्हें आदेश देता हूं कि अपने कर्तव्य का पालन करो, मेरी आज्ञा को सर आंखों पर रखते हुए अपने कर्तव्य का पालन करो।
1: ఈ ధర్మం యొక్క స్వరూపాన్ని కూడాను నిరూపించాడు అర్జున. అగ్నికి దహన శక్తి తాని ధర్మం. దహన శక్తియే లేకుండా అది బొగ్గవుతుంది కాని అగ్ని కాదు. మంచుకు చల్లదనము దాని యొక్క ధర్మము. ఆ చల్లదనమునే కోల్పోయినప్పుడు అది మంచు కానేరదు. అదే విధముగాని ప్రతి కాయమునకు కూడాను మరణం అనేటువంటిది దాని ధర్మం. కనుక తాను సహధర్మాన్ని అనుభవించినప్పుడు దీనికి సంకోచం గాని విచారం కాని ఎందుకు? చక్కెరకు తీపి దాని సహధర్మం. ఈ తీపిని లేకపోతే అది ఉప్పు అవుతుంది, చక్కెర కాదు. కనుకనే అగ్నికి దహన శక్తి ఎట్టిదో, మంచుకు చల్లదనం ఎట్టిదో, పుట్టినటువంటి దేహమునకు చావు అట్టిది.
0: ధర్మ కా స్వరూప్ నిరూపిత్ కర్తే హువే శ్రీకృష్ణ నే కహా, హే అర్జున్, దాహనే కి శక్తి అగ్ని కా ధర్మ హే. దాహనే కి శక్తి హీ నా హో తో వహ కోయలా హోగా, అగ్ని నహీ. बर्फ का धर्म ठंडक है, उस ठंडक के न होने पर वह बर्फ ही नहीं होगा. इसी प्रकार प्रत्येक शरीर के लिए मरण ही उसका धर्म है. अतः अपने सहज धर्म का अनुभव करने पर संकोच अथवा चिंता ही क्यों? शक्कर के लिए मिठास उसका धर्म है, इस मिठास के न होने पर वह नमक होगा, शक्कर नहीं. जिस प्रकार अग्नि के लिए दहने की शक्ति है, बर्फ के लिए ठंडक है, उसी प्रकार जन्मे हुए शरीर के लिए मृत्यु.
1: కనుక నీ బంధువులు మిత్రుల యొక్క పరిస్థితిని ఏమాత్రము కూడాను లక్ష్యం నందు ఉంచుకొనక యుద్ధంలో ప్రవేశించు. ఏ విధంగా నీవు ప్రవేశించాలి ఈ స్థితి ప్రతి లక్షణాన్ని దృష్టి ఎందు ఉంచుకో. నీ మోహమును నిర్మూలము గావించుకో. నిర్మమోని అహంకార సతాంతి మధగచ్చతి. శాంతి అనేటువంటిది నీవు పొందాలనుకున్నప్పుడు ఈ అహంకారము ఈ మోహము అనేటువంటిది నిర్మూలము గావించుకోమన్నాడు. కనుక దైవత్వాన్ని నీవు విస్మరించకు, దైవాజ్ఞను ఉల్లంఘించకు, నీ మానవత్వాన్ని నీవు గుర్తించుకో. ఈ మానవత్వంలో ఉండినటువంటిదంత మాయను నిర్మూలం గావించటమే.
0: అత అప్నే బంధువు ఔర్ మిత్రో కి స్థితికో జరా భీ లక్ష్మే నా రఖతే హువే युद्ध में प्रविष्ट हो. किस प्रकार प्रविष्ट होना चाहिए? इस स्थित प्रज्ञ के लक्षण को दृष्टि में रखो, अपने मोह का उन्मूलन करो. निर्ममो निरहंकार स शांतिमधि गच्छति. यदि तुम शांति प्राप्त करना चाहते हो तो इस अहंकार और मोह का उन्मूलन करो. अतः तुम दैवत्व को मत भूलो, ईश्वर की आज्ञा का उल्लंघन मत करो, अपनी मानवता को सदा याद रखो. मानव जीवन का लक्ष्य माया का उन्मूलन ही है.
1: मानवत्वम अनगा एम ए एन मैन, यम अनगा माया रिमूव, ये आत्मा सी एन निर्वाणम अटेन. మాయను నిర్మూలము గావించి దైవాన్ని దర్శించి నిర్వాణమనే ఆత్మ ఆనందములో లీనము కావటమే మానవత్వం యొక్క కర్తవ్యం. దీనిని పదే పదే నీవు చింతిస్తూరా.
0: మానవ జీవన్ అర్థాత్ మ్యాన్, ఎం అర్థాత్ మాయా రిమూవ్, ఏ అర్థాత్ ఆత్మా సి, ఎన్ అర్థాత్ నిర్వాణ అట్టేన్. మాయా కా నిర్మూలన్ కర్, ईश्वर का दर्शन कर, निर्वाण रूपी आत्मानंद में विलीन होना ही मानव जीवन का कर्तव्य है. इसी का तुम बार बार स्मरण करते रहो.
1: శాంతి అనేటువంటిది మనకు బజారులో లభించే పదార్థం కాదు, లేక నీ రాజ్యం లోపల నీవు సంపాదించేటువంటిది కాదు, లేక నీ బంధుమిత్రులు ఎవరైనా కూడా నీకు ప్రజెంటేషన్ చేసేటువంటిది కాదు. నీకు కావలసినటువంటి శాంతి నీయందే ఉంటున్నది. నీయందే నీవు వెతుక్కున్నప్పుడే నీకు శాంతి లభిస్తుంది. కనుక నీవు లోక దృష్టిని ఏమాత్రం కూడా నీవు ఉంచుకొనక అంతర్దృష్టిని అభివృద్ధి పరచుకోమన్నారు. పశువు బయట దృష్టి కలిగినటువంటిది పశువు, అంతర్దృష్టి కలిగినటువంటి వాడే మానవస్సు. కనుక ఈ మానవత్వాన్ని నీవు సార్థకం కావించుకోమన్నాడు.
0: शांति हमें बाजार में मिलने वाला पदार्थ नहीं है, यह तुम्हारे राज्य में मिलने वाला नहीं है, अथवा तुम्हारे बंधु और मित्रों द्वारा दिया जाने वाला प्रेजेंटेशन नहीं है। तुम्हें जो शांति आवश्यक है वह तुम में ही है। अपने अंदर खोजने पर ही यह शांति तुम्हें मिल सकती है। अतः बाह्य दृष्टि को त्याग कर आंतरिक दृष्टि को विकसित करो। जिसमें बाह्य दृष्टि है वह पशु है, जिसमें आंतरिक दृष्टि है वही मानव है। अतः इस मानव जीवन को तुम सार्थक करो।
1: एकानोक समय में नारदुडु एन्नियो विद्यलनु अभ्यसिंची 64 విద్యలనంతా అభ్యసించినాడు.
2: ఇన్ని విద్యలు నేర్చినప్పటికీ కానీ అతను నిరంతరం కూడాను ఏదో ఒక విచారగ్రస్తుడై ఉండేటువంటి వాడు.
1: ఈ దుఃఖములకు కాని ఈ అశాంతికి కాని కారణం ఏమిటని అనేక విధములుగా విచారిస్తూ వచ్చాడు. సర్వ విద్యలకు నేను ఆలవాలమై ఉంటున్నాను, సమస్త విషయములు కూడా నేను గుర్తించాను, కానీ ప్రయోజనం ఏమిటి? నా దుఃఖాన్ని నేను నివారణ చేసుకోలేకపోతున్నాను. దీనికి ఏమి కారణమని సనత్ కుమారు దగ్గరికి వెళ్లాడు. సనత్ కుమారు చక్కగా సూటిగా తన హృదయానికి నాటుకుని పోయేటట్టుగా బోధించాడు. నారద, నీ క్వాలిఫికేషన్ ఏమిటి అన్నాడు.
0: नारद ने अनेक विद्याओं का अध्ययन किया, 64 विद्याओं का अध्ययन किया, परंतु वह सदा किसी चिंता में डूबे रहते थे। कई प्रकार से वह विचार करते आए कि इस दुख और चिंता का कारण क्या है। सभी विद्याओं का केंद्र मैं हूं, सभी विषयों से मैं अवगत हुआ हूं, लेकिन प्रयोजन ही क्या है? अपने दुख का निवारण स्वयं नहीं कर पा रहा हूं। इसका कारण जानने के लिए वह सनत कुमार के पास गए। सनत कुमार ने बड़े ही हृदय स्पर्शी ढंग से उपदेश दिया। उन्होंने पूछा, नारद तुम्हारी क्वालिफिकेशन क्या है?
1: సమస్త విద్యను నేను నేర్చుకున్నాను, నాకు తెలియనటువంటి విద్యలు లేవు ఇక జగత్తులో. ఆత్మ చదువు అన్నాడు సనత్ కుమార్. అది తప్ప అన్ని నాకు తెలుసు అన్నాడు. అందులోనే తప్ప శాంతి మరొక దీంట్లో లేదు అని చెప్పని చెప్పాడు సనత్ కుమార్. పట్టాలో దానిని పట్టినప్పుడే సర్వమును పట్టిన వారం అవుతావు. దేనిని తెలుసుకోవాలో దానిని తెలుసుకున్న తర్వాతనే సర్వమును గుర్తించినటువంటి వారం అవుతాము. తెలుసుకోవలసిన దాన్ని తెలుసుకోనకుండా అనవసరమైన ఎన్ని తెలుసుకోని గాని ప్రయోజనం ఏమిటి?
0: సభీ విద్యాం కా అధ్యయన్ కియా, जगत में कोई भी ऐसी विद्या नहीं है जो मुझे पता न हो। तब सनत कुमार ने पूछा, आत्मविद्या जानते हो? नारद ने कहा, उसको छोड़कर सब कुछ मुझे पता है। सनत कुमार ने कहा, आत्मविद्या में जो प्रशांति है वह अन्य किसी में नहीं है। जिस पर पकड़ पाने पर सब पकड़ में आते हैं, उसे पकड़ने पर ही पकड़ने वाला बन सकेंगे। जिसे जानना चाहिए उसे जानने के बाद सब कुछ जानने वाले हो जाएंगे। जिसे जानना चाहिए उसे जाने बिना अन्य कितनों को ही जानने से प्रयोजन ही क्या?
1: ఒక గ్రామములో ఇరుగు పొరుగు ఇంటిలో పెళ్లి ప్రారంభమైంది. పక్కింటి ఆమెతో ఈ పెళ్లింటి ఆమె చెప్పుతూ ఉండాలి, అమ్మా మేము పెళ్లి చాలా మా బిడ్డకు చాలా వైభవంగా చేయాలనుకున్నాము, గొప్ప గొప్ప తంజావూరు బ్యాండ్నంతా పిలిపించాము, గొప్ప గొప్ప ఎంఎస్ సుబ్బలక్ష్మి ఇట్లాంటి వాళ్ళనంతా మ్యూజిక్ మేము పిలుచుకున్నాము, సౌత్ కెనరా నుంచి వచ్చారు మాకంతా మంచి మంచి వంటవాళ్లు, మంగళూరు బ్రాహ్మణులంతా వచ్చారు, మేము కూడాను మా ఇంటికి భోజనానికి రావాలి, మా బిడ్డ వైభవాలంతా మీరు చూడాలి, గొప్ప విశాలమైన పెండాలంతా వేస్తున్నాము, ఆ పక్కింటి అన్ని బాగానే ఉంటుండాలి, అబ్బాయి ఏ ఊరు వాడు ఏమి చదివాడు అని ప్రశ్నించింది. అదే ఇంకా నిర్ణయం కాలేదు. పెళ్లికి పెళ్లి కొడుకు చాలా ప్రధానం. పెళ్లి కొడుకును నిర్ణయించుకోకుండా బ్యాండ్లు వంట వాండ్లు పెండాలు వేసి ఎవరికి పెళ్లి చేస్తారు?
0: ఏ గావ్ మే అడోస్ పడోస్ కే ఘరో మే సే ఏక్ మే షాదీ హో రహీ థీ। वधू की मां पड़ोसन से कह रही थी, अम्मा हम बेटी की शादी बड़े धूमधाम से करना चाह रहे हैं, तंजावुर से बहुत प्रसिद्ध बैंड को बुलवाया है, एमएस सुब्बलक्ष्मी जैसे महान कलाकारों को बुलाया है, दक्षिणी कैनरा से बहुत प्रसिद्ध रसोइये आए हैं, मैंगलूर से भी ब्राह्मण आए हैं, आप भी भोज में अवश्य आइए और हमारी बेटी का सारा वैभव देखिए, बहुत बड़ा पंडाल लगाए हैं। तब पड़ोसन ने पूछा, अच्छा बाकी सब तो ठीक है, लेकिन लड़का किस गांव का है, क्या पढ़ा है? पड़ोसन ने उत्तर दिया, अभी वो तय नहीं हुआ है। शादी के लिए वर बहुत प्रधान है, वर का फैसला किए बगैर बैंड, रसोइये और पंडाल सब तय करके किसकी शादी करेंगे?
1: అదే విధంగానే మానసికమునందు శాంతి లేకుండా ఎన్ని విద్యలు చదివితే గాని వచ్చిన ఫలితం ఏమిటి? కనుకనే నీకు శాంతి అనేటువంటిది ఒక ఆధ్యాత్మిక మార్గంలో ఆత్మభావమునందు మాత్రమే తప్ప అన్య మార్గంలో నీకు లభించదని శరత్ కుమారుడు నారదునికి బోధించాడు. ఈనాడు మానవుడు రాగద్వేషములకు గురి కాబట్టి మమకార అభిమానములతో కూడటం చేత తాను ఏం చేస్తున్నాడో, ఏ విధమైన స్థితిలో ఉంటున్నాడో తాను ఏమాత్రం కూడా నువ్వు విచారించలేకపోతున్నాడు. అంతటికీ తానే గొప్పగా భావిస్తున్నాడు, నాకు మించినటువంటి శక్తి మరొకటి లేదని భ్రమిస్తున్నాడు. ఈ భ్రమల చేత నిత్యానిత్య విజ్ఞానం కోల్పోతున్నాడు, అంతా నేనే చేస్తున్నానని భావిస్తాడు, ఏదో ప్రపంచాన్నంతా తానే అద్దెకు తీసుకున్నట్టుగా అనుకుంటాడు.
0: ఇసీ ప్రకార్ మన మే శాంతికే బినా కితనీ హీ విద్యాంకే సీఖనే సే ప్రయోజన్ హీ క్యా. అతః सनत कुमार ने नारद को उपदेश दिया कि मात्र आध्यात्मिक मार्ग में ही आत्मभाव से ही तुम्हें शांति प्राप्त होगी, अन्य मार्ग से नहीं. आज का मानव राग और द्वेष के वशीभूत होकर ममत्व और अहंकार से युक्त होने के कारण यह विचार नहीं कर पा रहा है कि वह स्वयं किस स्थिति में है और क्या कर रहा है. सबके लिए स्वयं को ही कारण और महान मान रहा है. वह इस भ्रम में है कि मुझसे बढ़कर कोई शक्ति नहीं है. इस भ्रम के कारण नित्यानित्य का ज्ञान खोता जा रहा है. वह विचार करता है कि सब कुछ स्वयं ही कर रहा है. ऐसा व्यवहार करता है मानो उसने पूरे संसार को किराए पर ले रखा है.
1: ప్రపంచాన్ని నడిపేటువంటిది తాను కాదు, ప్రపంచం యొక్క మంచి చెడ్డను తీర్చేటువంటి అధికారం తనకు లేదు. ఎవరు దీనికి సృష్టికర్తనో, ఎవరు దీనికి రక్షణకర్తనో, ఎవరు దీనికి యజమానుడో, ఎవరు దీనికి నాథుడో, ఎవరు దీనికి పితనో, అతనికి ఈ అధికారం ఉంటుండాలి. పితాచి లోకస్య చరాచరస్య అని చరాచర జగత్తును కూడాను నాథుడు ఒక్కడే ఉంటున్నాడు. కిట్టి సత్యాన్ని మానవుడు గుర్తించాలి. తాత్కాలికమైనటువంటి యొక్క ఆవేశములకు కాని తాత్కాలిక సంబంధమైనటువంటి యొక్క క్రోధములకు కాని మానవుడు బలహీనుడు కారాదు. ఇది తరతరముల నుండి మానవుల్లో అడిగిపోయినటువంటి ఒక బలహీనత.
0: పరంతు సంసార్ కో చలానే వాలా వహ్ నహీ హై, సంసార్ కీ అచ్చాయి ఔర్ బురాయి కా ఫైసలా వహ్ నహీ కర్ సక్తా హై. జో ఇస్ సృష్టి కా కర్తా హై, జో ఇస్కా సంరక్షక్ హై, జో ఇస్కా స్వామీ హై, జో ఇస్కా నాథ హై, జో ఇస్కా పితా హై, उसे ही इसका अधिकार है. पितासी लोकस्य चराचरस्य, समस्त चराचर जगत का नाथ एक ही है, इस सत्य से मानव को अवगत होना चाहिए. तात्कालिक क्रोध और तात्कालिक आवेश से मानव को दुर्बल नहीं होना चाहिए. पीढ़ियों से यह दुर्बलता उसमें निगूढ़ बनी हुई है.
1: కష్టములు, నష్టములు, బాధలు, విచారములు మనకు పరీక్షా ఘట్టములు. మన ఎందున్నటువంటి ఒక బలహీనత బయటపడడానికి ఇది ఒక కారణము. ఇలాంటి పరిస్థితులలో నీ ఓపికను, నీ ధైర్యమును, నీ నమ్మకాన్ని నీవు నిలబెట్టుకుంటావా లేదా అనేటువంటి పరీక్షా ఘట్టంగా ఉంటుంటాయి. కనుక కళాశాల పరీక్షల్లో లేక కాలే ఇంకే విధమైనటువంటి విద్యా సంస్థల్లోని పరీక్షల్లో మనం పాస్ అయినంత మాత్రమే ప్రయోజనం కాదు. కనుకనే చిన్నటి ఉపమానంగా చెప్తూ వచ్చాడు వేమన, చదువులన్నీ నేర్చి చాలా వివేకి అయి మగిడి తన్నెరుగుడు మందమతుడు. ఎంత చదువు చదివి ఏ నీతి ఉన్నను హీనుని గుణంబు మానలేడు. తరచి చదువు చదువు తర్కవాదమే గాని పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేడు. చదువు చదువు చదివి చావంగ నేటికి చావు లేని చదువు చదువు అలి అన్నాడు.
0: కష్ట, నష్ట, దుఃఖ్ ఔర్ చింతాయే హమారే లియే పరీక్షా కీ ఘడియాం హై. हमारी दुर्बलता के व्यक्त होने का यह एक कारण है। इस परीक्षा की घड़ी में यह साबित हो जाता है कि ऐसी परिस्थिति में तुम अपने संयम, धैर्य और विश्वास को कायम रख पाओगे कि नहीं। महाविद्यालय या अन्य किसी शिक्षण संस्थान में उत्तीर्ण होने मात्र से कोई प्रयोजन नहीं है। इसीलिए एक छोटे से छंद में कवि वेमना ने कहा, कई सीख विद्याएं होता एक विवेकी, मंदमति हो नहीं जान पाता स्वयं को। हो कितनी ही पढ़ाई या हो नैतिकता, हीन स्वयं के दुर्गुण को नहीं त्यागता। डटकर खूब पढ़ है पाता तर्क ही, पूर्ण ज्ञान को कदापि वह नहीं पाता। करते करते पढ़ाई है क्यों मरना, पढ़ना हो तो अमर विद्या ही पढ़ना।
1: కనుక చావు లేని చదువు ఏమిటి? అదే ఆత్మ చదువు. దానికి చావు లేదు. పుట్టుకు ఉంటే కదా దానికి చావు. కనుక పుట్టుకు ఉండినటువంటి ప్రతి పదార్థమునకు కూడాను మార్పు ఉంటుండాలి. ఈ ప్రపంచం అంతా కూడాను ఒక ఆకారంతో కూడినటువంటిది. ఆకారమునకు ఏనాడైనా కూడాను భిన్నం కలగక తప్పదు. కనుక ఎట్టి ఆకారము లేనిటి యొక్క ఆత్మతత్వాన్ని మనం లక్ష్యంగా ఉంచుకున్నప్పుడే దీనికి ఎట్టి మార్పు కూడాను లేనటువంటి యొక్క పరిస్థితిని మనం పొందగలుగుతాం.
0: अतः मृत्यु से परे विद्या क्या है? वही आत्मविद्या है। इसके लिए मृत्यु नहीं है, जन्म होने पर ही मृत्यु होती है ना। इसीलिए जो कुछ पैदा होता है उसके लिए परिवर्तन अवश्य है। यह पूरा संसार एक आकार को लिए हुए है। यह आकार कभी न कभी परिवर्तित होने वाला ही है। अतः बिना किसी आकार के जो आत्म तत्व है उसे लक्ष्य में रखने पर हम एक अपरिवर्तनशील स्थिति को प्राप्त कर सकते हैं।
1: ఏమీ తెలియనటువంటి ఒక పల్లెటూరు మనిషి రైల్లో ప్రయాణమై ఎక్కడో వెళ్ళడానికి వచ్చాడు. ఏనాడు ఈ యొక్క ప్రయాణికుడు రైలు ఎక్కినటువంటి వాడు కాదు. ఒక పెద్దగా పెట్టెలు కనిపించుకుని వచ్చింది ఒక రైలు. వా, ఇది ఎంత పెద్దది, ఇన్ని పెట్టెలు కనిపించుకొని కన్నులతో చూచుకుంటూ లైన్ పైన వెళ్లిపోతుండాలని చాలా ఆశ్చర్యపడ్డాడు పాపం మనిషి. కూడాను ఆ రైలు పైన కన్నీల పైన సరిగా నడచడానికి వీలు కాదే, ఈ జడమైనటువంటిది ఎంత కరెక్ట్ గా నడుచుకుని పోతుండాలని ఆశ్చర్యపడ్డాడు. ఈ రైల్లో ఎక్కడానికి నూర్ల మంది ప్రయాణికులు స్టేషన్ లో కాచుకొని ఉంటున్నారు. వాళ్ల లగేజ్ లంతా చూస్తే ఓ పెద్ద పెద్ద లారీలకు తగినట్టుగా లగేజ్ గా ఉంటుండాలి.
0: రైల్ ద్వారా కహీ జానే కే ఉద్దేశ్య సే ఏక్ గవార్ స్టేషన్ ఆయా। वह कभी भी रेल में नहीं सवार हुआ था। इतने में एक इंजन कई डिब्बों को खींचता हुआ आया। उसे देखते ही वह अचरज में पड़ गया कि वाह, यह इतने डिब्बों को खींचता हुआ आंखों से देखते हुए पटरियों पर ऐसे ही चला जा रहा है। उसे अचरज हुआ कि आदमी भी इन पटरियों पर ठीक से नहीं चल सकता है, लेकिन यह कितनी अच्छी तरह से चला जा रहा है। इस रेल में सवार होने के लिए स्टेशन में सैकड़ों लोग इंतजार कर रहे थे। उन लोगों के पास बड़ा भारी भरकम सामान था।
1: తనను తాను అనుకుంటున్నాడు, ఇంత మందిని ఎక్కించుకొని ఇంత సామాను అందులో పెట్టుకుని ఎట్లా మోస్తుంది ఇది అని యోచన చేస్తున్నాడు. ఈ ప్రయాణికులు తక్కువ సామానైనా తీసుకుని ఉండకూడదా, పాపం ఈ రైలుకి ఎందుకు ఇంత బాధ పెడుతున్నారు అని ఆలోచన చేసుకున్నాడు. ఇంతమంది లోపల నేను కూడా దానికి ఎందుకు బాధ పెట్టాలని చెప్పని ఆ రైల్లో అందరూ ఎక్కుతుంటే తాను ఎక్కాడు. అందరూ ఎక్కడ సామాన్లు అక్కడ పడేసేశారు. ఎవరిపాటికి వారు సీటు పైన పండుకున్నారు. ఎంత నిర్దయులు ఈ ప్రయాణికులు, ఇంత సామాను దానికి అడ్డగట్టి వారు నిశ్చింతగా నిద్రపోతున్నారని తాను తెచ్చుకున్న సామాన్ తన తలపైన పెట్టుకుని కూర్చున్నాడు. ఎందుకంటే నా బరువు దానికి ఏమాత్రం ఇవ్వకూడదనుకున్నాడు.
0: వహ్ గమార్ సోచనే లగా కి ఇతనే లోగో ఆర్ ఇతనే సామాన్ కో యా కేసే ఢో సకేగా. ఉస్నే సోచా కి ఇన్ యాత్రియో కో ఇతనా సామాన్ నహీ లానా థా, కమ్ సామాన్ లానా థా, ఇస్ రైల్ కో ఇతనా కష్ట క్యో దే రహే హై. उसने सोचा कि मुझे इस रेल को कष्ट नहीं देना चाहिए। खैर, सब लोगों के साथ वह भी रेल में सवार हुआ। सभी लोग अपना सामान जहां तहां डालकर सीट पर सोने लगे। गंवार ने सोचा, ये लोग बड़े निर्दयी हैं, अपना सारा सामान इस पर लाद कर आराम से सो रहे हैं। ऐसा विचार कर वह अपना सामान अपने सर पर रखकर बैठ गया। वह सोचने लगा कि मेरे सामान का बोझ इस रेल पर नहीं लादना है।
1: నా సామాను నేనేం వస్తున్నానని భ్రమించాడు పాపం. ఎవరో పక్కనున్నటువంటి వ్యక్తి హెచ్చరించాడు, ఏమిటయ్యా నీ అవస్థ, నీ సామాన్ని తలపైన పెట్టుకోవటం ఏమిటి, కింద పెట్టకూడదా అన్నాడు. అయ్యో ఇంత సామాను మోస్తుంటే నా సామాను కూడా దానికి ఎందుకు బరువు పెట్టాలని నేను మోస్తున్నానన్నాడు. నిన్ను నీ సామాను అన్నింటినీ మోసేటువంటిది ఈ రైలు, నీ తలపైన పెట్టుకున్నంత మాత్రం ఆ బరువు రైలుకే మాత్రం సంబంధం లేకుండా ఉందా? దయాదాక్షిణ్యం ఉన్నది కానీ వివేకం లేదు పాపం ఆ యొక్క మానవుని అందు.
0: वह इसी भ्रम में था कि अपना सामान वह खुद ढो रहा है। तब बगल में बैठे यात्री ने कहा, अरे भाई ये क्या माजरा है, अपना सामान सर पर क्यों ढो रहे हो, उसे नीचे रख दो। गंवार ने कहा, बेचारा इतना सामान ढो रहा है, फिर मैं भी अपना सामान इस पर लादकर इसको क्यों कष्ट दूं। यात्री ने कहा, अरे पगले, तुमको और तुम्हारे सामान को यह रेल ही ढो रहा है। अपने सर पर सामान लादने से क्या इससे रेल का बोझ कम हो जाएगा? यहां इस गंवार में दया तो है परंतु विवेक बुद्धि नहीं है।
1: अदे विधंगा अर्जुन, నీకు అనేక విధమైనటువంటి శక్తి సామర్థ్యం ఉంటున్నాయి. గొప్ప విద్యావంతుడవే, ఎన్నే నిగ్రహం కలగాడవే, మహాశక్తిని సాధించినటువంటి వాడవు. దైవత్వాన్ని మాత్రం అర్థం చేసుకోలేకపోతున్నావు. ఈ దైవత్వాన్ని అర్థం చేసుకోలేనంత వరకు కూడాను నీకు ఈ విషాదం తప్పింది కాదు. నీవు ఈ విషాదాన్ని తప్పించుకుని నీ కర్తవ్యాన్ని ఆచరించాలంటే మొట్టమొదట నా యొక్క అనుగ్రహానికి పాత్రుడై నా ఆజ్ఞను శిరసావహించన్నాడు. దేహము నీవు కాదు, ఇంద్రియాలు నీకు సంబంధించినటువంటివి కాదు. ఇంద్రియాలు దేహముతో కూడినటువంటివి, దేహము కర్మతో చేరినటువంటిది, కర్మ ఫలితమే ఈ దేహము, కర్మను ఆచరించుకుంటున్న దేహం సార్థకం కాదు.
0: श्रीकृष्ण ने कहा, हे अर्जुन, तुम में अनेक प्रकार के शक्ति और सामर्थ्य हैं, बहुत विद्यावान हो, इंद्रिय नियंत्रण कर चुके हो, अपार शक्ति प्राप्त कर चुके हो, परंतु दैवत्व को समझ नहीं पा रहे हो। इस दैवत्व को न समझने तक तुम्हारे लिए यह विषाद अनिवार्य ही है। इस विषाद से मुक्त होकर अपने कर्तव्यों का पालन करना है तो मेरे अनुग्रह को प्राप्त करने के लिए मेरी आज्ञा का पालन करो। तुम देह नहीं हो, इंद्रिय तुमसे संबंधित नहीं हैं, इंद्रियां देह से जुड़ी हुई हैं, देह कर्म से जुड़ी हुई है, कर्म का परिणाम ही यह देह है, कर्म किए बिना देह सार्थक नहीं होगी।
1: కర్మణ్యేవ అధికారస్య, నీవు ఈ కర్మను ఆచరించటంలోనే నీకు అధికారం ఉంటున్నది, మిగిలినవన్నీ నువ్వు నాకు అర్పితం చేయి. లెమ్ము లెమ్ము ధనుంజయ, ఇది బలీయము, న్యాయము గెలుచు, నశించు స్వార్థము, సదాయుగ ధర్మమిదే కదోయి. తరుగమ్మిక, నూరుగురు బిడ్డల తండ్రికైనా అంత్యమున పిండమిను దిక్కుగలగరట్ట, ప్రారంభమదేమిటో. నా యాజ్ఞను నీవు శిరసావహిస్తే ఈ కౌరవుల యొక్క విషయం నేను చూచుకుంటాను. 100 మంది బిడ్డలుండినటువంటి యొక్క ధృతరాష్ట్రునికైనా కట్టగలిపటికి ఇంత పిండమిచ్చేటువంటి దిక్కు కూడా లేకుండా పోతారు. కారణం ఏమిటనగా, ధృతరాష్ట్రుని బిడ్డలు, ధృతరాష్ట్రం ఇది ధృతరాష్ట్రం, తనది కానటువంటి దాన్ని తనదిగా భావించుకునేటువంటి వాడు ధృతరాష్ట్రం.
0: कर्मण्ये वाधिकारस्ते, इस कर्म को करने पर ही तुम्हारा अधिकार है, अन्य सब कुछ मुझे अर्पित कर दो। उठो उठो धनंजय, विधि अत्यंत शक्तिशाली है, न्याय की ही विजय होगी, स्वार्थ विनष्ट होगा, सदा युग धर्म यही रहा है। 100 पुत्रों वाले को अंत में पिंड प्रदान करने वाला एक भी नहीं रहेगा, यह कैसा प्रारब्ध है। तुम मेरी आज्ञा का पालन करोगे तो इन कौरवों को मैं संभाल लूंगा। 100 पुत्रों वाले धृतराष्ट्र को अंत में पिंड प्रदान करने के लिए एक भी बचा नहीं रहेगा। कारण क्या है, ये धृतराष्ट्र के पुत्र हैं। धृतम इति राष्ट्रम धृतराष्ट्रम, అప్నా జో నహీ హై ఉసే అప్నా మాన్నే వాలా హీ ధృతరాష్ట్ర హై.
1: నీవు కూడా అతనికి సోదరుడుగా తయారవుతున్నావు. దేహము నీవు కానటువంటి వాడు నాది అనేటువంటి దీంతో నువ్వు భ్రమిస్తున్నావు. దేహము కానటువంటి నీవు దేహమును అని భావించుకోవటమే నీవు ధృతరాష్ట్రం యొక్క దృష్టి అన్నాడు. అజ్ఞానము, ఈ అజ్ఞానమును దూరం చేసుకుంటే కాని ఈ జ్ఞానం నిన్నులో ప్రవేశించదు. ఈ ప్రవేశించడానికి నీవు కొంతవరకు నువ్వు విచారణ శక్తి చేయాలి అన్నాడు. జీవుడుండు దేహమందు, హృదయమందు దేవుడుండు, రెండు కూడి ఆటలాడి ఒకరినొకరు వీడుచుందరు. ఆటలాట బొమ్మలాటలాడించే క్షేత్రదారి ఒకటి కలడు. మంచి చెడ్డ బొమ్మలుండు, రెండులోనే ఒకటి ఉండు అన్నాడు.
0: తుమ్ భీ ఉస్కే భాయి బన్తే జా రహే హో, దేహ తుమ్ నహీ హో పరంతు.
1: నీవు కానటువంటి వాడు నాది అనేటువంటి దీంతో నువ్వు భ్రమిస్తున్నావు. దేహము కానటువంటి నీవు దేహమును అని భావించుకోవటమే నీవు ధృతరాష్ట్రం యొక్క దృష్టి అన్నాడు. అజ్ఞానము, ఈ అజ్ఞానమును దూరం చేసుకుంటూ

0: let that be the vision to which all our efforts of Shravanam, Mananam and Nididhyasanam are directed towards. Thank you so much. Sayonara.
1: Embodiments of love.
2: శాంతి నీ లోపల ఉన్నది కానీ బయట లేదు.
1: పీస్ ఇస్ విద్ ఇన్, నాట్ అవుట్ సైడ్.
2: అవుట్ సైడ్ నో పీస్, ఓన్లీ పీసెస్.
3: సాయిరామ్, యు జస్ట్ హర్డ్ ఎన్ ఎపిసోడ్ ఆఫ్ అవర్ రేడియో ప్రోగ్రామ్ అవుట్ సైడ్ ఇన్ సైడ్ డీప్ ఇన్ సైడ్. This was a segment of Radio Sai's Thursday Live, hosted by Brother Bishop Rushdie, and today's episode was first broadcast in August 2026. Dear listener, we hope you like this program, and please send us your feedback by either email or WhatsApp. Our email ID is listener@ssmediacenter.org, and our WhatsApp number is 9393258258. Thank you and loving Sairam from Prashant Tinilayam.
4: You are tuned to Radio Sai Global Harmony, bringing you 24 hours a day the message of love of Bhagavan Sri Satya Sai Baba.

0: There is at the very beginning a cause, a reason, for which there is bound to be an effect or a consequence. So it is, thus man is endowed with his faculties, which in turn he puts them so that he could perform his duties, his karma. Even as he executes his karma, the fruits thereof determine the type of life or the very life itself that he is going to be endowed with at a future date.
1: Divyatma Swaroopulaina Yuvakular.
0: Embodiments of the divine Atma, youngsters.
1: Haindava Siddhanta Haryamanu Karma Janma Dharma Brahmamulaneetvanti Nalugu Godalapaina Nirmimpabadinatundi.
0: It is in keeping with the ancient Hindu tradition and custom that these have been laid down. Karma Dharma
1: Janma Karma Janma Dharma Brahma అనేటువంటి నాలుగు గోడలపైన నిర్మింపబడినటువంటిది.
0: In keeping with the ancient Hindu thought, we have this, a mansion sitting erect on these four walls of karma, janma, dharma and brahma.
1: ఏ చిన్న గృహము నిర్మింపవలనను దీనికి నాలుగు గోడలు ఉండియే తీరవలేను.
0: Whatever the size of the house that you might construct, it's necessary that it is provided with four walls.
1: అట్టి తెరి విశాలమైన అనంతమైన భారతీయ సంస్కృత భవనమునకు ఈ నాలుగు గోడలు ఉండవన్నక్కర్లేదా?
0: When this is the case, what about the huge mansion which is this ancient Hindu thought, the customs and the traditions which are prevailing? Should they also not have these four supporting walls?
1: ఈ నాలుగు గుణములు కూడాను అన్యోన్య ఆశ్రయములై ఉండాలి.
0: Now these four attributes should also have a point of meeting together somewhere.
1: Karma yokka phalitamu tappinadi kaadu.
0: It is not possible for anyone to escape from the consequences of what one does.
1: Telisi chesinanu teliyaka chesinanu karma yokka phalitamu anubhavinchiye teeravalenu.
0: You may do it knowingly, you may do it unknowingly, but you have got to bear up with the fruits which come thereof.
1: Karma nirupayogamainatundi kaadu.
0: Whatever you do certainly has a sense of fulfillment.
1: Manchi chesinanu chedda chesinanu needu kaakapoyina maroka dinamaina kudanu deeni yokka phalitamunaku manam samsiddhulai untundali.
0: Be it good, be it bad that you do, you have to one day face up to the consequences of your actions.
1: Kanuka karma aneetunte siddhantamu prati manavunaku janmaku moola kaaranamai unnadi.
0: So it is this doctrine of karma which stands as a cardinal principle for every man's life.
1: Karmamuna puttu jeevudu.
0: Man is born through his actions or his
1: karmamunane vruti pondu.
0: He has to live with them.
1: Karmamuna chanun.
0: And he has to die among
1: karmamu darunaku daivamu.
0: And it is this karma again which is the god for every individual.
1: Karmame sukha dukkhamulaku karanamilalu.
0: It is karma again which determines either your joy or sorrow.
1: Ee karma dwara జన్మం మనకు లభించుచున్నది.
0: ఇట్ ఈస్ త్రూ కర్మ అగైన్ దట్ యు ఆర్ ఎండోర్డ్ విత్ దిస్ బర్త్ ఆర్ లైఫ్.
1: ఈ జన్మం యొక్క రహస్యం ఏమిటి?
0: వాట్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ దిస్ ఎగ్జిస్టెన్స్?
1: శరీరమాద్యం ఖలు ధర్మ దాదనం అని శరీరమంతా కూడాను ధర్మాచరణ నిమిత్తమై ఆవిర్భవిస్తున్నది.
0: దిస్ బాడీ హస్ బీన్ గివెన్ సో దట్ యూ కెన్ అండర్టేక్ యువర్ కర్మ.
1: కనుక శరీరము ద్వారా ధర్మమును ఆచరించాలి.
0: And therein lies the point that through the body you have got to uphold dharma.
1: Dharma acharana valane brahmamunu pondadaniki veelavutunnadi.
0: And when you conduct yourself in keeping with dharma, you can secure brahma.
1: Yenadu dharmamu jagattunandu cheerinchunu aanadu daivamu avatarinchunaneetundi kudanu geeta yokka pramanamu.
0: The Gita also proclaims that the day dharma declines, God would take form in the form of an avatar and come down.
1: Yetavata ధర్మ సంస్థాపన నిమిత్తమై అవతరించినటువంటి ఒక తత్వములే ఈ మూర్తి భవించినటువంటి మానవత్వము.
0: All said and done, what you see in the form of a body is nothing but a manifestation of God Himself who takes the form of a human being to restore dharma.
1: Srishti anaga Ishwarechcha yokka prakatane.
0: And what you call creation is a manifestation of the cosmic will.
1: దీనినే ప్రకృతి అని పిలుస్తూ వచ్చారు.
0: We also refer to it as nature.
1: ఈ ప్రకృతి యందు పుట్టినటువంటి ప్రతి వ్యక్తి కూడాను ఈ ప్రకృతి యొక్క స్వభావమే కలిగి ఉంటుండాలి.
0: Whoever is born in this nature certainly comes to have the same attributes and qualities of this nature around him.
1: కనుక ఈశ్వరేచ్ఛను ప్రకటనకు ఆవించేటువంటి నిమిత్తమే మానవత్వం అవతరించినటువంటి సత్యాన్ని గుర్తించాలి.
0: So we should realize the truth that this creation is nothing but a manifestation of the cosmic will.
1: Aithe ee prakruti chaitanyamunu evariki manam arpitam gavinchali.
0: Now all that goes in this creation, who is going to offer it to whom?
1: Swarthamunaka kaadu.
0: Is it for the sake of one's own selfish needs?
1: Toti manavulaka kaadu.
0: Is it for the fellow beings around us? No.
1: Evariki chesinanu ye karmalu aacharinchinanu ఈశ్వర ప్రీత్యార్థం అనేటువంటి భావంతో ఆచరించినప్పుడు సర్వము కూడాను దైవమునకే చెందుతుంది.
0: వాట్ ఎవర్ యు డూ వాట్ ఎవర్ యు మే పర్ఫార్మ్ ఇఫ్ యు ఆర్ టు బి ఇన్స్పైర్డ్ బై ద ఫీలింగ్ దట్ ఇట్ ఇస్ ఫర్ ద సేక్ ఆఫ్ ప్లెజర్ ఆఫ్ గాడ్ దెన్ దట్ ఇస్ బౌండ్ టు రీచ్ గాడ్.
1: కనుకని సర్వ కర్మలు కూడాను భగవత్ ప్రీత్యార్థం అనేటువంటి భావంతో ఆచరించడమే ప్రధానమైనటువంటి మానవుని లక్ష్యము.
0: So the uppermost motive in you should be that whatever is being done as an act of worship to the Lord.
1: కనుక ఈ కర్మలలో ప్రధానమైనటువంటిది మానవత్వమునకు తల్లి గర్భం నుండి జన్మించినప్పుడు సహజ జన్మంగా ఉంటుంటాది.
0: Now here contains the very essence of this karma. When an individual is first born from the mother's womb,
1: ఈ సహజ జన్మము సహజంగానే ఇది శూద్రత్వము అని చెప్పవచ్చును.
0: Now this is the natural type of birth.
1: అనగా ఎట్టి నియమములు లేనటువంటి ఒక స్థితి.
0: Now this is a natural state.
1: తదుపరి గాయత్రీ మంత్రోపదేశం జరిగిన తర్వాత ఈ సంస్కారం జరిగిన తర్వాత తాము ద్విజుడుగా రూపొందుతున్నాడు అనగా రెండవ జన్మంగా ఉంటుండాలి.
0: Now this is the first birth as such. After you have been given the Gayatri mantra, that signifies the dawn of the second birth for you.
1: గాయత్రి అనగా గాయత్రి ఛాందసా మాత అని సర్వ వేదములకు మాతృస్వరూపిణి గాయత్రి.
0: Now what is this Gayatri mantra? It is the very embodiment of the quintessence of the Vedas. It is verily the mother herself.
1: Gayalanaga jeevulu ani artham.
0: Now the meaning of the word Gaya is jeevas or the forms of individuals.
1: Anaga jeevulunu poshinchetvantadi pranamulanu rakshinchetvantade Gayatri ani kodanu deeni yokka artham.
0: So Gayatri is that which protects and fosters all life forms.
1: కనుక ఇట్టి గాయత్రి మంత్రోపదేశం ద్వారా ఈనాడు మనము రెండవ జన్మ మెత్తాము అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
0: సో యూ మస్ట్ రియలైజ్ ద ట్రూత్ దట్ టుడే ఆన్ బీయింగ్ గివెన్ దిస్ గాయత్రి మంత్ర యూ హావ్ బీన్ వెరీలీ గివెన్ ఎ సెకండ్ బర్త్.
1: దీనిని నియమములుగా పాటించి తక్కువమైన మార్గంలో మనం అనుసరించినప్పుడు క్రమక్రమేణా మనం వేదాధ్యయనం చేయటకు అర్హులమవుతాము.
0: నౌ వెన్ యూ స్టార్ట్ చాంటింగ్ దిస్ మంత్ర బౌండ్ టు ఎ సర్టెన్ కోడ్ ఆఫ్ కండక్ట్ అండ్ రూల్స్ then certainly you'll be able to reach the fulfillment of this mantra.
1: Vedadhyayana samayam nandu atanini vipruḍu ani mūḍo janmanga parinamistu vacharu.
0: Then you have the third stage or third form of life when he's called vipruḍu, when he starts chanting the Vedas.
1: Ee mūḍo janmanga pariganinchustu vachinappudu kramakramina vedamunu adhyayinchatam vedamu yokka arthamunu gurtinchukovatam daniki taginattuga vartinchatam ee vidhamainatuvanti margaanni manam anusaristu raavali.
0: Now even as you try and understand and chant the mantras in the Vedas, you must try and understand the significance of the mantras contained therein and thereby start putting them into practice, thereby live the Vedas verily every second of your life.
1: Ee Veda jayanam valla brahma tattvanni gurtinchukovataniki avakasam untundi.
0: Through this medium you shall certainly succeed in attaining brahma.
1: Ee brahma tattvanni gurtinchukunnatundi tarunam nande ee brahmanattvamu aneetundi praaptistundi.
0: Now it's only when you have acquired the state of brahma that you could be called a brahmana.
1: Kevalam janma brahmaname kaakunda karma brahmana kudanu atyavasaramu.
0: A brahmana need not necessarily be by virtue of his birth. He could also be one by virtue of what he does.
1: Janma karma brahmanatvame pradhanamainatvanti yokka divyatvam anetvanti kudanu gurtistu raavali.
0: We should also realize and continue to realize the truth that these two are essential points to understand.
1: Kanuka brahmanatvam anaga కేవలం జన్మమునందు మాత్రమే బ్రాహ్మణత్వం పాటించటం ఇది సరికాదు.
0: వాట్ యు మీన్ బై బ్రాహ్మణ ఆర్ ద నేచర్ ఆఫ్ ఎ బ్రాహ్మణ కుడ్ బి అక్వైర్డ్ నాట్ మియర్లీ బై బర్త్ బట్ ఆల్సో త్రూ వాట్ వన్ డస్.
1: బ్రహ్మతత్వమును గుర్తించుకున్నటువంటి స్థితి ఎందే బ్రాహ్మణత్వం అని చెప్పుకొడుకు అర్హుడవుతాము.
0: we really become deserving of being called a brahmana only when we have understood and attained the state of brahmana.
1: ee gayatri mantravanu 3 velalu endu ucharistu ravalani nimistu vacharu.
0: Now it has been laid down that this gayatri mantra has to be chanted 3 times a day.
1: Pratasandhya, madhyana sandhya, sayam sandhya ani sandhi kalamulu ende deenini uchcharinchalani kudanu nimistu vacharu.
0: Now the 3 timings are the morning hours, the afternoon hours and the evening hours.
1: Sandhya anaga rendu kalamulu cheriyatvanti oka sthiti.
0: Now we talk of the word sandhya meaning a confluence of 2 different times.
1: Pratasandhya anaga ratri tellavari ee rendu cherinatvanti samayame pratasandhya annaru.
0: The first one pratasandhya is a point of time where the transition between the night into day takes place.
1: Sayam sandhya anaga pagalu ratri ee rendu cherinatvanti yokka sandhini sayam sandhya annaru.
0: Likewise the evening hours are those where it's a transition between daylight and night.
1: ఇంకా మధ్యాహ్న సంధ్యాన తెల్లవారి మధ్యాహ్నము రెండు కూడేటువంటి సమయంలోకి మధ్యాహ్న సంధ్య అన్నారు.
0: And the point of time with regard to the afternoon session is where you move from the morning session to the afternoon.
1: మానవుడు త్రిగుణాత్మక స్వరూపుడు.
0: Man is an embodiment of 3 gunas.
1: కేవలం ఈ గుణములు ఒక జీవులకు మాత్రమే కాకుండా కాలములకు కూడాను గుణములు నియమిస్తూ వచ్చాయి.
0: Now these 3 attributes are not necessarily confined to man as such. Even time has these attributes.
1: కాలములకు కూడాను సత్వ రజో తమో గుణములు కూడా ఉంటున్నాయి.
0: We also talk of time having sattva raja and tamo gunas.
1: ఈ కాలములకు సాత్విక గుణం ఏమిటి అనేటువంటిది విచారించాలి.
0: Now what is it that you talk about time as being sattva?
1: ఈ 3 గుణములకు కూడాను ఒక దినములో 24 గంటలు ఉంటుండాలి.
0: Now each of these 3 attributes has got 24 hours to go by.
1: ఈ 24 గంటలు కూడాను ఒక్కొక్క గుణమునకు 8 గంటల చొప్పున విభజిస్తూ వచ్చింది.
0: Over a day you have 24 hours and each of these 3 gunas takes up 8 hours by itself.
1: సాత్విక గుణము 8 గంటలు.
0: Sattvic 8 hours.
1: రాజసిక గుణము 8 గంటలు.
0: Rajasic 8 hours.
1: తామసికము 8 గంటలు.
0: And tamasic 8 hours.
1: ఈ కాలములు కూడాను ఆయా రీతిలో నియమిస్తూ వచ్చింది.
0: So this period of time 24 hours has been distributed equally.
1: సాత్విక గుణము యొక్క 8 గంటలు ఏమిటి?
0: What are these 8 hours of sattvic?
1: తెల్లవారు జామున 4 గంటలు మొదలుకొని సూర్యోదయమైన తర్వాత 8 గంటల వరకు కూడాను ఇది 4 గంటలు సాత్వికం.
0: Now when you talk of the time from 4 am in the morning to 8 am we are taking care of 4 hours now.
1: మరి సాయంకాలము 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు 4 గంటలు.
0: And then we take a clean sweep and go to the evening session 4 pm to 8 pm again 4 hours.
1: ఈ రెండు కాలములు సాత్విక గుణము యొక్క కాలం అన్నారు.
0: These 2 stretches of time 4 hours apiece have been put down under sattva.
1: తెల్లవారు జామున 4 గంటల మొదలు 8 గంటల వరకు.
0: Morning 4 am to 8 am 4 hours.
1: రాత్రి 4 గంటల నుంచి 8 గంటల వరకు ఈ 8 గంటలు కూడాను సాత్విక గుణములు.
0: And then again in the evening 4 pm to 8 pm 4 hours 4 plus 4 8 for sattvic.
1: ఇంకా తెల్లవారి 8 గంటల నుంచి సాయంకాలం 4 గంటల వరకు రాజసిక గుణము ఇది 8 గంటలు.
0: And then during the day time from 8 am to 4 pm 8 hours under rajasic.
1: ఈ 8 గంటలు కూడాను రాజసికంగా భావిస్తూ వచ్చారు.
0: These 8 hours during the day have been given to the rajasic attribute.
1: ఈ రాజసిక కాలమునందు సర్వ జీవులు కూడాను తమ తమ కర్తవ్య కర్మలు ఆచరిస్తూ ఉన్నారు.
0: It is during this period of time that all life forms keep doing whatever is to be done by them.
1: కేవలం ఒక మానవ జీవులే కాకుండా పశుపక్షి మృగాదులు కూడాను తెల్లవారి 8 గంటల నుంచి సాయంకాలం 4 గంటల వరకు కూడాను తమ కర్తవ్య కర్మలు నిర్వర్తిస్తూ వస్తున్నాయి.
0: Not merely men but also animals and the like do what is expected of them during these 8 hours.
1: కార్మికుడు, కర్షికుడు, వ్యవహారికుడు, వ్యాపారికుడు, ఇంకా ఉద్యోగస్తులు వీరందరూ కూడాను తెల్లవారి 8 గంటల నుంచి సాయంకాలం 4 గంటల వరకును ఆచరించేటువంటి కాలమంతా కూడాను రాజసిక కాలమనే చెప్తూ వచ్చాయి.
0: The factory worker, the agriculturist, the farmer and anybody that you can think of has to work or does his work during these 8 hours. Put on for the rajasic one.
1: కనుక సామాన్యంగా ప్రతి మానవుడు కూడాను రాజసిక కాలమునే తాను అనుభవిస్తూ వస్తున్నాడు.
0: So we find that every individual certainly has an experience of this rajasic time.
1: ఇంకా రాత్రి 8 గంటల నుంచి తెల్లవారుజామున 4 గంటల వరకు ఉండేటువంటి కాలమునే తామసిక కాలము అన్నారు.
0: And then we have the night time, night period 8 pm to 4 am 8 hours again for the tamasic quality.
1: ఇది మనకు తామసికం అనేటువంటిది దీని యొక్క స్వరూపమే మనకు నిరూపిస్తూ వస్తుండాలి.
0: That it is indeed tamasic, we know by the very nature of our experience.
1: రాత్రి 8 గంటల నుంచి తెల్లవారుజామున 4 గంటల వరకు నిద్రించటమే దీని యొక్క స్థితి.
0: The chief quality that you associate with it is sleep during this period of time.
1: అనగా నిద్ర అనేటువంటి తామసిక లక్షణం అనేటువంటిది మనకు స్పష్టమవుతుండాలి.
0: That is, sleep is being equated to tamasic in this equation.
1: కనుక మనము సాత్వికమైనటువంటి యొక్క తెల్లవారుజామున 4 గంటల మొదలు తెల్లవారు 8 గంటల వరకును సత్కర్మలు, సదాచారములు, సత్ప్రవర్తనలు, సత్సంగములు, ఇంకా సత్సాధనలు కూడా సలపటంలో దీనికి ఒక సార్థకత ఉంటుండాలి.
0: సో వీ హ్యావ్ దాట్ డ్యూరింగ్ ద సాత్విక్ టైమ్ 4 AM to 8 AM అండ్ 4 PM to 8 PM వన్ అండర్టేక్ టాస్క్ విచ్ వుడ్ బి కాల్డ్ గుడ్ అండ్ నోబుల్ విచ్ వుడ్ ఫర్దర్ వన్స్ ఓన్ ఇంట్రెస్ట్ ఇన్ లైఫ్.
1: కనుక ఈ కాలమును మనం చక్కగా గుర్తించుకుని మనం సక్రమమైనటువంటి మార్గంలో దీన్ని అనుభవించడం లోపల మానవత్వం దివ్యత్వం ఒకటికలో ఎట్టి సందేహము ఉండదు.
0: బై బీయింగ్ బౌండ్ టు సచ్ అన్ అండర్స్టాండింగ్ ఆఫ్ హౌ టైమ్ హ్యాస్ బీన్ డివైడెడ్ ఫర్ వేరియస్ యాక్టివిటీస్ అండ్ బై ప్రాపర్ అప్రిసియేషన్ ఇట్స్ ఓన్లీ దెన్ కెన్ వీ అండర్స్టాండ్ ద ట్రూ నేచర్ ఆఫ్ అవర్ ఎగ్జిస్టెన్స్.
1: కనుక గాయత్రి మంత్రం అనేటువంటిది తెల్లవారుజామున 4 గంటల నుంచి తెల్లవారు 8 గంటల లోపలనే మనం ఏదో ఒక కాలము నియమించుకుని ఈ గాయత్రి మంత్రమును ఉచ్చరించాలి.
0: నౌ దిస్ గాయత్రి మంత్ర హ్యాస్ టు బి టేకెన్ అప్ ఫర్ చాంటింగ్ ఎనీ టైమ్ డ్యూరింగ్ దిస్ పీరియడ్ ఆఫ్ 4 AM to 8 AM.
1: సాయంకాలము 4 గంటల మొదలు రాత్రి 8 గంటల లోపలనే ఏదో ఒక నిర్ణీత కాలము మనం ఈ గాయత్రి మంత్రమును ఉచ్చరిస్తూ రావాలి.
0: లైక్ వైజ్ అట్ ఎనీ సెట్ టైమ్ బిట్వీన్ 4 PM and 8 PM షుడ్ బి అండర్టేక్ ద చాంటింగ్ ఆఫ్ దిస్ మంత్ర.
1: గాయత్రి మంత్రం అనేటువంటిది సర్వదైవిక స్వరూపం.
0: గాయత్రి మంత్ర ఇస్ ద వెరీ ఎంబాడీమెంట్ ఆఫ్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ గాడ్.
1: ఇది ఒక మతమునకు కాని, ఒక కులమునకు కాని, ఒక లింగమునకు కాని, ఒక స్థాయికి కాని సంబంధించినటువంటిది కాదు.
0: ఇట్ డస్ నాట్ బిలాంగ్ టు ఎనీ కాస్ట్, ఎనీ రిలీజన్ ఆర్ ఎనీ సెక్ట్ యాజ్ సచ్.
1: ఇది 9 విధములైనటువంటి వర్ణ స్వరూపంగా ఉంటుంది.
0: ఇట్ ఈస్ యూనివర్సల్ ఇన్ ఇట్స్ స్కోప్ అండ్ హ్యాస్ గాట్ 9 చీఫ్ అట్రిబ్యూట్స్.
1: తత్, సవితుర్, వరేణ్యం, భర్గు, దేవస్య. ఇది 9 రకములైనటువంటి వర్ణలతో కూడి ఉంటుంది.
0: It has got 9 of these complexions associated with this mantra.
1: Dhimahi. ఈ అనేటువంటిది ఒక ధ్యానమునకు సంబంధించినటువంటిది.
0: Dhimahi is something which pertains to meditation.
1: Dhiyo yonu prachodayat. అనగా నాకు మంచి బుద్ధిని అనుగ్రహించమని ఇది ఒక ప్రార్థన కింద చేరుతూ వస్తుంది.
0: And then we have the last two, where you talk about a prayer. It is in the form of a prayer to Lord that you be endowed with a proper intention.
1: గాయత్రి మంత్రము, వర్ణన, ధ్యానము, ప్రార్థన, ఈ మూడింటి యొక్క సమ్మిళితమైనటువంటి స్వరూపము.
0: సో దిస్ గాయత్రి మంత్ర ఈస్ ఏ మంత్ర వేర్ యూ హ్యావ్ దీస్ త్రీ కమింగ్ టుగెదర్, ఏ డిస్క్రిప్షన్, ఏ సార్ట్ ఆఫ్ మెడిటేషన్ అండ్ ఏ ప్రేయర్ అస్ సచ్.
1: వ్యవస్థా భేదమును పట్టి అంతఃకరణమునకు 4 పేర్లు నియమిస్తూ వచ్చారు.
0: Now what goes on within you, depending upon the situation, the circumstance, are classified as under.
1: Sankalpamulato koodinappudu manassu ani deenni pilustu vacharu.
0: When we talk of sankalpas, we use the word mind or manas.
1: Chanchalatvamto koodinappudu deenine chittamu ani cheptu vacharu.
0: When there is this element of being wavering, we talk of chitta.
1: Deenni vicharanato koodinappudu buddhi ani cheptu vacharu.
0: When you have element of discrimination associated with it, we talk of buddhi or intellect.
1: Mamattamato koodinappudu ahankaram ani pilustu vacharu.
0: And where you have this motive of selfishness, you talk about ego or ahankara.
1: Kanuka ikkada oke antakaranamulaku manasani, chittamani, buddhi ani, ahankaram ani oka parinama perulu.
0: So what you have to understand is there is basically one entity which is being given different names: mind, chitta, intellect and ego or ahankara.
1: Ikkada manasu, buddhi ee rendittu yokka tattvamulo vibhedamunu manam koncham vicharinchali.
0: Now we would do well to understand the basic differences between mind on the one hand and intellect.
1: Manasanu prati vibhedamuto undetvantidi.
0: Now mind is something which has got as its nature something a divisive tendency.
1: Buddhi abhedamuto undetvantidi.
0: Intellect is beyond such divisions.
1: కనుక బుద్ధి ఒక విధమైనటువంటి అద్వైత మతం అని కూడా చెప్పవచ్చును.
0: సో దిస్ ఇంటెలెక్ట్ ఈస్ సంథింగ్ అసోసియేటెడ్ విత్ అద్వైత.
1: విభేదము ద్వైతముతో కూడినటువంటిది.
0: వే యూ హ్యావ్ ఎ డివిజన్ టేకింగ్ ప్లేస్ ఇట్ ఈస్
1: ద్వైతముతో కూడినటువంటిది ఏకత్వాన్ని అనేకత్వంగా విభజిస్తుంది.
0: Now, where you have this element of divisiveness around, where you tend to see more than one thing,
1: buddhi anekatvamuloni ekatvanni nirupistundi.
0: Mind tends to see too many where there is only one, whereas intellect tries to see one where there are many.
1: Kanuka manam chesetunte sarva sadhanalu kudanu anekatvamuloni ekatvanni gurtinchatame kaani ekatvamunu anekatvanga vibhajinchadam kaadu.
0: So what we must try to do is try and see the underlying unity in the diversity of things, not the other way around.
1: Kanuka ee gayatri mantram aneyatundi అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని నిరూపించేటువంటి పవిత్ర మంత్రం.
0: దిస్ గాయత్రి మంత్ర ఈజ్ దట్ సేక్రెడ్ మంత్ర విచ్ టెల్స్ యూ దిస్ అండర్లైయింగ్ యూనిటీ ఇన్ ద డైవర్సిటీ ఆఫ్ థింగ్స్.
1: ఈ ఏకత్వం వలనే మనకు దివ్యత్వం కానీ ఒక విధమైన పవిత్రత కానీ మనకు లభ్యమవుతుంది.
0: అండ్ అగైన్ ఇట్ ఈస్ త్రూ దిస్ సింగిల్ పాయింటెడ్ విజన్ ఆఫ్ ఆర్స్ కెన్ వి పాసిబ్లీ శాంక్టిఫై అవర్ లైఫ్.
1: లోకములో మృతిక ఒక్కటిగానే ఉంటుంటాయి.
0: In this world we have mud or clay in one form as such.
1: Kani matti okkate ainappudiki paandamulu aneka roopamga untuntai.
0: This clay could be one, but the forms that it could take could be different.
1: Suvarnam okkate ainappudiki aabharanamulu anekanga untuntai.
0: Likewise gold is one, but ornaments could be many.
1: Ide vidhamugane aatma okkate ainappudiki jeeva roopamulu anekanga untuntai.
0: So also atma is one, but the forms of individuals are many.
1: గోచీరం ఒక్కటే అయినప్పటికీ గోవులు అనంతంగా ఉంటుంటాయి.
0: మిల్క్ ఈజ్ వన్ బట్ ద కౌస్ కుడ్ బి మెనీ ఇన్ డిస్క్రిప్షన్.
1: అయితే ఈ జగత్తులో ఎక్కడ చూసినప్పటికీ రూపము నామము ఈ రెండు తప్ప అన్యము మనకు కనిపించడం లేదు.
0: బట్ దెన్ ద వరల్డ్ అరౌండ్ యూ సీ దట్ బియాండ్ నేమ్ అండ్ ఫామ్ యూ డోంట్ హ్యావ్ ఎ థర్డ్ ఎంటిటీ.
1: ఈ ప్రపంచం అనగా ఏమిటంటే రూపనామముల మిళితమే అని చెప్పవచ్చును.
0: దిస్ వరల్డ్ ఈజ్ నథింగ్ బట్ వేర్ యూ హ్యావ్ ఎ కేస్ ఆఫ్ నేమ్ అండ్ ఫామ్ ప్రివేలింగ్ టుగెదర్.
1: ఒక్క రూపము ఒక్క నామము.
0: One form, one name.
1: అయితే ఈ రూపనామముల్లో రూపము నిరంతరం కూడాను మారుతుండేటువంటిది.
0: Now between these two, name and form, it is a form which continually changes.
1: ఇది క్షీణించేటువంటిది.
0: Something which withers away and fades away.
1: కట్టకడపటికి అదృశ్యమయ్యేటువంటిది.
0: And finally it disappears and goes.
1: రూపము అదృశ్యమైనప్పటికీని.
0: Though the form could disappear.
1: రూపము మార్పు చెందినప్పటికీని.
0: Though the form could undergo changes.
1: నామము మాత్రము నిత్య సత్యమై ఉండేటువంటిది.
0: ద నేమ్ యాజ్ సచ్ రిమైన్స్ వన్ అండ్ ద సేమ్ అండ్ చేంజ్లెస్.
1: ఏ విధముగా అనగా ఇప్పుడు ఒక గోవు, ఈ గోవు అనేటువంటి రూపము నాశము కావచ్చు.
0: An example here, we talk of a cow. The cow could go with the passage of time.
1: Kani govu aneetunte peru maatramu sthiranga untadi.
0: But the name that you have given it to it, the cow, that remains forever.
1: Adhe vidhamgane అనేక రూపములు పోయినప్పటికీ ఆ రూపముల యొక్క నామము శాశ్వతంగా ఈ జగత్తులో నిలిచి ఉంటుంది.
0: ఇన్ ద సేమ్ మేనర్ ద ఫార్మ్స్ కుడ్ డిసపియర్ బట్ ద నేమ్స్ విచ్ హావ్ బీన్ గివెన్ టు ద ఫార్మ్స్ వుడ్ లాస్ట్ ఫర్ ఎవర్.
1: ఈ నామమును మనం ఆధారంగా తీసుకున్నప్పుడు నామి మనకు సులభంగా లభిస్తుంది.
0: సో వెన్ యూ టేక్ ద నేమ్ యాజ్ ద బేసిస్ యూ కెన్ సర్టన్లీ సెక్యూర్ ఇట్ ఈజీలీ.
1: ఒక్క వ్యక్తికి ఏదో కొన్ని గుర్తులు చెప్పి పది మందిలో మనం గుర్తించమంటే అది కూడా చాలా కష్టంగా ఉంటుంది.
0: Now you try and identify a person in so many ways in a group of individuals, it could still be difficult for you to identify the person.
1: కోటి మందిలో ఉండినటువంటి ఒక వ్యక్తి పేరును మనం ఉచ్చరించినప్పుడు ఆ వ్యక్తి తాను లేచి నిలబడతాడు.
0: But even in a congregation of a crore people, if you were to call out the name of the individual, he would just get up.
1: నామము వల్ల ఎంత మంది అందు ఉండేటువంటి వ్యక్తిని అయినప్పుడు మనం గుర్తించడం అతి సులభం.
0: So through this name of his, you can recognize an individual.
1: అదే విధముగాని భగవత్ నామము అనేటువంటి దానిని మనం ఆధారంగా చేసుకున్నప్పుడు నామి అనేటువంటి తత్వాన్ని మనం సులభంగా చేరవచ్చును.
0: ఇన్ ద సేమ్ మేనర్ ఇఫ్ యూ టేక్ యాజ్ ద బేసిస్ ద లార్డ్స్ నేమ్ యూ కెన్ అండర్స్టాండ్ ద ఫార్మ్ విచ్ హస్ టేకెన్ దట్ నేమ్.
1: ఒక స్టేషన్ పేరు మనం గుర్తించుకున్నప్పుడే మనం ఏ విధంగానైనా కూడా టికెట్ అందుకుని ప్రయాణం సల్పవచ్చును.
0: వన్స్ వీ నో ద నేమ్ ఆఫ్ ద స్టేషన్ యూ కెన్ ఆస్క్ ఫర్ ద టికెట్ ఫర్ దాట్ పర్టికులర్ స్టేషన్ అండ్ అండర్టేక్ యువర్ జర్నీ.
1: స్టేషన్ పేరే మనకు తెలియనప్పుడు ఏ గ్రామమునకైనా మనం ప్రయాణం చేయాలి?
0: వెన్ యూ ఆర్ నాట్ అవేర్ ఆఫ్ ద నేమ్ ఆఫ్ ద స్టేషన్ హౌ కెన్ యూ పాసిబ్లీ ప్రొసీడ్ ఆన్ యువర్ జర్నీ.
1: కనుకనే పేరు ప్రధానము కానీ రూపం ప్రధానం కాదు.
0: సో ఇట్ ఇస్ ద నేమ్ విచ్ ఇస్ ఆఫ్ పారామౌంట్ ఇంపార్టెన్స్ నాట్ ద ఫార్మ్ అస్ సచ్.
1: కనుకని ఈ గాయత్రి అనేటువంటి యొక్క నామమును మనం ఉచ్చరించినప్పుడు ఈ యొక్క ప్రాణతత్వం అనేటువంటి యొక్క సావిత్రి తత్వం లోపల తదుపరి ఈ యొక్క దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వం లోపల కూడాను మనము కొంత ఆనందమును అనుభవించడానికి అవకాశం ఉంటుంటుంది.
0: సో వెన్ వి అండర్స్టాండ్ ద ఫుల్ ఎఫికసీ అండ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ గాయత్రి మంత్ర will we be in a position to understand the true nature, the underlying unity, the atmic principle prevailing in all different forms.
1: Kanukane gayatri సావిత్రి, సరస్వతి ఈ మూడు కాలములు యందు మూడు పేర్లను ధరించి మూర్తి భవించినటువంటి యొక్క దేవి ఈ గాయత్రి.
0: Now who is this Gayatri? She is a goddess having different names depending upon the three times. Gayatri, Savitri and Saraswati.
1: ఈ గాయత్రికి పంచముఖి అని కూడా మరొక పేరు.
0: Gayatri is also known as the five-faced one.
1: మొట్టమొదటి ముఖము ఓం, ఇది ఒక ముఖము.
0: The first is ఓం.
1: భూర్భువస్వః, ఇది రెండో ముఖము.
0: సెకండ్ ఈజ్ భూభువస్వః.
1: తత్ సవితుర్ వరేణ్యం, మూడో ముఖము.
0: దెన్ థర్డ్ తత్ సవితుర్ వరేణ్యం.
1: భర్గో దేవస్య ధీమహి, నాలుగో ముఖము.
0: ఫోర్ భర్గో దేవస్య ధీమహి.
1: దియో యోన ప్రచోదయాత్, ఐదో ముఖము.
0: ఫిఫ్త్ దియో యోన ప్రచోదయాత్.
1: ఇది పంచముఖి స్వరూపము.
0: సో ఇట్ హాస్ గాట్ దీస్ ఫైవ్ ఫేసెస్.
1: ఈ పంచముఖి స్వరూపమునందు పంచ ప్రాణములుగా నిలిచి ఉంటుండాలి.
0: అండ్ దిస్ గాయత్రి ఇస్ ప్రెసెంట్ ఇన్ దీస్ ఫైవ్ ఫేసెస్ by very the life forces as such.
1: Pancha pranamulu kudanu rakshinchetvantide ee gayatri kanuka idaniki gayate trayati iti gayatri annaru. Ee gayaranu rakshinchetvantide kanuka eemi gayatri annaru.
0: And she protects and fosters all life forms, so she is called Gayatri, the one benefactor and the protector.
1: ee pranamulu rakshinchetvanti samayamunandi eemini savitri aneetvanti swaroopane dharistundi.
0: During the time when she is protecting thus, she is called Savitri.
1: భారతీయ గ్రంథములు యందు మీరు విని ఉంటారు, సావిత్రి సత్యవంతుణ్ణి రక్షించుకుంది. ఈ సావిత్రి ఎవరంటే పంచప్రాణ స్వరూపిణి.
0: యు మే హావ్ రెడ్ ఇన్ ద స్క్రిప్చర్స్ దట్ సావిత్రి ప్రొటెక్టెడ్ సత్యవంత.
1: సత్య జీవితమును సావిత్రి రక్షిస్తుంది అని దీని యొక్క అంతరార్థము.
0: వాట్ ఇట్ మీన్స్ ఇస్ దట్ సావిత్రి సర్టన్లీ ప్రొటెక్ట్స్ అండ్ గైడ్స్ దోస్ హూ లీడ్ ఎ లైఫ్ ఆఫ్ ట్రూత్.
1: తెలివితేటలను అభివృద్ధి పరిచే సమయంలో ఈమె గాయత్రి.
0: When she is trying to further your qualities, your innate qualities, intellect,
1: ప్రాణములను రక్షించే సమయంలో ఈమె సావిత్రి.
0: She is called Gayatri. When she protects your life, she is called Savitri.
1: వాక్కును కాపాడే సమయంలో ఈమెని సరస్వతి.
0: And when she protects and fosters your word, she is called Saraswati.
1: కనుకనే గాయత్రి, సావిత్రి, సరస్వతి అని ఆయా సమయములందు మానవత్వంలో ఉండేటువంటి యొక్క వాక్కును, ప్రాణములను, బుద్ధిని రక్షించేటువంటి యొక్క స్వరూపిణి కనుక సర్వదేవతా స్వరూపిణి అన్నారు.
0: సో వి ఫైండ్ దట్ దిస్ గాడెస్ ప్రొటెక్ట్స్ ద వర్డ్, ద లైఫ్ అండ్ ద ఇంటెలెక్ట్. సో షీ ప్రొటెక్ట్స్ ఇన్ ఎవ్రీ వే ద ఇండివిజువల్ యాజ్ ఎ హోల్. సో వీ హావ్ గాయత్రి, సావిత్రి అండ్ సరస్వతి.
1: ఈ గాయత్రి, సావిత్రి, సరస్వతి యొక్క తత్వాన్ని సాయం సమయమునందు, ప్రాత సమయమునందు ఈ గాయత్రి మంత్రమును ఉచ్చరించడం అత్యవసరము.
0: Now it is necessary absolutely that you chant this mantra either in the early hours of the morning or in the evening hours.
1: ఇది కేవలము మధ్యాహ్న సమయమునందు ఇది పితృకార్యంగా భావిస్తూ వచ్చారు.
0: Now during the midday time this has also been taken up for chanting but with a certain purpose.
1: కాని సాధన సమయమునందు మాత్రము సాయంకాల సమయము, తెల్లవారు సమయమే మాత్రమే పవిత్రమైన సమయంగా నిరూపిస్తూ వచ్చారు.
0: బట్ వెన్ యు లుక్ అపాన్ ఇట్ యాజ్ అ ఫార్మ్ ఆఫ్ సాధన, దెన్ ఇట్ ఇస్ ద మార్నింగ్ అవర్స్ అండ్ ద ఈవినింగ్ అవర్స్ విచ్ హావ్ టు బి గాన్ బై.
1: తెల్లవారి ఒక మూడు పర్యాయములైనా, సాయంత్రం ఒక మూడు పర్యాయములైనా పిల్లలు గాయత్రి మంత్రమును ఉచ్చరించడం చాలా మంచిది.
2: The children should try and chant this mantra at least 3 times in the morning hours, 3 times in the evening hours. ఈ విధంగా దినము కూడాను మనం ఉచ్చరించుకుంటూ రావటం చేత మన యొక్క కర్మల యొక్క శేషం ఏమాత్రం కూడా మనల్ని బాధించకుండా ఉంటుంది. When we do this, then we can certainly free ourselves from the fruits of our karma. ఏనాటి మంత్రోచ్చరణ ఆనాటి పాపములను హరింపచేస్తుంది. It is said that the day's chanting takes care of whatever sin.
1: ఏ విధంగా అనగా మనము ఒక షాపుకు పోయి అప్పుతో మనము ఏదైనా సామాను పుచ్చుకొని వచ్చినప్పుడు ఈ అప్పు పెరిగిపోవటమే కాకుండా అప్పు వడ్డీ కూడా పెరిగిపోతుంటది.
0: How is this possible, you might ask. An example, when you go and buy a certain thing on loan, not only does the loan get increased but also the interest on it multiplies.
1: అట్లు కాకుండా ఆ అంగటి లోపల మనం నగదు ఇచ్చి సామాను తీసుకుని వచ్చే ఈ అప్పు లేదు, అప్పుకు వడ్డీ పెరగదు.
0: On the other hand, if you are to give something for the sake of taking something from the shop, there is no loan to be cleared nor is there any interest to be cleared.
1: Manam appu tichukovatam valla em ayipothundalante manaku nelaku vacheyatvanti okka jeetam anta kodano appu ku daginatvanti vaddike chellipothundali.
0: When you have borrowed something on loan, then you find that whatever you have earned, you have got to be spending on clearing the loan and the interest thereof.
1: వడ్డీ చెల్లించడానికి ఇంత శ్రమ పడుతుంటే ఇంకా అప్పు ఏనాడు తీరేది.
0: It also is possible that the interest itself could be a terrifying one. How can you clear the loan by itself?
1: కనుక మనము ఎప్పటికప్పుడే కూడాను డబ్బిచ్చి మనం సామాన్ తీసుకొచ్చినప్పుడు ఈ అప్పు లేదు, అప్పుకు తగిన వడ్డీ ఉండదు.
0: So when you try and clear your dues, as and when you buy a particular thing, no loan, no interest.
1: కనుక తెల్లవారి లేచింది మొదలు గాయత్రి మంత్రం మూడు పర్యాయములు ఉచ్చరించి తిరిగి రాత్రి పండుకునే సమయంలో గాయత్రి మంత్రాన్ని మూడు పర్యాయములు ఉచ్చరించడం వల్ల మన పాపముల యొక్క పరిహారము ఆ ఒట్టి చెల్లిపోతుంది, అసలు అనేటువంటిది కూడా ఉంటుండదు.
0: So in the same manner, chanting the Gayatri Mantra three times in the morning and then three times in the evening before you go to bed would take care of the fact that all your sins in the form of the loan and interest are cleared off.
1: ఈ విధంగా మంత్రోచ్చారణ చేయటం చేత మానవుడు అకర్మ స్వరూపాన్ని పొందుతున్నాడు.
0: By chanting the mantra thus with this feeling, then he can certainly transcend beyond this karma.
1: దీనిలోనే నిష్కామ కర్మ కూడాను ప్రారంభమవుతుంది.
0: And from what he does, he goes to the state of నిష్కామ కర్మ.
1: ఎప్పటికప్పుడే కూడాను మనము పవిత్రుడుగా మనం మారిపోతుంటాము.
0: And then and there, you are sanctifying your lives.
1: ఈ విధముగా జీవితం యొక్క సమస్యను, జీవితం యొక్క లక్ష్యాన్ని మనం సాధించడానికి ప్రాతస్సంధ్య, మధ్యాహ్న సంధ్య అది ప్రధానమైనటువంటిదిగా మనం గుర్తించాలి.
0: So in order that we may understand the significance and reap the benefits thereof, know the significance of the morning hours and the evening hours.
1: కాని కొంతమంది తెల్లవారి సాయంకాలం కూడాను ఈ సంధ్యావందనం చేయటం లోపల మాకు కాలం చరిగిపోదని కూడా భావిస్తుంటారు.
0: But then there are those who feel that I do not get time either in the morning hours or in the evening hours for this.
1: మీకు కాలము కావాల్సినంత ఉంటుంది.
0: You do have time indeed.
1: కావాలంటే త్రోవే లేదా, రావాలంటే ప్రేమే రాదా అని మనం చేయాలంటే ఎంతైనా మనం చేయొచ్చు.
0: Where there is a will, there is a way, it is said. If you really want to do a thing,
1: మనం కాలమును ఎంతో వ్యర్థము గావిస్తున్నాము.
0: We do fritter away our time.
1: ఆ వ్యర్థ కాలములో ఒక్క క్షణభాగం మనము సార్థకం గావించుకుంటే జన్మమే సార్థకం అవుతుంది.
0: A fraction of the time that you waste, if it is directed towards this end, you are going to purify yourself.
1: పోని నువ్వు తెల్లవారు స్నానం చేస్తావు కదా, ఆ స్నానం చేసే సమయం లోపలే గాయత్రి మంత్రాన్ని ఉచ్చరించుకుంటూ స్నానం చేస్తే గాయత్రి మంత్రం ఉచ్చారణ కాకుండా గాయత్రి మంత్రమునకు అభిషేకం కూడా జరిగినట్టు అవుతుంది.
0: You do have a bath every day. So even as you have your bath, if you are to chant this mantra, you are not only chanting the mantra and deriving the benefits thereof.
1: మధ్యాహ్న సమయం లోపల నీవు భుజించే సమయంలో మూడు పర్యాయములు గాయత్రి మంత్రం చేసి నీవు భుజిస్తే ఆ గాయత్రి మంత్రమునకు నైవేద్యం చేసినట్టుగా ఉంటారు.
0: It becomes a form of worship. So also during the afternoon, as you eat your food, if you are to chant this mantra, the food becomes sanctified.
1: కనుక ఏ మంత్రమును మీరు ఉచ్చరించినా ఉచ్చరించకపోయినప్పటికీ గాయత్రి మంత్రం అనేటువంటిది అన్ని విధముల కూడాను మానవత్వమునకు చాలా సార్థకతను అందిస్తుంది.
0: యు మే ఆర్ యు మే నాట్ చాంట్ ఎనీ అదర్ మంత్ర, బట్ డూ రిమెంబర్ బై చాంటింగ్ ద గాయత్రి మంత్ర ద బెనిఫిట్స్ ఆర్ దేర్ ఫర్ యూ టు సీక్ అండ్ సెక్యూర్. కనుక
1: ఇట్టి సార్థకమును గావించేటువంటి యొక్క మంత్రోపదేశం జరిగినటువంటి దినం కనుక ఈనాడు ద్విజుడు మీరు రెండో జన్మం ఎత్తినటువంటి వారుగా అవుతారు.
0: Today is the day when you have been given this Gayatri Mantra. It is verily the day where you have had your second birth.
1: ఈ రెండో జన్మమును సార్థకం గావించుకున్నప్పుడే విప్రత్వం అనేటువంటి ఒక మూడో జన్మంలో మనం ప్రవేశిస్తాము.
0: So purify and sanctify the second life of yours so that you become deserving of the third stage, Viprattva.
1: ఈ విప్రత్వం అనేటువంటి సార్థకం గావించుకునేటువంటి బ్రహ్మతత్వాన్ని మనం గుర్తించాలి.
0: And from then onwards, you will proceed onto the state of Brahma.
1: బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి. బ్రహ్మతత్వాన్ని గుర్తించుకునేది ఏ రీతిగా అంటే మన యొక్క నిజతత్వాన్ని మనం భావించుకోవాలి.
0: హౌ డు వి అటైన్ ది స్టేట్ ఆఫ్ బ్రహ్మ? ఓన్లీ వెన్ యు హావ్ అండర్స్టూడ్ యువర్ ఓన్ నేచర్.
1: ఒక చిన్న ఉదాహరణ,
0: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: ఈ బ్రహ్మతత్వానికి మనం ఏ రీతిగా అర్హులమవుతాము, అధికారులమవుతామని విచారించినప్పుడు దీనికి ఒక చక్కని ఆదర్శం ఉంటుండాలి.
0: వెన్ వి ఆస్క్ ఎ క్వశ్చన్, వెన్ డు వి బికమ్ డిజర్వింగ్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ బ్రహ్మ, వెన్ కెన్ వి అండర్స్టాండ్ ఇట్, ఎన్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్.
1: తాళి కట్టక మూర్పు అన్యముగా ఉండినటువంటి కన్య తాళి కట్టిన తర్వాత భర్త యొక్క ఆస్తిలో అర్ధ అధికారి అవుతుంది.
0: A girl before being married to a person would be an alien or a foreigner, but after marriage she deserves the right of claiming by right of half of whatever the husband has or gets.
1: బంగాళసూత్రము కట్టుక పూర్వము అన్యకన్యగా ఉండినటువంటి ఒక తత్వమునకు ఈ అర్ధ అధికారము రావటంలో దీనికి ఏది కారణం?
0: Now what is it that marks out the earlier state of being a foreigner and the present state of deserving something by right?
1: ఈ సూత్రమును ధరించటమే.
0: That which has conferred on her this right is that sacred thread which has gone round her neck.
1: అదే విధముగానే దైవత్వమునకు శరణాగతి అనేటువంటి ఒక తత్వమునకు దూరముగా ఉండినంత వరకు నీవు అన్యుడిగానే ఉంటావు.
0: In the same manner, so long as you are not given to this state of surrender, you are a foreigner and alien to the Lord.
1: శరణాగతి తత్వం అనేటువంటి సూత్రమును ధరించిన తర్వాత దైవత్వము యొక్క శక్తిలో నీకు అర్ధభాగం లభిస్తుంది.
0: Once you have worn this thread around your neck, this thread of surrender, you become one with him and you can claim that right.
1: అక్కడ నీకు అధికారం కూడాను లభిస్తుంది.
0: You have become deserving and you secure the right to demand from God half of whatever he wants.
1: కనుక దైవత్వమునకు ఒక విధమైనటువంటి ఆత్మార్పితమైనటువంటి ఒక మార్గాన్ని మనం కొంతవరకును ప్రయత్నపూర్వకంగా సాధించాలి.
0: So through effort we should try and reach this state of surrender towards God.
1: ఇది ఏ విధంగా మనకు లభిస్తుందంటే ఈ గాయత్రి మంత్రోచ్చారణ చేస్తూ చేస్తూ చేస్తూ రాగా క్రమక్రమేణా ఇది ఒక విధమైనటువంటి పూర్ణ స్థితిని పొందుతుంది.
0: How is this possible, you might ask? Then, continuously chanting this Gayatri Mantra, you yourself will reach a state of fulfillment, a sense of feeling that you have achieved something.
1: అందుకోసమని చిన్న చిన్న పిల్లలకు గాయత్రి మంత్రోపదేశం చేయటంలో మరొక అంతరార్థం కూడా లేకపోలేదు.
0: Now certainly there is an inner meaning in this Gayatri Mantra being given to young children.
1: Diyo yono prachodayat. గాయత్రి మంత్రోపదేశం జరగక పూర్వము తాను ఒక విధమైనటువంటి మంకుగాను లేక సోమరిగాను లేక ఒక విధమైనటువంటి మొద్దుగాను ఉండవచ్చును. గాయత్రి మంత్రోపదేశం చేసిన తర్వాత చురుకుగా చదవటము, మంచి ఫస్ట్ క్లాస్ లో పాస్ కావటము, తెలివితేటలు పెరిగిపోవటము ఇలాంటివంతా మనకు ప్రత్యక్షంగా గోచరమవుతుంటాయి.
0: Now we have in this mantra the concluding words, Dhiyo Yona Prachodayat. The meaning is, before you have been given this mantra, you have been backward intellectually, mentally, a bit lazy, and a few negative points to your credit. But after you have been given this mantra, you have become sharper by the intellect, you have become more zealous, more enthusiastic, and certainly smart, and you certainly qualify to get better marks, better ranks, and first classes in whatnot.
1: సూర్యోదయమునకు పూర్వము ఏ విధంగా కూడా నువ్వు చిమ్మ చీకటి కమ్మి ఉంటుండునో ఆ విధంగా మనకు ఈ గాయత్రి మంత్రోపదేశమునకు పూర్వము మనకు అజ్ఞానాంధకారం అనేటువంటిది చీకటి కప్పి ఉంటుంటాది.
0: Before the rise of the sun in the morning, everything is enveloped in darkness. Even as the rays of sun shoot up, this darkness is dispelled. So also, as you have been given this mantra, the darkness of ignorance is dispelled.
1: సూర్యోదయమైన తక్షణమే ఏ విధంగా అంధకారం అనేటువంటిది పటాపంచలమవుతుందో ఆ విధంగా గాయత్రి మంత్రం అనేటువంటి ధియో యోన ప్రచోదయాత్ ఈ యొక్క గాయత్రి మంత్రమైనటువంటి కిరణములు అభివృద్ధి అయ్యే కొలది కూడాను మనలో ఉన్నటువంటి అజ్ఞానం అనేటువంటి దూరం పోయి ప్రజ్ఞాన సుజ్ఞాన విజ్ఞానములతోపల మానవుడు వికసిస్తాడు.
0: The rays of the sun scatter and dispel the areas of darkness. Darkness has no place where the rays of the sun rise. So also, once your intellect blossoms forth by virtue of your having been given this mantra, your intellectual rays will take care of the ignorance which has been persisting in you. Drive it away, drive it aside, and endow you with intelligence, with a lot of capacity to do things, and certainly a sense of fulfillment.
1: కనుక నుంచి ఈ పిల్లలు గాయత్రి మంత్రమును రెండు వేళల కూడా ఉచ్చరించి మంచి గుణవంతులు, విద్యావంతులు, తెలివితేటలు గల వారిగా అభివృద్ధి అయ్యి భారతదేశం నందు ఆదర్శవంతమైనటువంటి మూర్తులుగా రూపొందుతారని నేను ఆశిస్తున్నాను.
0: The children, by virtue of chanting this mantra in the morning hours and in the evening hours, may they be endowed with a rare intelligence which will take care of their fortunes, which will be presiding over their destinies. They would become highly qualified, they would become model citizens, ideals, so that the future of the country would be safe in their hands. This is my blessing.
1: ఇప్పటికే పిల్లలకు కొంచెం అధిక కాలం అయిపోయింది. సాయంకాలం 5 గంటలకు తిరిగి మనకు సభను మనం ప్రారంభిస్తాము. ఇప్పుడు పిల్లలందరూ కూడాను బ్రహ్మచారి బంతి అని ఉంటుంటుంది. ఈ వటువులందరూ కూడాను ఇప్పుడు వెళ్లి బ్రహ్మచారి బంతిలో కూర్చొని చక్కగా భోంచేసి విశ్రాంతి తీసుకుని 5 గంటలకంతా ఇక్కడ రావాలి. తదుపరి ఈ తల్లిదండ్రులు, వచ్చినటువంటి బంధువులు అందరూ కూడాను ఈనాడు స్వామి ప్రసాదంగా భావించి అందరూ ఇక్కడే మీరు భోంచేయాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని వివరిస్తున్నాను.
0: It is already late for the young children, so I do not wish to continue for long. We'll meet again today evening at 5 o'clock over here for an assembly. Today, all the brahmacharis should go and line up and sit together to have their lunch, to have their meal. So also the parents and all the relatives who have come down should go and have their food over here. This is Swami's prasadam for you. I'm hoping that you would do it. I'm blessing you, and I'm bringing this discourse to a close.

الصباح.